శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 16వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జులై నెల 5వ తేదీ ఆదివారం. ఇప్పుడు ప్రభాత సమయం 5:58 దాటి 44 సెకన్లు. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్క ప్రం కేంద్రం. ఇప్పుడు సమయం 6:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

మీరింతవరకు సూర్యస్తుతి విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో ఇప్పుడు క్రీస్తు భక్తి గీతాలు వింటారు.

0: ఎస్ జానకి, జే ప్రిస్కిల్లా ప్రియజ్యోతి బృందం ఆలపించిన క్రీస్తు భక్తి గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజనే కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈరోజు పశ్చాత్తాపం గురించి శ్రీ జే శాంసన్ గారి వ్యాఖ్యానం వింటారు.
1: ఈ లోకములో మానవుడు ఆశాజీవి. ఈ ఆశాజీవి అయిన మానవుడు తన ఆశలు తీర్చుకునే క్రమంలో దేవునికి విరోధమైన కార్యాలు చేసి, అనగా పాపము చేసి దేవునికి దూరమైపోతున్నాడు. బైబిల్ గ్రంథం ప్రకారము ఈ పాపము ఆదిమ ఆదాము ద్వారా లోకములోకి ప్రవేశించడం వలన మానవ పతనము జరుగునట్లు మనం చూడగలం. ఈ రోజుల్లో మానవుడు అనేక విధాలైన పాపములో, అనగా త్రాగుడు, వ్యభిచారం, దొంగతనం, అంతేకాక యవనులు అనేక విధాలైన బలహీనతలో పడిపోతున్నారన్నది ప్రపంచం మనకు తెలియజేస్తున్న వాస్తవం. ఈ దినాల్లో మానవుడు పాపం గురించి ఎగతాళిగా మాట్లాడతాడు. అది కేవలం మానవ బలహీనత, అలవాటు అని అంటాడు. పాపము నిర్వచనము చూసినట్లయితే, పాపం అనేది ప్రవర్తనలో కానీ స్థితులలో కానీ దేవుని యొక్క గుణలక్షణముల్లో ఏదో ఒకటి లోపించును. బైబిల్లో పాపం అంటే ఆజ్ఞను అతిక్రమించడం పాపమని యోహాను రాసిన మొదటి పత్రిక 3:4 తెలియజేస్తుంది. పాపము సాతానుతో ఆరంభమైనదని యెషయా గ్రంథకారుడు 14:12-14 తెలియజేశాడు. యాకోబు పత్రికలో 1:14-15 ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత విడవబడి మరల కొలపబడినవాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము కనును. పాపము ఆదాము ద్వారా లోకములోనికి ప్రవేశించినది. అయితే నూతన ఆదాము అయిన యేసు ప్రభు మరణము ద్వారా రక్షణ వచ్చినది. యోహాను రాసిన మొదటి పత్రిక 3:5 ఆయనలో పాపము లేని వాడుగా రాయబడి ఉన్నది. పేతురు మొదటి పత్రిక 2:22 ఆయన పాపము చేయలేదని వ్రాయబడింది. యేసు ప్రభుల వారు పరిశుద్ధుడు. ఆయన మన పాపముల గురించి మనము పశ్చాత్తాపడితే ఆయన రక్తము ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధీకరిస్తాడు. పశ్చాత్తాపము ఏదనగా దేవుని గురించి, తన్ను గురించి, తన పాపము గురించి మానవను పొందిన మారు మనసు. దీనివల్ల మనిషి కలిగేది 3 అనుభవాలు. అవి: మొదటిది కొత్త చూపు, 2వది కొత్త అనుభవం, 3వది కొత్త ప్రవర్తన. వాటిలో మొదటిది వివేక సంబంధమైనది, 2వది అనుభవ సంబంధమైనది, 3వది ఇచ్ఛ సంబంధమైనది. మానవుడు తన పాపములు చూసి తన ప్రవర్తనను తనను మార్చుకునవలెను. కీర్తనల గ్రంథంలో 34:18 విరిగి నలిగిన హృదయమును ఆయన ఆసనుడుగా రాయగలిగాడు. నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించునని రాయబడింది. ఏస్కేలు 33:11 కాబట్టి ఇస్రాయేలారా, మనసు తిప్పుకొనడి, మీ దుర్మార్గతను విడిచి మనసు తిప్పుకొనడి, మీరెందుకు మరణమునందురు, ఇదే ప్రభు అయిన యెహోవాకు అని వ్రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 3:7 మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి, అబ్రహాము మన తండ్రి అని మీరు చెప్పుచున్నారు కదా అని యేసు చెప్పాను. అపోస్తుల కార్య గ్రంథములో 3:27 మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపనట్లు మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము మారు మనస్సు నుండి తిరుగుడి అని పశ్చాత్తాపము గురించి బైబిలు సెలవిస్తుంది. 2 విధాలైన పశ్చాత్తాపములు బైబిల్ గ్రంథమందు చూడగలము. ప్రయోజనకరమైన పశ్చాత్తాపము, నిష్ప్రయోజనకరమైన పశ్చాత్తాపము. ప్రయోజనకరమైన పశ్చాత్తాపము గురించి బైబిల్ గ్రంథములో దృష్టాంతములుగా చూసిన ఎల్లా దావీదు మహారాజు సమూయేలు 2:12-1-7 పాపము చేసిన వాడుగా ఉండి ఆ పాపాన్ని దేవుడు నాతానును ప్రవర్తన ద్వారా చూపించినప్పుడు పశ్చాత్తాపడి దేవుని యొక్క కృపకు పాత్రయ్యాడు. అదేవిధంగా యోనా గ్రంథము 3:5-10 నినివే ప్రజలు పశ్చాత్తాపడి రక్షింపబడ్డారు. తప్పిపోయిన కుమారుడు గురించి బైబిల్ గ్రంథములో లోకాసువార్త 15:15 చక్కగా వివరించారు. అంత మాత్రమే కాక పశ్చాత్తాపడిన జాబితాలు, పొట్టి జక్కయ్యను, యేసుప్రభు వారితో కూడా సిలువబడిన దొంగను, మరియు పౌలుగా మారిన సౌలును కూడా చూడగలం. 2వది నిష్ప్రయోజకరమైన పశ్చాత్తాపం. తన గురించి ఆ యొక్క నిష్ప్రయోజనకరమైన పశ్చాత్తాపం గురించి దృష్టాంతములను బైబిల్లో చూసిన ఎల్లా రాజైన సౌలు పశ్చాత్తాప పడినప్పటికీ

0: అది తన జీవితంలో నిష్ప్రయోజనకరమైన పశ్చాత్తాపంగా చూడగలం. అదేవిధంగా కొత్త నిబంధనలో యేసు వద్దకు వచ్చిన యవనస్తుడు ముఖము చిన్నబుచ్చుకొని యేసు ప్రభువులను వెంబడించగా వెనక చూచి వెళ్ళిపోయాడు. యేసు ప్రభువుల శిష్యులలో యూదా ఇస్కరియోతు తన జీవితంలో యేసు ప్రభుల వారిని 30 వెన్నెముకు అప్పగించి పశ్చాత్తాపడినప్పటికీ ఉరి వేసుకుని చనిపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో చూడగలం. ఇది నిష్ప్రయోజనకరమైన పశ్చాత్తాపం.
1: మీరు ఇంతవరకు పశ్చాత్తాపం గురించి శ్రీజే శాంసన్ గారి వ్యాఖ్యానం విన్నారు. ఈనాటి సూక్తి ముక్తావళి ఇంతటితో సమాప్తం. తర్వాతి కార్యక్రమం వెంటనే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేనుముచ్చట్లు ఇవాళ కార్యక్రమంలో పంట అవశేషాలు వ్యర్థాల నిర్వహణపై రైతులకు అవగాహన ఈ అంశం గురించి వరప్రసాద్ గారి వివరాలు వింటారు.

0: ఈ వాతావరణ కాలుష్యానికి పరిశ్రమలు ప్రధాన కారణమైతే మురిగే నక్క మీద తాటికాయ పడ్డ చందన, రైతు కూడా ఈ వ్యవసాయ వ్యర్థాలను ఏదైతే ఉందో వాటిని కాల్చడం ద్వారా కూడా చాలా వరకు వాతావరణం కాలుష్యమవుతుంది. ముఖ్యంగా మనం చూస్తే ఉత్తర భారతదేశంలో ఢిల్లీ, హర్యానా ఆ పరిసర ప్రాంతాల్లో మూడు పంటలు పండించే కారణంగా మరి వ్యవసాయ వ్యర్థాలను రైతు తన పంట పొలంలోనే కాల్చడం జరుగుతూ ఉంది. దీంతో చాలా వరకు కూడా ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్ సంబంధిత వ్యాధులు కూడా మరి వస్తున్నాయి. మరి ఈ పంట వ్యర్థాలను కాల్చకుండా ఏ విధంగా వినియోగించుకోవాలి, అదే విధంగా డీకంపోజ్ చేస్తే ఎటువంటి లాభాలున్నాయి, ఏ విధంగా చేస్తే వాతావరణ కాలుష్యంలో రైతు పాత్ర లేకుండా పోయేదానికి అవకాశం ఉంది, ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి దర్శి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్సి వరప్రసాదరావు గారు మన ముందున్నారు. వారి ద్వారా ఈ పంట వ్యర్థాల వినియోగం ఏ విధంగా చేపట్టాలో రైతులకు వినియోగంపై అవగాహన కల్పిద్దాం. నమస్కారం సార్.
1: నమస్కారం అండి.
0: ఈ పంట వ్యర్థాలను అంటే అవశేషాలను ఏ విధంగా మరి వినియోగించుకోవాలి, ఎలా చేస్తే వాతావరణం కాలుష్యం కాకుండా ఉండేదానికి అవకాశం ఉందంటారు?
1: ముఖ్యంగా ప్రస్తుతము పంటలకు సంబంధించి పంట కోసిన తర్వాత పంటలో మిగిలి ఉన్న భాగాలను మనం పంట వ్యర్థాలు లేదా పంట అవశేషాలు అంటాము. ఈ పంట అవశేషాలను రైతులు సక్రమమైన రీతిలో సద్వినియోగం చేసుకోకుండా వాటన్నిటినీ కూడా పొలాల్లోనే తగలబెట్టడము, కాల్చివేయటము, అనేక రకాలైన వాతావరణంలో కాలుష్యం అనేది పెరిగిపోతుంది. ఈ పంట వ్యర్థాలు ముఖ్యంగా వాణిజ్య పంటల నుంచి వస్తాయి. ప్రధానంగా వరి, మొక్కజొన్న, పత్తి, అలాగే కొన్ని రకాలైన నూనె గింజల పంటలు, అలాగే గోధుమ పంటలు, వీటి మీద ఎక్కువగా ఈ యొక్క పంట వ్యర్థాలు అనేవి ఉండడం జరుగుతున్నాయి. వీటన్నిటినీ తొలగించుకోవడానికి అలాగే తీసివేయడానికి రైతులకు కొద్దిగా ఖర్చు అనేది అవుతున్న సందర్భంలో రైతులు వీటన్నిటినీ పొలంలోనే మనము తీసివేసి తగలబెట్టినట్లయితే మనకు ఈ ఖర్చు కలిసి వస్తుందనే భావనతోటి వారు ఈ పంట వ్యర్థాలననే వాటిని ఈ విధంగా పొలాల్లోనే కాల్చివేయడం అనేది జరుగుతుంది. ఇలాగ కాల్చడం ద్వారా పొలానికి మాత్రమే కాకుండా వాతావరణానికి కూడా ఎంతో ముప్పు అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ప్రత్తి, మొక్కజొన్న, వరి, గోధుమ ఈ పంటలలోని మోళ్ళు, అలాగే వాటి యొక్క కొమ్మలు, వాటి యొక్క ఆకులు, రాలిపడిపోయిన వ్యర్థాలన్నీ కూడా కాల్చడం ద్వారా భూమిలో ఉండే అనేక రకాల సూక్ష్మజీవులన్నీ కూడా ఆ యొక్క వేడిమికి నశించిపోవటం అనేది జరుగుతుంది. ఈ సూక్ష్మజీవులన్నీ కూడా పంట కాలంలో పంటకు ఎంతో ఉపయోగపడేవి, వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడేవి. కనుక ఈ విధంగా పంట వ్యర్థాలను తగలబెట్టడం ద్వారా భూమికి మాత్రమే కాకుండా భూమిలో ఉన్న సూక్ష్మ పోషకాలకి, అలాగే సూక్ష్మ జీవులకి, వాతావరణంలో ఉన్న అనేక రకమైన మంచి వాయువులను కూడా ఇవి నాశనం చేసి వాతావరణ కాలుష్యాన్ని మిగిలిస్తున్నాయి. నీరు అనేది మానవాళికి జీవనాధారం, అలాగే మొక్కలకు కూడా ప్రాణాధారం. ఈ నీటిని అనేక రకాల రసాయనాలను కలపడం ద్వారా నీరు అనేది కూడా కలుషితమైపోతున్నది. ముఖ్యంగా అనేక రకాలైన ఎరువులు, రసాయనిక ఎరువులు అయితేనేమి, అలాగే సంయుక్త ఎరువులు అంటే ఒకటికి రెండు కలిపిన ఎరువులను వాడటం అయితేనేమి, పురుగు మందుల పిచికారీ అయితేనేమి, పోషకాల పిచికారీ అయితేనేమి, ఎక్కువ మోతాదులో చేయడం ద్వారా వీటి యొక్క వ్యర్థాలన్నీ కూడా నీటిలో కలిసిపోయి ఆ నీరు యొక్క ఆ మంచితనాన్ని తీసివేయడం అనేది జరుగుతుంది. అలాగే నీటిలో ఉండే జలచరాలన్నీ కూడా ఈ యొక్క కాలుష్యానికి చనిపోవడం అనేది జరుగుతుంది. ఆ నీటిని వినియోగించుకున్న పశుపక్ష్యాదులు అయితేనేమి, మానవులైతేనేమి, వీటి ద్వారా వచ్చే రస

0: రసాయనాల వల్ల, వాటి కలయిక వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు అనేవి కొని తెచ్చుకుంటున్నాడు. కనుక ఎరువులను కూడా సాధ్యమైనంత వరకు రసాయన ఎరువులను తగ్గించుకొని జీవన ఎరువులు, వర్మీ కంపోస్ట్ ఎరువులు, అలాగే మనకు ఇళ్లలో మనం పెంచుకునే ఆ యొక్క వ్యర్థాలన్నింటినీ కూడా మనం పొలాల్లో వేసుకున్నట్లయితే చాలా వరకు ఈ యొక్క రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించుకొని మన జీవన ఎరువులు వాడుకున్న వాళ్ళమవుతాము. వాటి ద్వారా మనకు నీటికి కానీ అలాగే జలచరాలకు కానీ ఎటువంటి హాని లేకుండా చూసుకోవచ్చు. ఈ రసాయన ఎరువులను ఎక్కువగా వాడుకునే బదులు మనము జీవన ఎరువులు, అంటే ముఖ్యంగా మనకు బ్యాక్టీరియాకు సంబంధించి, శిలీంధ్రాలకు సంబంధించిన ఎరువులు మనకు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వ్యవసాయ శాఖ వారు కూడా వాటిని సరఫరా చేస్తున్నారు. వాటిని మన పొలంలో కొంత ఈ యొక్క ఎరువులతో పాటు, అంటే మన దిబ్బ ఎరువు కానీ ఫామ్ యార్డ్ మెన్యూర్స్తో కానీ కలిపి వేసుకున్నట్లయితే వాటి వినియోగం బాగుంటుంది. ఎరువుల ద్వారా వచ్చే అనేక రకాలైన అనారోగ్య సమస్యలు, అలాగే వాటి ద్వారా వచ్చే ఈ పంటలకు, వాటి ద్వారా వచ్చే అనేక రకాలైన ఈ యొక్క చీడపీడలను కూడా మనము కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే జీవన ఎరువులతో పాటు మనకు వర్మీ కంపోస్ట్ ఎరువులు, పచ్చి రొట్టె ఎరువులు కూడా మనము రైతుల పొలాల్లో వేసుకొని, ఆ పొలాల్లో ఒక వయసు వచ్చిన తర్వాత కలిదన్నుకున్నట్లయితే చాలా వరకు రసాయనిక ఎరువులను మనము ఈ యొక్క ఎరువులతో మనము వినియోగించుకునేలాగా చేసుకోవచ్చు. ముఖ్యంగానండి, గుళికలు రెండు రకాలు, పురుగులను చంపే గుళికలు, అలాగే మొక్క యొక్క పెరుగుదలను పెంచే గుళికలు. రైతులలో చాలా అపోహ ఉంది, గుళికలు వేస్తే వేరు పెరుగుతుంది, మొక్క పెరుగుతుంది అనే అపోహ అయితే ఉంది. గుళికలు వేసినంత మాత్రాన వేరులో పెరుగుదల, మొక్కలో పెరుగుదల ఉండదండి. దాని వయసు ప్రకారము మనం వేసే పోషకాలను బట్టి అది పెరుగుదల అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ గుళికలు అనేవి ఎక్కువ శాతం మనం భూమికి వేయడం ద్వారా భూమిలో ఉండే వానపాములు అయితేనేమి, మనకు సహజ మిత్రులుగా ఉండే అనేక రకాలైన పురుగులనేవి చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ గుళికల బదులు మనకు పైపాటుగా పిచికారీ చేసే ద్రవరూప ఎరువులను మనం వాడుకోవచ్చు. అంటే ఇది ద్రవరూప ఎరువులు, ఒక లీటర్ ఒక ఎకరాకి సరిపోతుంది. 3-19 కానీ 3-17 కానీ ఇలాంటివి వేసుకున్నట్లయితే పైపాటుగా వేసుకున్న ఎరువుల ద్వారా భూమిలో ఈ యొక్క సూక్ష్మజీవుల సంతతి పెరుగుతుంది, అలాగే మొక్క పెరుగుదల, వేరు పెరుగుదల ఉంటుంది. కనుక ఎక్కువ శాతం రైతులు ఈ రసాయన గుళికల జోలికి వెళ్లకుండా వాటిని వినియోగించుకుంటే పైరులో నాణ్యమైన ఉత్పత్తి తీసుకోవచ్చు. ఈ రసాయన మందులు పైపాటుగా పిచికారీ చేయడం ద్వారా పురుగులు తెగులను నియంత్రించవచ్చనే అపోహలో రైతులు ఎక్కువగా మోతాదుకు మించి, అలాగే 4-5 దఫాలుగా ఈ యొక్క రసాయనిక మందులు పిచికారీ చేస్తున్నారు. దీని ద్వారా పంట యొక్క ఉత్పత్తి తగ్గడమే కాకుండా నాణ్యత కూడా తగ్గుతుంది. కనుక వీటికి ప్రత్యామ్నాయంగా మనకు గో ఆధారిత, గో సంబంధిత గోమూత్రం కానీ, బీజామృతం కానీ, అలాగే పంచగవ్యాలు కానీ ఇలాంటివి వాడుకున్నట్లయితే పంట యొక్క ఉత్పత్తి నాణ్యత బాగుంటుంది. అలాగే వాతావరణానికి, అలాగే భూమికి, మానవాళికి కూడా ఎటువంటి హాని జరగకుండా ఉంటుంది.
1: పంట వ్యర్థాలను కాల్చడం వల్ల ఎటువంటి నష్టం ఉంది? ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయ విధానంలో సాగు చేస్తే వాతావరణ కాలుష్యాన్ని మనం ఏ విధంగా అరికట్టుకోవచ్చు? సేంద్రియ పద్ధతిలో పండిన ఆహార ఉత్పత్తులను మనం వినియోగించుకుంటే మన ఆరోగ్యం ఏ విధంగా ఉండేది రైతులు తెలుసుకోవచ్చు? ముఖ్యంగా వ్యవసాయ వ్యర్థాలను, రసాయన మందులను ఏ విధంగా తగ్గించుకోవాలి, ఇతేది అంశాల గురించి రైతులకు చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు పంట అవశేషాలు, వ్యర్థాల నిర్వహణపై రైతులకు అవగాహన గురించి వరప్రసాదరావు గారి నుంచిన వివరాలు విన్నారు. ఈనాటి చేనుముచ్చట్లు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. జలధార జలహారతి కార్యక్రమం కింద మంజూరైన పనులను 100 రోజుల్లోపు పూర్తి చేయాలని

0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో తన సేవలను మరింత విస్తృతం చేయాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. వీబీజీ రామ్జీ పథకంతో ప్రతి పంచాయతీకి 2 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఇక వార్తల్లోని వివరాలు. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమం కింద మంజూరైన పనులను నిర్దేశిత 100 రోజుల్లోపు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో జలధార జలహారతి కార్యక్రమంపై దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో మంజూరైన అన్ని పనులు గడువులోగా పూర్తి చేసేందుకు కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలన్నారు. రాష్ట్రంలో దీర్ఘకాలిక నీటి భద్రత సాధించేందుకు వివిధ నీటి వనరుల బేసిన్లను అనుసంధానించే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మిగులు ప్రాంతాల నుంచి లోటు ప్రాంతాలకు నీటిని తరలించడంతో స్థానిక నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి నీటి అవసరాలను సమర్థవంతంగా తీర్చాలని సూచించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో తన సేవలను మరింత విస్తృతం చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సంస్థ పనితీరు, భవిష్యత్ కార్యాచరణపై ఆయన నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశంలో విద్యుత్ అవసరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రానున్న 15 ఏళ్లకు అవసరమైన సంస్థ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయాలన్నారు. దేశ ఇంధన రంగంలో సుదీర్ఘకాలం బొగ్గు కీలక పాత్ర పోషించనుందని వెల్లడించారు. ఉత్పత్తిని గణనీయంగా పెంచడంపై సంస్థ దృష్టి సారించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధికారిక ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోందని అధికారులు వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా సియోల్లో భారతీయ ప్రవాసులతో సమావేశంతో పాటు దక్షిణ కొరియా ప్రభుత్వ ప్రతినిధులు, టెక్ స్టార్టప్లు, పారిశ్రామిక సంస్థల అధినేతలతో సమావేశాలు, పెట్టుబడి చర్చలు నిర్వహిస్తారు. ఎల్జీ, హ్యోసంగ్, సియోల్ సెమీకండక్టర్స్ తదితర ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు 2026లో పాల్గొనాలని కొరియా కంపెనీలను ఆహ్వానిస్తూ రోడ్ షోలను పాల్గొనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న భూ వివాదాల పరిష్కారానికి మరో 7 సమయం పట్టే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని కమ్గుందిలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి 460 ఎకరాల భూమికి సంబంధించిన పట్టాలను లబ్దిదారులకు అందజేశారు. పట్టాల పంపిణీకి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: ఈ రోజు రాజముద్రతో పట్టాలు ఇస్తున్నా, మొత్తం సర్వే చేస్తున్నాం, సర్వే కూడా పగడ్బందీగా చేస్తున్నాం, మీకందరికి ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాం, మళ్ళా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ రాసి ఇది నీ భూమి అవునా కాదా అని అడుగుతున్నాం. మీరు అవునని సంతకం పెడితే మళ్ళా మెడ్రాస్ పంపించి అది కూడా సెక్యూరిటీ ప్రెస్ లో మన కరెన్సీ నోట్లు ఎట్టయితే ప్రింట్ చేస్తారో అలాంటివి ఇచ్చేసి ఆ రికార్డ్ అంతా కూడా పగడ్బందీగా పెట్టి చేసి ఆ పుస్తకాలు తెచ్చి మీకు ఇస్తున్నా.
0: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలలో వేగం పెంచాలని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు, సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణంపై హైదరాబాద్లోని సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా పేదల సొంతింటి కలను నెరవేర్చాలన్న సంకల్పంతో గ్రామీణ ప్రాంతాలలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతమైందని తెలిపారు. ఇది దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. వీబీజీ రామ్జీ పథకంతో ప్రతి పంచాయతీకి 2 కోట్ల రూపాయలతో రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం వానవోలు గ్రామంలో శ్రీ రంగనాథస్వామి దేవాలయానికి మంత్రి నిన్న భూమి పూజ చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పెనుకొండ నియోజకవర్గంలో 6 కోట్ల 45 లక్షల రూపాయలతో దేవాలయాల మరమ్మతులు, కొత్త దేవాలయాల నిర్మాణాలు చేపడుతున్నామని, 8 కోట్ల రూపాయలతో కళ్యాణ మండపం, భజన మండళ్లు, దేవాలయాలకు అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం

0: వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాను అభివృద్ది చేయడానికి అధికారులు మరింత దృష్టి సారించాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పిలుపునిచ్చారు. ఒంగోలులోని కలెక్టరేట్లో ఆయన అధ్యక్షతన దిశ కమిటీ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ,
1: సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా లైక్ నేషనల్ హైవేస్ ఉన్నాయి, రైల్వేస్ ఉన్నాయి, బిఎస్ఎన్ఎల్ ఉన్నాయి, అటువంటి అన్ని కూడా మనం ఈ రెవెన్యూలో కూడా తీసుకురావాలనేది కూడా ముఖ్య ఉద్దేశం. అది ఏదైనా మాకు ఆర్ఎండ్బితో నేషనల్ హైవేస్ అనేది కూడా చాలా ప్రాబ్లమ్స్ అక్కడక్కడ చూస్తూ వస్తున్నాం కాబట్టి దాన్ని కూడా మనం చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. బట్ బిఎస్ఎన్ఎల్ మనం అందరూ కూడా వాళ్ళకి కావాల్సిన అన్ని రిక్వైర్మెంట్స్ ఆనందం మెయిన్ గా సెల్ టవర్స్ ఇటువంటి పాయింట్స్ అనేది స్పెసిఫిక్ గా వాళ్ళు కూడా చెప్తారు.
0: ఆంధ్రప్రదేశ్లో క్షీణించిన శాంతి భద్రతలపై ప్రజల దృష్టిని మరల్చేందుకే ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతపై అర్థంలేని విమర్శలను చేస్తున్నట్లు చెప్పారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య నిన్న జరిగిన రెండవ టీ20 మ్యాచ్లో భారత్ ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో భారత్పై నెగ్గింది. మొదట భారత్ జట్టు బ్యాటింగ్ చేసి 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 సాధించింది. రొయ్యలలో వైట్ గట్ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రభావిత చెరువుల నుంచి నీరు, రొయ్యలు, మేత, మల నమూనాలను సేకరించి ప్రయోగశాలలకు పంపినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట వ్యాప్తంగా మత్స్యశాఖ అధికారులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఆక్వా ప్రాంతాలపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టినట్లు తెలిపారు. నాణ్యత లేని రొయ్య పిల్లలు, మేత విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ధృవీకరించిన హేచరీల నుంచే నాణ్యమైన రొయ్య పిల్లలను కొనుగోలు చేయాలని, బయోసెక్యూరిటీ నిబంధనలు పాటించాలని సూచించారు. రాష్ట్రంలోని సెకండరీ ఆసుపత్రులను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో 72.81 కోట్ల రూపాయలతో ఆధునిక వైద్య పరికరాలు, సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దీంతో రోగ నిర్ధారణ నుంచి శస్త్రచికిత్సల వరకు స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వాతావరణం. నైరుతి ఋతుపవన ద్రోణి రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలలో గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం యొక్క కేంద్రం వరకు కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
2: ఈ రోజు కోస్తాంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు రాయలసీమలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తాంధ్రప్రదేశ్ యానంలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జలధార జలహారతి కార్యక్రమం కింద మంజూరైన పనులను 100 రోజుల్లోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో తన సేవలను మరింత విస్తృతం చేయాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. బీబీజీ రామ్జీ పథకంతో ప్రతి పంచాయతీకి 2 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార వివరాలు. మీ అభిమాన మార్కాపురం ఎఫ్ఎం 101.5 MHz. ఈరోజు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ స్థాయి వార్త.

తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన వనమహోత్సవ వారోత్సవాల గురించి కొన్ని వివరాలు. అనంతరం మనసులోని మనసు మాలతీ చందుర్ గారి నవలా ధారావాహిక 25వ భాగం ప్రసారమవుతుంది. పఠనం శ్రీమతి శారదా శ్రీనివాసన్. ఇంకా లలిత గీతాలు మునగంశాలుంటాయి. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు.

ఇంకా లలిత గీతాలు మున్నగంశాలుంటాయి. 7:45 భావలహరి మృదుమధుర గీత మంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 22-3393, ఎస్టిడి కోడ్ 08596. 9:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో కంభం మండలం కందులాపురం గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ ఉదయం 10:00-12:30 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమాలు రిలే. 12:30 తెలుగులో జాతీయస్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 12:40 విజయవాడ కేంద్రం కార్యక్రమాలు రిలే. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 1:30 నుంచి సాయంత్రం 6:00 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమాలు రిలే వింటారు. సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, ఆంగ్లంలో వార్తలు 6:05 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఈరోజు సాయంత్రం 6:30 ఐసీసీ T20 మహిళల ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్ 2026లో భాగంగా ఇంగ్లండ్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్లంలో ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఈ క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం ఆట ముగిసే వరకు కొనసాగుతుంది. ఈ ప్రత్యక్ష ప్రసారం కారణంగా యథావిధి కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో వినగలరు. 6:35 జానపద రందిని కార్యక్రమంలో శ్రీమతి అక్కల ఉమాదేవి పాడిన సంప్రదాయ జానపద గీతాలు ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:45 చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం ఇంకా తెలుసుకుందాం రండి శీర్షికన అనేక ప్రభుత్వ పథకాల గురించిన వివరాలు సినిమా పాట మున్నగంశాలుంటాయి. 8:30 జాతీయ వార్తలు తెలుగులో విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:40 చిత్రమంజరి ఫిలిం గీతాలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు స్పాట్లైట్. 9:15 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. ఈ రాత్రి 10:00 మధుర గీతాలు ఓల్డ్ మెలోడీ హిట్స్ ప్రసారమవుతాయి. 11:00 హిందీలో వార్తలు, ఆంగ్లంలో వార్తలు 11:05 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈరోజు ప్రసారం కాబోయే మా కార్యక్రమాల వివరాలు.

0: రైతు సోదరుల కోసం స్థానిక వ్యవసాయాంశాలు, సంస్కృతికి అద్దం పట్టే స్థానిక కళలు, అందరికీ అవసరమైన స్థానిక సమాచారం,
1: వీటన్నింటికీ వేదికగా మీకోసమే ప్రత్యేకంగా వెలసింది స్థానిక ఆకాశవాణి కేంద్రం.
0: మీ ప్రాంతంలోని ఎఫ్ఎం బ్యాండ్ రేడియోను ట్యూన్ చేసుకోండి,
1: మీ ప్రాంతం గురించి మరింత ఎక్కువగా తెలుసుకోండి.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాల ద్వారా భారత్ పశ్చిమాసియా సంక్షోభాన్ని దాటగలిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈ నెల 10వ తేదీ వరకు 6 దేశాల్లో పర్యటన జరుపుతారు. ఉల్లిపాయల కొనుగోలు ధరను ప్రభుత్వం 13% మేరకు పెంచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్ మొరాకో క్వార్టర్ ఫైనల్స్కి.

0: చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్లో 105,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు నిన్న శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఇవి రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, ఇంధనం, రవాణా, ఉపాధి కల్పనకు పెద్ద ఊపునిస్తాయి. తన ఒకరోజు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని కూడా ప్రారంభించారు. ఆ తర్వాత బలోత్రా జిల్లాలోని పాచ్పాద్రా వద్ద దేశంలోనే అత్యంత ఆధునికమైన గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను ఆయన జాతికి అంకితం చేశారు. రిఫైనరీ అత్యాధునిక కంట్రోల్ రూమ్ ను కూడా ప్రధానమంత్రి పరిశీలించారు.
1: आज का ये कार्यक्रम इस बात का प्रमाण है कि भारत जो ठान लेता है वो करके दिखाता है. 5 साल पहले भारत ने संकल्प लिया था कि देश को सेमी कंडक्टर हब बनाएंगे. हम डिजाइन इन इंडिया, मेक इन इंडिया के मंत्र को लेकर आगे बढ़े और आज देश के तीसरे सेमीकंडक्टर प्लांट में भी चीप पैकेजिंग का कमर्शियल प्रोडक्शन शुरू हो रहा है.
0: గుజరాత్ లోని సనంద్ లో సిజీ సెమీ అవుట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని నిన్న ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కు దీనివల్ల భారీగా ఊతం లభించింది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద 7,500 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ధి చేసిన ఈ కేంద్రం దేశ సాంకేతిక తయారీ ప్రయాణంలో ఒక ప్రధానమైన మైలురాయిగా నిలుస్తుంది. సనంద్ చేరుకున్న వెంటనే ప్రధానమంత్రి ఈ హైటెక్ ప్లాంట్ ను సందర్శించి ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. కేంద్రం పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకున్న తర్వాత ఏటా గరిష్టంగా 500 కోట్ల సెమీకండక్టర్ చిప్లు ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది మెమరీ స్టోరేజ్ సొల్యూషన్స్ కోసం అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్ను తీర్చేందుకు కూడా సహాయపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. ఇండోనేషియా రిపబ్లిక్ అధ్యక్షుడు ప్రభువో సుబియాన్తో ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోంది. ప్రధానమంత్రి మోదీ ఇండోనేషియాలో పర్యటించడం ఇది 4వ సారి కాగా 2018 మేలో భారత ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెరిగిన తర్వాత ఆయన జరుపుతున్న మొదటి ద్వైపాక్షిక పర్యటన ఇది. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి అధ్యక్షుడు ప్రభువో సుబియాన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వ్యూహాత్మక భాగస్వామ్యం కింద కీలక సహకార రంగాల్లో సాధించిన పురోగతిని వారు సమీక్షిస్తారు. జకార్తాలో ప్రధానమంత్రి భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి కూడా ప్రసంగిస్తారు. రెండు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక చారిత్రక సంబంధాలకు ప్రతీకగా ఈ సభ నిర్వహిస్తారు. ఇండోనేషియాలోని భారతీయ సమాజం ప్రధానమంత్రి పర్యటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జకార్తాలో ఇండియా క్లబ్ ప్రెసిడెంట్ సిద్ధార్థ పడి ఆకాశవాణితో మాట్లాడుతూ భారత ఇండోనేషియా మధ్య ఉన్న బలమైన స్నేహాన్ని ప్రశంసించారు. ఉన్నత స్థాయి పర్యటన ఇరు దేశాలు ఒకదానికొకటిస్తున్న ప్రాధాన్యతను ప్రతిఫలిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇండోనేషియా భారత్ కలిసి ఒక శక్తివంతమైన మార్కెట్ను సృష్టిస్తాయని, మౌలిక సదుపాయాలు, వాణిజ్యం, రక్షణ, వ్యవసాయం, సహజ వనరులు ఇతర రంగాల్లో రెండు దేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఇవాళ నుంచి 10వ తేదీ వరకు ఖతార్, బహ్రైన్, కువైట్, ఒమాన్ దేశాల్లో అధికారిక పర్యటన చేపడుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ ఆయా దేశాల విదేశాంగ మంత్రుల అగ్రనాయకత్వంతో సమావేశమవుతారు. ఈ దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపైన ఈ పర్యటన ప్రధానంగా దృష్టి సారిస్తుందని, అలాగే ప్రాంతీయ పరిణామాలు, పరస్పర ప్రయోజనకరమైన అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఇదొక మంచి అవకాశం ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఒమాన్ పర్యటన ముగిసిన తర్వాత 2028-29 కాలానికి యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించేందుకు డాక్టర్ జయశంకర్ 13వ తేదీన న్యూయార్క్ సందర్శిస్తారు. ఆ తర్వాత ఆయన 14-15 తేదీల్లో బ్రసల్స్ లో జరిగే 3వ ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానికి హాజరవుతారు. అలాగే యూరోపియన్ యూనియన్, బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులతో కూడా సమావేశమవుతారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.

0: ధరల స్థిరీకరణ బఫర్ కింద ప్రభుత్వం ఉల్లిపాయల కొనుగోలు ధరను క్వింటల్కు 1875 రూపాయల నుంచి 2125 రూపాయలకు పెంచింది. ఇది 13% పెంపుదల. ఈ సవరించిన సేకరణ ధర వల్ల ఉల్లి రైతులకు మెరుగైన ఆదాయం లభించడంతో పాటు బఫర్ స్టాక్ సేకరణ ప్రయత్నాలకు మద్దతు లభిస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రభుత్వం ధరల స్థిరీకరణ బఫర్ కోసం నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నాఫెడ్, ఎన్సీసీఎఫ్ల ద్వారా ఉల్లిపాయల సేకరణ ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ 2025-26 ద్వితీయ ముందస్తు అంచనాల ప్రకారం ఉల్లి ఉత్పత్తి 307 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రస్తుతం తగినంత మొత్తంలో ఉల్లిపాయ నిల్వలు ఉన్నాయని, నిల్వ చేసిన ఉల్లిపాయల కొరత ఉన్నట్లు ప్రస్తుతం ఎలాంటి సంకేతాలు లేవని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉల్లిపాయ సగటు రిటైల్ ధర కిలోకు 31 రూపాయలుగా ఉంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. 13వ తేదీ వరకు కొనసాగుతాయి. జూలై 20వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న సోషల్ మీడియాలో తెలియజేశారు. ఇథనాల్ అనేది కొత్త ఆలోచన కాదని, శతాబ్దానికి పైగా ఇది వాడకంలో ఉందని కేంద్ర పెట్రోలియం ఖనిజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. రాజస్థాన్లో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ ప్రభుత్వం బయోఫ్యూయల్ బ్లెండింగ్ కార్యక్రమంపై వచ్చే నిర్మాణాత్మకమైన విమర్శలను స్వాగతిస్తుందని, అందులోని మంచి సూచనలను తమ పనిలో చేర్చుకుని అవసరమైన సవరణలు చేయడానికి సిద్ధంగా ఉందని పూరి హామీ ఇచ్చారు.
1: ఎథనాల్ కా కామ్ నా హమ్నే ఇన్వెంట్ కియా, 100 సాల్ సే ఇస్ పే కామ్ హో రహా హై. భారత్ మే అగర్ ఆ జాయే తో ఇస్ పే పెహలి యోజనా బనాయి థీ కాంగ్రెస్ కీ సర్కార్ నే. మే బాత్ కర్ రహా హూం 2006 సే లేకే 2008, ఔర్ హమారా ఏక్ టార్గెట్ థా కే 5% హమే బయోఫ్యూల్ బ్లెండింగ్ కర్నీ హై 10 స్టేట్స్ ఔర్ యూనియన్ టెరిటరీ మే, కర్ నీ పాయే. వో దూసరీ బాత్ హై 1.4% పే హమారీ గాడీ రుక్ గయీ.
0: ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఫిలడెల్ఫియాలో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పారాగ్వాపై 1-0 తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. క్వార్టర్ ఫైనల్స్లో ఫ్రాన్స్ ఇప్పుడు మొరాకోతో తలపడనుంది. టెక్సాస్లోని హ్యూస్టన్లో జరిగిన మ్యాచ్లో కెనడాపై 3-0 తేడాతో ఘన విజయం సాధించి మొరాకో కూడా క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. నిన్న కాన్సాస్ సిటీ స్టేడియంలో జరిగిన చివరి రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో కొలంబియా 1-0 తేడాతో ఘనాను నుంచి రౌండ్ ఆఫ్ 16లో చోటు దక్కించుకుంది. క్వార్టర్ ఫైనల్స్లో స్థానం కోసం కొలంబియా ఇప్పుడు స్విట్జర్లాండ్ను ఎదుర్కొనుంది. వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలో నిన్న జరిగిన మహిళల సింగిల్స్ 3వ రౌండ్లో బెల్జియంకు చెందిన ఏలిస్ మెర్టెన్స్ సంచలన విజయం సాధించారు. కజాక్స్థాన్కు చెందిన సెకండ్ సీడ్ ఎలీనా రెబెకినాను 7-6, 6-1 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16లోకి ప్రవేశించారు. ఈరోజు జరిగే పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16 పోటీలో సెర్బియాకు చెందిన నోవాక్ జోకోవిచ్ రోమన్ సఫియాలోనితో తలపడనున్నారు. విశేషాలు మరొకసారి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాల ద్వారా పశ్చిమాసియా సంక్షోభాన్ని మన దేశం ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈ నెల 10వ తేదీ వరకు 6 దేశాల పర్యటన జరుపుతారు. ఉల్లిపాయల కొనుగోలు ధరను ప్రభుత్వం 13% మేరకు పెంచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, మొరాకో దేశాలు క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన వనమహోత్సవ వారోత్సవాల గురించిన వివరాలు, ఇంకా మనసులోని మనసు మాలతీ చందూర్ గారి నవలా ధారావాహిక 25వ భాగం ప్రసారమవుతుంది. పఠనం శ్రీమతి శారదా శ్రీనివాసన్.

0: ఇంకా లలిత గీతాలు మున్నగంశాలుంటాయి.
1: मेरा जूता है जापानी ये पटलून इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: నేటి మాట శీర్షికన వనమహోత్సవ వారోత్సవాల సందర్భంగా కొన్ని విశేషాలు చెప్పుకుందాం. భారతదేశంలో జూలై నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు వారం రోజుల పాటు వనమహోత్సవ వారోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. అటవీ సంపదను పెంపొందించడము, పర్యావరణ సమతుల్యతను కాపాడటము, ఇంకా ప్రజలలో చెట్లపై ఆవశ్యకత, చెట్ల గురించినటువంటి అవగాహన కల్పించడం కోసం దీనిని ఉద్దేశించబడింది. చరిత్ర ఏమిటంటే, ఈ ఉద్యమాన్ని 1950వ సంవత్సరంలో అప్పటి కేంద్ర వ్యవసాయ ఆహార శాఖ మంత్రి డాక్టర్ కె మున్షి గారు దీనిని ప్రారంభించారు. వర్షాకాలం ప్రారంభంలో ఈ చెట్లు నాటినట్లయితే అవి సులభంగా ఎదుగుతాయనే ఉద్దేశంతో వర్షాలు సమృద్ధిగా కురిసే జూలై 1వ వారంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఫెస్టివల్ ఆఫ్ ఫారెస్ట్, అడవుల పండుగ అని కూడా పిలువబడే ఈ వారం రోజుల పాటు ప్రజలు పెద్ద ఎత్తున మొక్కలు నాటుతారు. దేశంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచడము, కాలుష్యాన్ని తగ్గించడము, తద్వారా భూతాపాన్ని అరికట్టడం, అంటే గ్లోబల్ వార్మింగ్ను అరికట్టడం అన్నమాట. ఈ సందర్భంగా పాఠశాలల్లో, కళాశాలల్లో, ఇంకా స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, స్థానిక సంఘాలు ఈ ఉత్సవాల్లో చురుగ్గా పాల్గొని మొక్కలు నాటుతారు. వీటితో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ సదస్సులు, ర్యాలీలు జరుపుతారు. ఇంకా విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన, డిబేట్ వంటి పోటీలు నిర్వహించడం వల్ల భావి భారత పౌరులైన పిల్లలకు అవగాహన కలుగుతుంది. పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు, ప్రాణవాయువును అందించే నిధులు, తరగని గనులు, ఆకుపచ్చని తరువులు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు, యువత, ప్రతి ఒక్కరూ కూడా పుట్టినరోజు, పెళ్లిరోజు ఇలా ముఖ్యమైన సందర్భాలలో మొక్కలను బహుమానంగా ఇచ్చే పద్ధతిని అలవాటు చేసుకోవాలి. మన గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఏక్ పేడ్ మాకే నామ్ పేరిట ప్రతి సంవత్సరం కూడా ఒక మొక్క నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అందరికీ ఆదర్శంగా నిలిచారు, స్ఫూర్తినిచ్చారు. మీరింతవరకు నేటి మాట శీర్షికన వనమహోత్సవ వారోత్సవాల గురించిన విశేషాలు విన్నారు కదా.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
4: ముఖాన మోటిమలా సై బాల్, గజ్జా బబలా సై బాల్, నడుగులో తామరా సై బాల్,
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: ఇప్పుడు మనసులోని మనసు మాలతీ చంద్రు గారి నవలా ధారావాహిక 25వ భాగం వింటారు. పఠనం శ్రీమతి శారదా శ్రీనివాసన్.

ఫ్లూ కదా, నొప్పులుంటాయిలే రాజా, మందులవి చూసుకుంటున్నావుగా అంటూ లేచారు ఆనందంగారు. లక్ష్మీదేవి గారు వెంట నడిచారు. అమ్మమ్మగారి కళ్ళు కోపంగా ఉన్నాయి. ఆ చూపులో లక్ష్మీదేవి గారిని భస్మీపట్లం చెయ్యాలన్నంత కోపంగా సెగలు కక్కుతున్నది. రాజా, చలేస్తున్నదిరా అన్నారు అమ్మమ్మగారు జాలిగా. నేను కప్పుతానుండండి అంటూ అరుణ అమ్మమ్మగారి కాళ్ళ దగ్గరున్న శాలువా తీసి కప్పింది. నడుం పట్టనా, తలపట్టమంటారా అడిగింది అరుణ. అమ్మమ్మగారి పట్ల లక్ష్మీదేవి గారు చూపిస్తున్న ఉదాసీనత స్పష్టంగా కనిపిస్తోంది. జ్వరంలో ఉన్న అత్తగారిని ఎందుకు పలకరించదావిడ? అంత అక్కర్లేని వాళ్ళు మరి బెంగళూరు నుంచి ఎందుకు వచ్చారు? అమ్మమ్మగారిని చూస్తే నిజంగా జాలిగానే ఉంది అరుణకి. తలనొప్పిగా ఉందా అమ్మమ్మగారు? నెమ్మదిగా తల పడతాను. నా తల్లే నా తల్లే, నా మీద నీకెంత అపేక్ష? ముసల్దాన్ని నేనెవరికి కావాలమ్మా? మీ ఇద్దరి మీద నాలుగు అక్షింతలు వేసేదాకా ఈ ప్రాణం పోదు. అప్పటిదాకా మిమ్మల్ని ఇలా బాధ పెట్టక తప్పదు తల్లి. చిచి, మీరు అలా అనకూడదు. మీరు లేకపోతే ఇంటికి అసలు సందడేది? మీరింకా 10 కాలాల పాటు ఉండాలి. మన ఒప్పందం మర్చిపోకండి అమ్మమ్మగారు అంది అరుణ నవ్వుతూ. అమ్మమ్మగారు అరుణ చేతిని తన చేతిలోకి తీసుకుని, నువ్వు ఇంట్లో తిరుగుతుంటే ఎంత నిండుగా ఉందో తెలుసారణ, ఇల్లంతా కళకళలాడిపోతోంది. రేపే పెళ్లి చేసేసి నిన్ను ఇక్కడికి తెచ్చేసుకోవాలనుంది. పగలంతా నాతో గడపకూడదా? ఎందుకొచ్చిన ఆఫీస్ చెప్పు. నా పక్కన కూర్చుని ఇలా కబులు చెప్తుంటే నాకెంత బలంగా ఉంటుందో. అసలు నాకు కాళ్ళొచ్చి నడిచేస్తానేమో కూడా అన్నంత బలంగా ఉంది అన్నారు గాజులు సవరిస్తూ. అరుణకి కొంచెం కొంచెం బోధపడుతోంది. ఆవిడికి తన రేడియోకి వెళ్ళడం ఇష్టం లేదు. ఎలాగైనా ఆ ఉద్యోగం మానిపించేసేయాలి. తనకి మాత్రం పెళ్ళి అయ్యేదాకా ఈ స్వతంత్రం వదులుకోవాలని లేదు. ఎలాగైనా పెళ్ళి అయ్యేదాకా ఉద్యోగం చేస్తూనే ఉంటుంది. రేపు 2 ఇంటికల్లా డ్యూటీ అయిపోతుంది. సరాసరి రేడియో నుంచి ఇక్కడికే వచ్చేస్తాను. రాత్రి 9 ఇంటిదాకా మీ దగ్గరే ఉంటాను అంది అరుణ చిన్నపిల్లని సముదాయిస్తున్నట్లు. నీ ఇష్టం అన్నారు అమ్మమ్మగారు కాస్త నిష్ఠూరంగా. తనని ఉద్యోగం మానమని, ఇలా పక్కన కూర్చుని కబుర్లు చెప్పమని రాజా గనక అడిగి ఉంటే అరుణ 5 నిమిషాల్లో రిజైన్ చేసి పారేసి ఉండేది. అతనికి తన మీదంత మక్కువ లేదు. కబుర్లు చెప్పాలి, పక్కన కూర్చోవాలి అన్న అభిలాషే లేదు. ఏ వ్యక్తి దగ్గర నుంచి అయితే ఆ అభిలాష కావాలని తను ఆశిస్తోందో అక్కడి నుంచి ఒక్క మాట కూడా రాదు, ఒక్క డిమాండ్ ఉండదు. కానీ ఈ పెద్దావిడ మటుకు తనని పూర్తిగా బానిసం చేసేసుకుందామని చూస్తోంది. ఆ ప్లాన్ తను పడనివ్వదు ఏమైనా సరే. 3-4 రోజుల్లో అమ్మమ్మగారు పూర్తిగా మామూలు మనిషి అయిపోయారు. ఆమె అలా కుర్చీలో కూర్చునే పెళ్లి పనుల హడావిల్లో పడ్డారు. ఇళ్లకు సున్నాలు, పెళ్లి పందిళ్ళు, వంటవాళ్ళు, బంధువుల లిస్టు, ఇలా అమ్మమ్మగారు చాలా బిజీగా ఉన్నారు. ఇన్విటేషన్ కార్డులు ఈ సాయంత్రం పట్టుకురండి, 5:30కి రాహుకాలం వెళ్ళిపోతుందిట, ఒక 1/25 పట్టుకురండి అని పురమాయించింది. వాళ్ళు వెళ్ళబోతుంటే ఆమె మనసుకు నచ్చిన శాంపిల్ట అది ఎంత ఖరీదవుతుందో కూడా కనుక్కోమంది. ఆ ఇన్విటేషన్ చూడగానే అరుణకి సిగ్గు కలిగింది. ధనం ఉంటే దాన్ని ఇంత బాహాటంగా ప్రదర్శించుకోవాలా అన్న చిరాకు కూడా కలిగింది. అరిటాకు సైజు ఆకుపచ్చని హ్యాండ్మేడ్ పేపర్ మీద శుభలేఖ. ఆ ఆకులో చుట్టూ కూరలు, పిండి వంటలు అన్నీ ఆయా రంగుల్లో ప్రింట్ చేస్తున్నాయి. మధ్యన తెల్లటి ఇంకులో అన్నం, అన్నం మీద ఎర్రని ఇంకుల శుభలేఖ. పిలిచేవారి పేరు, వధూవరులు వగైరా. అమ్మమ్మగారికి ఈ నమూనాలో శుభలేఖ కావాలట. ఇదే మోడల్లో తామరాకు మీద లేక తమలపాకు మీద ప్రింట్ చేయించాలని ఆవిడ ఊహ. ఇది చాలా ఖరీదవుతుందనుకుంటా, కనీసం కార్డుకు 10-12 అయినా అవ్వచ్చు అంది అరుణ. అయితే అలాంటి కార్డు ఎవరూ ఇంతవరకు మద్రాసులో వెయ్యలేదు, ఢిల్లీలో వేశారు. అది నేను జాగ్రత్త చేసి పెట్టుకున్నాను, నా మనవడి పెళ్లికి వేయించాలని అన్నది అమ్మమ్మగారు గర్వంగా. అరుణకి ఏదో తప్పు చేసినట్టుంది. తను సింపుల్గా నీట్గా ఉండే ఇన్విటేషన్ ఎన్నిక చెయ్యాలనుకుంది. అమ్మమ్మగారి అభిరుచిని బట్టి చూస్తే తన పెట్టిలోని ఆ పసుపు కుంకుమల కార్డు నవ్వులు

అవుతుంది తప్ప ఆమె ఆమోదం పొందదు. రాజా ఏమీ మాట్లాడలేదు. ఇద్దరూ చాలా కొట్లు తిరిగి చాలా రకాల కార్డులు తెచ్చారు. చిట్ట చివరికి అమ్మమ్మగారు మొదట్లో అనుకున్న కార్డే నిశ్చయం అయింది. ఎంతటి వృథ! ఇది ఎవరు తినాలి? పెళ్ళైన మన్నాటికే అందరూ మర్చిపోయే ఈ శుభలేఖకి ఇంత ఖర్చా అనుకుందరుణ. చీరలు, నగలు, నగలు, చీరలు, చీరలు, జాకెట్లు, రకరకాల చీరలు, ఇలాగా వారం రోజుల పాటు చీరలు చూడడం, ఎన్నిక చేయడం, తిరిగి మార్చడం దైనందిన కార్యక్రమంలో ఒక భాగం అయిపోయింది అరుణకి. అక్కడ పరుస్వాకంలో, ఇక్కడ నుంగంబాకంలో అందరూ చీరల రంగులు, నాణ్యతలు గురించి చర్చలే. ఒక స్థితి వచ్చేసరికి అరుణకి ఈ పెళ్లి బట్టల నుంచి ఎక్కడికైనా దూరంగా పారిపోదామని అనిపిస్తూ ఉండేది. చీరల ఎన్నికలో లక్ష్మీదేవి గారు కూడా కల్పించుకునేది. అత్తాకోడళ్ళు ఏ విషయంలోనో మాట్లాడుకునేవారు కాదు, కానీ చీరల విషయంలో మాత్రం గంటలు గంటలు కూర్చుని షాప్ నుంచి మనిషిని ఇంటికి పిలిపించి ఆ మూటల ముందు కూర్చుని చర్చించేవారు. ఈ చర్చల్లో సావిత్రమ్మ గారు కూడా కలుస్తూ ఉండేది తరచు. వారం రోజులకి భాస్కర్ పెళ్లి నుంచి తిరిగి వచ్చాడు. పెళ్లిలో తీసిన ఫోటోలు చాలా బాగా వచ్చాయట. అరుణ వాళ్ల పాట కచేరీ చేస్తున్నప్పుడు ఫోటో ఒకటి, వధూవరులతో కలిసి తీయించుకున్న ఫోటో ఒకటి ఇచ్చాడు అందరికీ. ఆ ఫోటోల వెనుక వధూవరుల సంతకాలున్నాయి. అరుణ ఆ ఫోటోలు అమ్మమ్మగారికి చూపలేదు, తమ ఇంట్లో వాళ్ళకి చూపింది తప్ప. ఇన్విటేషన్స్ ప్రింట్ అయ్యి వచ్చే లోపున కవర్ల మీద అడ్రస్సులు రాయడం పని అరుణ మీద పెట్టారు అమ్మమ్మగారు. ఆవిడ ఒక బైండ్ పుస్తకం ఒళ్ళో పెట్టు కూర్చుని ఉండేది అరుణ వెళ్ళేసరికి. కాఫీ టిఫిన్లు అయ్యాక రోజూ ఓ 50 అడ్రస్సులు చొప్పున చెప్తూ ఉండేది. ప్రెస్ నుంచి శుభలేఖలు వచ్చిన రోజున అరుణ కూడా నుంగంబాకంలోనే ఉంది. మొదటి శుభలేఖ కవర్ మీద పేరు రాసి తాతగారికి ఇచ్చారు అమ్మమ్మగారు. అరుణ చేత రాజాకి, రాజా చేత అరుణకి పేర్లు రాయించి ఇచ్చారు. నవ్వులతో సరదాగా గడిచిపోయాయి. ఈ ఇచ్చిపుచ్చుకోవడాలతో అరుణ తన పెళ్లిలోని పసుపు కుంకుమల కార్డు సంగతి మరిచిపోయింది. చూడగా చూడగా ఈ ఇన్విటేషన్ కంటికి ఆకట్టుకునేదిగా దర్జాగా ఉందనిపించింది. 3 రోజుల పాటు పోస్ట్ చేశారు ఆహ్వానాలని. పెళ్లి హడావిడి రోజు రోజుకి ఎక్కువైపోతోంది. 2 ఇళ్లలో పనుల హడావిడి, సున్నాలు, కొత్త రంగులు, ఎక్కడ చూసినా కొత్త బట్టలు, ఇంటి నిండా సరుకులు. ఈ హడావిడిలో అమ్మమ్మగారికి అరుణతో తీరిగ్గా మాట్లాడే వ్యవధి ఉండేది కాదు. అలా వరండాలో కూర్చుని అందరికీ పనులు పురమాయిస్తుండేది. ఆవిడ కళ్ళల్లో ఉత్సాహం, కాంతి. ఆవిడ్ని చూస్తే కాళ్ళు లేవని అనిపించేది కాదు. అరుణకి అమ్మమ్మగారి పట్ల ఉన్న సంశయాలు, సందేహాలు అన్నీ మాయమైపోతున్నాయి. రాజా గురించి కూడా అసంతృప్తి పోయింది. ఇద్దరూ కలిసి తిరుగుతున్నారు. అతను కొంచెం కొంచెం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అరుణ అభిప్రాయాలను అడుగుతున్నాడు. అరుణకి తృప్తిగా ఉంది. తన వైవాహిక జీవితం అందంగా హాయిగా గడిచిపోతుంది, ఏ ఒడిదుడుకులు లేకుండా సాఫీగా వెళ్ళిపోతుంది అన్న విశ్వాసం కలిగింది ఇప్పుడు అరుణకి. ఆ విశ్వాసాన్ని చూసి, పెళ్ళికళ, నా తల్లి ముఖంలో పెళ్ళికళ వచ్చేసింది అంటూ ప్రతిరోజు దిష్టి తీసిపోసేది సావిత్రమ్మ గారు. పెళ్ళెప్పటికి సరిగ్గా 10 రోజులుంది. అరుణకి రేడియోకి వెళ్ళాలంటే ఉత్సాహంగా ఉండట్లేదు ఇప్పుడు. ఇంట్లో ఈ సందడి ముందు రేడియో స్టేషన్ డల్గాను, ఆ రొటీన్ పని విసుగ్గాను అనిపిస్తోంది. అన్నమాట నిలబెట్టుకునేందుకు మాత్రం వెళుతోంది స్టేషన్కి. నేను రిజైన్ చేస్తాను, పెళ్ళయ్యాక ఎలాగూ రానివ్వరు అంది భాస్కర్తో ఓ రోజు. గవర్నమెంట్లో ఓసారి రిజైన్ చేస్తే మరి తిరిగి చేరడానికి అవకాశం ఉండదు. నేను తిరిగి చేరను, చేరే అవసరం లేదు. నా మాట వింటావా? మీ మాట నేను ఎప్పుడు వినలేదు అన్నది అరుణ. అయితే లాంగ్ లీవ్ పెట్టు, నువ్వు టెంపరీ కాబట్టి ఆ లీవ్ లెటర్ చూసి అపాయింట్మెంట్ వాళ్ళే టెర్మినేట్ చేస్తారు. డిస్మిస్సలా? నిన్ను పర్మనెంట్ చేస్తున్నామని అనరు. అంటే వచ్చే 7కి కాంట్రాక్ట్ రెన్యూ చెయ్యరనమాట. దానివల్ల లాభం ఏమిటి? లాభం లేదు, నష్టం లేదు. నువ్వు రిజైన్ చేసినట్లు ఫైల్లో ఉండదు. అది ఎప్పటికీ నీకు లాభం. మరి ఎలా రాయాలో మీరే చెప్పండి. పై వారం నుంచి 3 నెలల పాటు లీవ్ కావాలి అని రాయి. నేను శాంక్షన్ చేయిస్తాను ఎస్డీతో చెప్పి. సరే, అలాగే రాస్తాను అంది అరుణ. అరుణకి ఇప్పుడు ప్రపంచం అంతా నందనవనంలాగా కనిపిస్తోంది. అందరి మీద సద్భావం కలుగుతున్నది, ఎవరి మీద కోపం రావడం లేదు. ఆఖరికి అమ్మమ్మగారి మీద కూడా. ఆవిడ రేడియోకి వెళ్ళకు అని గట్టిగా ఇప్పుడు గనక పంతం పడితే తక్షణం మానేయడానికి సిద్ధంగా ఉంది అరుణ. కానీ అమ్మమ్మగారు పెళ్లి పనుల హడావిళ్ళు

అరుణ విషయమే పట్టించుకోలేకుండా ఉన్నారు. ఇంటి చుట్టూ పందిళ్లకు పొడవాటి కర్రలు, కొబ్బరి ఆకులతో అల్లిన తడికలు దిగుతున్నాయి. పెళ్లి నుంగంబాకంలోనే జరుగుతుంది కాబట్టి ఎక్కడ స్థలం ఉంటే అక్కడల్లా పందిళ్ళు వేయించేస్తున్నారు అమ్మమ్మగారు. దొడ్లో వంటల కోసం ప్రత్యేకం గాడిపోయిలు సిమెంట్తో కట్టిస్తున్నారు. చేతులు కడుక్కునేందుకు ప్రత్యేకంగా ఎక్కువ పంపులు పెట్టిస్తున్నారు. బాత్రూమ్స్, లెట్రిన్స్ కూడా కట్టిస్తున్నారు. ఈ పనులన్నీ చకచక జరిపిస్తున్నారు చక్రాల కుర్చీ మీద కూర్చునే అమ్మమ్మగారు. నుంగంబాకంలోని ఇంటిలోని ఏర్పాట్లతో పోల్చి చూస్తే అరుణ వాళ్ళింట్లో హడావిడి లేదనిపిస్తుంది. ఇంటికి వెళ్ళ చిన్న చిన్న రిపేర్లు తప్పించి పెద్ద ప్రయత్నాలేమీ లేవు. సావిత్రమ్మగారు మొదట్లో అయితే ఒప్పుకోలేదు పెళ్లి నుంగంబాకంలో జరిపించడానికి. కానీ రాను ఆవిళ్ళోని పట్టుదల సడలిపోతోంది. అమ్మమ్మగారింట్లో పెళ్లి జరపడానికి ఒప్పుకున్నారు ఇప్పుడు ఆవిడ. పెళ్లికూతుర్ని చేసి తమ బంధువుల్ని నలుగురిని పిలిచి భోజనాలు పెట్టుకునేంతవరకే తమ పని. మిగతా ఖర్చులు, హడావిడి మగపెళ్లి వారివే. కూతురు పెళ్లి చేయలేనంత గతిలేని వాళ్లమా అంటూ సణుగుతూనే పరిస్థితులతో రాజీ పడిపోయింది సావిత్రమ్మగారు. గౌరీ పూజకని నెమలికంఠన్ రంగులో ఖరీదైన పట్టుచీర కొన్నది. గాజులు చెరిపించి ఒక చెయిన్ చేయించారు అరుణకి. అరుణకి ఈ ఖర్చులు కూడా ఇష్టం లేదు. కానీ తల్లి కోపం వస్తుంది. తాము అంతక్కూడా గతిలేని వాళ్లమని అమ్మమ్మగారు వాళ్ళు అనుకోకూడదు. అందుకే ఒప్పుకుంది. అరుణ ఆ నెల తన జీతంతో సుశీలకి మస్టర్డ్ కలర్లో పట్టుచీర తెచ్చింది 400 రూపాయలు పెట్టి. అంత ఖరీదు పెట్టి అరుణ చీర ఎప్పుడూ కొనలేదు. కానీ సుశీలకు మంచి చీరలు లేవు. ఇంచుమించు తన ఎత్తులోనే ఉన్న చెల్లెలికి తనకిన్ని నగలు చీరలు ఉన్నా దానికి మటుకు కావాలనిపించదా అని తల్లి తండ్రికి చెప్పకుండా రమౌలాని వెంట పెట్టుకుని వెళ్ళి చీర కొనుక్కొచ్చింది. ఎవరికి, నీకేనా అని అడిగింది రమోల నల్లీలో చీరలు ఏర్తుంటే. నాకు చాలా కొంటున్నారు. అమ్మమ్మగారేమో లెక్క లేకుండా చీరలు కొని పడేస్తున్నారు. అమ్మ ఏమో పెళ్లి కూతురివి అంటూ నాకు పట్టు చీర కొంది. పాపం సుశీలకు మటుకు కట్టుకోవాలనుండదా, దానికి ఎవరు కొంటారు? నీకు కొన్నట్టే మొగుడొచ్చినప్పుడు కొంటారు. అంతదాకా అది ఉల్లి ఉల్లివే కట్టాలా? ఇది నా ఆఖరి జీతం. ఇక ముందు ఆ స్వతంత్రం ఉంటుందో లేదో అందుకనే తెగించి కొనేద్దాం అనుకున్నాను. ఇంట్లో చెప్పలేదు. ఇంకా మీ అమ్మగారికి తెలీదా? చెప్పలేదు. చెప్తే నాకే మరో చీర కొనుక్కోమంటుంది అమ్మ. రమోలా, నువ్వు పెళ్లి చేసుకోవా అని అడిగింది అరుణ. నీకులాగా రాజకుమారుడు దొరికితే ఎదురెళ్ళి పూలహారం వేసి మరీ ఎత్తుకు పారిపోతాను. అందరికీ నీలాంటి అదృష్టం కలుగుతుందా? నిజమే. కానీ పెళ్ళి అంటే ఏదో స్వేచ్ఛ స్వతంత్రం పోయినట్టుంటుంది. ఇవాళ నీతో నిర్భయంగా బజారుకొచ్చాను. నా ఇష్టం వచ్చినట్లు నాకు కొనాలనిపించిన వాళ్ళకి చీర కొనిచ్చాను. ఈ స్వేచ్ఛ ఇక ఉండదు కదా. అలా అనకు. రేపు మీ ఆయన, మీ అమ్మమ్మగారు ఇంటి తాళాలు నీ చెంగుకు ముడేస్తారు. నువ్వు ఆడింది ఆట, పాడింది పాట. మీ ఆయన యువర్స్ మోస్ట్ ఒబీడియంట్. కాకపోతే నన్ను అడుగు. మా ఇంట్లో అది సాగకపోవచ్చు రమోలా అంది అరుణ సంశయంతో. నాన్ సెన్స్. పెళ్ళి అయ్యాక పెళ్ళాం మాట వినని మొగాడెవడుంటాడు? ఈ కలియుగ ధీరులంతా పెళ్ళి అయ్యేదాకానే ఆ పైన కాళ్ళు పట్టుకుంటారు.

0: మరింతవరకు మనసులోని మనసు మాలతీ చందూర్ గారి నవలా ధారావాహిక 25వ భాగం విన్నారు. వినిపించిన వారు శ్రీమతి శారదా శ్రీనివాసన్.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భామలహరి మృదుమధుర గీతమంజరి. ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ రచయిత జ్ఞానపీఠ అవార్డు

గ్రహీత రావూరి భరద్వాజ గారి జయంతి సందర్భంగా కొన్ని విశేషాలతో భావలహరి మిమ్మల్ని అలరించనుంది. మరి తెలుగు లఘుగథ రచయిత, నవలా రచయిత, రేడియో రచయితగా పేరు తెచ్చుకున్న రావూరి భరద్వాజ గారు భావుకుడైన గొప్ప కవి. వీరు తెలుగు రచనా ప్రపంచంలో వినూతన సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనుడు. భరద్వాజ గారు 1927 సంవత్సరం జూలై 5వ తేదీన కృష్ణా జిల్లా నందిగామ తాలూకా కంచికచెర్ల సమీపంలో మొగలూరు గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి రావూరి కోటయ్య, తల్లి మల్లికాంబ. వీరి విద్యాభ్యాసం 8వ తరగతి వరకే సాగింది. వీరిపై చలంగారి ప్రభావం ఎక్కువగా ఉండేది. యుక్త వయసులోనే తెనాలిలో చేరి అక్కడ ఒక ప్రెస్లో పనిచేశారట. 1946 సంవత్సరంలో నెల్లూరులోని జామిన్ రైతు వారపత్రిక సంపాదక వర్గంలో చేరారు వీరు. 1948వ సంవత్సరంలో దీనబంధు వారపత్రికకు బాధ్యుడిగా పనిచేశారు. మరికొన్ని విశేషాలు పాట తర్వాత చెప్పుకుందాం. కార్యక్రమంలో ముందుగా సుస్వాగతం చిత్రం కోసం మనోజ్ జయచంద్రన్, మణికిరణ్ బృందం పాడింది. గీతరచన సామవేదం షణ్ముఖ శర్మ, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
5: ఈనాటి కార్యక్రమంలో మనం జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ గారి జయంతి సందర్భంగా వీరి గురించిన విశేషాలు చెప్పుకుంటూ ఉన్నాం కదా. రావూరి భరద్వాజ గారు హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో 1959 ప్రూఫ్ రీడింగ్ కళాకారునిగా చేరి చివరకు 1987 ప్రసంగ కార్యక్రమాల ప్రయోక్తగా పదవీ విరమణ చేశారు. వీరికి 1948 మే నెల 28వ తేదీన కాంతం గారితో వివాహం జరిగింది. వీరికి 4 కుమారులు 1 కుమార్తె ఉన్నారు. మరికొన్ని విశేషాలు పాట తర్వాత చెప్పుకుందాం. వింటూ ఉండండి భావలహరి. ఇప్పుడు లవర్స్ చిత్రం కోసం రాహుల్ సిప్లి గురించి లిప్స్గా పాడిన పాట.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మనం రావూరి భరద్వాజ గారి గురించి చెప్పుకుంటున్నాం కదా. మీరు చిన్నతనంలో పొలాల్లో గడిపినటువంటి రోజులు, వ్యవసాయ కూలీల కఠినమైన జీవన పరిస్థితులను గమనించేవారు. అప్పుడే పల్లె ప్రజల భాష, యాస, ఆవేశాలు, ఆలోచనలు, కోపాలు, తాపాలు గమనించిన భరద్వాజ గారు ఆ అనుభవాలను తర్వాతి కాలంలో తన రచనల్లో నిజమైన పల్లె వాతావరణాన్ని సృష్టించడానికి ఉపయోగపడ్డాయి. వాస్తవికతను కనుల ముందుంచాయి. కార్యక్రమంలో ఇప్పుడు చిరునవ్వుతో చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన శ్రీవెన్నెల సాహిత్యం విందాం. సంగీతం మణిశర్మ.

0: 10 లక్షల లాటరీ నాకా?
1: రావూరి భరద్వాజ గారు 37 కథా సంపుటాలు, 17 నవలలు, ఇంకా 6 బాలల మినీ నవలలు, 5 బాలల కథా సంపుటాలు, వ్యాసాలు, ఆత్మకథా సంపుటాలు, 8 నాటికలు, 5 రేడియో కథానికలను రచించారు. బాల సాహిత్యంలో విశేష కృషి చేశారు వీరు. సినీ పరిశ్రమలో తెర వెనుక జీవితాన్ని కళ్ల ముందు కట్టినట్లు చిత్రీకరించిన పాకుడురాళ్ళు నవల భరద్వాజ గారి ఉత్కృష్ట రచన. ఇంకా జీవన సమరం మరో ప్రముఖ రచన, వీరి కళ నుంచి జాలువారింది. కార్యక్రమంలో ఇప్పుడు జయం మనదేరా చిత్రం కోసం సోను నిగం, గోపికా పూర్ణిమ పాడిన వేటూరి సాహిత్యం విందాం. సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

భరద్వాజ్ గారు తాను రాసిన పాలపుంత అనే ఓ పెద్ద కథను పాకుడురాళ్లు నవలగా వెలువరించారు. 3 సంవత్సరాల పాటు కృష్ణాపత్రికలో ధారావాహిక వెలువడిన పాకుడురాళ్లు నవలపై శ్రీకృష్ణదేవరాయ ఇంకా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరగడం విశేషం. చలనచిత్ర పరిశ్రమను కథావస్తువుగా చేసుకుని తెలుగులో వెలువడిన మొట్టమొదటి నవలే పాకుడురాళ్లు. భరద్వాజ గారు దీనికి మాయాజలతారు అనే నామకరణం చేశారు. 1991 సంవత్సరంలో వీరికి నాగార్జున విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. 2012 సంవత్సరంలో తెలుగు సాహిత్యానికి వీరు చేసిన బహుముఖ సేవలకు గాను జ్ఞానపీఠ పురస్కారం ప్రదానం చేశారు. వీరు తన 86 సంవత్సరాల వయసులో 2013 సంవత్సరంలో అక్టోబర్ 18వ తేదీన హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు. అయినప్పటికీ వీరు వారి రచనల ద్వారా అందరి హృదయలో చిరస్థాయిగా నిలిచి ఉంటారు. కార్యక్రమంలో ఇప్పుడు బాలగోపాలుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి సాహిత్యం విందాం. సంగీతం రాజ్కోటి.

ఆకాశవాణి అనకాపల్లి జిల్లా సమాచార లేఖ వింటారు. జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, ఏరువాక పౌర్ణమి వేడుకలు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల శంకుస్థాపన, యోగాంధ్ర కార్యక్రమం, అన్నదాత సుఖీభవ నిధుల విడుదల, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ, జల్జీవన్ మిషన్ 2.0 అమలు, ఇలా అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకున్న ప్రధాన అంశాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. ఇంటింటి సర్వే పురోగతిపై బూత్ లెవెల్ అధికారులతో సమీక్షించిన కలెక్టర్ అర్హులైన ప్రతి ఓటరు వివరాలను ఖచ్చితత్వంతో నమోదు చేయాలని అన్నారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి ఇంటిని సందర్శించి 15 రోజుల్లో ఎస్ఐఆర్ ఫారాలను పూర్తి చేయాలని బీఎల్ఓలకు సూచించారు. జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టే

0: పౌర్ణమి కార్యక్రమాన్ని కసింకోట మండలం బయ్యవరం గ్రామంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ప్రారంభించారు. శాసనసభ్యులు కొండతాల రామకృష్ణతో కలిసి కలెక్టర్ స్వయంగా నాగిలిపట్టి మొదటి దుక్కిదున్ని సాగు పనులకు నాంది పలికారు. వ్యవసాయ భూముల్లో భూదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి పాడి పంటలు సమృద్దిగా పండాలని ప్రార్థించారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని దొండవాక రాజేపేట తీరాల్లో నిర్మించనున్న రెండు ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలకు మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఒక్కొక్కటి 24.77 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వీటిని నిర్మిస్తున్నారు. సురక్షిత బోట్ ల్యాండింగ్, పరిశుభ్రమైన చేపల నిర్వహణ, మార్కెటింగ్ సదుపాయాలతో మత్స్యకారుల అభివృద్దికి ఈ కేంద్రాలు ఉపయోగపడతాయని మంత్రులు తెలిపారు. మానసిక ఒత్తిడిని దూరం చేయడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బొజ్జన్న కొండ వద్ద నిర్వహించిన యోగాంధ్ర 2026 కార్యక్రమంలో శాసనసభ్యులు కొండతాల రామకృష్ణతో కలిసి ఆమె పాల్గొన్నారు. యాంత్రిక జీవనంలో ప్రతిరోజు అరగంటైనా యోగాకు కేటాయించాలని, పాఠశాలల్లో యోగాను విధిగా అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్యే కొండతాల రామకృష్ణ తెలిపారు. రైతుల సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఎస్సరాయవరం మండలం సైతారిపేటలో జరిగిన కార్యక్రమంలో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభావ పథకాల నిధులను విడుదల చేశారు. అనకాపల్లి జిల్లాలో 2,42,536 మంది రైతులకు 158.04 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందుతుందని, రాష్ట ప్రభుత్వం 5,000, కేంద్రం 2,000 కలిపి ఒక్కో రైతుకు 7,000 రూపాయలు నేరుగా ఖాతాల్లో జమ అవుతాయని మంత్రి తెలిపారు. జిల్లాలో 2,51,772 మంది లబ్ధిదారులకు 106.85 కోట్ల రూపాయల ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. 2 మున్సిపాలిటీలు, 24 గ్రామీణ మండలాల్లో ఉదయం 5 గంటల నుంచే పంపిణీ ప్రారంభమై శతశాతం పెన్షన్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో జల్జీవన్ మిషన్ 2.0 కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు అందించాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన జిల్లా జల పారిశుద్ధ్య కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్యలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని, గ్రామస్థాయి నీటి సరఫరా కమిటీలను బలోపేతం చేయాలని సూచించారు. వికసిత్ భారత్ 2047 కలను సాకారం చేసేందుకు మహిళల భాగస్వామ్యం అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెం పంచాయతీలో జరిగిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ అంటే వీబీజీ రామ్జీ పథకాన్ని కలెక్టర్ భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాభివృద్ది కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని అన్నారు. గ్రామీణ మహిళలు, యువత స్వయంపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు. వీబీజీ రామ్జీ అనేది ఎంజీఎన్ఆర్ఈజీఏ స్థానంలో వచ్చిన కొత్త గ్రామీణ ఉపాధి హామీ పథకమని, దీని ద్వారా అర్హులైన ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరంలో 125 రోజులు వేతన ఉపాధికి చట్టబద్దమైన హామీ లభిస్తుందని వివరించారు. వ్యవసాయ పనుల సమయంలో 60 రోజులు పనులను నిలిపివేసే వెసులుబాటు కూడా ఉంటుందని అన్నారు. ఈ పథకం ద్వారా గ్రామాల్లో పాఠశాలలు, అంగన్వాడీలు, సోలార్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసుకోవచ్చునని తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ తెలుసుకుని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఇప్పటి వరకు అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విన్నారు. మరింత సమాచారంతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన ఎడ్ల రామకృష్ణ, అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 22-3393, ఎస్టీడీ కోడ్ 08596. హలో హలో
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: కూర్చోండి. నుంచి నాగార్జున రెడ్డి మేడం.
1: నాగార్జున రెడ్డి గారు చెప్పండి, ఇవాళ ఏ చిత్రం నుంచి పాట కావాలి?
2: శోభన్ బాబుది శ్రావణ సంధ్యలో రండి శ్రీవారి సాంగ్.
1: శ్రావణ సంధ్య వస్తుంది, పాట వినిద్దాం. ఓకే
2: ఓకే మేడం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్
1: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది.

0: ఐఎస్ఐ మార్క్ లేదు అంటే కార్డ్ సురక్షితంగా లేదని అర్థం.
1: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు హామీ.
2: హలో,
3: గుడ్ మార్నింగ్ మేడం.
2: గుడ్ మార్నింగ్ అండి, ఎక్కడ నుంచి?
3: మేడం కర్నూలు జిల్లా ఆసుపత్రి మండలం తంగడన గ్రామం హరినాథ్ రెడ్డి. మేడం బాగున్నారు? మేడం
2: బాగున్నామండి. హరినాథ్ రెడ్డి గారు చెప్పండి.
3: మేడం మీకు, డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందరికి నమస్కారాలు మేడం.
2: ఓకే చెప్పండి.
3: గృహప్రవేశం మేడం సినిమా పేరు.
2: గృహప్రవేశం. రేడియో దూరంగా వస్తారా కొద్దిగా?
3: ఓకే మేడం, తగ్గిస్తాను. అభినవ శశిరేఖవ్వ అనే పాట ఉంటుంది మేడం.
2: పాట వస్తుంది
3: మేడం. మీకోసం, మా కుటుంబ సభ్యుల కోసం, అందరి కోసం మేడం ధన్యవాదాలు మేడం.
2: వెల్కమ్.

0: అక్క చూడు,
1: హ్యాపీ బర్త్డే రా,
0: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
0: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
0: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: హలో, హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? సాల్మన్ గారు చెప్పండి.
7: మరో చరిత్ర మేడం.
6: మరో చరిత్ర?
7: అవును మేడం.
6: అందులో ఏ పాట అండి?
7: ఏ తీగా పువ్వును ఏకమ్మ చేసింది మేడం.
6: పాట వస్తుందండి. ఓకే,
7: మన శ్రోతలు ఉన్నారు చూడండి కొంతమంది మేడం.
6: చెప్పండి.
7: అలగడ్డ పోలయ్య, సల వెంకటేశ్వర్లు, కేసిరెడ్డి, సూర్యపల్లె, చిన్నప్ప, డైవర్ బాబు, వాళ్ళిందరి కోసం మేడం.
6: ఓకే.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో హలో,
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, చెప్పండి.
2: నేను రాఘవేంద్ర గారు మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారా?
1: బాగున్నామండి, చెప్పండి.
2: మేడం, రేపు ప్రముఖ నేపథ్య గాయకురాలు మాలవిక గారి పుట్టినరోజు ఉంది మేడం.
1: ఓకే.
2: ఆవిడ దాదాపు 700 ప్రాజెక్టులు పైగా పాడారు. గంగోత్రి, బిర్లా వంటి ఎన్నో వినిందమైన చిత్రాల్లో జాతర దానం చేసిన మాలవిక గారికి ఒకరోజు ముందుగానే బర్త్డే విష్ మేడం. ఆవిడ విశాఖపట్నంలో జన్మించారు. అలాగే రేపు ప్రముఖ సినీ నటులు, కర్ణాటక విద్వాంసులు, వాగ్గేయ కారులు, మంగళం పాడే బాలమంది కృష్ణ గారు జయించింది మేడం. గోదావరి జిల్లా రాజోల సమీపంలో శంకరగుప్తం అనే గ్రామంలో జన్మించిన మంగళంపల్లి బాలమల్లికృష్ణ గారికి ఒకరోజు ముందుగానే ఘనమైన నివాళులు అర్పిస్తూ అందాల రామ చిత్రం నుండి పలుకే బంగారమాయేరా ఆ పాటను ప్రసారం చేయరా.
1: అందాల రాముడా?
2: అవును మేడం, నాగేశ్వరరావు గారి. అంటే సునీల్ గారిని కూడా ఉంది, నాగేశ్వరరావు గారిని నేను అడుగుతున్నాను.
1: పలుకే బంగారమాయేరా.
2: అవును మేడం.
1: ఓకే, పాట వస్తుందండి, మరి వినిద్దాం.
2: ధన్యవాదాలు మేడం.
1: వెల్కమ్.

0: हेलो हेलो
1: నమస్తే మేడం.
0: నమస్తే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: తల్లుగారి నుంచి ఉమామహేశ్వరి మేడం.
0: చెప్పండి, ఇవాళ ఏ చిత్రం నుంచి పాట కావాలి మీకు?
1: స్వయంవరం మూవీలో మేడం.
0: స్వయంవరం, అందులో ఏ పాట?
1: పికాసో చిత్రమా.
0: వేణుదా?
1: అవును మేడం.
0: వస్తుంది పాట, వినేద్దాం అందరం.
1: సరే మేడం, థ్యాంక్ యూ.
0: ఓకే, వెల్కమ్.

0: అలా ఏ చిత్రం నుంచి పాట కావాలి మీకు?
1: స్వయంవరం మూవీలో మేడం.
0: స్వయంవరం. అందులో ఏ పాట?
1: పికాసో చిత్రమా.
0: వేణుదా?
1: అవును మేడం.
0: వస్తుంది పాట, వినేద్దాం అందరం.
1: సరే మేడం, థ్యాంక్ యూ.
0: ఓకే, వెల్కమ్.

0: హలో హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: ఉత్తరం నుంచి మేడం, వెంకటలక్ష్మని.
0: చెప్పండి వెంకటలక్ష్మి గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: ఇల్ల అల్లో అల్లరి కృష్ణుడు, అందరి కృష్ణుడు ఎవరి వాడమ్మా, వీడు ఎవరి వాడు. ఆ పాట మేడం
0: చిత్రం
1: ఇల్లాలు
0: ఇల్లాలు.
1: అల్లరి కృష్ణుడు, అందరి కృష్ణుడు ఎవరి వాడమ్మా.

0: ఇళ్ళాలు చాలా ఉన్నాయి కదా. ఏ ఇప్పటి హలో, ఇళ్ళాలు చిత్రం ఓ మంచి పాట అయితే వినిపిస్తానండి. ఆ పాట అందుబాటులో లేదు. శ్రీవారి ముచ్చట్లు హలో శ్రీవారి ముచ్చట్లు అందులో కాళ్ళగజ్జ కంకణమ్మ పాట వినిపిస్తానండి.
1: సరే మేడం.

చచ్చిపోయింది. కాషాయాలు, కమందరాలు, రుద్రాక్షలు, పులిచర్మాలు సిద్ధం చేశాను. నువ్వు అంటే రంగంలోకి దిగిపోతాను, నువ్వు అంటే రంగంలోకి దిగిపోతాను. కళ్ళ గజ్జ కంకళమ్మ, కళ్ళకు గజ్జలు ఎక్కడి అమ్మ, సుక్క వెలగ పండు.

0: కాళ్ళకు గజ్జలు ఎక్కడి నమ్మ
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హలో హలో హలో
3: హలో మేడం గారు, గుడ్ మార్నింగ్.
2: గుడ్ మార్నింగ్ అండి. పేరు?
3: మేడం అశోక్. మేడం మార్కాపురం.
2: అశోక్ గారు చెప్పండి, ఇప్పుడు ఏ చిత్రం నుంచి పాట కావాలి?
3: ఈరోజు మేడం వెన్నెలవే వెన్నెలవే సాంగ్. అది మేడం ప్రేమదేశం. మేడం
2: ప్రేమదేశం.
3: ప్రేమదేశం మేడం. వెన్నెల వెన్నెల వెన్నెల అనే సాంగ్ ఒకటి ఉంది మేడం,
2: ఆ పాట వినిపించమంటారా?
3: ఆ సాంగ్ ప్లే చేయండి.
2: ఓకే
3: ఓకే మేడం. థ్యాంక్ యూ.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హలో.
3: హలో, నమస్తే మేడం.
2: నమస్తే అండి. ఎక్కడి నుంచి?
3: మార్గంపురం మేడం.
2: చెప్పండి, పేరేంటి?
3: రంగస్థలం సినిమాలో ఆ గట్టు కష్టమైన పాట ఉంది మేడం.
2: రంగస్థలం
3: మేడం,
2: అందులో పాట
3: ఆ గట్టు కష్టమైన నాగన్న పాట.
2: ఓకే అండి, మంచి పాట వినిపిస్తాను.
3: సరే మేడం, ఓకే.

0: हेलो हेलो हेलो
1: హలో,
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: పూలసుమయ్య కాదు,
0: పేరు?
1: జయశ్రీమయ్య.
0: ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: శారదా చిత్రంలో నుంచి, శారదా
0: చిత్రం పేరు శారద.
1: సోమన్ బాబు.
0: అందులో ఏ పాట?
1: శారదా అనే పాట ఉంటుంది. హలో,
0: హలో, ఆ పాట అందుబాటులో
1: చెప్పండి.
0: లేదు. శారద
1: కోరుకున్న వాళ్ళు
0: చెప్పండి.
1: ఉంచండి.
0: అందరి కోసం పాట వస్తుందండి. ఓకే.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల కామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: హలో,
4: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
3: గుడ్ మార్నింగ్ అండి, ఎక్కడి నుంచి?
4: వెంకటేశ్వర
3: గారు చెప్పండి.
4: బాగున్నారా మేడం?
3: బాగున్నాం అండి. మీ అందరు బాగున్నారా?
4: బాగున్నాం మేడం.
3: చెప్పండి
4: మేడం. ఈరోజు మూగ మనసులు మేడం.
3: మూగ మనసులు, అందులో ఏ పాట?
4: ఆ చిత్రం నుంచి గోదావరి గట్టుందండి సాంగ్ మేడం. మన మిత్రులు పాలకొల్లు రాఘవేంద్రరావు గారు, పాలపోలే గారు, సాల్మన్ గారు, వీరందరి కోసం మేడం.
3: అందరి కోసం పాట వస్తుందండి, వినేద్దాం అందరం.
4: ఓకే ఓకే, థ్యాంక్స్, ధన్యవాదాలు మేడం.
3: వెల్కమ్.

0: హలో,
1: వస్తే మేడం.
0: నమస్తే, చెప్పండి పేరు.
1: వైఎస్ఆర్ కడప జిల్లా తండ్రి మండలము కోదవాలి.
0: ఓకే, ఇవాళ ఏ పాట కావాలండి?
1: బొబ్బిలి యుద్ధం.
0: బొబ్బిలి యుద్ధం, అందులో ఏ పాట?
1: భీకర కరుణాల వాళ్ళ వేణుగోపాల.
0: పాట వస్తుందండి అందరి కోసం.
1: అందరి కోసం మేడం.
0: ఓకే, వెల్కమ్.

మీరు ఇంతవరకు హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. తర్వాతి కార్యక్రమం వెంటనే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో కంభం మండలం కందులాపురం గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. ముందుగా
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన

0: ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
4: చిక్కుకున్నాడు.
5: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
6: ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: బాలానందం కార్యక్రమంలో భాగంగా మనం ఇప్పుడు కంభం మండలం కందులాపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎంఎస్ఎన్లో ఉన్నాము. మన చిన్నారుల కదంబ కార్యక్రమం విందామా మరి. ఇందులో ముందుగా మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనే గేయాన్ని ఆలపించడానికి 3వ తరగతి విద్యార్థులు హేమవర్షిని, పల్లవి మన ముందు ఉన్నారు. విందామా మరి.

0: పాడి కదిలిపోతుంటే, బిరుబిరా కృష్ణమ్మ పడుగులేస్తుంటే, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొల్లుతాయి, అమరాధునిగా పురుపు సెలుతాయి, తాగయ్య గొంతులో తారాలు నాకు, తిక్కయ్య కనుములో తీయంగన, నిత్యమై నిఖిలమై నిల్చుండేదాకా, బుద్రమ్మ భూసెత్తి మల్లమ్మ పసుపతి దిమ్మర్సు దియెత్తి కృష్ణార కీర్తి మా చెవులో రింగు మారుమోయేదాకా, నీ ఆటలే ఆడతాం నీ పాటలే పాడు, జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి.
1: హేమవర్షిణి పల్లవీలు చాలా చక్కగా చెప్పారు కదా, వాళ్ళకు జేజేలు చెప్దామా? తర్వాత తేనెల తేటల మాటలతో అనే గేయాన్ని ఆలపించడానికి 5వ తరగతి విద్యార్థిని విహారిక మన ముందు ఉన్నారు, మరి విందామా? మరి
2: తేనెల తేటల మాటలతో మన దేశ మాతమే కొలిచెదమ్మా, సాగల మేకల చుట్టుకొని సుర

దేశమాతమే కొలిచెదమ్మ, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయిదమ్మ, సాగల మేకల చుట్టుకొని.

0: మన దేశమాతమే కొలిచెదమ్మ, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయిదమ్మ. గాంగజటాధర భావనతో హిమశైల రూపమే నిలబడగా, గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే, తేనెల తేటల మాటలతో మన దేశమాతమే కొలిచెదమ్మ. ఎందరు వీరుల త్యాగ ఫలం, మన నీటి శ్రేష్టకే మూల బలం, వాళ్ళందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని.
1: చిన్నారి విహారిక ఈ గేయాన్ని చాలా చక్కగా ఆలపించింది కదా, జయజయలు చెప్దామా? తర్వాత బలవంతుడ నాకేమని అనే పద్యాన్ని ఆలపించడానికి 5వ తరగతి విద్యార్థి సతీష్ మన ముందు ఉన్నాడు, విందామా మరి?
2: బలవంతుడ నాకేమని పరువులతో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావద సుమతి. ధనము కూడబెట్టి దానము చేయక తను తినక లిస్స దాచుగాక, తేనెతీగ గురించి తెలుగువారికి యద విశ్వదాది రామ వినులవేమ.
1: ఈ పద్యాలను చాలా చక్కగా ఆలపించారు కదా, వారికి జయజయలు చెప్దామా? ఆవు పులి కథను దుర్గా సుప్రజ అనే అమ్మాయి చెప్పడానికి వచ్చింది, విందామా మరి?
3: ఒకరోజు ఒక లక్ష్మి అని ఒక ఆవు ఉండేది. ఆవుకి దూడ పిల్ల పుట్టింది. ఒకరోజు అవన్నీ మేతకు వెళ్ళాయి. ఒక దారుణమైన పులి వచ్చింది, లక్ష్మి ఆవుని పట్టుకుంది. నాకు ఆకలేస్తుంది, నిన్ను తినేస్తాను, వద్దు, నాకు దూడపిల్ల ఉంది, నేను దూడపిల్లకి పాలు తాపి వస్తాను అని

0: చెప్పింది. ఆవు వెళ్ళింది, దాని దూడకి పాలు విచ్చి వచ్చింది. నా బిడ్డని చాలా బాగా చూసుకొని, నీ బిడ్డలు చూసుకున్నట్టు నా బిడ్డను కూడా చూసుకొని అని చెప్పి వచ్చింది. నేను వచ్చినాను, నన్ను తినేసేయి అని చెప్పింది. ఆ పులి కొండపై నుంచి దూకి చచ్చిపోయింది.
1: దుర్గా సుప్రజ ఆవు పులి కథను చాలా చక్కగా చెప్పింది కదా. జేజేలు చెప్దామా మరి? తర్వాత వానలు వానలు అనేటువంటి గేయాన్ని ఆలపించడానికి మహిమ కీర్తి రెండవ తరగతి అమ్మాయి మన ముందు ఉంది, విందామా మరి?
2: వానలు వానలు వాను పాడే కొండ కోనలు, చిటపట కురిచే చినుకు మెల మెల మెరిసే మెరుపులు, పిల్ల అయ్యి నడకలు మనసు నిండుగా వేడుకు, బెక బెక అరిచే కప్పలు, కిలకిల ఆడే చేపలు. ఒకటి

0: రంగులు మూడు.
1: మహిమ కీర్తి చాలా చక్కగా చెప్పింది కదా. జేజేలు చెప్దామా? చింత చెట్టు చిలకలతోటి అనే గేయాన్ని ఆలపించడానికి జై మన ముందు ఉన్నాడు. విందామా?

0: రండి రండి.
1: జై చక్కగా ఆలపించాడు కదా, జై జైలు చెప్దామా? మరి తర్వాత చిన్న పడవ పెద్ద పడవ అనే గేయాన్ని ఆలపించడానికి జయంత్ 1వ తరగతి మన ముందు ఉన్నాడు. విందామా మరి?
0: చిన్న

0: ఐదో తరగతి విద్యార్థిని అంజలి కాకమ్మ నలుపు అనే గేయాన్ని ఆలపించడానికి మన ముందు ఉంది. విందామా మరి.
1: కాకమ్మ నలుపు, కారముగ్గ నలుపు, కొంగమ్మ తెలుపు, కోరిగుడ్డు తెలుపు, చిలకమ్మ పచ్చన, చెట్లన్నీ పచ్చన, దశామి ఎరుపు, దానిమ్మ ఎరుపు.
0: కాకమ్మ నలుపు అనే గేయాన్ని అంజలి చాలా చక్కగా పాడింది కదా. జేజేలు చెప్దామా మరి. మూడవ తరగతి విద్యార్థిని హేమవర్షిణి మరియు నీలిమ తెలుగు తల్లి అనేటువంటి కథానికను చెప్పడానికి వచ్చారు. విందామా మరి.

0: సంతోషచంద్రశాల.
1: తెలుగు తెలి గేయాన్ని హేమవర్షిణి నీలిమ చాలా చక్కగా ఆలపించారు కదా, జేజేలు చెప్దామా మరి. తర్వాత సతీష్, హర్షవర్ధన్ అనే విద్యార్థులు గాంధీ మహాత్ముడు బయలుదేరుగా అనేటువంటి గేయాన్ని ఆలపించడానికి మన దగ్గరకు వచ్చారు, విందామా మరి.
2: గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు, కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు చకచక నడవగా కంపించిపోయింది భూదేవి, కంపించిపోయింది. గాంధీ మహాత్ముడు

అధర్మము గడగడ వణికింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది, జగత్తు కలకల నవ్వింది. గాంధీ మహాత్ము

0: గాంధీ మహాత్ముడు గొంతు విప్పగా గనగన మోగింది, ప్రణవము గనగన మోగింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది, జగత్తు కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా కరముల దొరికింది, మోక్షము కరముల దొరికింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది, జగత్తు కలకల నవ్వింది.
1: గాంధీ మహాత్ముడు బయలుదేరగా అనేటువంటి గేయాన్ని సతీష్ చాలా చక్కగా ఆలపించారు కదా, జేజేలు చెప్దామా మరి. తర్వాత నన్ని మున్ని ప్యారీ చుడియా

0: যায়, কবি শাহ জল জলাই, রাস্তা চলতি পুলুক পুলুক, রব বুকায়ে চেক চেক।
1: ఈ ఉర్దూ గేయాన్ని విహారిక అంజలి చాలా చక్కగా చెప్పారు కదా, జేజేలు చెప్దామా? మరి తర్వాత జానీ జానీ ఎస్ పాప అనే రైమ్ను ఆలపించడానికి రెండవ తరగతి విద్యార్థిని అనన్య మన ముందు ఉంది, విందామా? మరి
2: జాని జాని ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప, టెల్లింగ్ నైస్ నో పాప, ఓపెన్ యువర్ మౌత్ ఆహాహా।
1: జానీ జానీ ఎస్ పాప అనే రైమ్ను అనన్య చాలా చక్కగా చెప్పింది కదా, జేజేలు చెప్దామా? మరి తర్వాత ఆటలు పాటలు అనే గేయాన్ని ఆలపించడానికి ఓడో తరగతి విద్యార్థిని తనుశ్రీ మన ముందు ఉంది, విందామా? మరి
3: పాటలు పాడి పాటలు పాడి అలసి వచ్చామే, తీయ తీయని తాయలదే తీసి పెట్టమ్మ ఊటి।

0: పట్టుకులకుండా అమ్మా దింపమ్మా.
1: ఆటలు పాటలు అనే గేయాన్ని తనుశ్రీ చాలా చక్కగా చెప్పింది కదా, జేజేలు చెప్దామా? మరి తర్వాత ఉడతా ఉడతా ఊచ్ అనే గేయాన్ని ఆలపించడానికి వెంకట్ జై మన ముందు ఉన్నాడు, విందామా? మరి
0: ఉడతా ఉడతా ఊచ్, ఎక్కడికెళ్ళావుచ్, సంతకెళ్ళానుచ్, ఏం తెచ్చావుచ్, బెల్లం తెచ్చానుచ్, నాకిస్తావా ఉప్పు, మా పాపకిస్తాను. ఉడతా ఉడతా ఊచ్, ఎక్కడికెళ్ళావుచ్, సంతకెళ్ళానుచ్, ఏం తెచ్చావుచ్, బెల్లం తెచ్చానుచ్, నాకిస్తావా పొప్పో, మా పాపకిస్తాను.
1: ఉడతా ఉడతా ఊచ్ అనే గేయాన్ని వెంకట జై చాలా చక్కగా ఆలపించాడు కదా, జేజేలు చెప్దామా? మరి తర్వాత చుక్ చుక్ రైలు అనే గేయాన్ని ఆలపించడానికి రెండవ తరగతి విద్యార్థి రంగనాథ్ మన ముందు ఉన్నాడు, విందామా? మరి

0: చక్కని పాలు తాపిస్తా.
1: చుక్ చుక్ రైలు అనే గేయాన్ని రంగనాథ్ చాలా చక్కగా ఆలపించాడు కదా. జేజేలు చెప్దామా మరి? తర్వాత బావా బావా పన్నీరు అనే గేయాన్ని ఆలపించడానికి 2వ తరగతి విద్యార్థిని కే ఎల్లమ్మ మన ముందు ఉంది, విందామా మరి?
0: బావా బావా పన్నీరు, బావను పట్టుకు తన్నారు, వీధి వీధి తిప్పారు, ఈసర గంధం ఊశారు, చావిడి గుండెకు కట్టారు, చప్పిడి గుద్దులు గుద్దారు.
1: బావా బావా పన్నీరు అనే గేయాన్ని ఎల్లమ్మ చాలా చక్కగా చెప్పింది. జేజేలు చెప్దామా మరి? తర్వాత చెట్టు మీద కాకమ్మ అనే కథానికను చెప్పడానికి 1వ తరగతి విద్యార్థిని ఎస్ సత్యమ్మ మన ముందు ఉంది, విందామా మరి?
0: చిట్టు మీద కాకమ్మ కావు కావు కావు, కుంగ మీద కోయిలమ్మ కూ కూ కూ, ఇంటిలోనే పిచ్చుక పిల్ల పీచి పీచి, ఆకుపాట రామ సుక రామ్ రామ్, ఉట్టి మీద పిల్ల పిల్ల మ్యో మ్యో మ్యో, వీధిలోనే కుక్క పిల్ల బౌ బౌ బౌ, ఉయ్యాళ్ళ గొల్లి పాప కార్ కార్ కార్, గొడి మీద గడిగడం టిక్ టిక్ టిక్.
1: చెట్టు మీద కాకమ్మ అనే కథానికను సత్యమ్మ చాలా చక్కగా చెప్పింది కదా. జేజేలు చెప్దామా మరి? తర్వాత కలపండి చేయి చేయి అనే గేయాన్ని ఆలపించడానికి 3వ తరగతి విద్యార్థినులు నీలిమ హేమవర్షిణి మన ముందు ఉన్నారు, విందామా మరి?
2: కలపండి చేయి చేయి కలపండి, 10 మంది భుజం భుజం కలపండి, చేయి చేయి కలపండి, కలపండి చేయి చేయి కలపండి, 10 మంది భుజం భుజం కలపండి, చేయి చేయి కలపండి, కొండరాళ్ళు పగలగొట్టి కోన చదువు చేద్దాం, కోన చదువు చేద్దాం, కోన వెంట దారి తీసి రాదారులు వేద్దాం, కొండరాళ్ళు పగలగొట్టి కోన చదువు చేద్దాం, కోన వెంట దారి తీసి రాదారులు వేద్దాం, కొండ కోనలొంగ తీసి కొల్లలు పండిద్దాం. కలపండి చేయి చేయి కలపండి, 10 మంది భుజం భుజం కలపండి, చెయ్యి.

0: చెయ్యి కలపండి, కొండరాలు పగలగొట్టి కోన చదువు చేద్దాం, కోన వెంట దారి తీసి రాదారులు వేద్దాం. కొండరాలు పగలగొట్టి కోన చదువు చేద్దాం, కోన వెంట దారి తీసి రాదారులు వేద్దాం. కొండ కోన లొంగదీసి కొల్లలు పండిద్దాం, కలపండి చెయ్యి చెయ్యి కలపండి, 10 మంది భుజం భుజం కలపండి, చెయ్యి చెయ్యి కలపండి. పాడుకుంటూ పని చేస్తే 10 మందికి లాహిరి, ఆడుకుంటూ పని చేస్తే అనిపించదు చాహిరి. పాడుకుంటూ పని చేస్తే 10 మందికి లాహిరి, ఆడుకుంటూ పని చేస్తే అనిపించదు చాకిరి. కలకత్తా కాశ్మీరం కాశీ కన్యాకుమారి, కలిపేస్తాం రైలుదారి కానకోన రహదారి.
1: కలపండి చేయి చేయి అనేటువంటి కథను నీలిమ చాలా చక్కగా వివరించింది కదా. జే జేలు చెప్దామా మరి. తర్వాత వన్ ఫింగర్ వన్ ఫింగర్ అనే రైమ్ను ఆలపించడానికి 2వ తరగతి విద్యార్థిని జై మన ముందు ఉన్నాడు. విందామా మరి.

0: finger, cross, cross, cross. Five finger, claps, claps, claps.
1: వన్ ఫింగర్ అనే రైమును జై చాలా చక్కగా వివరించారు కదా. జేజేలు చెప్దామా? మరి తర్వాత దానిమ్మ పండు అనే కథానికను చెప్పడానికి 4వ తరగతి విద్యార్థులు కే అంజలి, దుర్గా, సుప్రజ మన ముందు ఉన్నారు. విందామా మరి?
2: దానిమ్మ పండు నిన్ను చూరగానే నోరూరుతుంది, తిని చూరగానే అబ్బబ్బ పులుపు, తిననే తినను. నీకు కావాలా, నీకు కావాలా, ఎవరికి వద్దా, పడేస్తున్నాను, పడేశాను.
1: దానిమ్మ పండు అనే గేయాన్ని అంజలి, సుప్రజ చాలా చక్కగా వివరించారు కదా. వారికి జేజేలు చెప్దామా? తర్వాత గొబ్బి ఎల్లో అనే గేయాన్ని ఆలపించడానికి విహారిక, పల్లవి మన ముందు ఉన్నారు. విందామా మరి?
0: గొప్ప

జిగారితోట జాం పువ్వు పూసింది. అవునంటా అక్కర్లారా చందాగిల్లి బామలారా. పండు పండు పండిందంట. ఏం పండు పండిందంట రాజుగారి తోటలు. జాం పువ్వు పండు పండు పూసింది.

0: పాడి తోటం జా పువ్వు పూసిందంట. అవునంట కళ్ళారా చంది ఈ బామల్ల ఆ పండు పండు పండిందంట. ఏం పండు పండిందంట రాజుగారి తోటలో జా పండు పండిందంట. అవునంట కళ్ళారా చందగిల్లి బామల్లారా.
1: గోబియల్లు అనే గేయాన్ని పల్లవి చాలా చక్కగా చెప్పింది. జేజేలు చెప్దామా మరి? తర్వాత చందమామ రావే అనే గేయాన్ని ఆలపించడానికి 5వ తరగతి విద్యార్థిని అంజలి మన ముందు ఉంది. విందామా మరి?
2: చందమామ రావే జావిల్లి రావే కొండెక్కి రావే కొటి పూలు తేవే బండెక్కి రావే బంతి పూలు తేవే తెరు మీన రావే తేనె పట్టు తేవే పల్లకిల్లో రావే పళ్ళు పెరుగుతేవే పరిగెత్తి రావే పనస పండు తేవే అన్నిటిని తేవే అందరికి ఇయ్యవే.
1: బాలానందం కార్యక్రమంలో భాగంగా కంభం మండలం కందులాపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మన విద్యార్థుల కదంబ కార్యక్రమము చాలా చక్కగా చెప్పారు కదా, అందరికీ ఒకసారి జేజేలు చెప్దామా?
3: మీరు ఇంతవరకు కంభం మండలం కందులాపురం గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది.

0: గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఈనాటి బాలానందం చిన్నపిల్లల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం ఉదయం 10 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా మంగళవారం బుధవారాల్లో నిర్వహించిన 2 కేంద్రీయ విశ్వవిద్యాలయాల తొలి స్నాతకోత్సవ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంగళవారం విశాఖపట్నంలో నిర్వహించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. వేగంగా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా తమ జ్ఞానం నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ నవీన ఆవిష్కరణలకు కృషి చేయాలని సూచించారు. బుధవారం అనంతపురం జిల్లా జంతులూరులో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు రాష్ట్రపతి డిగ్రీ పట్టాలను ప్రదానం చేయడంతో పాటు ప్రతిభ కనపరిచిన 56 మంది విద్యార్థులకు స్వర్ణ పతకాలను అందజేశారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భవిష్యత్తుకు సిద్ధమైన విద్యాసంస్థగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ విశ్వవిద్యాలయం దేశానికి ఉత్తమ మానవ వనరులను అందించే గొప్ప విద్యా కేంద్రంగా అభివృద్ధి చెంది 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి పేర్కొంటూ,
3: మహిళా సశక్తికరణ బడితే కదమకే సాథి ఏ ఉపలబ్ధి సంస్థకి సమావేశీ సోచ్ ఆర్ జెండర్ జస్టిస్ కే ప్రతి సంవేదనశీలతకి ఓ దర్శాతా హై. ఇస్ జనజాతీయ విశ్వవిద్యాలయ పర్ అనేక విశేష జిమ్మేదారియాం హై. ఏ అపేక్షా కి జాతి హై కి ఏ విశ్వవిద్యాలయ జనజాతీయ సమాజ్ కే ఆత్మవిశ్వాస్ నేతృత్వ ఆర్ నీతి నిర్మాణ కా కేంద్ర బనే.
1: డిజిటల్ ఇండియా ప్రారంభించి బుధవారానికి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ కార్యక్రమం ప్రజల జీవితంలోని ప్రతి రంగాన్ని ప్రభావితం చేసిందని అన్నారు. పేదలు, అణగారిన వర్గాల సాధికారతకు డిజిటల్ ఇండియా కీలక పాత్ర పోషించిందని, ప్రజల జీవన సౌలభ్యాన్ని మరింత సులభతరం చేసిందని పేర్కొన్నారు. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ విస్తరణ నుంచి డిజిటల్ లావాదేవీల పెరుగుదల వరకు ఈ కార్యక్రమం సాధించిన అపూర్వ విజయాలు ప్రపంచ దృష్టిని భారత్ వైపు ఆకర్షించాయని చెప్పారు. అంతరాయం లేని డిజిటల్ చెల్లింపులు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీలు పారదర్శకంగా లబ్దిదారులకు చేరుతున్నాయని వివరించారు.
2: కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల అమలుపై రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సును ఢిల్లీలో నిర్వహించింది. 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థలకు 435,236 కోట్ల రూపాయల నిధులను సిఫార్సు చేసింది.

0: అని ఆ మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఇవి 15వ ఆర్థిక సంఘం 5 ఏళ్ల కాలానికి చేసిన కేటాయింపులతో పోలిస్తే సుమారు 84% అధికమని పేర్కొంది. ఈ సందర్భంగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ పాత్రికేయులతో మాట్లాడుతూ 16వ ఆర్థిక సంఘం పంచాయతీలకు 80% ప్రాథమిక గ్రాంట్లు, 20% పనితీరు ఆధారిత గ్రాంట్లను ప్రతిపాదించినట్లు తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష సాధనలో ఆర్థికంగా బలోపేతమైన డిజిటల్ సదుపాయాలతో కూడిన గ్రామ పంచాయతీలు సమ్మిళిత సుస్థిర అభివృద్దిలో మరింత కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి సనాయే తకైచితో గురువారం ఢిల్లీలో 16వ వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరిపారు. ఆర్థిక ఇంధన భద్రత, ఔషధ రంగం, రక్షణ, కృత్రిమ మేధస్సు, ఏఐ వంటి వివిధ రంగాల్లో అనేక ఒప్పందాలను ఇరుదేశాలు కుదుర్చుకున్నాయి. అనంతరం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత్ జపాన్ దేశాలు రక్షణ రంగంలో మొట్టమొదటిసారిగా ఉమ్మడి ప్రాజెక్టుపై చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలిపారు. భారత్ జపాన్ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో నేడు ఉన్నాయని, స్వేచ్ఛాయుత బహిరంగ ఇండో పసిఫిక్ ప్రాంతం అనేది రెండు దేశాలకు ఉమ్మడి ప్రాధాన్యతగా ఉందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
2: భారత్ జపాన్ इकोनॉमिक सिक्योरिटी और एनर्जी सिक्योरिटी का महत्व अच्छी तरह समझते हैं. इसी दिशा में आज हमने इकोनॉमिक सिक्योरिटी के लिए एक ज्वाइंट रोडमैप तैयार किया. इसके माध्यम से हम सेमीकंडक्टर, क्वांटम और एडवांस मटेरियल जैसे स्ट्रेटेजिक क्षेत्रों में सप्लाई चेन रेजिलियंस को मजबूत करेंगे. इंडिया जापान बायोगैस इनिशिएटिव के माध्यम से हमें भारत में 1000 बायोगैस और ऑर्गेनिक फर्टिलाइजर प्लांट्स लगाने में सहायता मिलेगी.
0: త్రిభాషా విధానానికి సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ కొత్త మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. ప్రస్తుతం 10వ తరగతి విద్యార్థులు కొత్త భాషా విధానాన్ని అనుసరించాల్సిన అవసరం లేదని బోర్డు స్పష్టం చేసింది. అలాగే ప్రస్తుతం 7, 8, 9వ తరగతుల్లో చదువుతున్న విద్యార్థులు 10వ తరగతికి వచ్చిన తర్వాత 3వ భాషలో బోర్డు పరీక్ష రాయాల్సిన అవసరం ఉండదని సిబిఎస్ఈ తెలిపింది. ఈ మార్పులు ప్రస్తుతం చదువుతున్న వారిపై తక్షణ ప్రభావం చూపవని పేర్కొంది. ఇప్పటికే 7, 8, 9వ తరగతుల్లో 2 విదేశీ భాషలను ఎంపిక చేసుకున్న విద్యార్థులు అదే విధానాన్ని కొనసాగించవచ్చని, అయితే దానికి అదనంగా ఒక భారతీయ స్థానిక భాషను కూడా అభ్యసించాల్సి ఉంటుందని బోర్డు వెల్లడించింది. త్రిభాషా విధానం ద్వారా భారతీయ భాషల ప్రోత్సాహం, భాషా వైవిధ్య పరిరక్షణ లక్ష్యంగా ఈ మార్గదర్శకాలు రూపొందించినట్లు సిబిఎస్ఈ పేర్కొంది.
1: భారత 31వ సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేత్ ఢిల్లీలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. సాయుధ దళాల్లో 40 ఏళ్లకు పైగా సేవలందించి పదవీ విరమణ చేసిన జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఖడ్క్వాసాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన జనరల్ ధీరజ్ సేత్ 1986 డిసెంబర్లో ఆర్మడ్ కోర్లో చేరారు. 31వ సైన్యాధిపతి కావడానికి ముందు ఉప సైన్యాధిపతిగా సేవలందించారు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడిస్తూ, ద్వారకా ఎక్స్ప్రెస్ వేను ఢిల్లీలోని నెల్సన్ మండేలా మార్గ్ వసంత కుంజుతో అనుసంధానించే 6 వరుసల రహదారి సొరంగం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, 14,115 కోట్ల రూపాయల విలువైన రోడ్డు, మౌలిక వస్తుల ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ మధ్య వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో జాతీయ రహదారి నంబర్ 34 పరిధిలోని 117.7 కిలోమీటర్ల మేర 4-6 వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ కాన్పూర్ కబ్రాయి విభాగాన్ని బీఓటీ టోల్ విధానంలో నిర్మించడానికి సైతం కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. గత 2 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించిందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ,
3: NDA 3 माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के इस ऐतिहासिक टर्म में बहुत सारे हाईवे के, रेलवे के, मेट्रो के और इंफ्रा के प्रोजेक्ट्स बहुत सारे लिए गए. समरी में देखें तो 57 रेलवे प्रोजेक्ट्स 2,60,000 करोड़ के, 36 हाईवे प्रोजेक्ट्स 3,70,000 करोड़ के, 12 मेट्रो प्रोजेक्ट्स 1,50,000 करोड़ के, 5 नए एयरपोर्ट्स और मॉडिफाइड उड़ान स्कीम 37,000 करोड़, फिर वाडवन पोर्ट और शिप रिपेयर फैसिलिटी, शिपिंग के रिफॉर्म्स मिला के 1,50,000 करोड़ करीब.
1: జనాభా మార్పులపై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ తన సిఫార్సులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. కమిటీ సభ్యులతో బుధవారం ఆయన ఢిల్లీలో సమావేశమయ్యారు. దేశంలోని జనాభా మార్పులకు సంబంధించిన అంశాలపై ప్రత్యక్ష సమాచారం సేకరించేందుకు వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు కమిటీ

0: హోంమంత్రికి తెలిపింది. ఈ పర్యటనల సందర్భంగా ఆయా రాష్ట ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా విభాగాలతో సమావేశమై వివరాలను సేకరించనున్నట్లు వెల్లడించింది. అలాగే జనాభా మార్పులకు సంబంధించిన అంశాలపై అభిప్రాయాలు, సూచనలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలతోనూ సంప్రదింపులు జరపనున్నట్లు కమిటీ పేర్కొంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ముందుగానే అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు ఒక సమగ్ర ముసాయిదాను సిద్దం చేసినట్లు కమిటీ హోంమంత్రికి వివరించింది.
1: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ విబీజీ రామ్జీ చట్టం బుధవారం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. విబీజీ రామ్జీ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆంధ్రప్రదేశ్లో గురువారం అధికారికంగా ప్రారంభించారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లి మండలం ముక్కావారిపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో విబీజీ రామ్జీ ప్రోత్సాహక గీతాన్ని, పథకం సమాచార సంచికను, పోర్టల్ను ఆవిష్కరించి లబ్దిదారులకు రోజ్గార్ గ్యారంటీ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, విబీజీ రామ్జీ యోజన ద్వారా గ్రామీణ పేదలకు మరింత ఉపాధి భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. గతంలో 100 రోజుల ఉపాధి ఉండగా విబీజీ రామ్జీ పథకం కింద శ్రామికులకు 125 రోజుల ఉపాధి లభిస్తుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొంటూ,
2: ఆజ్ వికసిత్ భారత్ జీ రామ్జీ యోజన లాగూ హో రహీ హై, ఐసీ కృపా కీ వర్షా కీజియే కి హమారా కోయి గరీబ్ మజ్దూర్ బినా కామ్ కే నా రహే, హర్ హాత్ కో కామ్ హర్ పేట్ కో రోటీ, కోయి గరీబ్ బినా కామ్ కే నా రహే, ఇస్కె లియే యే యోజనా ఆయీ హై. వికసిత్ భారత్ జీ రామ్జీ యోజనా మే మన్రేగా మే కేవల్ 100 దిన్ రోజ్గార్ మిల్తా థా, వికసిత్ భారత్ జీ రామ్జీ యోజనా మే పూరే 125 దిన్ మజ్దూర్ కో రోజ్గార్ మిలేగా.
0: భారతదేశాన్ని ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్గా నిర్మించడం అనే అంశంపై ఢిల్లీలో గురువారం జరిగిన జాతీయ సదస్సులో కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పాల్గొన్నారు. ప్రారంభోపన్యాసంలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, అభివృద్దిని, సుస్థిరతను సమతుల్యం చేసే విధానాల ద్వారా పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ రెండూ కలిసి అభివృద్ది చెందాలన్నది కేంద్ర ప్రభుత్వ విధానమని ఆయన చెప్పారు. ఓవైపు దేశంలో వేగవంతమైన పారిశ్రామిక అభివృద్ది జరుగుతున్నప్పటికీ దేశ అటవీ విస్తీర్ణం 2014లో 7,01,673 చదరపు కిలోమీటర్లు ఉంటే ఈ రోజుకి 7,15,000 చదరపు కిలోమీటర్లకు పెరిగిందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.
1: జమ్మూ కశ్మీర్లో ప్రసిద్ధ అమర్నాథ్ యాత్ర శుక్రవారం నుంచి ప్రారంభమైంది. జమ్మూలోని భగవతీ నగర్ యాత్రి నివాసం నుంచి అమర్నాథ్ యాత్రికుల తొలి బృందాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మాట్లాడుతూ, యాత్రికుల భద్రత, సౌకర్యాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అమర్నాథ్ యాత్ర సురక్షితంగా కొనసాగేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. జమ్మూలోని భగవతీ నగర్ బేస్ క్యాంపు నుంచి 4,822 మంది యాత్రికులతో కూడిన తొలి బృందం కట్టుదిట్టమైన భద్రత మధ్య అమర్నాథ్ క్షేత్రానికి బయలుదేరింది. 57 రోజుల పాటు సాగే ఈ యాత్ర 28 ముగియనుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాలన కోసం ఆర్థిక సమాచార విశ్లేషణ అంశంపై గురు శుక్రవారాల్లో రాష్టస్థాయి కార్యశాల జరిగింది. ఈ కార్యశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించి మాట్లాడుతూ, డేటా ఆధారిత పాలన, సాంకేతికత వినియోగంతో ఆంధ్రప్రదేశ్ను బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ శాఖల సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చే డేటా లేక్, ఆరోగ్య రంగంలో సంజీవిని వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం డేటానే సంపదగా మారిందని, భవిష్యత్తులో డేటా ఆధారిత నిర్ణయాలకే అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
3: Data is wealth according to me. You are having proper data, you will arrive real solution for execution, for monitoring, for corrective measures. There is no proper data. If you feed computer garbage, garbage will come. If you feed proper data, nothing like that, on health or education, agriculture, everything, it is a big game changer.
1: తెలంగాణలోని హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థలో పరిశోధక విద్యార్థుల కోసం నిర్మించనున్న వస్తి భవనానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. నీటి శుద్ది ప్లాంట్, ఇతర అభివృద్ది పనులను దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, వ్యవసాయ పరిశోధనలను పరిశ్రమలతో అనుసంధానించడంలో అగ్రి టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. భారతదేశ ఆర్థిక వృద్ధికి వ్యవసాయ పరిశోధన సంస్థలు, పరిశ్రమల మధ్య బలమైన భాగస్వామ్యాలు కీలకమని అన్నారు. పరిశోధనలు ప్రయోగశాలలకై

0: పరిమితం కాకుండా ఉపాధి కల్పించేలా, పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడేలా, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా ఉండాలని పరిశోధకులకు సూచించారు.
1: ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా కొండపావులూరు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కేంద్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో ఆసుపత్రి విపత్తు నిర్వహణ ప్రణాళికపై 2 రోజుల దక్షిణ మండల కార్యశాల గురు శుక్రవారంలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రతినిధులు ఈ కార్యశాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కౌసర్ బానో మాట్లాడుతూ, విపత్తులు అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడడంలో ఆసుపత్రులు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఆసుపత్రుల భద్రతను బలోపేతం చేయడం, అత్యవసర సన్నద్ధతను పెంచడం, సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం ద్వారా సంక్షోభ సమయాల్లోనూ నిరంతర వైద్య సేవలు అందించడం సాధ్యమవుతుందని తెలిపారు.
0: రహదారి భద్రతపై ఢిల్లీలో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, రహదారి భద్రత విషయంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాలని పిలుపునిచ్చారు. సరైన సూచికలు, లేన్ గుర్తులు, అండర్ పాస్లతో సహా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రహదారి వ్యవస్థ రూపకల్పన కోసం ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని, అతివేగాన్ని నివారించాలని, హెల్మెట్లు, సీటు బెల్టులు ధరించాలని కేంద్ర మంత్రి కోరారు. అదేవిధంగా రహదారి నిబంధనలు పాటించాలని, వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకుండా ఉండాలని నితిన్ గడ్కరీ సూచించారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం. ఈనాటి ఈ కార్యక్రమంలో ముందుగా వర్షం చిత్రానికి ఎస్పి చరణ్, సుమంగళి పాడిన పాట వింటారు. కోరిన శ్రోత ఎం ప్రతాప్, ఐటీఏ జంక్షన్, విశాఖపట్నం నుంచి.

మీరు విన్న ఈ పాట పెళ్లి చిత్రానికి మనోజ్ చిత్ర పాడిన పాట విన్నారు. కోరిన శ్రోతలు చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, పృథ్వీరాజ్, రుద్రగణేష్. ఇప్పుడు వినబోతున్న పాట అశోక్. ఈ చిత్రానికి కేకే గానం, రచన చంద్రబోస్. కోరిన శ్రోతలు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లె గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత.

శుభాకాంక్షలు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రేణుకా గానం, సాహిత్యం సిరిపిన్నెల సీతారామ శాస్త్రి. ఈ పాటను కోరిన శ్రోతలు ఏలూరు నుండి రాధా, మున్నా, అక్షయ, రఘువీర్ సింగ్, సుగుణాబాయి.

ప్రేమసాగరం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ గానం, సంగీతం టి రాజేందర్, సాహిత్యం రాజశ్రీ. కోరిన శ్రోతలు రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేష్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న.

వినబోతున్న పాట అడవి రాముడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం. కోరిన శ్రోత శ్రీకాకుళం జిల్లా వజ్రపు కుత్తూరు నుంచి వి రవికుమార్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట రుద్రవీణ. ఈ చిత్రానికి కేజే యేసుదాస్, చిత్ర పాడిన పాట వింటున్నారు. కోరిన శ్రోత పశ్చిమ గోదావరి జిల్లా పెనుమాడం నుంచి రాధికా.

డ్రైవర్ రాముడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం, సాహిత్యం ఆత్రేయ. కోరిన శ్రోత పాపినేపాలెం నుంచి మధుసూదన్ రెడ్డి.

చివరిగా దసరా బుల్లోడు. ఈ చిత్రానికి ఘంటసాల, పేసుశిల గానం, సాహిత్యం ఆత్రేయ. కోరిన శ్రోతలు నెల్లూరు జిల్లా లేగుంటపాడు గ్రామం నుంచి సౌశీర్ శ్రావణ్ కుమార్.

రామోయే అతిథి కార్యక్రమంలో మీరింతవరకు శ్రోతలు కోరిన ఫిలింగ్ గీతాలు విన్నారు. ఈనాటి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావూరి భరద్వాజ గారి జయంతి సందర్భంగా రావూరి భరద్వాజ గారి రచనలు ఒక పరిశీలన. శ్రీ బండ్ల మాధవరావు గారి ప్రసంగం వింటారు.
1: అది 1948 సంవత్సరం. రేరాణి పత్రికలో ప్రచురితమైన అలవాటైన ప్రాణం అనే కథలో పరిధిని మించి శృంగారం రాశాడని ఒక 21 ఏళ్ల యువరచయితపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందుకుగాను జడ్జి 500 రూపాయల జరిమానా కానీ 6 నెలల జైలు శిక్ష కానీ అనుభవించాలని తీర్పు ఇచ్చాడు. ఆ జరిమానా కట్టలేని స్థితిలో ఉన్న ఆ రచయితను రేరాణి పత్రిక అధిపతి ఆలపాటి రవీంద్రనాథ్ ఆ జరిమానాను చెల్లించి ఆ రచయితను విడిపించాడు. దీనికి కొసమెరుపు ఏమిటంటే, ఆ జడ్జి ఆ రచయితను ఆ కథ ప్రచురితమైన రేరాణి పత్రికను ఒకసారి నాకు ఇస్తారా, ఇంకోసారి ఆ కథను చదువుకొని ఇస్తాను అన్నారట. ఆ కథకుడు మరెవరో కాదు, తెలుగులో జ్ఞానపీఠ అవార్డును అందుకున్న 3 సాహితీమూర్తులలో ఒకరైన రావూరి భరద్వాజ. రావూరి స్వగ్రామం గుంటూరు జిల్లా తాడికొండ. ఆయన పుట్టింది మాత్రం తన మాతామహుల గ్రామం కృష్ణాజిల్లా కంచికచర్ల సమీపంలోని మోగులూరు. తల్లిదండ్రులు మల్లికాంబ, కోటయ్యలు. తండ్రికి కొద్దిపాటి పొలం ఉండేది, కానీ ఆయనకున్న సంఘసేవాభిలాషతో అది పూర్తిగా పోయింది. తల్లితో పాటు పొలం పనులకు కూలికి వెళ్లడం, పొగాకు గ్రేడింగుకు వెళ్లడం లాంటివి చేసేవాడు. పొగాకు గ్రేడింగుకు వెళ్లే కాలంలోనే ఒక పొగాకు కంపెనీలో పనిచేయడానికి సుప్రసిద్ధ కథకుడు జీవన్ ప్రభాత్ తాడికొండ రావడంతో భరద్వాజకు ఆయన పరిచయ భాగ్యం కలిగింది. కేవలం 7వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న రావూరికి జీవన్ ప్రభాత్ చలంను పరిచయం చేశాడు. అతని ప్రోత్సాహంతో రావూరి చలం రచనలు మొత్తం చదివేశాడు. 1943లోనే, అంటే తన 17వ ఏట, వీరగాథ అనే గ్రాంధిక నవల రాసిన రావూరిపై చలం ప్రభావం తీవ్రంగా పడింది. భరద్వాజ వ్రాసిన రాగిణి కథాసంపుటికి ముందుమాట రాస్తూ చలం పుస్తకాలు వారసత్వం కావనేదే కాకుండా ఏ భాషకైనా తలవంపులు అంటారు ప్రాజ్ఞులు. అలాంటి దుష్ట సంప్రదాయం చలంతోటే ఆఖరుకాక భరద్వాజ వంటి రచయిత ద్వారా కొనసాగబోతోంది అంటే చాలా నిరాశపడుతుంది ఈ దేశపు భావి నిర్ణయ సారస్వత ప్రభువులకు అని ఒక్కాణించాడు. హెరాల్డ్ ట్రిబ్యూన్, న్యూయార్క్ పత్రిక ప్రపంచ కథల పోటీ నిర్వహించినప్పుడు భరద్వాజ రాసిన పరిస్థితుల వారసులు అనే కథను కూడా పోటీకి స్వీకరించారు. అదే పోటీలో పాలగుమ్మి పద్మరాజు గారి గాలివాన కథ బహుమతికి ఎంపికైంది. అయితే ఆ కథకు ఏమాత్రం తీసిపోని కథలుగా విశ్వసించే 4 కథలను ప్రత్యేకంగా భారతిలో ప్రచురించగా అందులో రావూరి కథ కూడా ఉంది. రావూరి భరద్వాజ తొలి రచన విమల 1948 ఆగస్టు 4న ప్రచురితమైంది. అప్పటి నుండి ఆయన అపరిచయం,

అపశృతి, ఆనాడు, గాలివాటు, కిన్నెరమిథునం, దావానలం, అన్యథా శరణం నాస్తి వంటి కథాసంపుటులు, పాకుడురాళ్ళు, చంద్రముఖి, కాదంబరి, కల్పన, మనోరథం, విజయవిలాసం వంటి నవలలు, ఉడత ఉపదేశం, కీలుగుర్రం, జాలిగుండె వంటి పిల్లల నవలలు, విషనాగు, దుష్టచతుష్టయం, ఎత్తుపల్లాలు, మంచుమనిషి వంటి అపరాధ పరిశోధక నవలలు, ఇంకా అనేక సాహిత్య వ్యాసాల సంపుటలతో కలిపి సుమారు 147 పైగా గ్రంథాలను రచించారు. వీటిలో తన భార్య కాంతమ్మ మరణించినప్పుడు రాసిన నాలోని నువ్వు, అంతరంగిణి, ఐతరేయం, అయినా ఒక ఏకాంతం, ఒకింత వేకువ కోసం లాంటి స్మృతి రచనలు తెలుగు సాహిత్యంలోని స్మృతి సాహిత్యంలో అత్యున్నత స్థాయిలో ఉంచదగిన రచనలుగా పేరుగాంచాయి. ఆయన రాసిన విస్తృతమైన రచనలలో పాకుడురాళ్ళు నవల తెలుగులో వచ్చిన మొట్టమొదటి చలనచిత్రసీమ మీద వచ్చిన నవలగా పేర్కొనవచ్చు. అంతకుముందు ఆయన రాసిన మాయాజలతారు కథను తిరగరాసి పాకుడురాళ్ళు నవలగా మలచారు భరద్వాజ. ఈ నవల నేపథ్యం సినిమా రంగం. స్త్రీలు నటులుగా అక్కడ స్థిరపడాలంటే ఎన్ని విధాలుగా కష్టనష్టాలకు ఓర్చుకోవాలో, ఎంత శారీరక హింసకు గురికావాలో తెలియచెప్పే నవల పాకుడురాళ్ళు. మద్రాసులో సుప్రసిద్ధ కథారచయిత దనికొండ హనుమంతరావు జ్యోతి, అవిసారిక, చిత్రసీమ సినిమా పత్రికలను నడిపేవారు. వాటిలో చిత్రసీమ పత్రికా నిర్వహణ బాధ్యత రావూరి భరద్వాజది. సినిమా తారలతో కలవడం, వారితో మాట్లాడడం, వారితో ఇంటర్వ్యూలు తీసుకోవడం భరద్వాజకు ముఖ్యమైన పనిగా ఉండేది. ఆ కారణంగా అప్పట్లోని ప్రముఖ నటీనటులతో ఎందరితోనో ఆయనకు పరిచయం ఉండేది. కొందరు నటులు తమ వ్యక్తిగత విషయాలను కూడా భరద్వాజతో చెప్పుకునేవారు. అందులో ఒక నటి తనకు రావాల్సిన డబ్బులు ఎలా తెలివిగా నిర్మాత నుండి తెప్పించుకుందో చెప్పింది. ఆమె రావూర్ని బావా అని, కాంతమ్మను పిన్ని అని పిలిచేది. అదేం పిలుపు అంటే సినిమా నటులకు వరుసలతో పనేముంది అనేది. అటువంటి అనేక అనుభవాలను భరద్వాజ తన డైరీలో రాసుకొని రమాయా జలతారు అనే కథ రాశారు. ఆ కథను మల్లంపల్లి సోమశేఖర శర్మ చదివి 500 పేజీలు నవలగా రాయాల్సిన అంశాన్ని కేవలం 30-40 పేజీల్లో రాశారు అని ప్రశంసించారు. ఆ తరువాత కృష్ణపత్రిక ముదిగొండ సుబ్రహ్మణ్యం సీరియల్ ఒకటి తమ పత్రికకు రాయమని భరద్వాజను అడిగినప్పుడు ఈ కథను చెబితే సీరియల్గా రాయమని ఆయన అన్నారు. అయితే ఈ నవలకు పాకుడురాళ్ళు అని పేరు పెట్టింది మాత్రం శీలా వీర్రాజు గారని రావూరి ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ సీరియల్ వస్తున్నప్పుడు సినీరంగం నుంచి ప్రముఖులైన చాలామంది దాన్ని నిషేధించాలని, పత్రికను నిలిపివేయాలని ప్రయత్నించారు. పాకుడురాళ్ళు కథాగమనంలోకి వస్తే మంగమ్మ ఒక రంగస్థల నటి. నాటకాలలో బాగా పేరు తెచ్చుకున్న మంగమ్మను ఆమె విటుడు అయిన చలపతి తను తీస్తున్న సినిమాలో కథానాయిక పాత్రను ఇస్తానని మద్రాసుకు తీసుకువస్తాడు. సినిమాలలో చేరిన మంగమ్మ మంజరిగా మారిపోతుంది. సినిమాలలో ఛాన్సుల కోసం అనేక రకాల ప్రయత్నాలు చేసి ఆమెను పెద్ద హీరోయిన్గా చేస్తాడు చలపతి. మంజరి సినీలోకంలో పేరు ప్రఖ్యాతలను ఆర్జించుకునే క్రమంలో తన వ్యక్తిత్వాన్ని చంపుకుంటుంది. ఎంత డబ్బు సంపాదించినా ఆమెకు తృప్తి, మనశ్శాంతి ఉండవు. అనేక మంది సినీ ప్రముఖులతో, నిర్మాతలతో, దర్శకులతో సంబంధాలు పెట్టుకుంటుంది. సినీ పాత్రికేయులను మచ్చిక చేసుకుని వారి ద్వారా తన గురించి మంచి విధంగా రాయించుకుంటుంది. ఇలా సినీ రంగంలో స్త్రీలు పడే అనేక యాతనలను దగ్గరగా చూసిన భరద్వాజ ఈ నవలలో మంజలి పాత్ర ద్వారా ఆ వ్యతలను లోకానికి తెలియజేస్తాడు. సినీ పత్రికలలోని వ్యాపార రహస్యాలను, అప్పటి సినీ రంగంలోని ప్రముఖ కథానాయకుల ఆధిపత్య ధోరణులను కూడా ఈ నవలలో కనబడతాయి. కేవలం స్థానిక సినీ ప్రపంచం మాత్రమే కాక భరద్వాజకు హాలీవుడ్ పట్ల కూడా కొంత అవగాహన ఉండడంతో ఈ నవలలో మంజరి హాలీవుడ్ ప్రయత్నాల మిషతో అక్కడి విశేషాలను కూడా ఈ నవలలో చొప్పించారు. 1952 భరద్వాజ చిత్రగృహ నవలికను రాశారు. అప్పటికింకా చంద్రుడు మానవునిపై కాలు మోపలేదు. ఒక అమెరికా దేశీయుడు, ఒక బెంగాలీ వ్యక్తి, మరొక తెలుగు వ్యక్తి చంద్రమండలానికి బయలుదేరి మార్గమధ్యంలో శసున్ అనే మరో గ్రహంలోకి అడుగు పెడతారు. అక్కడ దొరికే కామిని కాంచనాల కోసం ఒకరినొకరు దారుణంగా చంపుకుంటారు. అటువంటి ఈ భూమండలాన్ని చూసి సిగ్గుపడుతున్నాను అంటారు భరద్వాజ.

ఆ ఊహలకే అందని కవి భరద్వాజ ఒక్కరే అంటారు విశ్వనాథ సత్యనారాయణ. తెలుగు జాతి గర్వించదగిన కొద్దిమంది రచయితలలో భరద్వాజ ఒకరు అని అంటారు గోపీచంద్. ఒక విషయం ఆధారంగా కథ చెప్పడం చాలా సులువు, కానీ దృశ్యీకరణ పద్ధతిలో కథను నడిపిన తెలుగు రచయితలు మనకు అరుదుగా కనబడతారు. శ్రీపాద లాంటి వారి రచనాశైలి మొత్తం సంభాషణ పద్ధతిలో ఉంటుంది. కథ కేవలం సంభాషణలతో మాత్రమే నడుపుతాడు శ్రీపాద, కాని కథను దృశ్యీకరణ పద్ధతిలో నడపడం భరద్వాజకు పెన్నతో పెట్టిన విద్య. ఒక చార్లెస్ డికెన్స్ లాగా, ఒక ఏనుగుల వీరాస్వామయ్యలాగా తన చుట్టూ జరుగుతున్న వాటికి రూపుకట్టి కళ్ల ముందు ఉంచడం భరద్వాజ రచనా కౌశలం. జీవిత శకలాలను ఫోటో తీసినట్లు వీడియో తీసినట్లు చెయ్యడం భరద్వాజకు సొంతం అంటారు శ్రీశ్రీ. భరద్వాజ రచనల్లో మరొక ప్రముఖ రచన జీవన సమరం. ఒక ప్రముఖ పత్రికలో ధారావాహికగా వెలువడిన జీవన వాస్తవ సంఘటనల సమాహారమే ఈ రచన. 1977 దివిసీమను తుఫాను ముంచెత్తినప్పుడు వేలాది కుటుంబాలు జీవన విధ్వంసాన్ని భరద్వాజ ఇంటింటికీ వెళ్లి రికార్డ్ చేశారు. వాటిలో చాలా వరకు ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. ఇంకా మిగిలిపోయిన వాటితో కలిపి మరికొన్నింటిని జీవన సమరం శీర్షికన పత్రికలో ప్రచురించారు భరద్వాజ. రచయిత ముందుగా పేర్కొన్నట్టు ఇవి యథార్థ జీవిత యథార్థగాథలు. ఇన్నేళ్ల మన రోజువారీ జీవితంలో తాళంచెవులు, రుబ్బురోళ్లు, గొడుగులు, సవరాల జుట్టు, కొండలు ఇలా ఎన్నో వస్తువులు వాడుతూ ఉంటాము. కానీ వాటిని తయారు చేసే వ్యక్తుల జీవితాల గురించి ఎంత తెలుసు అంటే మనకు సమాధానం శూన్యంగా కనిపిస్తుంది. భరద్వాజ ఈ రచన ద్వారా ఎలుగుబంటిని ఆడించుకుంటూ తిరిగే వ్యక్తిని, వారం వారం సంతలో చిన్న చిన్న వస్తువులు అమ్మే ముసలివారిని, చిలుక జోస్యం చెప్పేవారిని, మన వీధుల్లో తిరిగే పాత బట్టలు తీసుకుని స్టీలు గిన్నెలు ఇచ్చేవారిని, పొట్టకూటి కోసం రోడ్డు పక్క గాల్లో తీగల మీద నడుస్తూ విన్యాసాలు చేసే సంచార జీవులను గురించి కథనాత్మక వ్యాసాలు రాశారు. ఈ వ్యాసాలు మనకొక కొత్త జీవితాలను మనం చూసేవే అయినా మనకు కొత్తగా చూపిస్తాడు. మన చుట్టూ ఉన్న ప్రపంచంలోని మామూలు వ్యక్తుల వైపు కాసేపు చూసేలా, వారి శ్రమను గమనించేలా ఈ కథలు మనల్ని ప్రేరేపిస్తాయి. కొద్దిపాటి ఇబ్బందులు దారుణమైన కష్టాలుగా భావించే మనకు అసలు కష్టమంటే ఏమిటో కొత్త కోణంలో చూపిస్తూ వాటిని తట్టుకొని నిలబడి జీవితంతో ఎలా తలపడాలో నేర్పిస్తాయి. ఈ కథలన్నీ ఎంత సజీవంగా ఉంటాయో వాటికి పెట్టిన పేర్లు కూడా అంతే భిన్నంగానూ ఆకర్షణీయంగానూ ఉంటాయి. అన్నమో రామచంద్ర, తప్పట్లో తాళాలోయ్, కేశోపనిషత్తు, ఛత్రపతి, ముందుగతి కనవే చిలక లాంటి శీర్షికలే ఆ కథాసారాన్ని ముందుగానే పాఠకులకు పరిచయం చేస్తాయి. ఓసారి హైదరాబాదులో రోడ్డు పక్కన పిడకలు చేసి పొట్టపోసుకుంటున్న పోచమ్మ అనే ముసలమ్మ కన్నీటి కథను భరద్వాజ రాశారు. ఆమె తన మాటల్లో దేవుడు సచ్చినోడు, ఆకలి ఎందుకు పెట్టాడో తెలియదు, పాడుముండా కొడుకు, సంద్రాలు నిండుతున్నాయి కానీ ఈ జానుడు పొట్ట నిండడం లేదు బిడ్డ అంటూ వాపోతుంది. ఈమె గాథకు చెల్లించిన ఓ కాలేజీ విద్యార్థి ఆ పత్రికా కార్యాలయానికి 10 రూపాయలు పంపించి పోచమ్మకు అందజేయమని ఉత్తరం రాస్తాడు. ఆ 10 రూపాయలు పోచమ్మకు అందజేయాలని ఆమె ఉండే రోడ్డుకు వెళ్లి వాకపు చేయగా ఆమె చనిపోయిందని తెలిసిన భరద్వాజ ఆ సంఘటనకు ఒక జ్ఞాపకంగా మలుచుకొని ఆ 10 రూపాయలు ఉత్తరం జీవితాంతం తన దగ్గరే భద్రపరుచుకున్నాడు. 1986 తనను విడిచి వెళ్లిపోయిన కాంతమ్మ వియోగాన్ని భరద్వాజ తట్టుకోలేకపోయాడు. ఆమె స్మృత్యర్థం రోజూ ఆమెను తలుచుకుంటూ అనేక డైరీలు రాసుకున్నాడు. నాలోని నువ్వు, అంతఃతరంగిణి, ఐతిరేయం లాంటివి ఆ డైరీల సారాంశాలే. నేనిప్పుడు సీతలేని రాముణ్ణి, పార్వతిలేని శివుణ్ణి, చుట్టూ ఎందరున్నా అందమి మధ్య ఒంటరివాణ్ణి అని వాపోతాడు భరద్వాజ. తన భార్య గురించి రాసుకున్న వాక్యాలు అద్భుతమైన కవితావాక్యాలుగా మిగిలిపోయాయి తెలుగు సాహిత్యలోకాన. నేనో వానచినుకుగా మారి నీ చిన్నారి పెదవుల మీద వాలిపోదామనుకుంటున్నాను. నేనో వెన్నెల కిరణంగా మారి నీ చెక్కిలి మించి జారిపోయాననుకుంటున్నాను. నేనో పరిమళ తరంగానై నిన్ను నిలువున ఆవరించుకుందామనుకుంటున్నాను లాంటి కవితావాక్యాలు ఆయన రాసిన స్మృతి డైరీల నిండా పరుచుకుని ఉన్నాయి. ఆమె ఎంతో దయామయురాలు. ఎంతో సంపన్నురాలైనా నా లేమిని, విద్యాహీనతను, నిరుద్యోగాన్ని

0: చాలా దయగా భరించింది. అమాయకుడైన బిడ్డను తెలివైన తల్లి ఎలా చూస్తుందో ఆ బంగారు తల్లి నన్నలా చూసుకుంది. ఆమె పేరు కాంతం. అయినా నేను ఆమెను కాంతమ్మ అనేవాడిని అని తన భార్య జ్ఞాపకాలను పంచుకున్నారు భరద్వాజ. తన రచనల గురించి మాట్లాడుతూ, నాకు ఆకలి తెలుసు, అవిద్య తెలుసు, అవమానం తెలుసు, నిరుద్యోగం తెలుసు, అన్యాయం అధర్మం తెలుసు. వీటిని నేను పుష్కలంగా అనుభవించాను. కాబట్టి ఇవి లేని సమాజం కావాలని నేను కోరుకుంటున్నాను. నా బతుకు, నా వంటివారి బతుకులు నా రచనలకు ముడిసరుకులు. ఆ జీవితం నిండా చాలా ముడి పదార్థాన్ని కథలకు నవలలకు వస్తువుగా వాడుకున్నాను అంటాడు భరద్వాజ. 7వ తరగతి వరకే చదువుకున్న రావూరి భరద్వాజ తదనంతర కాలంలో పొట్టకూటి కోసం సెక్స్ కథలు రాసి ఆ తరువాత అత్యున్నత స్థాయి సాహిత్యాన్ని సృష్టించి అనేక పత్రికలలో పనిచేసి రేడియోలో స్క్రిప్ట్ రైటర్గా తన జీవనయానాన్ని కొనసాగించి డాక్టరేట్లు అవార్డులు పొందడమే కాక భారతీయ సాహిత్యంలో అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ అవార్డును పొందిన భరద్వాజ చిరస్మరణీయుడు. జులై 5వ తేదీ నాటికి 98వ జయంతి చేసుకుంటూ ఆయన శతజయంతికి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని సమయంలో మనం ఇప్పుడు ఉన్నాం.
1: రావూరి భరద్వాజ గారి జయంతి సందర్భంగా రావూరి భరద్వాజ గారి రచనలు ఒక పరిశీలన శ్రీ బండ్ల మాధవరావు గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కల్పలత శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా పోకిరి చిత్రానికి కార్తీక్ మహాలక్ష్మి పాడిన పాట విందాం. గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్. ఈ పాటని కోరిన శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ కోరికపై పాట.

తర్వాత వీరాభిమన్యు చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన ఆరుద్రగీతం, సంగీతం కేవి మహాదేవన్. ఈ పాటని కోరుతున్న శ్రోతలు తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, మను, రాణా ప్రతాప్, భవ్యశ్రీ, యామిని, చైత్రిక శ్రీ, లాస్యశ్రీ, సుధారామయ్య వీరందరి కోరికపై పాట విందాం.

కల్పలత శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట కరుణామయుడు చిత్రానికి గీతరచన మోదికూరి జాన్సన్. ఈ పాటని కోరిన శ్రోతలు లామ్ గ్రామం నుంచి వైవి పూర్ణచంద్రరావు, వాణి లింగరాజు, గీత ఆమణి, రాగసుధ, చంద్రకళ, కాంతి వీరందరి కోరికపై పాట.

0: కల్పలత కార్యక్రమంలో తర్వాత విందాం.
1: అభిమానం చిత్రానికి ఘంటసాల జిక్కి పాడిన సముద్రాల జూనియర్ గీతం. ఈ పాటని కోరిన శ్రోతలు ఏలూరు నుంచి ఆర్ రఘుబీర్ సింగ్, సుగుణాభాయి, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలా సింగ్ వీరందరి కోరికపై ఈ పాట విందాం.

కల్పన శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత విచిత్ర బంధం చిత్రానికి వి రామకృష్ణ పి సుశీల పాడిన పాట, సాహిత్యం దాశరథి, సంగీతం కెవి మహాదేవన్. కృష్ణా జిల్లా ఉప్పులూరు గ్రామం నుంచి గణప వరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ కుటుంబ సభ్యులు కోరికపై పాట.

కల్పలత కార్యక్రమంలో తర్వాత ఖైదీ బాబాయ్ చిత్రానికి ఘంటసాల ఎస్ జానకి పాడిన పాట సాహిత్యం సి నారాయణ రెడ్డి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ సాయి కుమార్ దివ్యజ్యోతి అభిజాన్ సియేనా శ్యామల వెంకటేష్ కృష్ణ సూర్యకళ సాయి ప్రకాష్ సుష్మ అశోక్ బాబు శోభన్ బాబు కోరికపై ఈ పాట.

తర్వాత కాలయముడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, రచన వేటూరి. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, శేఖర్, గంగాధర, శ్రీనివాస్, పున్నా వెంకటేశం, అమరేందర్ కోరికపై ఈ పాట.

కల్పలత కార్యక్రమంలో తర్వాత అల్లరి ప్రియుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీరంతా కోరుతున్నారు ఈ పాటని.

కల్పలత కార్యక్రమంలో చివరిగా విందాం బొబ్బిలి యుద్ధం చిత్రానికి పి సుశీల బృందం పాడిన ఆరుద్ర గీతం. విజయవాడ శ్రోతలు సుశీల శ్రీకృష్ణ శ్యామల కోరికపై పాట.

ఉభయ కుశలోపరి శ్రోతలు వాట్సప్ ద్వారా తెలియజేసే అభిప్రాయాల కార్యక్రమం. మరి శ్రోతలు 0866 248 8812 ఈ నెంబర్కు మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు వెంటనే తెలియజేయండి.

0: ఉభయ కుశల పరిశ్రోతలకు నమస్కారం.
1: నమస్కారం.
0: మరి గత వారం మనం ప్రసారం చేసిన కార్యక్రమాల మీద శ్రోతల స్పందన కొంచెమైతే సంఖ్య తక్కువగానే ఉంది. అయితే ఇవాళ ఉత్తరాలు కూడా వచ్చాయి, అవి ఇవి రెండు చూద్దాం. పంపించండి 0866-248-8812కి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు. ముందుగా మనకి పంపించారు చూద్దాం. మాకేశ్వరం విజయవాడ కేంద్రం ఉభయ కుశల పరికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. నిన్న సూక్తి శుద్ధలో డాక్టర్ బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు ప్రాణాయామం గురించి చక్కని విశ్లేషణ గావించారు. గత గురువారం డాక్టర్ శ్రీ గుమ్మా సాంబశివరావు గారు తెనాలి రామకృష్ణ కవి కావ్యాల విశేషాలను పరిచయాత్మకంగా బాగా తెలిపారు. శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి శ్రీ భగవద్గీత గాన విశ్లేషణ ధారావాహిక చివరి అధ్యాయం ఉంది కాబట్టి ఇప్పుడే ఇది అప్పుడే అయిపోతుందే అన్న దిగులు ఏర్పడింది మా ఇంటి వారికి. తర్వాత ఏ ధారావాహిక ప్రసారం చేయబోతున్నారో తెలుప కోరిక అంటున్నారు. భర్తృహరి సుభాషిత త్రిశతిని ఏనుగు లక్ష్మణ కవి తెలుగు పద్యాలతో ధారావాహికంగా ప్రసారం చేయ కోరిక. ఇటీవల శ్రీ పెనుమాక నాగేశ్వరరావు గారి కథానిక సరోజ పెళ్ళి పునఃప్రసారం చేశారు, బాగుంది. ఎప్పుడైనా వీలుంటే శ్రోతల మెప్పు పొందిన వారి నాటిక సంస్కార దహనం పునఃప్రసారం చేయ కోరిక అంటున్నారు. అలాగే గుర్తు చేసుకుందాం రాబోయే తిథి ఇత్యాదిగా ప్రసారం చేసి శ్రోతల మెప్పు పొందుతున్నారు. సినిమా పాటలను ప్రసారం చేస్తూ బాగానే ఉంది, కానీ కనీసం రోజుకు ఒక అరగంట సేపు ఎవరి చేతనైనా సాహిత్యపు విలువలను విశ్లేషణ చేస్తూ సినిమా పాటలను ప్రసారం చేయ కోరిక అంటున్నారు. వెరైటీగా ఉంటుందండి అంటూ రాసి పంపించారు. సమస్యపూర్ణం కార్యక్రమం బాగానే ఉంటుంది, కానీ చమత్కారాత్మకములైన సమస్య పద్య పాదాలను ఇవ్వవలసిందిగా కోరుతున్నామంటూ వీరు డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తీక్, శ్రీనిత్య హైదరాబాద్ నుంచి రాసి పంపించారు. ఇంకా వీరే ఏమంటున్నారంటే, ఈరోజు డాక్టర్ రావూరి భరద్వాజ గారి జయంతి సందర్భంగా శ్రీ బండ్ల మాధవరావు గారి ప్రసంగాన్ని పునఃప్రసారం చేశారు. సాహిత్య పరంగా చాలా విశేషాలను తెలియజేశారు, బాగుంది అంటున్నారు. మన శుక్రవారం రాత్రి పద్మశ్రీ కోటా సత్యదానంద శాస్త్రి గారి భక్త రామదాసు హరికథను పునఃప్రసారం చేశారు. అయితే 1960-70 దశకంలో రేడియోలో పేరు పొందిన వారి హరికథలను తప్పక పునఃప్రసారం చేయ కోరిక అంటూ ధన్యవాదాలు అంటున్నారు. డాక్టర్ రామడు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తిక్, శ్రీనిత్య హైదరాబాద్ నుంచి వారి మన కార్యక్రమాల మీద వారి అభిప్రాయం చక్కగా తెలియజేశారు. ఇలా కంటిన్యూ అవుతుండండి, మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు తెలియజేస్తుండండి.

0: ఆ తర్వాత మనకి ఉత్తరాలు వచ్చాయి, అవి చూద్దాం.
1: విజయవాడ పటమట నుంచి వి రజనీకుమారి గారు ఉత్తరాల ద్వారా కొన్ని అభిప్రాయాలు తెలియజేశారు. ఆకాశవాణి ఉభయ కుశలోపరి కార్యక్రమానికి నా ధన్యవాదాలు. ఈరోజు అంటే 2వ తేదీ ఈ నెల ప్రసారమైన భగవద్గీత కార్యక్రమం చాలా బాగుంది. అలాగే తర్వాత ప్రసారమైన తెనాలి రామకృష్ణ కవి యొక్క జీవితం గురించి చాలా చక్కగా వివరించి తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు అని తెలియజేస్తున్నారు. వీరే ఇంకా భగవద్గీత కార్యక్రమము తర్వాత యోగా యొక్క ప్రాముఖ్యత గురించి వివరంగా తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు అని తెలియజేస్తున్నారు. వీరే కొల్లేరు కార్యక్రమంలో మధ్యలో సంగీతం పెద్దగా వినిపించారు, డైలాగులు మచ్చుకు కూడా వినపడకుండా ఉన్నాయి. ఈ కొల్లేరు కార్యక్రమం మాకు అంత వినసొంపుగా లేదు, అసలు వినాలనిపించడం లేదు. ఈ కార్యక్రమంలో డైలాగులు పెద్దగా వినపడేటట్లుగా ఏర్పాటు చేయవలసిందిగా నా మనవి అని వీరు రాశారు. ఇంకా వీరికి సరోజ పెళ్ళి బట్టతల పెళ్ళినాడులో కథానిక చాలా బాగుందట. మనిషికి అందం ముఖ్యం కాదు, చక్కటి గుణాలు సంస్కారము ఉంటే చాలు అని చాలా బాగా సరోజ అర్థం చేసుకొని భర్తతో హాయిగా సంతోషంగా జీవించింది. అందం ఈ కథానిక మా చుట్టుపక్కల వాళ్ళందరూ విని ఆనందించారు. వారికి వినిపించిన మీకు ధన్యవాదాలు అని తెలియజేస్తున్నారు. వీరే ఉభయ కుశలోపరిలో మేము కొన్ని పాటలు పంపిస్తున్నాము, వినిపించటం లేదు, దయచేసి మాకు మేము రాసిన పాటలు వినిపించండి అని కోరుతున్నారు.
0: తర్వాత మనకి వాట్సాప్ మెసేజ్ వచ్చాయి, చూద్దాం. ఉభయ కుశలోపరి వారికి నమస్తే అంటున్నారు. నమస్తే అండి. 28వ తేదీ ప్రసారమైన బహుముఖ ప్రజ్ఞాశాలి మాజీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ముఖ్యమంత్రిగా అలాగే భారతదేశ మాజీ ప్రధాని గారు భారతరత్న కీర్తిశేషులు శ్రీ పివి నరసింహారావు గారి గురించి శ్రీమతి వి నాగరాజ రాజ్యలక్ష్మి గారి ప్రసంగం చాలా బాగుంది. 28వ తేదీ ప్రసారమైన ప్రముఖ హాస్య రచయిత శ్రీ ముళ్లపూడి వెంకటరమణ గారి జయంతి సందర్భంగా శ్రీమతి రావి శారద గారి ప్రసంగం శ్రీ వెంకటరమణ గారు గ్రంథంలో సమీక్ష చాలా బాగుంది. 28వ తేదీ మన గౌరవనీయులైన శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ 135 ప్రసంగంలో వారు మన భగవద్గీత ఆధ్యాత్మిక ప్రపంచవ్యాప్తంగా ఆకర్షింపబడుతున్నాయని, రాబోయే వర్షాకాలంలో వర్ష నీటిని వడిసిపట్టాలని, రాబోయే వినాయక చవితి పండుగలు వినాయక విగ్రహాలను మట్టితో మాత్రమే చేసి పూజించాలని, పర్యావరణాన్ని కాపాడాలని చక్కని సందేశం ఇచ్చారు. అలాగే 28 మధ్యాహ్నం ప్రసారమైన అనార్కలి నాటకంలో అలనాటి సుప్రసిద్ధుడైన నటులు శ్రీ బంద కనకలింగేశ్వరరావు గారు తదితరులు పాల్గొన్న నాటకం చాలా బాగుంది అంటున్నారు. ప్రసారమైన 30వ తేదీ ప్రసారమైన భక్త సిరియాళ హరికథ గాను భక్తిదాయకంగా ఉంది, కానీ అందులో నరబలి అంశం బాధాకరం, ఇటువంటివి ప్రసారం చేయకపోవడమే మంచిది అంటున్నారు. అలాగే 2వ తేదీ జూలై 2వ తేదీ తెలుగు కవులు సాహితీ మణిదీపాల్లో తెనాలి రామకృష్ణ కవి గురించి శ్రీ గుమ్మా సాంబశివరావు గారి రచయిత రవిప్రసాద్ గారు తెనాలి రామకృష్ణ గారి పాండురంగ మహత్యం ఇతరత్ర గ్రంథాల గురించి చక్కగా రచన చేశారు. అలాగే 3వ తేదీ ప్రసారమైన శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి గారి హరికథ భక్త రామదాసు కథాగానం కీర్తనలు బాగున్నాయి. 4వ తేదీ ప్రసారమైన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు విప్లవ సింహం శ్రీ అల్లూరి సీతారామరాజు గారి గురించి శ్రీ కప్పగొంతుల రామకృష్ణ గారు ప్రసంగం శ్రీ అల్లూరి వారి దేశభక్తి త్యాగ నిరతని చాటి చెప్పాయి అంటూ రాసి పంపించారు. సర్విశెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి మన కార్యక్రమాల గురించి వారి అభిప్రాయం తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత మనకి పంపించారు, చూద్దాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నమస్తే అంటున్నారు. నమస్తే అండి. 29వ తేదీ జూన్ సోమవారం సూక్తి శుద్ధలో నవ్వు యొక్క ప్రాధాన్యత గురించి శ్రీ బాలకృష్ణ గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి, వారికి నమస్తే అంటున్నారు. భక్తిరంజన కార్యక్రమంలో శివకీర్తనలు నాట్యకాలం విని భక్తి పారవశ్యం చెందాం. ఉదయరేఖలు శీర్షికన విని వినియోగదర్శినిలో చక్కటి సమాచారం అందించిన శ్రీ చక్రవర్తి గారికి మా ధన్యవాదాలు అంటున్నారు. అలాగే కొల్లేటి జాడల రూపకం వింటున్నంతసేపు ఆ ప్రాంతంలో ఉన్నామా అనిపిస్తోంది, నిర్వాహకులకు మా నమస్తే అంటున్నారు. కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీను సుధాకర్ బృందం వారు గానం చేసిన కీర్తనలు చాలా నచ్చాయి అంటున్నారు. అలాగే కార్మికుల కార్యక్రమంలో చేనేత కార్మికుల సమస్యలు పరిష్కార మార్గాలు ఈ విషయమై శ్రీ మోహన్ రావు గారితో పరిచయం ద్వారా చేనేత కార్మికుల సమస్య పోతాయని ఆశిద్దామంటున్నారు. అలాగే మోహన్ రావు గారికి పరిచయకర్త గారికి మా నమస్తే అంటున్నారు. సాయంత్రం ప్రసారమైన అనుసంధాన సంగీత కార్యక్రమంలో శ్రీ సెమ్మంగుడి శ్రీనివాస అయ్యంగారి గారి గానం మా వీణులు విందు చేసింది, ఆకాశవాణికి ధన్యవాదాలు అంటూ. అలాగే సోమవారం సాయంత్రం ప్రసారమైన రంగస్థలి శీర్షికన గయోపాఖ్యానం నాటకం నుండి కృష్ణ పాత్ర

0: పద్యాలు మా వీణలు వింత చేశాయి అంటున్నారు. ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణా భాయి, రాధా మొన్న రాసి పంపించారు. ఇంకా వీరయ్య ఏమంటున్నారంటే చూద్దాం.
1: 30వ తేదీ మంగళవారం సూక్తి శుద్ధలో కుమార సంభవం గురించి శ్రీ ఆళ్వార్ గారు రచించి అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి, వారికి మా నమస్తే. ఇంకా భక్తిరంజని కార్యక్రమంలో భద్రాచల రామదాసు కీర్తనలు విని తరించాం. ఉదయరేఖలు శీర్షికన ఆలోచనలో సుమలత గారు అందించిన కథ బాగుంది. చదువు పట్ల ఆసక్తిని ఏ విధంగా పెంపొందించుకోవాలో చాలా చక్కగా తెలియజేశారు. ఆరోగ్య సలహాలు శీర్షికన వయసు మళ్లిన వారిలో గుండె జబ్బులు కారణాలు చికిత్స గురించి డాక్టర్ పిఎస్ శ్రీనివాస చౌదరి గారితో పరిచయం ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకున్నాం, ధన్యవాదాలు అని తెలియజేస్తున్నారు రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధా మొన్న ఏలూరు నుంచి.
0: ఇక తర్వాత మనకి పంపించారు వీరు ఎవరంటే చూద్దాం. నమస్తే, నేను మురళి భట్టిప్రోల నుంచి అంటున్నారు. నమస్తే అండి, మీ ఉభయ కుశలోపరి కార్యక్రమానికి చిరునవ్వుతో స్వాగతం అంటున్నారు. ప్రతి వారిని 1000 కళ్ళతో ఎదురు చూసేలా చేస్తూ నేస్తమా అందుకో మా హృదయాంజలి. మీ పలకరించ కోటి పున్నమి కాంతులు, అందుకే మీ కార్యక్రమం అంటే మాకు ఎంతో ఇష్టం. శబ్దమిత్రుల అభిప్రాయాల మాలికతో విరబూసిన మల్లెల సుగంధ పరిమళాలు ప్రసారం చేస్తావు. ఆ పరిమళ సోయగాలులతో ఆనంద పరవశలమవుతాము అంటూ యాజ్ యూజువల్గా వారు ఒక చిన్న కవిత్వం రాసి పంపించారు ఎప్పట్లాగే. అయితే ఈసారి మల్లెలు సుగంధ పరిమళాలు తీసుకొచ్చారు వారి కవితలో, సూపర్గా రాసి పంపించారండి. ఇలాగే కంటిన్యూ అవుతూ ఉండండి. ఇక తర్వాత వీరే ఏమంటున్నారంటే ప్రతిరోజు భక్తిరంజని ఎంతో బాగుంటుంది, ఉదయరేఖల కార్యక్రమం ఎంతో అలరిస్తుంది, రావో అతిథి కార్యక్రమంలో నేను కోరుతున్న పాటలు వినిపిస్తున్నారు, ధన్యవాదాలు అంటున్నారు. తర్వాత ఈ కార్యక్రమంలో మరో కార్యక్రమం వినిపించవద్దు అంటున్నారు. ఇంకా ఏమంటున్నారంటే యువలయ కార్యక్రమాన్ని మార్పు చేయవద్దండి అంటున్నారు. ఎంతోమంది శ్రోతలు చాలా చక్కగా వింటూ తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. గురువారం నాడు భజన గీతాలు బాగుంటున్నాయంటూ రాసి పంపించారు. ప్రతిరోజు భజన గీతాలు వినిపించండి అంటున్నారు. ఇంకా ఏమంటున్నారంటే ఆకాశవాణి కార్యక్రమాలు విజయవాడవి మాకు ఎంతో ఇష్టం. ఎంత ఇష్టం అంటే గలగల పారుతున్న గోదావరి నది జలములు, ఇంకా వచ్చునేమో కుహుకుహు రాగాలు తీయు కోయిలలు తాము మధురంగా పాడటం మరచునేమో, మలయమారద సోయగాలు తమ చల్లదనాలతో మరచునేమో. కానీ మీ కార్యక్రమాలపై మాకు ఎంత ఇష్టమో అంటే సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించినంత సత్యము అంటూ చక్కని అభిప్రాయాన్ని పర్యావరణంతో సమకూర్చుతూ మన కార్యక్రమాల మీద వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఇలా రాస్తూ మాకు ఆనందాన్ని కూడా ఇవ్వండి. కవితలు రాస్తూ ఉండండి, అలాగే కార్యక్రమాలు వింటూ మీ అభిప్రాయాలు ఉభయ కుశలప్పటికి తెలియజేస్తూ ఉండండి. తర్వాత చూద్దాం, మనకి రాసి పంపించారు.
1: ఉభయ కుశలోపరి నిర్వాహకులకు నమస్కారం అని తెలియజేస్తున్నారు. నమస్కారం అండి. ఈ వారంలో మీరు వినిపించిన కలగంటినే దేశభక్తి గీతము మమ్మల్ని ఆనందింపజేసింది. సోమవారం నాడు ప్రసారం చేసిన శ్రీశైల సుప్రభాతం వినిపించారు, బాగుంది. అలాగే నండూరు సుబ్బారావు గారి నాటికలను ప్రసారం చేయగలరు అని అంకరాజు, రాధాకృష్ణమూర్తి, లక్ష్మి, మానస, వాసు, లలిత వీరు గుంటూరు నుంచి రాస్తున్నారు.
0: ఇక తర్వాత పంపించారు మనకి వీరెవరంటే 4వ తేదీ శనివారం సాయంత్రం 4:45 ప్రసారమైన ఆత్మకూరి వీరు పరిశుద్ధ పాడిన జానపద గేయాలు చాలా చాలా బాగున్నాయి. చక్కటి జానపద గేయాలు ప్రసారం చేసిన మీకు, చక్కగా పాడిన ఆత్మకూరి పరిశుద్ధ గారికి నా ధన్యవాదాలు అంటున్నారు. ఈరోజు ఉదయం ప్రసారమైన సరస వినోదని సమస్యాపూర్ణం చాలా బాగుంది. ఇందులో కౌలు పంపిన పూర్ణలు పైడిపాటి ఉమానాథ శర్మ గారికి నా ధన్యవాదాలు అంటున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమైన రావూరి భరద్వాజ గారు రచనలు అవగాహన ప్రసంగం చాలా బాగుంది. చక్కటి ప్రసంగాన్ని ప్రసారం చేస్తే మీకు ధన్యవాదాలు అంటున్నారు, రాసి పంపించారు. అలాగే లలిత గేయాలు వీణల విందు చేస్తున్నాయి అంటూ ఉత్తరాల ద్వారా అభిప్రాయాలు చేస్తుంటే ఎందుచేత ఉత్తరాల ద్వారా అభిప్రాయాలు చేస్తుంటే ఎందుచేత వివరిస్తారా అంటే చదవటం లేదా మీరు రాయటం లేదా అయితే తెలియట్లేదు. వీరు రాసిన వారు రాచల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వారి అభిప్రాయాన్ని అడుగుతున్నారు. మీరు తప్పకుండా రాయండి, కల్పలతకి పాటలు కోరుకోండి. అలాగే ఉభయ కుశలోపరికి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయండి. తర్వాత చూద్దాం, మనకి రాసి పంపించారు పెడన జగానందరావు కాలనీ చెప్పాలి.

0: రాజు రాసి పంపించారు, చూద్దాం.
1: ఉభయ కుశలోపరి నిర్వాహకులకు నమస్కారం అని తెలియజేస్తున్నారు. మీరు ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు మాకు ఎంతగానో నచ్చుతున్నాయి. ముఖ్యంగా ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు ప్రసారం చేస్తున్న యువలయ క్విజ్ కార్యక్రమం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు అడిగే జీకే క్వశ్చన్స్ చాలా బాగుంటున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా మేము చాలా విషయాలు తెలుసుకుంటున్నాము. అయితే యువలయ కార్యక్రమాన్ని గంటసేపు ప్రసారం చేస్తే బాగుంటుంది అని తెలియజేస్తున్నారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు.
0: ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. సోమవారం సూక్తి సుధలో కానుకొల్లు బాలకృష్ణ గారు నవ్వు మీద చేసిన ప్రసంగంలో బారిస్టర్ పార్వతీశాన్ని గుర్తు చేశారు. ఆసక్తికరంగా ఉంది, వీరికి ధన్యవాదాలు అంటున్నారు. మంగళవారం భక్తి రంజనీలో భద్రాచల రామదాసు సుప్రభాతం వినిపించారు. తర్వాత భద్రాచల రామదాసు కీర్తనలు అంతా రామమాయం, ఈ జగమంతా రామమయం అని వినిపించారు. ఈ పాట చాలా బాగుంది. బుధవారం సూక్తి సుధలో భాగ్యలక్ష్మి గారు నేర్చుకోవడంలో ఆనందం ఉందని చెప్పారు. సోక్రటీస్ జీవిత ఉదంతం తెలియజేశారు, వీరికి ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు. అలాగే మంగళవారం ఉదయరేఖల కార్యక్రమంలో గుండె జబ్బుల నిపుణులు డాక్టర్ పిఎస్ శ్రీనివాస చౌదరి గారితో పరిచయం ఉపయోగకరంగా ఉంది. రేడియోలో ప్రతి కార్యక్రమం వింటాను, ధన్యవాదాలు అంటూ జగన్ సంజీవ్ నగర్ నుంచి నంద్యాల నుంచి రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఇలాగే కంటిన్యూ అవుతుండండి. తర్వాత రాసి పంపించారు, నమస్తే అంటున్నారు. నమస్తే అండి, ఉభయ కుశలోపర కార్యక్రమానికి నమస్కారం అంటున్నారు. ప్రతిరోజు రేడియోలో ప్రసారమయ్యే ప్రతి ఒక్క కార్యక్రమం మిస్ అవ్వకుండా వింటూ ఉంటాం. మధ్యాహ్నం 1:10 ప్రసారమయ్యే పసిడి పంటల కార్యక్రమం పునఃప్రసారం చేయండి అంటూ అంటున్నారు. దయచేసి అని రాసి పంపించారు. ధూళిపాళ్ళ నుండి చాంద్ బాషా, జానీ బేగం, షాహిద్ రాసి పంపించారు. మీ సూచన గమనించామండి. ఇక తర్వాత చూద్దాం, కార్యక్రమ సమర్పకులకు సహస్రోతలకు నమస్తే అంటున్నారు. నమస్తే అండి. జరుపతుల బుచ్చయ్య కుటుంబ సభ్యులు హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి రాసి పంపించారు. ప్రేమైన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి శుభ మధ్యాహ్నం, ఉభయ కుశలోపరికి స్వాగతం అంటున్నారు. మీకు కూడా శుభ మధ్యాహ్నం అండి. 4వ తేదీ శనివారం ఉదయం వందే మాతరం గీతం విన్నాను, నాకు నచ్చింది. అలాగే దేశభక్తి గీతం సూక్తి శుద్ధ మా మనసును ఆకట్టుకుంటోంది. వ్యాఖ్యాతలకు అభినందనలు. తర్వాత వినిపించిన భక్తి రంజనీలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, అన్నమాచార్య కీర్తనలు మమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి. 5వ తేదీ ఆదివారం భక్తి రంజనీలో విన్నాము, మా మనసులను భక్తి పారవస్యం చేసింది. ఉదయరేఖల్లో భగవద్గీత పారాయణం మాకు నచ్చుతోంది అంటున్నారు. అలాగే శ్రీ పైడిపాటి ఉమానాథ శర్మ గారికి అభినందనలు అంటూ రాసి పంపించారు. శివదాసరెడ్డి, తిరుపతమ్మ, వెంకట సంజీవరెడ్డి, రిషికేశవరెడ్డి, సావిత్రి వారి కుటుంబ సభ్యులు దాసరిపాలెం గుంటూరు జిల్లా నుండి రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం, మనకి రాశారు వారు.
1: వీరు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి శ్రీ వైష్ణవ్ ఋత్విక్ నేదునూరి కళ్యాణ్ చౌదరి రాశారు. విజయవాడ కేంద్రానికి నమస్కారాలు, అన్ని కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి, మా కోసం యువలయ టైం పెంచండి అని రాశారు.
0: మీ సూచన గమనించామండి. తర్వాత చూద్దాం, మనకి పంపించారు. ఈ వారం అన్ని కార్యక్రమాలు బాగున్నాయి. అనంతపురం జిల్లా యాడికి కొండవీటి నుంచి రంగం వెంకటస్వామి, శ్రీనివాసులు, బొజ్జప్ప, రాజశేఖర్ పాలెంచి, పోలయ్య, పూజారి ధనుంజయ, అన్నయ్య రాసి పంపించారు. మాకు నచ్చిన కార్యక్రమం లాహిరి లాహిరిలో. అలాగే జానపద గేయాలు, భజన పాటలు. యాడికి నుంచి అన్నయ్య, రంగం వెంకటస్వామి రాసి పంపించారు. తర్వాత చూద్దాం, మీ కేంద్రం నుండి ప్రసారమైన ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, అనంతరం అనంతపురం కేంద్రం నుండి ప్రసారమైన హేమావతి ప్రభాత కార్యక్రమం, సమాచార వేదిక, అనంతరం చావడి సంభాషణ బాగుంది, ధన్యవాదాలు అంటూ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్, అశ్విని, ఆనంద్, మన్విత్ రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం, పంపించారు. విజయవాడ కేంద్రం వారికి నమస్కారాలు అంటున్నారు. నిన్న శనివారం ఉదయరేఖల కార్యక్రమంలో ప్రసారమైన సుమతి శతక పఠనం బాగుంది, చెప్పిన విధానం ఆసక్తికరంగా ఉంది. వినిపించిన డాక్టర్ చుండూరు మాణిక్యరావు గారికి ధన్యవాదాలు, ప్రసారం చేసిన మీకు అభినందనలు అంటున్నారు. అదే రోజు ప్రసారమైన విప్లవ చైతన్య దీప్తి శ్రీ అల్లూరి సీతారామరాజు గురించి డాక్టర్ కప్పగొంత రామకృష్ణ గారి ప్రసంగం వినసొంపుగా ఉంది అంటూ రాసి పంపించారు. వీరెవరంటే వెలిదండ్ల గోపాల్, గుంటూరు నుంచి రాసి పంపించారు. ఇక తర్వాత మనకి పంపించారు, అయితే సమయం చాలా తక్కువగా ఉంది. ఎవరు పంపించారో చూద్దాం. వీరు రాసి పంపించారు, హాయ్ నమస్తే, గుడ్ మార్నింగ్ అంటున్నారు. మీకు కూడా నమస్తే అండి. అయితే వీరు పాట కోరుకుంటున్నారు. తర్వాత వీరు ఉభయ కుశలపరికి కూడా రాసి పంపించారు. ఎవరంటే సోమనాథన్ జనార్దనరావు, తాటిపర్తి గ్రామం, నెల్లూరు జిల్లా నుంచి రాసి పంపించారు. వీరు మీరు ప్రసారం చేసిన రాబోయే అతిథి, టీన్ టైమ్, యువలయ కార్యక్రమాలు చాలా బాగున్నాయి, నచ్చుతున్నాయంటూ రాశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక ఏలూరు నుంచి రఘువీర్ సింగ్ మళ్ళీ రాసి పంపించారు. భక్తి రంజనీలో ఆదివారం ఈరోజు ప్రసారం చేసిన కార్యక్రమాలు, సూర్యస్థుతి క్రీస్తు భక్తి గీతాలు విని తరించామంటున్నారు. అలాగే

0: పెడన జగనేంద్రరావు కాలనీ చప్పల రాజు రాసి పంపించారు. చేనేత కార్మికుల కార్యక్రమంలో మాచర్ల మోహన్ రావు గారితో పరిచయ కార్యక్రమం బాగుంది అంటూ రాసి పంపించారు. ఇక తర్వాత వీరైతే సుదీర్ఘమైన లేఖ రాసి పంపించారు. మోరిపల్లె నుండి పంతాడి శ్రీనివాసరావు గారు అయితే చాలా క్లుప్తంగా చదివేస్తాను, యోలయ కార్యక్రమం చాలా బాగుంది అంటున్నారు. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫణిరాజ్ రాసి పంపించారు నెల్లూరు నుంచి, యువలయ ప్రోగ్రామ్ ఈజ్ ఎఫెక్టివ్ అని రాసి పంపించారు. తర్వాత వీరు బాలాజీ రేణుకా బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి దోర్నాల బాలాజీ రెండు గారు రాసి పంపించారు, కార్యక్రమాలు బాగున్నాయి అంటూ రాసి పంపించారు. ఓకేనండి, ఇంకా చాలా వస్తున్నాయి అయితే ఉత్తరాలు, వాట్సాప్ మెసేజ్లు. అయితే సమయం అయితే అయిపోయింది. ఇదండి ఈనాటి ఉభయ కుశలపరి. శ్రోతలు వాట్సాప్ ద్వారా అలాగే ఉత్తరాల ద్వారా తెలియజేసిన అభిప్రాయాల కార్యక్రమం వచ్చేవారం ఉభయ కుశలపరి కార్యక్రమంలో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.
1: నమస్కారం.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు సమయం 12:30 కావస్తుంది. మరి కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. బీబీజీ రామ్జీ చట్టం కింద రానున్న 5 ఏళ్లలో 2,86,000 పంచాయతీల్లో 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెడతారని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. వార్షిక అమర్నాథ్ యాత్రలో మొదటి 2 రోజుల్లో 32,000 మందికి పైగా భక్తులు మన్సులింగం దర్శనం చేసుకున్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, మొరాకో క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ఇండోనేషియా రిపబ్లిక్ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు నుంచి ఈ నెల 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియాలో పర్యటించడం ఇది 4వ సారి కాగా 2018 మేలో భారత ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెరిగిన తర్వాత మోదీ జరుపుతున్న మొదటి ద్వైపాక్షిక పర్యటన. ఈ పర్యటనలో భాగంగా మోదీ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వ్యూహాత్మక భాగస్వామ్యం కింద కీలక సహకార రంగాల్లో సాధించిన పురోగతిని వారు సమీక్షిస్తారు. జకార్తాలో ప్రధానమంత్రి భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక చారిత్రక సంబంధాలను ప్రతిఫలిస్తోంది. ఇండోనేషియాలోని భారతీయ సమాజం ఈ పర్యటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జకార్తాలోని ఇండియా క్లబ్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ తపాడియా ఆకాశవాణితో మాట్లాడుతూ భారత్ ఇండోనేషియా మధ్య ఉన్న బలమైన స్నేహాన్ని ప్రశంసించారు. ప్రధానమంత్రి మోదీ ఉన్నత స్థాయి పర్యటన ఇరు దేశాలు ఒకదానికొకటి ఇస్తున్న ప్రాధాన్యతను ప్రతిఫలిస్తుందని ఆయన పేర్కొన్నారు.
1: పూరే ఇండోనేషియా మే నా కేవల్ జకార్తా మే ఏక్ ఉత్సాహ కి లహర్ దౌడ్ రహీ హై. హమారే ప్యారే ప్రధానమంత్రి ఆ రహే ఇండోనేషియా, తయారీ పూరే జోర్ షోర్ సే చల్ రహీ హై. 200 వాలంటీర్ హమారే ఇస్ కార్యక్రమ మే సహయోగ కర రహే హై, జో బిన్ కమ్యూనిటీ సే ఆ రహే హై అప్నా కల్చర్ డైవర్సిటీ దిఖానే కే లియే. ఇస్కే అలావా జకార్తా సే బాహర్ సే బహుత్ సారే సైకడో లోగ్ ఆ రహే హై, చాహే వో మేడాన్ హో, బాలి హో, సురబాయా హో యా సమారాంగ్ హో.
0: భారత్ ఇండోనేషియా కలిసి ఒక శక్తివంతమైన ప్రపంచ మార్కెట్ను సృష్టిస్తాయని తపాడియా చెప్పారు. మౌలిక సదుపాయాలు, వాణిజ్యం, రక్షణ, వ్యవసాయం, సహజ వనరులు, ఇతర రంగాల్లో ఇరు దేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ చట్టం 2025 ఈ నెల 1వ తేదీ నుంచి విజయవంతంగా అమల్లోకి రావడం పట్ల కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మిషన్ కింద రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంత్రి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంజూరు చేసి విడుదల చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి బీపీజీ రామ్జీ చట్టంలోకి విజయవంతమైన మార్పు జరిగిందని ఈ సందర్భంగా చౌహాన్ చెప్పారు. నరేగా అమలుకు 3 సంవత్సరాలకు పైగా సమయం పట్టగా బీబీజీ రామ్జీ చట్టాన్ని మాత్రం కేవలం 1 రోజులోనే దేశవ్యాప్తంగా అమలు చేశామని ఆయన చెప్పారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని వేగవంతం చేయడానికి ఈ కొత్త చట్టం కింద రాబోయే 5 ఏళ్లలో 2,86,000 పంచాయతీల్లో 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈవేళ నుంచి 10వ తేదీ వరకు ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమాన్ దేశాల్లో అధికారిక పర్యటన

నిర్వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ ఆయా దేశాల విదేశాంగ మంత్రులతోనూ అగ్రనాయకత్వంతోనూ సమావేశమవుతారు. ఆ దేశాల్లో భారతదేశ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపైన ఈ పర్యటన ప్రధానంగా దృష్టి సారిస్తుందని, ప్రాంతీయ పరిణామాలు ఇతర అంశాలపై కూడా అభిప్రాయాలు పంచుకునేందుకు ఇది ఒక మంచి అవకాశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఒమన్ పర్యటన ముగిసిన తర్వాత 2028-29 కాలానికి యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించేందుకు డాక్టర్ జయశంకర్ ఈ నెల 13వ తేదీన న్యూయార్క్ సందర్శిస్తారు. జూలై 14-15 తేదీల్లో బ్రసల్స్లో జరిగే 3వ ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానికి కూడా ఆయన హాజరవుతారు.

యునైటెడ్ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న గ్లోబల్ డైలాగ్ ఆన్ ఏఐ గవర్నెన్స్లో పాల్గొనేందుకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ నేతృత్వంలో భారత ప్రతినిధి బృందం రేపటి నుంచి స్విట్జర్లాండ్లోని జెనీవాలో పర్యటిస్తుంది. 2024 సెప్టెంబర్లో జరిగిన ప్యాక్ట్ ఆఫ్ ద ఫ్యూచర్లో భాగంగా ఆమోదించిన గ్లోబల్ డిజిటల్ కాంపాక్ట్ ఆధారంగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానం 79/325 కింద ఈ గ్లోబల్ డైలాగ్ ఆన్ ఏఐ గవర్నెన్స్ ఫోరం ఏర్పాటు చేసినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ధరల స్థిరీకరణ బఫర్ కోసం ప్రభుత్వం ఉల్లిపాయల కొనుగోలు ధరను క్వింటల్కు 1875 రూపాయల నుంచి 13% పెంచి 2120 రూపాయలకు చేర్చింది. ఈ సవరించిన కొనుగోలు ధర వల్ల ఉల్లి రైతులకు మెరుగైన ఆదాయం లభించడంతో పాటు బఫర్ స్టాక్ సేకరణ ప్రయత్నాలకు మద్దతు లభిస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నాఫెడ్ ఎన్సీసీఎఫ్ల ద్వారా ఉల్లిపాయల సేకరణ ప్రస్తుతం కొనసాగుతోంది. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ 2025-26 ద్వితీయ ముందస్తు అంచనాల ప్రకారం ఉల్లి ఉత్పత్తి 307 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. ఈ 13వ తేదీ వరకు కొనసాగుతాయి. 20వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలియజేశారు. వార్షిక శ్రీ అమర్నాథ్జీ యాత్ర ఈ ఏడాది ఎంతో ఉత్తేజంతో ప్రారంభమైంది. యాత్ర ప్రారంభమైన మొదటి 2 రోజుల్లోనే 32,313 మంది భక్తులు పవిత్ర గుహాలయంలోని మంచు శివలింగాన్ని దర్శించుకుని పూజలు చేశారు. యాత్ర 2 రోజున 20,145 మంది యాత్రికులు పవిత్ర గుహాలయంలో దర్శనం చేసుకున్నారు. గత ఏడాది ఇదే 2 రోజున దర్శనం చేసుకున్న 14,515 మంది భక్తులతో పోలిస్తే ఈసారి ఈ సంఖ్య ఎక్కువగా నమోదైంది. 2 రోజు దర్శనం చేసుకున్న యాత్రికుల్లో 14,611 మంది పురుషులు, 4,480 మంది మహిళలు, 379 మంది పిల్లలు, 142 మంది సాధువులు, 35 మంది సాధ్వీలు, 17 మంది ట్రాన్స్జెండర్ భక్తులు, 481 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. మొత్తం భక్తుల సంఖ్య 32,113కి చేరుకుంది. మరోవైపు వార్షిక యాత్రలో భాగంగా 4వ విడత యాత్రికుల బృందం గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ తెల్లవారుజామున జమ్మూలోని భగవతీ నగర్ యాత్రి నివాసం నుంచి బయలుదేరింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో తాజా ఇబోలా వ్యాప్తి కొనసాగుతున్నందువల్ల ఇంతవరకు 492 మరణాలు సంభవించాయని, మొత్తం 1528 ధృవీకరించిన ఇబోలా కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్పారు. ప్రజారోగ్య అధికారులు విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం 239 మంది రోగులు కోలుకోగా 628 మందిని ఐసోలేషన్లో ఉంచారు లేదా చికిత్స అందిస్తున్నారు. మరో 185 అనుమానిత కేసులను కూడా గుర్తించారు. ఇబోలా వ్యాధిని అరికట్టడంలో ఎదురవుతున్న పలు సవాళ్ల గురించి అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ఇప్పటికే తీవ్రమైన మహమ్మారి వ్యాధిగా ప్రకటించింది. ఛత్తీస్గఢ్కు చెందిన ప్రముఖ పాండువాణి గాయని పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత తీజన్ బాయ్ కన్నుమూశారు. తన శక్తివంతమైన స్వరం, అద్భుతమైన రంగస్థల ప్రదర్శన, విలక్షణమైన కథన శైలితో తీజన్ బాయ్ పాండువాణి కళకు భారత్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా కొత్త గుర్తింపు తీసుకొచ్చారు. మహాభారత కథను వేదికపై సజీవంగా

0: ప్రదర్శించడంలో ఆమెకున్న అసాధారణ ప్రతిభ ఆమెను భారతీయ జానపద సంస్కృతిలో అత్యంత ప్రసిద్ధ కళాకారిణిగా నిలబెట్టింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీజన్బాయ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఫీఫా ప్రపంచకప్లో ఫిలడెల్ఫియాలో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పారాగ్వేపై 1-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. టెక్సస్లోని హ్యూస్టన్లో జరిగిన మరొక మ్యాచ్లో మొరాకో కెనడాపై 3-0 గోల్స్ తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. పీబీజీ రామ్జీ చట్టం కింద రానున్న 5 ఏళ్లలో 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెడతారని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. వార్షిక అమర్నాథ్ యాత్రలో మొదటి 2 రోజుల్లో 32,000 మందికి పైగా భక్తులు మన్సులింగం దర్శనం చేసుకున్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్ మొరాకో క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఆత్రేయ గీతం చిత్రం అందమైన అనుభవం

తర్వాత సర్దార్ పాపారాయుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట సాహిత్యం దాసరి నారాయణరావు రాజశ్రీ.

మంచిదే పిల్ల వయసు చెడ్డది, ఆ వయసు ముదిరితే పిల్ల పెళ్లి చెడ్డది, ఆ బుద్ధి మంచిదే పిల్ల వయసు చెడ్డది, ఆ వయసు ముదిరితే

0: పక్కనున్నది చూస్తే
1: చిందులయ్యా,
0: పక్కనున్న దీన్ని చూస్తే చిందులయ్యా,
1: మాటలన్నీ వింటుంటే సిగ్గులయ్యా,
0: సిగ్గులన్నీ పైకెక్కి మొగ్గ.

ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది, మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది. ఆ ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది, తల్ల చీర్ర కళ్ళ కాటుక.

ఫిలిం గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత విందాం ఖైదీ కాళిదాసు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన గోపీ గీతం.

ఫిలిం గీతాల్లో తర్వాత మొహమ్మద్ రఫీ, పి సుశీల పాడిన పాట, చిత్రం అక్బర్ సలీం అనార్కలి, సాహిత్యం సి నారాయణ రెడ్డి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: శ్రోతలు ఫిలిం గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత విందాం. పల్నాటి సింహం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, సాహిత్యం వేటూరి.

చిత్ర తరంగిణి ఫిలిం గీతాలు మీరు ఇంతవరకు విన్నారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారు. రాష్ట్ర చేనేత సహకార సంఘం ఆప్కో స్వర్ణోత్సవాలు రేపు ప్రారంభం కానున్నాయి. విశాఖపట్నం చేపల రేవు నుంచి వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఆయన పాత్రికేయులతో ఈరోజు మాట్లాడారు. కుప్పం నియోజకవర్గానికి అధిక పెట్టుబడులు వస్తున్నాయని, రహదారులు, సమాచార వ్యవస్థలు సహా అన్ని రంగాల్లో అనుసంధానాన్ని బలోపేతం చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధి చెందిన కుప్పాన్ని ప్రజలు త్వరలో చూస్తారని, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని కుప్పం తరహాలో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో పర్యటిస్తారని అధికారులు తెలిపారు. ఈ పర్యటన నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘాస్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా వివిధ శాఖల అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, స్వయం సమృద్ధి బస్సు షెల్టర్ నమూనా తదితర అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పరిశీలించనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఎర్రబాలెం ఆప్కో సముదాయంలో రాష్ట్ర చేనేత సహకార సంఘం ఆప్కో స్వర్ణోత్సవాలు రేపు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత, ప్రభుత్వ సలహాదారు సుచిత్ర ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. చేనేత రంగంలో నైపుణ్యం కనబరిచిన పలువురు నేతన్నలను సత్కరించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సుమారు 5 కోట్ల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ పనులను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో మరుగున పడిన స్వాతంత్ర సమరయోధుల చరిత్ర దేశ ప్రజలకు చేరువైందని చెప్పారు. అల్లూరి పోరాట స్ఫూర్తి, నిస్వార్థ త్యాగం, దేశభక్తి, ఉన్నత విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు. రాయలసీమ అభివృద్ధిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చకు రావాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఆయన నిన్న పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. రాజధానిపై వైసీపీకి సరైన నిర్ణయం లేదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొంటూ,
1: రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ మీద వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం క్రెడిట్ చోరీ, అక్కడ ప్రాజెక్ట్ తెచ్చిన ఘనత మాదే, మేమే చేశాము, ఉన్నవి లేనివి అన్ని కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మీరు రాయలసీమకు గాని 2019 నుంచి ఎన్ని వచ్చినాయి పరిశ్రమలు మీ దగ్గర? 19 నుంచి మీ 5 సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని తెచ్చారు? లేకుంటే 14 నుంచి 19 వరకు మేమెన్ని పరిశ్రమలు తెచ్చాము? 24 నుంచి 26 ఈ 2 సంవత్సరాల కాలంలో మేమెన్ని పరిశ్రమలు తెచ్చినాము? డిబేట్ పెడదాం.
0: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అందించే ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, ఇళ్ల నిర్మాణం, జాతీయ రహదారి తదితర ప్రాజెక్టుల భూసేకరణ, నిర్మాణ పనుల ప్రగతిపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆయన నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాలనీల నిర్మాణానికి సేకరించాల్సిన భూసేకరణను పూర్తి చేయాలని, జాతీయ రహదారుల నిర్మాణానికి భూములు అందించిన రైతులకు పరిహారాన్ని వెంటనే అందించాలన్నారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విశాఖపట్నం తీరం నుంచి ఈ నెల 1వ తేదీన వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రంలో అలల ధాటికి వీరు ప్రమాదంలో చిక్కుకున్నట్లు చెప్పారు. గల్లంతైన వారిలో 6 విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాంకి చెందినవారు కాగా, మరొకరు విశాఖ జిల్లా భీమిలీకి చెందినవారని గుర్తించారు. గల్లంతైన 7 కారే చిన్న గార్డు సిబ్బందికి ప్రాణాలతో దొరికినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోస్టుగార్డు నౌకలతో గాలింపు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాపట్ల జిల్లాలోని పిట్టలవారిపాలెం గ్రామం చందోలులో చారిత్రాత్మక ప్రసిద్ధిగాంచిన శ్రీ బండ్లమ్మ అమ్మవారి ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర దేవాదయశాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ తెలిపారు. బాపట్ల శాసనసభ్యులు నరేంద్రవర్మతో కలిసి ఆలయాన్ని నిన్న సందర్శించారు. ఆలయ ప్రాముఖ్యతను, భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ఈ పురాతన క్షేత్రాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని దేవాదయశాఖ అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే ఆలయం వద్ద భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని భక్తులకు అందించే సౌకర్యాలను మరింత మెరుగుపరిచే దిశగా చర్యలు చేపట్టాలని కమిషనర్ రామచంద్రమోహన్ అన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం రూరల్ మండలం కొత్తపూడి గ్రామంలో P4 కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత RO వాటర్ ప్లాంటును ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛమైన తాగునీరు ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి అత్యంత కీలకమని పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు నాణ్యమైన తాగునీటిని ఉచితంగా అందించాలనే సేవా సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ RO వాటర్ ప్లాంట్ స్థానికులకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడతాయన్నారు. ఆదివాసీ రైతులు పండించిన కాఫీ గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధరలు అందించేందుకు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ITDA సహకారంతో పరస్పర సహాయ సహకార సంఘం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ITDA కాఫీ ప్రాజెక్టు సహాయ సంచాలకులు అయింతి పేర్కొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లిలోని ఎకో పల్పింగ్ యూనిట్ వద్ద సహకార సంఘ బోర్డు సభ్యులతో నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడ అత్యాధునిక ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని తెలిపారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 T20 సిరీస్లో భాగంగా ఈ నెల 7వ తేదీన 3వ T20 మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ దేశంలోని ట్రెంట్ బ్రిడ్జ్ వద్ద నాటింగ్ హోమ్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటి టీ ట్వంటీ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా రెండో మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. వాతావరణం. నైరుతి ఋతుపవన ద్రోణి రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా మీదుగా, వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం ప్రభావం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం. వెంకట్రావు పేర్కొంటూ,
1: ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో భారీ నుండి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్త

0: భాగంగా వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారు. రాష్ట్ర చేనేత సహకార సంఘం స్వర్ణోత్సవాలు రేపు ప్రారంభం కానున్నాయి. విశాఖపట్నం చేపల రేవు నుంచి వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు.
2: తెలియని యాప్ తో జాగ్రత్త.
3: ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
6: ఆ చిహ్నం లేకపోతేనో?
5: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
7: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా దేవుడిచ్చిన కొడుకు, దేవుడిచ్చిన కొడుకు శ్రీమతి వైఎస్ లక్ష్మి గారి కథానిక వింటారు.
8: ఎవడ్రా ఆ మాస్టరు? ఇప్పుడు చెప్పు, అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా? ఏమయ్యా అటెండరు? ఏరా, మీ పెద్ద పంతులయ్య గారు ఉన్నారా? ఉరిమినట్టున్న కంఠస్వరం తన గది బయట విన్న భీమశంకర మాస్టారు కాలింగ్ బెల్ నొక్కారు. అటెండర్ నారాయణ కంగారుగా లోపలికి వచ్చాడు. ఆ వెనుకనే ముతక కద్దర్ పంచ జబ్బల బనీను ధరించి ఒక చేతిలో చుట్టను, మరొక చేత్తో 12 ఏళ్ల తన కొడుకును పుచ్చుకుని అనుమతి తీసుకోకుండానే లోపలికి వచ్చేసిన అతను 2 క్షణాల క్రితం గది బయట మాటలతో గర్జించినవాడే అని గుర్తించిన భీమశంకరం గారు, రండి కూర్చోండి అని తనకెదురుగా ఉన్న కుర్చీ చూపించారు.
9: నమస్తే పెద్దపంతులు గారు, మీ స్కూల్లో పిల్లల్ని సేర్పించింది చదువు చెప్పడానికా లేక గారంగా పెంచుకుంటున్న మా పిల్లల్ని నరికి చంపేయడానికా? నాకు తెలియక అడుగుతున్నాను, చెప్పండి అన్నాడు కుర్చీలో కూర్చుని.
8: చూడండి, ఇది ప్రభుత్వ ఉన్నత పాఠశాల, అవతల క్లాసులన్నీ జరుగుతున్నాయి. మీరిలా పెద్ద కంఠంతో అరిస్తే వాళ్ల ఏకాగ్రత చెదురుతుంది. మీరన్నే మాటలు నాకు వినిపిస్తున్నాయి, ముందర మీరు బయటకు వెళ్ళి ప్రశాంతంగా చెప్పండి అన్నారాయన వినయంగా. అతని చేతిలో చుట్టను చూస్తూ దాన్ని అలాగే కిటికీలోంచి బయటకు పారవేయబోయి పక్కనున్న నారాయణకిచ్చాడు అతను. నారాయణ దానిని బయటపడేసి వచ్చి కుర్చీ పక్కన కూలపడ్డాడు. ఇప్పుడు చెప్పండి, ఏమిటి మీ సమస్య అడిగారు భీమశంకర మాస్టారు అతన్ని. అతని వెనక వచ్చిన కొడుకును చూసి,
9: అయ్యగారు, అతడెవరో కొత్తగా వచ్చిన లక్కల మాస్టర్టండి. మా పిల్లాన్ని చూడండి, అరచేతులు కందిపోయేట ఎలా బాధేశాడో. ఇంటికిచ్చిన లెక్కలు చేయలేదంట. అయితే మాత్రం నెమ్మదిగా చెప్పాలా? చెయ్యకపోతే దగ్గరుండి చేయించాలా? అంతేకాని అట్టా రక్తం సిమ్మెట్ట సావ బాధేస్తే పిల్లా

ఉండాలా సావాలా? పిలవండి, నేనేమిటో నా తడాకా ఏమిటో చూపిస్తాను అన్నాడు కొడుకు ఎడమ అరచేతిని చూపిస్తూ. నిజంగానే అక్కడ రక్తం చిమ్మి కమిలినట్టుగా రెండు దెబ్బల చారలు తేలి ఉన్నాయి. చూడండి, మాస్టర్ చేసింది తప్పే, కాని మీ అబ్బాయికి చదువు చెప్పే ఉపాధ్యాయుడిని మీరే అతని ముందు వాడు వీడు అని అగౌరవపరుస్తుంటే మీ అబ్బాయి రేపు పెద్దలను గౌరవించడం ఎలా నేర్చుకుంటాడు చెప్పండి? పెద్దయ్యాక మిమ్మల్ని కూడా ఆడు నా బావే అని పిలిస్తే మీకెంత అవమానంగా ఉంటుందో చెప్పండి అన్నారు భీమశంకరం గారు. అతను గతుక్కుమన్నాడు. నిజమే పంతులయ్య గారు, ఐఎమ్ వెరీ సారీ. అయితే మాత్రం ఆయన మా వాడిని అట్టా కొట్టడమేనా? పిలవండి, మీ ముందరే అడుగుతాను అన్నాడు మళ్ళీ కోపంగా. మీరు మళ్ళీ రెండో తప్పు చేస్తున్నారు. పిలుస్తాను, మందలిస్తాను, కానీ దీనిని అలసుగా తీసుకుని రేపు మీవాడు తన తప్పున్నా సరే మా నాన్నతో చెప్పి నీ అంతు తేలుస్తా అని మాస్టర్ని బెదిరించే స్థాయికి వెళ్తే మీరేం చేయగలరు చెప్పండి? పిల్లలు తప్పులు చేయటం సహజం, ఉపాధ్యాయులు మందలించడం కూడా సహజమే. అయినా పిలిపించమన్నారుగా, పిలిపిస్తాను అని భీమశంకరం గారు అడిగిన తీరుకు అతను నివ్వెరిపోయాడు. ఏరా నాన్న, నువ్వే క్లాస్ చదువుతున్నావు? అడిగారు భీమశంకరం గారు. 7వ తరగతి సార్ చెప్పాడు వాడు. నువ్వు హోంవర్క్ చేయకపోతేనే నిన్ను కొట్టారా లేక ఇంకేదైనా తప్పు చేశావా? నిజం చెప్పు. ఏమీ పర్వాలేదు, ఏమీ చెయ్యందే అంతలా కొట్టరా మాస్టారు అని అనునయంగా మెల్లగా అడిగారు పిల్లవాణ్ణి. పిల్లవాడు తండ్రి ముఖం వైపు చూశాడు. చెప్పరా ఎదవా, చెప్పు. నువ్వేం చేయకపోతే ఆయన అలా కొట్టి ఉండరు అంటున్నారుగా, చెప్పు. అలా అంటుండగానే, సారీ సార్, నా మీదకు పుస్తకం విసిరారు, నాకు కోపం వచ్చింది, నేను ఆయన మీదకు ఆ పుస్తకం విసిరేశాను. దాంతో ఆయన నా దగ్గరకు వచ్చి బెత్తంతో కొట్టారు అని గుడ్ల నీరు గుడ్లకుంటూ చెప్పాడు. మాస్టర్ మీదకి పుస్తకం విసరడం తప్పు కాదా? లెక్కలు నాకు రాలేదు, అందుకే చేయలేదని చెప్పాను, దానికి ఆయన నా మీదకు పుస్తకం విసిరేశారు. ఆయన చేసింది తప్పు కాదా సార్? నీకు లెక్కలు ఎందుకు రాలేదు? నేను క్లాసులో పాఠం వినలేదు. ఎందుకు వినలేదు? ఎందుకు వినలేదు? తండ్రి అడిగాడు. ఎందుకు వినలేదు? అనునయంగా మెల్లగా అడిగారు పిల్లవాణ్ణి. మా పక్కింటి రంగస్వామి గారి అబ్బాయి షష్ఠీతీర్థంలో కొనుక్కున్న చిన్న వీడియో గేమ్ క్లాస్కి తీసుకొచ్చాడు, దాన్ని నాకిచ్చి ఆడుకోరా అన్నాడు, అందుకని అంటూ నసిగాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు పాఠం వింటే హోంవర్క్ చేసి ఉండేవాడివి కదా, అంటే తప్పు నీది అవునా అన్నారాయన. అవును సార్, ఇంకోసారి అలా చేయను. బడికి వచ్చింది చదువుకోటానికి, ఇక్కడికి వచ్చి చదువుకోవాలే కానీ ఇలా అల్లరి పనులు చేయకూడదు, సరేనా? మీ నాన్నగారికి చదువు అంటే చాలా ఇష్టం ఉండబట్టే కదా ఇంత బాగా చూసుకుంటూ నిన్ను చదివిస్తున్నారు. నువ్వు బాగా చదువుకుని ఆయన పేరు నిలబెట్టాలి. సరే సార్, ఐఎమ్ సారీ సార్ అన్నాడు వాడు. గుడ్ బాయ్, కళ్ళు తుడుచుకుని క్లాస్కు వెళ్ళు. నారాయణ, ఈ అబ్బాయిని 7వ తరగతి గదిలో దిగబెట్టిరా. శివరాం మాస్టర్ని గంట కొట్టిన వెంటనే నేను రమ్మన్నానని చెప్పు అన్నారు భీమశంకరం గారు. భీమశంకరం గారు రమ్మన్నారని తెలిసి శివరాం మాస్టర్ వచ్చారు. శివరాం మాస్టారు పాఠాలు బాగా చెప్తారు, స్వల్పకాలంలోనే మంచి లెక్కల మాస్టర్ అని పేరు తెచ్చుకున్నారు. కానీ కాస్త ఆవేశపరుడు. మొదట్లో ఇటువంటి సంఘటనలు 2-3 జరిగాయి. తనే అతని స్వభావాన్ని గమనించి నెమ్మదిగా సర్ది చెప్తూ వచ్చాడు. శివరాము ముళ్ల మీద కూర్చున్నట్టుగా కుర్చీలో కూర్చున్నాడు. నువ్వు రేపు మా ఇంటికి భోజనానికి రావాలి అన్నారాయన. అంత కోపంలోనూ శివరాం నవ్వకుండా ఉండలేకపోయాడు. సార్, మీరు ఏదో చెప్దామని నన్ను పిలిపించారు, కానీ మరి మీరిప్పుడు చెప్పేది అంటూ అర్ధోక్తిగా ఆగిపోయాడు. అవును శివరాం, నాకు మతిమరపు ఎక్కువని నీకు తెలుసు కదా, రేపు భోజనానికి పిలవడానికే నిన్ను రమ్మన్నానోయ్ అంటూ నవ్వారాయన. లేదు సార్, నేను బాధపడతానని మీరేదో చెప్పటం లేదు. శివరాం, తప్పు ఎవరి వల్ల జరిగినా ఈవేళ సమాజంలో వేలెత్తి చూపించుకోకూడదు మనం. అలాంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నామయ్యా, నేను నిన్నెప్పుడు కోరేది ఒకటే, ఈ వృత్తికి ఎంతో ఓర్పు అవసరం. అది ఎంత తొందరగా నువ్వు అలవరుచుకుంటే అంత తొందరగా ఈ వృత్తికి సరిపోతావు అంటూ ఆగారాయన. సార్, నేను మీ వద్ద చేరి 3 నెలలు కావస్తున్నా, నేను చాలా నేర్చుకున్నాను. మీరు కన్న తండ్రిలా నన్ను ఎప్పటికప్పుడు నాకు మంచి చెడ్డలు చెప్తూనే వచ్చారు. నాకు మీకున్నంత ఓర్పు రావటం లేదు సార్.

0: దాందే ఉంది. నా అంత అనుభవం వచ్చేసరికి నీకు ఆ శక్తి అలవడుతుంది. అది కాదు శివరాం, నా బాధ కేవలం జీతం రాళ్ల మీదే ఆధారపడుతూ విద్యార్థులకు మనకి వచ్చిన విద్యనంతా ధారపోస్తూ వృత్తికే అంకితమైన మనని కించపరచడం వంటివి, అది బాధేస్తుంది. ఉపాధ్యాయుడొక సమిధగా మారుతున్నాడు. అంగబలం అర్ధబలం ఉన్నవాడు మనగలుగుతున్నాడు, లేనివాడు వృత్తి ఇస్తున్న జీతం కోసం తనలోని నిజమైన మనిషిని చంపుకొని బ్రతుకుతున్నాడు. ఆవేశం చల్లార్చుకుని విద్యార్థులలో మార్పు తీసుకువచ్చేలా నచ్చ చెప్పాలి గాని పిల్లల్ని కొట్టకూడదు బాబు, ఇదే నేను నీకు చెప్పదలుచుకున్నది అంటూ భారంగా నిట్టూర్చారాయన. అలా అనగానే, అర్థమైంది సార్, నేను చేసిన తప్పేమిటో నాకు అర్థమైంది. నా వల్ల ఇలాంటి తప్పు ముందెన్నడూ జరగదని మాట ఇస్తున్నాను సార్. నిజం, ఇంక నేను వెళ్ళిరానా అన్నాడు శివరాం భీమశంకరం గారి చేతిలో చేయివేస్తూ. శివరాం చేతిని శుతిమెత్తగా అనునయంగా స్పృశించారాయన. వెరీ గుడ్, ఇందుకీ రేపు మా ఇంటికి భోజనానికి వస్తున్నావా లేదా? అసలు నాకేం చెప్పకు, నువ్వు వచ్చి తీరాలి అంతే, వస్తున్నావు. తప్పనిసరిగా సార్. మరి రేపు సెలవు పెట్టనా? మీరు కూడా సెలవు పెడుతున్నారా అన్నాడు లేస్తూ. భలే వాడివయ్యా, రేపు ఆదివారం అయ్యా అంటూ నవ్వారాయన. శివరాము గతుక్కుమన్నాడు. ఆయన నవ్వుతో శృతి కలిపాడు. అభిమానంగా ఆయన చూసే చూపులోని వాత్సల్యానికి కరిగిపోయాడు. శంకర్రావు అన్నపూర్ణ దంపతులు పుత్ర వాత్సల్యంతో కొత్త బట్టలతో సత్కరించారు. మిగిలిన వృత్తుల వాళ్లు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మనలాంటి వాళ్లు వారిస్తున్న ప్రతి పైసాకు న్యాయం జరిగేలా పాఠాలు బోధించాలి. లేని పక్షంలో పిల్లలకు అన్యాయం చేసిన వాళ్లమవుతాం. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చేసరికి జీతాలు పెరిగాయి. డిగ్రీ పూర్తి చేసిన మరు సంవత్సరమే నేను బీఈడీ ట్రైనింగ్ అయ్యి వెంటనే రికమెండేషన్తో ఎటువంటి లంచము ఇవ్వకుండానే ఈ ఉద్యోగం పొందాను. సంవత్సరానికే నాకు వివాహమైంది, ఇద్దరు మగపిల్లలు. నా జీతం నాకు వస్తుంది కదా, పాఠాలు చెప్పకపోయినా పర్వాలేదని, ఎలా చెప్పినా వాళ్ళు చదివేది లేదని భావించాను. నా అశ్రద్ధ వల్ల మా పెద్దాడు చెడు స్నేహాల వల్ల పాడైపోతున్నాడని గుంటూరులోని మా చెల్లెల దగ్గర ఉంచి మంచి కాన్వెంట్లో వేసిన విపరీతమైన భయం వల్ల చదవలేకపోయాడు. 10వ తరగతి పరీక్షలైనాయి. మా వాడు పరీక్షలన్నీ బాగా రాశాడు. భౌతిక శాస్త్రం పేపర్ ఎలా రాశావురా అంటే, బాగా రాశాను నాన్న అన్నాడు. ఇంతలో నాకు 10వ తరగతి పేపర్ వాల్యుయేషన్ ఆర్డర్స్ వచ్చాయి. అదే సబ్జెక్ట్ భౌతిక శాస్త్రం. మా పెద్దాడు పరీక్షలైన దగ్గర నుంచి మూడీగా ఉంటూ ఉండేవాడు. నేను నా వృత్తి హడావిడిలో నేను పట్టించుకోలేదు, గమనించనూ లేదు. ఇంతలో రిజల్ట్ రానే వచ్చినాయి. వాడి నెంబర్ చూసిన నాకు కనిపించలేదు. నేను ఇంటికి వచ్చేసరికి వాడు తన గదిలో ఫ్యాన్కి ఊరేసుకుని మరణించాడు. నేను స్థాణువైపోయాను. ఒక్క క్షణం నా కళ్ళ ముందు ఏమీ కనిపించలేదు. చీకట్లు అలవర్చుకున్నాయి. నా మనసు మూగగా రోధించింది. నేను వృత్తి పట్ల చేసిన ద్రోహమే నా కొడుకుని బలి తీసుకుందని వెక్కి వెక్కి ఏడ్చాను. ఆనాటి నుంచే నేను నా ప్రవర్తనను మార్చుకున్నాను. అందరికీ ఇలాగే జరగాలని, ఇలా జరుగుతుందని కాదు బాబు, ప్రతి ఉపాధ్యాయుడికి తన వృత్తి పట్ల కనీస ధర్మం ఉండాలనే నా ఆశ, నా ధ్యేయం కూడా. ఈనాడు నా కొడుకు ఉంటే నీ అంత ఉండేవాడు. వాడిది ఈరోజు 26వ పుట్టినరోజు. వాణ్ణి జ్ఞాపకం చేసుకుని నీలో వాణ్ణి చూసుకోవాలన్న ఉద్దేశంతోనే నిన్ను మా ఇంటికి భోజనానికి ఆహ్వానించాను. నువ్వు మా ఇంటికి వస్తే మా బిడ్డ నా ఇంట్లో తిరుగుతున్నంత ఆనందంగా ఉంది. నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించు, నిన్ను బాధ పెడితే మన్నించు అన్నారాయన గత్గస్వరంతో. శివరాం కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగి ఆ దంపతుల పాదాలను తడిపేశాయి. 2 నిమిషాల్లో భీమశంకరం గారు తేరుకున్నారు. అతన్ని పైకి లేవతీసి కన్నీళ్లు తుడిచారు. అతన్ని మనసారా పుత్రవాత్సల్యంతో ప్రేమతో కౌగిలించుకున్నారు. ఈ క్షణం నుంచి ఆ దేవుడు నాకిచ్చిన కొడుకువయ్యా నువ్వు అంటూ ఆశీర్వదించారు ఆ దంపతులు అక్కున చేర్చుకుని.
1: దేవుడిచ్చిన కొడుకు కథానిక విన్నారు రచన శ్రీమతి వైఎస్ లక్ష్మి.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్.

0: ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్.
1: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
2: కాదు,
1: ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు, వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
3: ఆర్బీఐ అంటోంది,
4: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
5: కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు చెడు కొలెస్ట్రాల్, దాని లక్షణాల గురించి చూద్దాం. ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నవారే. అధ్యయనాల ప్రకారం చూసినట్లయితే దీనికి కారణం సరైన లైఫ్ స్టైల్ విధానం లేకపోవడం, ఆహారపు అలవాట్లు మారడం, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం. వీటివల్లే అందరూ అనేక సమస్యలకు గురి అవుతున్నారు. ఇలా అందర్నీ ఇబ్బంది పెట్టే సమస్యలలో మరొకటి కొలెస్ట్రాల్ కూడా. దీనివల్లనే బరువు పెరగడం మరియు ఇతరత్ర అనారోగ్య సమస్యలు. అయితే ఈ కొలెస్ట్రాల్ అనేది రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి మంచి కొలెస్ట్రాల్, మరొకటి చెడు కొలెస్ట్రాల్. ఏ విషయంలోనైనా కూడా మంచి చెడు ఉన్నట్లే ఈ కొలెస్ట్రాల్లో కూడా ఈ రెండూ ఉన్నాయి. మంచి కొలెస్ట్రాల్ శరీరాన్ని కాపాడితే ఈ చెడు కొలెస్ట్రాల్ శరీరాన్ని దెబ్బతీస్తుంది. ప్రస్తుత కాలంలో చాలామందిలో కూడా విచ్చలవిడిగా కొవ్వు అనేది పెరిగి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్య పురుషులలో కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ఈ చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే మహిళలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల శరీరంలో కనబడే లక్షణాలు అందరికీ కూడా ఒకేలా ఉండవు. శరీరంలో వచ్చే కొత్త మార్పులను ప్రతి మహిళ గమనిస్తూ ఉండాలి. త్వరగా ఈ సమస్య నుండి బయటపడటం మంచిది. లేదంటే నెమ్మదిగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అసలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే కనిపించే లక్షణాలు చూద్దాం. ముఖ్యంగా ఇది రక్త ప్రసరణ వ్యవస్థపై దారితీస్తుంది. రక్త ప్రసరణ జరిగే నాళాలలో ఈ చెడు కొలెస్ట్రాల్ ఏర్పడి అన్ని అవయవాలకు రక్త ప్రసరణ అనేది సాఫీగా జరగకుండా అడ్డుకుంటుంది. దానివలన గుండె నొప్పి సమస్యలు, శరీరంలోని వివిధ భాగాలలో నొప్పులు కనిపిస్తాయి. ఈ చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉండే మహిళల్లో ఎక్కువగా కీళ్లనొప్పులు పెరుగుతాయి. రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడి హైపర్ టెన్షన్, డయాబెటీస్, స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అసలు ఈ కొలెస్ట్రాల్ అనేది ఒక మైనపు పదార్థం. ఇది రక్తనాళాలను అంటుకుని ఉండి రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. చెడు కొలెస్ట్రాల్ అనేది ముఖ్యంగా పొట్ట దగ్గర, భుజాల్లో, కాళ్లలో పేరుకుపోవడం ఎక్కువగా జరుగుతుంది. శరీర భాగాల్లో నొప్పులు ఎక్కువగా ఉన్నా, లేకపోతే శరీరంపై నీలం, పసుపు రంగు మచ్చలు ఏర్పడినా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. ఈ చెడు కొలెస్ట్రాల్ దూరం చేయడానికి మన లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవాలి. మంచి పోషకాహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి. సరైన వేళకు ఆహారం తీసుకోవడం చాలా మంచిది. మరీ ముఖ్యంగా రోజుకు అరగంట సేపు వ్యాయామం లేదా యోగా చేసినా కొలెస్ట్రాల్ తగ్గడానికి ఇవి తోడ్పడతాయి. శరీర సామర్థ్యాన్ని బట్టి సమయం పెంచుకోవడం మంచిది. నడక, అందులో వేగంగా నడవడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం అనేది మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అధిక బరువు, ఊబకాయం సమస్య ఉన్నవారు వ్యాయామాల ద్వారా బరువును కనుక తగ్గించుకున్నట్లయితే కొలెస్ట్రాల్ ముప్పు తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో ఒత్తిడి, ఆందోళన సమస్యలతో బాధపడే వారి సంఖ్య కూడా ఎక్కువనే చెప్పాలి. ఈ ఒత్తిడి వల్ల కూడా కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి సరైన ఆహారం, ధ్యానం, వ్యాయామం చేస్తూ, అలాగే నలుగురితో నవ్వుతూ గడుపుతూ ఈ కొలెస్ట్రాల్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకుందాం.
1: కార్యక్రమంలో చివరిగా లలిత గీతం విందాం.

0: వనితా వాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు సమయం 2 గంటలు కావస్తోంది. మరికొంచెం సేపట్లో వార్తా ప్రసారం, ఢిల్లీ నుండి రిలే.
1: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఈస్ ఆకాశవాణి అండ్ ఐఎమ్ నరేష్ మాగో విత్ మిడ్ డే న్యూస్. The headlines. Government withdraws emergency curbs on natural gas supplies following resumption of LNG shipments through Strait of Hormuz. Union Minister of Rural Development Shivraj Singh Chauhan releases 25,000 crore rupees assistance to states under Viksit Bharat Guarantee for Rozgar and Ajivika Mission Grameen Act. Centre orders Meta to remove child abuse ads from Instagram.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్
2: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
3: బిఐఎస్ నమ్మక.
0: బొమ్మరిల్లు పిల్లల కార్యక్రమం.
6: బొమ్మరిల్లు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి బొమ్మరిల్లు కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా బాలల అభిప్రాయమాలిక వింటారు. ముందుగా చిరంజీవి వారణాసి అనగా చెప్పిన కథలు, కబుర్లు, పాటలు విందాం.
7: గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. First of all, I would like to introduce myself. My name is Varanasi Anagha Nagasri Vaishnavi. My hobbies are drawing and playing badminton. My favorite subjects are science and English. Science helps us to know the world around us. English helps me to improve my speaking and writing skills. I'm studying in PM Sri Kendri Vidyalaya No. 1 Vijayawada in 7th standard. I am learning violin in Ghantasala Music College. I got the opportunity by my music college. Now I am going to tell a Sanskrit shloka with the meaning.

మీనింగ్ ఈ భూమి మీద ఉన్న ఎన్నో వజ్రాలు వైడూర్యాలు కంటే మనకి మూడే ముఖ్యం, అన్నం, జలం, ఇంకా మంచి మాటలు. నౌ ఐ వాంట్ టాక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ఆకాశవాణి. ఆకాశవాణి, ఆల్సో నోన్ యాజ్ ఆల్ ఇండియా రేడియో, హ్యాస్ కంప్లీటెడ్ 90 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఇన్ 2026. ఆకాశవాణి హ్యాస్ బికేమ్ అ సోర్స్ ఆఫ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, కల్చర్ ప్రోగ్రామ్స్. ఇట్ బ్రాడ్కాస్ట్ ఇన్ మెనీ లాంగ్వేజెస్ అక్రాస్ ఇండియా. నౌ ఐ వాంట్ టు సింగ్ అ సాంగ్ ఆన్ లార్డ్ రామా.

తుము నిన్నే కొలతుము, నీ మహోన్నతి కోరుకుందుము. నిత్యము నీ విజయమునకై, నిత్యము నీ విజయమునకై నడచదము కర్తవ్య పదమున వేదధాత్రి జ్ఞాననేత్రి.

కుల నీధరాస్తలి నాటెదముని విజయ ధ్వజమును నల్గు చరగుల నీధరాస్తలి వేదధాత్రి జ్ఞాన నేత్రి సస్య పూర్ణ

జయము సింహల పాద పీఠి, జయము సుర సమధీర పుత్రి, జయము భారత దివ్య ధాత్రి.

సాధనాల సారథై వేద జ్ఞాన వారధై సాధనాల సారథై పరిశోధన ఫలములన్నీ జగతికిచ్చినావు వందనీయ జననీయో భారతావని మహిమాన్విత తరణి సౌభాగ్య జీవని పరవని తను తల్లిగా భావించాలను పద్ధతి ప్రతి జీవిలో పరమాత్ముని కాంచుటలో సద్గతి పరవని తను తల్లిగా భావించాలను పద్ధతి

ంచిన రీతి బోధించిన నీతి ఎన్ని యుగాలైనగాని మారదు ఈ సంస్కృతి వందనీయ జననీ ఓ భారతావని మహిమాన్విత తరణి సౌభాగ్య జీవని వందనీయ జననీ ఓ భారతావని మహిమాన్విత తరణి సౌభాగ్య జీవని పాములను పూజించి పాలోసిన దేశం సుఖశాంతులకిది ధామం సద్గుణాల సంద్రం పాములను పూజించి పాలోసిన దేశం సుఖశాంతులకిది ధామం సద్గుణాల సంద్రం సత్యం నీవదనం సహనం ఆభరణం సత్యం నీవదనం సహనం ఆభరణం హైందవ జీవనసారం ధర్మమే ఆధారం హైందవ జీవనసారం ధర్మమే ఆధారం వందనీయ జననీ ఓ భారతావని మహిమాన్విత తరణి సౌభాగ్య జీవని సౌభాగ్య జీవని.

నగరేస్తాం నగరేస్తాం నింగిదాక శృంగాల నిలచి మన దేశ గౌరవం ఘోషిస్తాం. మాదే నో హిందుస్థాన్, మాదే మాదే మా

అడే త్రిభువన పవన దివ్య సుహాసిని మాయం మే గంగామాయి, మాయం మే గంగామాయి, తరగరణుల గల వెరుగుడు పెట్టెడు హిందు చంద్రము మాదేనోయ్ మాదేనోయ్, దాటి మేటి అది శత్రుకోటి ఔ ధనుష్కోటి అది మాయదియే, మాదే నోయ్ హిందుస్థాన్, మాదే మాదే మాదే నోయ్ మాదే నోయ్. నవ విచిత్ర రమణీ

0: Made, made, made noi, made noi. దేశ గౌరవం దేశ సంపదతే జరిల్లగా పని చేస్తాం. దేశ గౌరవం దేశ సంపదతే జరిల్లగా పని చేస్తాం పని చేస్తాం. బ్రహ్మతేజము క్షాత్ర శౌర్యము భారత జాతిని నింపేస్తాం నింపేస్తాం. అలసట ధీరుత అలవడనీయక జాతిని జాగృతి నింపేస్తాం నింపేస్తాం. పురా గౌరవం నమో తేజము పరం వైభవం సాధిస్తాం. మాదే నోయ్ హిందుస్థాన్, మాదే మాదే మాదే నోయ్, మాదే నోయ్ మాదే నోయ్ హిందుస్థాన్, మాదే మాదే మాదే నోయ్, మాదే నోయ్.
1: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా బాలల అభిప్రాయ మాలిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చిన్నారులు పాడిన పాటలు వింటారు.

0: ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే వారం మళ్ళీ ఇదే సమయానికి మంచి మంచి కథలు, కబుర్లు, పాటలు, పద్యాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: బొమ్మరిల్లు పిల్లల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి ఇప్పుడు సమయం 3 గంటలు కావస్తోంది. ప్రకటించిన కార్యక్రమం కొంచెం సేపట్లో హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు.
1: గుండె జారింది హాస్య నాటకం, రచన శ్రీధరణికోట శివరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు పాత్రధారులు ప్రహ్లాదరావు, శ్రీ కెఎస్ కుమార్, పార్వతి, శ్రీమతి శిల్ప, సత్యం శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్,
2: కొరియర్ బాయ్
1: శ్రీ డిఎన్వి సాయికృష్ణ, మాధవ్ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. వినండి గుండె జారింది హాస్య నాటకం.
3: హలో, ఎవరండి లోపల? ఎవరైనా ఉన్నారా? ఏంటో, ఎవరూ కనపడరు. ఇంటికి తాళం కూడా వేయలేదంటే ఇంట్లో మనుషులు ఎవరో ఉన్నారన్నమాట. ఈ కొరియర్ ఉద్యోగంతో ఇవే తిప్పలు. ఉద్యోగం చేయకపోతే తీరవ అప్పులు. ఇదేంటో, నేను ఇలా ఆలోచిస్తున్నాను. వెనక వైపు ఎవరో మనిషి ఉన్నట్టున్నాడు. ఆ మనిషి ఏంటి అలా ఉన్నాడు?

0: ఎవరైనా ఉన్నారా? ఏంటో, ఎవరూ కనపడరు. ఇంటికి తాళం కూడా వేయలేదంటే ఇంట్లో మనుషులు ఎవరో ఉన్నారన్నమాట. ఈ కొరియర్ ఉద్యోగంతో ఇవే తిప్పలు. ఉద్యోగం చేయకపోతే తీరవ అప్పులు. ఇదేంటో, నేను ఇలా ఆలోచిస్తున్నాను. వెనక వైపు ఎవరో మనిషి ఉన్నట్టున్నాడు. ఆ మనిషి ఏంటి అలా ఉన్నాడు? ఒంటి నిండా మట్టి బురద. ఎవరై ఉంటారు? ఓ, ఇంటికి సంబంధించిన పనివాడై ఉంటాడు. అయినా వాడు పనివాడైతే నాకేంటి, పనికి మాలిన వాడైతే నాకేంటి, వచ్చిన పని చూసుకుంటే పోలా. ఏమయ్యోయ్, పీపి రావు గారు ఉంటే పిలుస్తావు? నిన్నేనయ్యా బురద మనిషి, సారీ సాటి మనిషి.
1: ఆయనతో నీకు పనేంటి?
0: చెప్తే గాని పిలవ్వా ఏంటి? అయినా పనివాడివి. చీచి, కంపు. బాత్రూంలు కడిగేవాడిలా ఉన్నావు. నీకెందుకయ్యా డీటెయిల్స్? ముందు నీ అయ్యగారు. అదేనయ్యా, పీపీ రావు గారిని పిలుస్తావు?
1: నీ మొహం మండ, ముందా పిచ్చి పిలుపు మానే. పీపీ రావు ఏంటయ్యా చండారంగా? పీతల పాటి ప్రహ్లాదరావు అని పిలవలేవు?
0: వచ్చిన కవర్ మీద పీపీరావు అనే ఉందయ్యా. పెంటపాటో పీతల పాటో?
1: పీతల పీతల పాటి.
0: సరేనయ్యా, కంపు భరించలేకపోతున్నా. ఆ పీతలపాటి ప్రహ్లాదరావునే కొంచెం పిలుస్తావు?
1: పిలవటం కుదరదయ్యా.
0: ఎందుకు కుదరదు? ఆయన అంత బిజీగా ఉన్నాడా?
1: అవును, చాలా బిజీగా ఉన్నాడు. నీ కళ్ళు ఏమన్నా నెత్తికెక్కాయా? ఎదురుగా చూస్తున్నావుగా, కనపడి చావటంలే.
0: అదేంటండి ఈ అవతారం? ఏంటి, సెప్టిక్ ట్యాంక్ లో దిగి పనిచేస్తుంటే ఎవడో, సారీ ఎవరో పారిశుద్ధ్య కార్మికుడు అయి ఉంటాడు అనుకున్నా. అయినా మీరు చాలా గ్రేట్ అండి. మన పని మనమే చేసుకోవాలి అనే అద్భుతమైన సందేశం ఇచ్చారండి.
1: సందేశం సరే, ఇంతకీ సమాచారం ఏంటి? అదేనయ్యా, ఏదో కొరియర్ వచ్చిందన్నావుగా, అది ఇచ్చి తగలడు.
0: అవును సార్, ఇదిగోండి ఇక్కడ సైన్ చేయండి. బాబోయ్ కంపు.
1: నువ్వే అన్నావు కదయ్యా, మన పని మనం చేసుకోవటంలో తప్పే ఉందని.
0: అవునవును, ఇంతకీ మీరు సెప్టిక్ ట్యాంకులో దిగి అంతలా కష్టపడుతూ వెతుకుతున్నారేంటి? అంత విలువైన వస్తువు ఏమైనా ట్యాంకులో పడిపోయిందా?
2: ఎవండో, ఇంకా ఎంతసేపు నా ట్యాంకులో దిగి వెతుకుతారు? ఆ కంపు ధాటికి ఇక్కడ తాలింపు కూడా కంపు కొడుతుంది. పోతే పోయిందండి విధవ రూపాయి బిళ్ళ. మీరు మీ పిసినారుతనం ఇక ఆపి స్నానం చేసి తగలడండి.
0: ఏంటి, రూపాయి బిళ్ళ కోసమా లెఫ్టినెంట్ ట్యాంకర్ మొత్తం దిగి వెతికారు? ఛీ, మీరు వద్దు, మీ లెటరు వద్దు, నేను పోతున్నా.
1: ఆగు ఆగు, ఎక్కడికయ్యా పారిపోతున్నావు? కొరియర్ అంటూ నన్ను వెతుక్కుంటూ వచ్చిన నిన్ను ఉత్తి చేతులతో పోనిస్తానా? చస్తే పోనివ్వను. నీకు మర్యాద చేయాల్సింది, నా స్టైల్లో నీకు మంచి గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాల్సిందే.
0: పోనివ్వక ఏం చేస్తారు సార్? రూపాయి కోసం ఇంతలా తెగించారంటే ఇక నాకేం తిప్పిస్తారు?
1: తిప్పా నీ బొంద, అలాంటి తిప్పలు ఎన్నడూ చేయడు ఈ ప్రహ్లాదరావు. నువ్వు నాకు లెటర్ తెచ్చినందుకు అద్భుతమైన బహుమానం ఇస్తా, కాచుకో.
0: బహుమానం అంటూ మళ్ళీ కాచుకోవడం ఏంటండి?
1: హగ్గు హగ్గిస్తా రావయ్య, జన్మలో మర్చిపోలేవు.
0: హగ్గా? నవరంధ్రాలు మూసుకునే విధంగా కంపు కుడుతున్న మీరిచ్చే హగ్గా? వద్దు బాబోయ్, తలుచుకుంటేనే నవరంధ్రాల్లో సీసం పోసినంత విరక్తి కలుగుతోంది. మీ దిక్కుమాలిన లెటర్ ఇక్కడే పడేస్తున్నా, నీ పారిపోతున్నా.
1: అదే, అలా పారిపోయి బతికిపోయావు. ఇంకోసారి వచ్చావంటే నాతో పాటు నిన్ను ట్యాంకులో దింపుతా. ఇంతకీ లెటర్ ఎవరి దగ్గర నుంచి? చూస్తే పోలా, ఇదో వెధవ సస్పెన్స్.
2: ఆగండి ఆగండి, ఆ కంపు చేతులతో అది ముట్టుకోక.
1: సరే పార్వతి, ముట్టుకోను, నువ్వే చూడు. అసలు అది ఎవరు రాశారో, ఎక్కడి నుంచి వచ్చిందో దిక్కుమారిన లెటరు.
2: ముందు వెళ్ళి మీరు స్నానం చేసిరండి, తల తిరుగుతోంది.
1: పార్వతి పార్వతి.
2: ఏంటండి అలా గుడ్లప్పగించి చూస్తున్నారు?
1: పార్వతి
2: ఏంటో చెప్పండి.
1: నీ వయసు ఎంత?
2: 55.
1: నా వయసు
2: 60.
1: మనకెంతమంది పిల్లలు?
2: ఇద్దరు. ఇద్దరికి పెళ్లిళ్ళయి విదేశాల్లో ఉద్యోగాల్లో ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు.
1: మరిప్పుడు సడన్ గా ఈ వాంతులేంటి? కొంపదీసి?
2: కొంప కాదు, కంపు. మీ పిసినారితనంతో మీరు ఒంటికి పట్టించుకున్న కంపు తాలూకు వచ్చిన వాంతి. ముందు వెళ్ళి స్నానం చేసిరండి.
1: సర్లే ఓయ్, అర్థమైతే వచ్చింది. నీళ్లు చల్లటివి పోసుకుంటా, వేడి నీళ్ళంటూ గ్యాస్

0: మీద పెట్టకు, గ్యాస్ బొక్క ఏ నీళ్ళో పోసుకుని దాస్తా.
1: చిచి, నోరు తెరిస్తే ఒక్క మంచి మాట కూడా రాదు కదా. మీ పిసినారితనం తట్టుకోలేక కొడుకు కూతురు మాత్రమే కాదు, మన బంధువులు కూడా మన ఇంటికి రావడం మానుకున్నారు. పాపం కొరియర్ ఇచ్చే వ్యక్తి కాబట్టి మీ వాలకం తెలియక వచ్చుంటాడు.
0: మరిక రాళ్లే, ఇదిగో మొన్న వర్షానికి పడ్డ ఈ కుంటలో నీళ్లు పోసుకుంటున్నా.
1: అయ్యో,
0: నువ్వేం ఫీల్ అవ్వకు. నీళ్లను డబ్బును ఎలా ఉపయోగించుకోవాలో నాకు తెలిసినట్టు ఎవ్వరికి తెలీదు.
1: అవునవును, అసలు మీ గురించే ఎవరికీ తెలీదు. అలా తెలియకే మా నాన్న మీకిచ్చి నా గొంతు కోశాడు.
0: నీ గొంతు కాదే, నా గొంతు కోశాడు. లక్షణంగా ఏ లక్షలిచ్చే పిల్లనో చేసుకుంటే లక్షణంగా కాలు కింద పెట్టకుండా కదలకుండా హాయిగా బతికేవాణ్ణి.
1: మీకు నన్నివ్వడమే గొప్ప. జాగ్రత్త పరుడు అర్ధాన్ని అర్ధాంగిని జాగ్రత్తగా చూసుకుంటాడని వాళ్ళు వీళ్ళు చెప్తే మా నాన్న నమ్మాడు. పాపం, మా నాన్న మాట మీద నమ్మకంతో కనీసం మీ మొహం కూడా చూడకుండా నేను పెళ్లి చేసుకున్నాను. నేనెంత గ్రేటో తెలుసా?
0: నిన్ను చూసి కూడా నేను పెళ్లి చేసుకున్నా, మరి నేనెంత గ్రేటో తెలుసా? నేనేంటో నా విలువేంటో నీకు ఇన్నేళ్ల బట్టి తెలీదు.
1: అబ్బో, మీరు మీకు ఒక విలువ. అలా బయటకెళ్ళి మీ గురించి మీరే ఎంక్వైరీ చేసి చూడండి, మీకున్న విలువ ఏ పాటిదో మీకే తెలుస్తుంది.
0: అంటే అంటే ఏంటో నీ ఉద్దేశం? బొత్తిగా నాకు విలువంటూ ఎక్కడ ఏడ్చిందనేగా. చూడు, ఎవరైనా సరే నా గురించి ఎంత బ్యాడ్గా అనుకున్నా సరే అది నేను గర్వంగానే ఫీల్ అవుతా. అసలు ఒకరి గురించి చర్చించుకుంటున్నారంటే వాళ్ళు నాలాగా గొప్పవాళ్ళు అయి ఉంటారు. ఎందుకంటే మన గురించి వాళ్ళంతట వాళ్ళు అంత ఫ్రీగా పబ్లిసిటీ చేస్తున్నారంటే ఏమని అర్థం? వాళ్ళ సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్ నేనే అన్నమాట. డబ్బులిచ్చి చేయమన్నా ఇంత పబ్లిసిటీ ఈ రోజుల్లో ఎవ్వడూ చెయ్యడు. కాబట్టి బయట వాళ్ళు నా గురించి నా పిసినారితనాన్ని ఎన్ని తిట్టుకున్నా సరే నేను ఫీల్ అవుతానని నువ్వు మాత్రం ఏం ఫీల్ అవ్వకు పార్వతి. అది నాకు ప్లస్సే గానీ మైనస్ ఎంత మాత్రం కాదు. సరేనా?
1: సరేలేండి, మొగుడన్నాక ఏది చెప్పినా అదే పాటించాలి కదా. నేను అదే పాటిస్తున్నా. మీకులేని అవమానం నాకెందుకులేండి. మీకేది ఇష్టమైతే నాకు అదే ఇష్టం. కాకపోతే మనం ఉన్న సొసైటీలో మన గురించి కనీసం నలుగురైనా కాస్త మంచిగా అనుకుంటే మంచిదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం దానికన్నా భిన్నంగా ఉంది, అంతే తేడా.
0: ఆ తేడా ఏముందిలే, అయినా ఎవడేమనుకుంటే మనకేంటి, మనకి నచ్చిన పద్ధతిలో మనం నడుచుకుంటాం అంతే. నువ్వేమంటావు?
1: అంతేలేండి, మీరు మాత్రం అస్సలు మారకండి. ఫ్రీగా వచ్చేది ఏది వదిలిపెట్టకండి. దాన ధర్మాలని అస్సలు చేయకండి. పొరపాటును కూడా ఎవ్వరికీ ఎలాంటి సహాయం చేయకండి. అంతెందుకు? మన బ్యాంకులో వాళ్ళెవరో మిమ్మల్ని పెన్ను అడిగితే మీరివ్వలేదు. పైగా ఏమన్నారు, బ్యాంకుకు వచ్చేటప్పుడు పెన్ను కూడా తెచ్చుకోవాలి, ఎవరిని అడగకూడదు అని బాగా క్లాస్ పీకి మరీ చెప్పారట. కనీసం మీ ఆయన ఆ మాత్రం కూడా సహాయం చేయలేని పరమ లోభి అని నన్నే అడిగారండి.
0: అప్పుడు నువ్వేమన్నావు?
1: ఏమంటాను? మీరైతే ఏమంటారో నేను అదే అన్నాను. ఎంతైనా మీ భార్యని కదండి.
0: సరే గాని ఇవాళ గురువారం కదా, నేను అలా సాయిబాబా గుడికి వెళ్ళొస్తాను అన్నట్టు నువ్వు కూడా రానదు?
1: నాకు చాలా పనుందండి. బట్టలు ఉతకాలి, ఇల్లు శుభ్రం చేయాలి, మొక్కలకు నీళ్లు కూడా పెట్టాలి.
0: అన్ని చేయి, కానీ భోజనం మాత్రం వండకు.
1: ఓ, గురువారం ఉపవాసం కదూ?
0: అదేం కాదు, గుళ్ళో భోజనాలు ఉచితంగా పెడుతున్నారు, అందుకే నిన్ను కూడా రమ్మంటున్నాను. ఒక్క పూటైనా బియ్యం ఖర్చు కలిసి వస్తుంది కదా.
1: అయ్యయ్యో, నాకు తెలియక అన్నం వండేశానండి.
0: పర్వాలేదులే, రాత్రికి పనికి వస్తుంది. నువ్వైతే బయలుదేరు, 10 నిమిషాలు నడక. అలా వెళ్ళి తిని ఇలా నడుచుకుంటూ వచ్చేద్దాం. స్వామి కార్యం స్వకార్యం.
1: పెద్ద ఘన కార్యం.
0: ఏమిటి పార్వతి, ఏమిటి అంటున్నావు?
1: అబ్బే, ఏం లేదులేండి, మీ ముందు చూపు అద్భుతం అంటున్నా.
0: పోనీలే, నీకు కనీసం అప్పుడప్పుడైనా అర్థమవుతుంటాను. మరి నువ్వు కూడా వస్తావా?
1: వద్దులేండి, ఆ పుణ్యం ఏదో మీరే మూట కట్టుకోండి. పుణ్యం మీకొస్తే ఒకటి, నాకొస్తే ఒకటా?
0: భలే చెప్తావు పార్వతి, అయితే నేను ఒక్కడనే వెళ్ళొస్తా అన్నట్టు వండిన అన్నం ఏ బిచ్చగాడో వస్తే దానం చేయకు, రాత్రికి నేనే తింటా.
1: ఆహా, మిగిలితే పొద్దున కూడా మీరే తిందురు గాని. మీరిప్పుడు ప్రశాంతంగా వెళ్ళరండి.
0: అది అలా అన్నావు బాగుంది, నాకిప్పుడు ధైర్యంగా ఉంది, వస్తా.
1: చచా, ఏం మనిషో ఏంటో, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఈయన పిసినారితనంతో నాకు పిచ్చెక్కిపోతుంది. ఇక ఈ జన్మకి ఈయన మారరు. నా అదృష్టం ఇంతేనని సరిపెట్టుకుంటాను.

0: చేస్తారమ్మా, ఏం చేస్తా.
1: అమ్మాయి పార్వతి, పార్వతి.
0: సత్యమన్నయ్య నువ్వా? రారా, ఎండను పడొచ్చో, అలా కూర్చో, కాసిన మజ్జిగిస్తానుండు.
1: పర్వాలేదమ్మా, ఇక్కడ కూర్చుంటానులే అన్నట్టు ఆ మజ్జిగ నాకెందుకులే అమ్మా, కాసిన మంచినీళ్ళు ఇవ్వు చాలు, లేకపోతే అర లీటర్ మజ్జిగ తగ్గిందని మీ ఆయన నీ మీద చిందలేయగలడు.
0: బాగా చెప్పావన్నయ్య, అయినా ఆయన సంగతి నీకు తెలిసినంత బాగా ఇంకెవ్వరికీ తెలీదు. మజ్జిగే తెస్తాను, కాకపోతే ఆ మజ్జిగను భర్తీ చేసేంత నీళ్లు కలుపుతానులే అన్నయ్య. అన్నయ్య
1: అమ్మా,
0: ఇదిగో మజ్జిగ తీసుకో.
1: అలాగే. అవును, వీడెక్కడా, గుడికెళ్ళాడు కదమ్మా.
0: అవునన్నయ్య, నీకు తెలియదేముంది, ఉచితంగా వస్తే చాలు, ఆయన ఎక్కడికైనా ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. కనీసం ఆయన ఏం చేస్తున్నారో ఆయనకైనా అర్థమవుతుందో లేదో అన్నయ్య. ఆయన ప్రవర్తనతో ఇంటా బయట చాలా నామోషిగా ఉంటుందన్నయ్య.
1: నిజమేనమ్మా, వయసుతో పాటు వాళ్ళలో ఈ పీనాసి గుణం కూడా పెరుగుతూ వచ్చింది. వాడికి స్నేహం, ప్రేమ, అభిమానం, బంధువులు, కుటుంబం అనే వ్యత్యాసాలు ఏమాత్రం లేవు. చాలా పిసినారి, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని గాని మొహమాటం గాని బొత్తిగా లేవు వాడికి. ఇంత చిత్రమైన పొదుపరిని, లోభత్వం ఉన్నవాణ్ణి నేనెక్కడా చూడలేదమ్మా. ఏదో చిన్నప్పటినుంచి కలిసి చదువుకున్న వాళ్ళం అవడం, ఒకే ఊరు వాళ్ళం అవడం వల్ల వాడి గురించి పూర్తిగా తెలిసిన వాడిని కనుక ఇట్లా నెట్టుకొస్తూ ఉన్నాను. కానీ వాడికి సాక్షాత్తు అర్ధాంగివి, వాడిని, వాడి లోభి లక్షణాలన్నీ నువ్వెలా భరిస్తున్నావో నాకైతే అర్థం కావటం లేదమ్మా.
0: కట్టుకున్నాక తప్పుతుందా అన్నయ్య, అలవాటైపోయింది. పిల్లలు చాలా అదృష్టవంతులు, ఉద్యోగాలు వచ్చి పెళ్లిళ్ళు కావడంతో ఈ ఊబిలో నుంచి బయటకెళ్లి సంతోషంగా బతుకుతున్నారు. వాళ్ళ ఇష్టాలకు తగ్గట్టుగా స్వేచ్ఛగా హాయిగా ఉంటున్నారు. వాళ్ళని తలుచుకుంటూ ఏదో ఇలా ఆయనతో నెట్టుకొచ్చేస్తున్నానన్నయ్య.
1: అందుకేనేమో ఓర్పులో స్త్రీని భూదేవితో పోల్స్తారు. అంత సహనం నీలో ఉండటం వల్లే వాడి పిసినారితనాన్ని భరిస్తూ గుట్టుగా సంసారాన్ని నెట్టుకొస్తున్నావు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదమ్మా, వాళ్ళలో కూడా మార్పు వస్తుందన్న నమ్మకం నాకుంది.
0: మార్పా ఆయనలోనా?
1: అవును,
0: శ్రీహరి ప్రత్యక్షమై తన పేగులు చీల్చేటప్పుడు హిరణ్యకశ్యపుడిలోనైనా మార్పు వచ్చిందేమో గాని, ప్రహ్లాదరావని పేరు పెట్టుకున్న ఈయన పేరుకే గాని అన్ని రాక్షస లక్షణాలే. నాకైతే ఈయన ఈ జన్మలో మారుతారు అనే నమ్మకమే లేదన్నయ్య.
1: నాకుందమ్మా ఆ నమ్మకం. ఈ కాలం ఉంది చూసావు, ఇది చాలా విచిత్రమైంది. అందుకే అంటారు కదా, దేనికైనా టైం రావాలని. మీ ఆయన విషయంలో కూడా టైం వస్తుంది. నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. చూడు, నేను మళ్ళీ సాయంత్రం వస్తాను, పడమట వీధిలో ప్రవచనాల కార్యక్రమం ఉందట, వీలైతే మీ ఆయన కూడా తీసుకెళ్తాను.
0: ప్రసాదం ఉంటే చెప్పన్నయ్య, తప్పకుండా వస్తారు. ప్రవచనాలంటే రావడం కష్టమేమో మరి.
2: పార్వతి, పార్వతి.
0: అబ్బబ్బబ్బా, వస్తున్నానండి. చెప్పండి, గుళ్ళో భోజనం బాగుందా?
2: బ్రహ్మాండంగా ఉంది, కాకపోతే నువ్వు మిస్ అయ్యావు. దేనికైనా అదృష్టం ఉండాలి. అవును, ఇంతకి నువ్వు తిన్నావా? నా రాత్రికి భోజనం అట్లాగే ఉందిగా.
0: అలాగే ఉంది మహాప్రభు. అన్నట్టు ఉదయం మీకేదో కొరియర్లో లెటర్ వచ్చింది. ఇదిగో.
2: ఎలా ఇవ్వు, బాగా గుర్తు చేసావు. ఎవరు రాసుంటారబ్బా, అసలు ఏమై ఉంటుంది? ఓహో, ఇదేదో శుభలేఖలా ఉందే.
0: శుభలేఖ?
2: ఏదో చిన్న కాగితం కూడా ఉందే, కస్తూరిలాగా చాలా అందంగా ఉంది. ఎవరు రాసుంటారబ్బా?
0: ముందు చదవండి.
2: చదువుతున్నా చదువుతున్నా. మహారాజశ్రీ ప్రహ్లాదరావు బావగారికి నమస్కారం. ఏమోయ్, వీడు చిట్టిబాబు, మీ పిన్ని కొడుకులేడు, బడుద్దాయి, బాగానే సంబోధించాడు నన్ను.
0: అసలు విషయం ఏంటో చదవండి.
2: మా అక్కయ్య పార్వతి దేవుడు దయవల్ల బాగానే ఉందని భావిస్తాను. మీ కక్కుర్తిని కూడా తన గుండెల్లో పెట్టుకుని ఎంతో ఆర్తిగా విషాన్ని మింగిన శివయ్యలాగా మీతో ఇన్ని అగచాట్లు పడుతున్న పార్వతులక్కకు ఆ దేవుడే మంచి రోజులు ఇస్తాడని నా ప్రగాఢ నమ్మకం.
0: మా చిట్టిగాడికి నేనంటే ఎంత అభిమానమో చూసారా.
2: నీకు అభిమానమే కనపడుతుంది, కానీ నాకు అవమానంగా ఉన్నట్టు నీకు కనిపించట్లేదా? వెధవ, నాది కకృతి బుద్ధని రాస్తాడా?
0: ఏదో బావ కదా అని చమత్కారంగా రాసుంటాళ్ళండి.

0: బా, కక్కుర్తి అన్నందుకు నువ్వు పెద్దగా ఫీల్ అవ్వవు అని నాకు తెలుసు. అసలు నీది పిసినారితనం కాదు, పొదుపు అని నేనంటాను. పార్వతి, ఈ పాయింట్ బాగా రాశాడు చిట్టిగాడు, క్యాచ్ చేశాడు బాగా. తర్వాత ఏం రాశాడంటే, బావా, వచ్చే నెల 9వ తేదీన నా చిన్న కుమార్తె అపనలేదు, దానికి పెళ్ళి. పెళ్లి కొడుకు ఎవరో కాదు, ప్రసాద్ అని తను ఇష్టపడ్డవాడే. ఆ అబ్బాయి కూడా తన్ని ఇష్టపడ్డాడు. ఒక్కడే కొడుకు, బోలెడు ఆస్తి, గవర్నమెంట్ జాబు, అందుకే ఒప్పేసుకున్నాం, తాంబూలాలు ఇచ్చేసుకున్నాం. ఆ కొత్త జంటను ఆశీర్వదించడానికి మీ జంట తప్పకుండా రావాలని నా విన్నపం. సొంత వాళ్ళు కాబట్టి మీరు ఒక 10 రోజులు ముందే వస్తే ఇంకా మాకు సంతోషం. ఉదయం కాఫీ టీల నుండి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఉపాహారాలు, రాత్రికి మంచి విందు భోజనాలు ప్రతిరోజు మీరు ఆస్వాదించి ఆనందంగా గడపవచ్చని. ఫోన్ల కంటే ఇలా ఉత్తరం రాయటమే నీకు ఇష్టమని నాకు తెలుసు కాబట్టి ఈ ఉత్తర సాహసం చేశాను. నా ఈ అభ్యర్థన నీకు బాగా నచ్చుతుందని, వెంటనే బయలుదేరడానికి నీకు ఎలాంటి మొహమాటం, సిగ్గు, లజ్జ లాంటివి ఉండవని భావిస్తూ మీకు ఇదే నా ఆహ్వాన విన్నపం. ఇట్లు మీ బామ్మది చిట్టిబాబు.
1: అబ్బా, మీ మనసుని నాకంటే మా చిట్టిగాడే బాగా చదివినట్టున్నాడు కదండి.
0: ఏడిశాడు వెధవ, తిట్టాడో పొగిడాడో తెలియదు కానీ 10 రోజులు ముందే రమ్మన్నాడు. ఆ ఒక్క లైన్ చాలు నాకు. అంతకన్నా ఓ 4 రోజులు ముందే బయలుదేరదాం, ఏమంటావు పార్వతి?
1: మీరు ఎలాగంటే అలాగేనండి. మరీ అంత ముందుగా వెళ్తే వాళ్ళేమన్నా అనుకుంటారు బాగోదండి అని నేను అన్నంత మాత్రాన మీరు ఆగుతారా ఏంటి?
0: ఆహా, ఓహో, ఏం చెప్పావు పార్వతి. పతి అడుగు జాడల్లోనే సతి అనే వాక్యానికి నిలువెత్తు రూపం నువ్వు. అంటే దాదాపు 15 రోజులు మనకి గ్రాసం ఖర్చు, ఉప్పు పప్పు బియ్యం ఖర్చు లేనట్టే.
1: అవునండి, కానీ కేవలం ఊరు వెళ్ళడానికి ఛార్జీలు మాత్రం పెట్టుకుంటే చాలు.
0: అదొకటి ఉంది కదూ, చిస్తా ఆలోచిస్తా, మనసుంటే మార్గం ఉండకపోదు.
1: కొంప తీసి నడిచెడిపోదాం అంటారేంటి? 400 కిలోమీటర్లండి మనం వెళ్లాల్సింది నెల్లూరు.
0: తెలుసులేవోయ్, నువ్వేం కంగారు పడకు, అవన్నీ నేను చూసుకుంటాగా.
1: అన్నట్టు పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి బట్టలు పెట్టాలి, లేదా డబ్బైనా చదివించాలి, లేకపోతే చుట్టాల్లో మన పరువు పోతుందండి. ఏం చేద్దామంటారు?
0: డబ్బులా? ఎందుకు శుద్ధ దండగా, చేసుకోబోయేవాడు అదే పెళ్లి కొడుకు. ఆ ప్రసాద్ అనేవాడికి అంత ఆస్తి ఉన్నప్పుడు మనం ప్రత్యేకంగా ఇంకా డబ్బెందుకు చదివించడం అన్నట్టు మనం పెళ్లి కూతురు తరపు చుట్టాలం కాబట్టి ఆ పిల్లకి బట్టలు పెడితే సరిపోతుంది కదా. ఆలోచించు.
1: మరి ఆ బట్టలైనా కొనాలి కదండి.
0: కొనాలా? నీ తెలివి తెల్లారినట్టే ఉంది. మన అనిత పెళ్లికి బంధువులు పెట్టిన చీరలు తను తీసుకెళ్ళినవి పోగా ఇంకా బీరువాలో మిగిలిన్నాయి కదా, ఆ మూలబడి ఉన్న చీరల్లో ఏదో ఒకటి పెట్టేద్దాం.
1: బాగుంటుందంటారా?
0: చీరన్నాక కట్టుకుంటేనే బాగుంటుంది.
1: నేననేది అవి పాత చీరలు, అలాంటి దాంట్లోంచి పెడితే బాగుంటుందా అని.
0: ఓ, బ్రహ్మాండంగా బేషుగ్గా ఉంటుంది. ఇక ఆ విషయం గురించి నువ్వేం ఆలోచించకు. అయినా పాత చీరలని నీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళకి తెలియదుగా. కొంచెం నాలాగా బుర్ర ఉపయోగించు పార్వతి.
1: అవునవును, ఈ నేల కాపురంలో మీకు బుర్ర అని ఒకటి ఉందనే సంగతే నాకు గుర్తురాలేదు.
0: అదిగో మళ్ళీ ఏదో లాజిక్ లేని మ్యాజిక్ లాగా మాట్లాడుతున్నావు. ఇంతకీ నేను చెప్తుంది నీకు అర్థమైందా?
1: అర్థంగింది కదండి, అర్థం చేసుకున్నాను. మొత్తానికి పైసా ఖర్చు లేకుండా మనం 10 రోజులు పెళ్లి వారింట్లో ఎంజాయ్ చేస్తున్నాం అంతే కదా.
0: శభాష్, ఇది నాకు కావాల్సింది. ఇలా చెప్పంగానే అలా అర్థం చేసుకునే నీలాంటి భార్య దొరకటం నిజంగా నా అదృష్టమే.
1: అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇందాక సత్యవన్నయ్య వచ్చాడండి.
0: ఏంటో, ఏదన్నా విశేషమా?
1: సాయంత్రం పడమట వీధిలో ప్రవచనాలు చెప్తున్నారట, మీకు చెప్పాలని వచ్చాడు.
0: అఘోరించాడు.
1: సాయంత్రం మళ్ళీ వస్తానని చెప్పాడు, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాట.
0: నేను వెళ్ళను, వాడికి అవసరం అయితే వాడే వెళ్తాడు. అయినా మనమేంటో మనకి తెలిసినప్పుడు ఒకరు చెప్తే వినాలా? అయినా అక్కడ ఏం చెప్తారో మనకి తెలీదా? వినేవాళ్ళు వింటారు, నాకైతే అవసరం లేదు.
1: ఏదో స్నేహితుడు కదా, ఆ చనువుతో అనుకునింటాళ్ళేండి పోనిత్రు.
0: వాడంతగా తెలుసుకోవాలే గాని అంతకంటే మంచి మాటలు నేను చెప్తాను. పెరటి మొక్క ఔషధానికి పనికిరాదన్నట్టు నేను చెబితే వాడు వింటాడా? వాడి దృష్టిలో అందరిలాగే నేను పిసినారిని, పిల్లికి కూడా భిక్షం పెట్టను అని అంతేగా.
1: అయినా అందులో సత్యం అన్నది తప్పే ఉంది, బయట అందరూ అనుకుంటున్నదేగా.
0: అంతేలే,

0: అప్పటికి అందరూ పేద దానకన్నులు, నేనొక్కడిని మీ దృష్టిలో పరమ పీనాశి వేధవని.
1: అయినా మీరు పతిదేవులు, మీరు చెప్పింది చేయడమే నా పని. కాకపోతే అన్నయ్యతో ప్రవచనాలకు వెళితే మీకొచ్చిన నష్టమేంటి? ఏదో నాలుగు మంచి మాటలు మీ చెవిన పడతాయి. అలాంటి మాటలు వింటే మనకు తెలియక చేసిన పాపాలు ఏమైనా ఉంటే పోతాయట. పోనీ, ఒకసారి మీరు కూడా వెళ్ళండి.
0: ఇవన్నీ నీ మాటలేనా? ఆ సత్యంగాడు నూరిపోసిన హితోపదేశమా? నన్ను నేరుగా అడిగే దమ్ము ధైర్యం లేక నిన్ను చెప్పమనుంటాడా వెధవ? సర్లే, కానీ ఆ బడుద్దాయిని, నేనే వాడికి తగిన సమాధానం చెప్తాను. అబ్బా, తలనొప్పిగా ఉందో, కాసిన కాఫీ ఉంటే ఇవ్వు.
1: ఇవాడ పాలు వద్దన్నారుగా, నిన్నటి కాఫీ ఉంది, కొంచెం వేడి చేస్తామంటారేమిటి?
0: నిన్నటి కాఫీని మరేం పర్వాలేదు, బాగా వేడి చేసి.
1: అలా నిలువ ఉన్నవి తాగొద్దని టీవీలో చెప్తున్నారండి.
0: అందుకే ఆ దిక్కుమాలిన టీవీ చూడొద్దనేది. పైగా నెలకి 400 రూపాయలు బొక్క. వచ్చే నెలండి టీవీ కూడా బంద్.
1: అయ్యో, మరి వార్తలు ఎలా వినాలి?
0: వార్తలు ఏముంది, పక్కింట్లో పేపర్ అడిగి తెస్తే 10 నిమిషాల్లో చదివిచ్చేస్తాం.
1: అయ్యో,
0: అయినా వార్తలు వార్తలేముంటాయి? పెరిగిన బంగారం ధరలు, పైసా తగ్గిన పెట్రోల్ ధరలు, సెల్ ఫోన్ కొనివ్వలేదని కూతురు ఆత్మహత్యా ప్రయత్నం, పరీక్షా పేపర్స్ లీకు, చాలా ఇంకా చెప్పమంటావా వార్తలు?
1: చాలండి బాబు చాలు. మీరు మీ నాలెడ్జ్ చూస్తుంటే మనకు ఇక ఏ టీవీతో పనిలేదండి. అలా మీరు వార్తలు చెబుతూ ఉంటే నేతిగారెలు తిన్నంత తృప్తిగా ఉందండి.
0: ఉంది కదా, ఉంది కదా. మళ్ళీ నేను చెప్పే వరకు గారిలో ఉండడం మానే. వినాలనిపిస్తే చెప్పు, మళ్ళీ నా వార్తల పరంపర వినిపిస్తా.
1: వద్దులేండి, ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ఇప్పుడు కాఫీ బ్రేక్.
0: ఫోన్ రింగ్ అవుతుంది, వచ్చి మాట్లాడు.
1: అబ్బబ్బబ్బా, నాకేం 4 చేతులు లేవు. మీరు ఖాళీగా ఉన్నారుగా, మీరే మాట్లాడండి, నేను కాఫీ వేడి చేస్తున్నా.
0: అయితే ఆ కాఫీ ఏదో అయ్యాకే మాట్లాడు, అవసరమైతే వాళ్ళే చేస్తారు మళ్ళీ. ఆ ఫోన్ ఎవరి దగ్గర నుంచో నీకు తెలుసు, నాకు తెలుసు. నా గొంతు వినగానే టక్కుని పెట్టేస్తారు. ఈ ఇంట్లో నేనేగా పనికి రాని వాడిని.
1: మళ్ళీ మొదలెట్టారు. ఫోన్ చేసింది అబ్బాయో అమ్మాయో అయి ఉంటారు. మన పిల్లల విషయంలో మనమే బెట్టు చేస్తే ఎలాగండి? ఇదిగో కాఫీ, మళ్ళీ చేస్తారేమో చూద్దాం.
0: పుట్టినప్పటి నుంచి పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించా. అబ్బాయికి అమ్మాయికి పెళ్ళిళ్ళు చేశా. వాళ్ళు పిల్లలతో బాగానే ఉన్నారు. మొదట్లో నాతో బాగానే మాట్లాడేవాళ్ళు. ఇప్పుడేమైందో, నా గొంతు వినడానికి కూడా ఇష్టపడట్లేదు. అందరి పిల్లలు వాళ్ళలాగే ఉంటున్నారా?
1: వాళ్ళనేది అదేనండి, అందరి తండ్రులు మీలాగే ఉంటున్నారా అని. దానికి సమాధానం చెప్పాల్సింది మీరు.
0: అంతేలే, నువ్వు నీ పిల్లలు ఒకటి, నేనేమో వేరు. నా మాటలు వింటుంటే వాళ్ళకి చెవుల్లో సీసం పోసినట్టుంటుంది. కన్న తండ్రిని నేనేం చెప్పినా వాళ్ళ మంచి కోసమేగా, ఆ మాత్రం అర్థం చేసుకోలేరు. అందుకే నేనే నోరు మూసుకుంటున్నా. విషయాలు విశేషాలు ఏమైనా ఉంటే నువ్వే మాట్లాడు.
1: అనండి అనండి, ఈ స్థితి తెచ్చుకుంది మీరేగా. మీరు మంచిగా మాట్లాడితే వాళ్ళు ఎందుకు ఇష్టపడరు? మీరు మాట్లాడినన్నాళ్ళు డబ్బు గురించి, పొదుపు గురించి తప్ప వాళ్ళ బాగోగులు ఎప్పుడూ మాట్లాడలేదు. వాళ్ళేమైనా చిన్న పిల్లలా? వాళ్ళకే ఇప్పుడు పిల్లలు. ప్రేమగా అభిమానంగా ఆప్యాయత చూపించాలని వాళ్ళు కోరుకుంటారు. అది మీ మాటల్లో లేకపోవడంతో మీ గొంతు వినగానే కట్ చేస్తున్నారు. ఇది మీరు అర్థం చేసుకోలేరు. వాళ్ళకి నేను చెప్పలేను. మీ మధ్య పిల్లల మధ్య పడి నేను నలిగిపోతున్నాను.
0: నా మాట తీరే అంత, ప్రేమట అభిమానమట అవి లేకుండానే వాళ్ళు ఇంత వాళ్ళు అయ్యారా? అరే, ఏ మంచి మాట చెప్పినా అది తప్పనుకుంటే ఎట్లా? పొదుపు గురించి, డబ్బు విలువ గురించి, దుబారా ఖర్చుల గురించి ఒక తండ్రిగా నా పిల్లలకి నేను చెప్పుకునే స్థితి కూడా లేని నేను ఒక తండ్రినేనా? ఆ మాత్రం హక్కు నాకు లేదా?
1: ఉందండి. వారికి మన మీద ఎంత ప్రేమ లేకపోతే నెలలా డబ్బులు పంపిస్తున్నాడు. మన బాగోగులు ఎప్పటికప్పుడు ఎందుకు ఫోన్ చేసి కనుక్కుంటున్నాడు? ఒక్కసారి ఆలోచించండి.
0: అదిగో అదిగో, మళ్ళీ లాజిక్ అర్థం కాని మ్యాజిక్ మాటలు మాట్లాడుతున్నావు. నీ మాటలు వినడం కంటే
2: ప్రవచనాలు వినడం బెటర్ రా. పద, పడమటి వీధికి వెళ్దాం.
0: నువ్వా సత్యం, సమయానికి వచ్చావురా. అసలు ఈ పిల్లలు, ఫోను
2: అంతా విన్నాను రా. సంసారం అన్నాక అవన్నీ కామన్. నువ్వా, రూపాయి కూడా అనవసరంగా ఖర్చు పెట్టవు. మా ఆవిడుందే, నేను వద్దన్నా విపరీతంగా ఖర్చు పెడుతూనే ఉంటుంది. నీ వల్ల ఇటు మా చెల్లాయి, అటు మా ఆవిడ వల్ల నేను నిత్యం సతమతమవుతున్నాం. ఏదో సర్దుకుపోతున్నాం అంతే.
0: అంటే ఏంట్రా అప్పటికీ నీ

0: భార్య, అదేరా నా చెల్లెమ్మ, నేను మా పద్ధతులు మీకు నచ్చకపోయినా మీరు అడ్జస్ట్ అవుతున్నారని నీ ఎదవ సపోర్టింగా?
1: ఒరే, విషయాన్ని మరీ అంత సీరియస్గా తీసుకోకరా ప్రహ్లాదరావు. ప్రశాంతంగా అలా పడమటి వీధికి వెళ్ళొద్దాం, పద కాస్త మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.
0: ప్రవచనాలు వినడానికా?
1: వినమని ఎవరన్నారు? మన సంసారాల గురించి అలా కాసేపు మనసులు విప్పి మాట్లాడుకుందాం రా. ఎప్పుడు యాంత్రిక జీవితమేనా? ఒరే, నిజం చెప్పరా, నువ్వు హాయిగా ప్రశాంతంగా నవ్వుకుని ఎంతకాలమే ఉంటుంది?
0: అవునరా, ఇదైతే నిజమే. సరే పద, అలా అలా తిరిగి వద్దాం.
1: అమ్మయ్యా, మొత్తానికి ఒప్పుకున్నావరా, సంతోషంగా ఉంది. ఆ చెల్లెమ్మా, అలా వెళ్ళొస్తావమ్మా.
2: మంచిదన్నయ్యా, అలాగే వెళ్ళండి.
0: చూడు పార్వతి, ఏ ముసలాడో ఏ బిచ్చగాడో వస్తే దాన ధర్మాలు అంటూ రెచ్చిపోకు, చేతులు ఖాళీ లేవని చెప్పి పంపించేసే.
2: అది మీరు నాకు ప్రత్యేకంగా చెప్పాలా? అలాంటివి ఏవి చేయను, మీరు ధైర్యంగా వెళ్ళండి. భగవంతుడా, నాకేంటి తండ్రి ఇలాంటి భర్తనిచ్చావు? నువ్వే ఆయన్ని మామూలు మనిషిలాగా మార్చవయ్యా. ఆయన బుద్ధిని మమతలు బంధాలు బంధుత్వాల వైపు మార్చవయ్యా. డబ్బు కంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయని జ్ఞానోదయాన్ని ఆయనలో కలిగించు, కలిగించు స్వామి.
0: ఏంట్రా సత్యం, ఇంత నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి తెచ్చావు?
1: నీతో ప్రశాంతంగా మాట్లాడానికిరా.
0: ప్రవచనాలు తప్పించుకున్నా నీ ప్రబోధగీత వినాల్సిందే అన్నమాట.
1: ఒరే ప్రహ్లాదరావు, నీ వాలకం ఏం బాగుంటం లేదురా. సొంతిల్లుంది, అణకువగా ఉండే భార్య ఉంది, రత్నాల్లాంటి బిడ్డలున్నారు. వాళ్ల తెలివితేటలతో ఉద్యోగాలు తెచ్చుకుని నీ చేత పైసా ఖర్చు కూడా పెట్టించకుండా ప్రేమ వివాహాలు చేసుకుని సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అలా అయినా కూడా ప్రతి నెలా నీకు డబ్బు పంపిస్తున్నారు. అయినా నువ్వు మాత్రం కొంచెం కూడా దయాగుణం లేకుండా ప్రవర్తించటం నాకే నచ్చలేదురా.
0: అంటే ఏంట్రా, డబ్బుంది కదా అని దాన ధర్మాలు చేయమంటావా, సత్రాలు కట్టించమంటావా, లేకపోతే షోకిల్లా రాయుళ్ళ డబ్బు ఖర్చు చేస్తూ దర్జాగా బతకమంటావా? ఇదేగా నువ్వు చెప్పేది?
1: అలా అని కాదురా, మనీ ఎంతున్నా మనశ్శాంతి చాలా ముఖ్యంరా. గుండెల మీద చేయేసుకుని చెప్పు, నీకున్న ఆస్తితో నువ్వు ఎవరినైనా సుఖంగా ఉంచుతున్నావా? పోనీ, నువ్వైనా సుఖంగా ఉండగలుగుతున్నావా?
0: నువ్వు అనుకున్నంత సుఖంగా అయితే లేననుకో, అయినా బాగానే ఉన్నానుగా.
1: అని నువ్వనుకుంటున్నావు. నిజమైన ఆనందం సుఖం ఎలా ఆస్వాదించాలో నీకు తెలియదురా.
0: నీకు తెలుసుగా, చెప్పు వింటాను.
1: మనం మన కోసం మాత్రమే కాదురా, ఇతరుల కోసం కూడా అప్పుడప్పుడు బ్రతుకుతుండాలి. ఆ ఇతరులు కూడా ఎవరో పరాయి వాళ్ళు కాదు, నీ భార్య, నీ పిల్లలు. బంధాల్లో కూడా కమర్షియల్గా ఉంటే ఇంక నువ్వు నిజమైన ఆనందం ఎప్పుడు అనుభవించేది? నా మాట విని, కనీసం నీ కుటుంబం విషయంలోనైనా నీ ధోరణి మార్చుకోరా.
0: చెప్పొచ్చావులేరా, నేనిప్పుడు మారకపోతే నా పెళ్ళాం పిల్లలకు వచ్చిన నష్టం ఏంట్రా? పిల్లలు పెళ్ళిళ్ళయి వాళ్ళు బాగానే సెటిల్ అయ్యారు, ఇక భార్య అంటావా, తనకి కావలసినవన్నీ ఇంట్లోకి తెచ్చి పడేస్తున్నా, తనకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నా, ఏదో వేళకి ఇంత వండి పెడుతుంది. నా జీవితం అలా అలా వెళ్ళిపోతుంది శుభ్రంగా. ఇంకా ఇంతకన్నా నేను చేయాల్సిందే ఉంది, మారాల్సిందే ఉంది. ఓహో, దీనికోసం పెద్ద క్లాసు పీకడానికి ఈ దిక్కుమాలిన జనసంచారం లేని ప్రదేశానికి తీసుకొచ్చావు. నువ్వు బోధించిన సూత్రాలు చాలు, పదకి వెళ్దాం.
1: రే, చిన్ననాటి నుంచి నా స్నేహితుడు అని నాకు అనిపించిన మంచి ఏదో చెప్పా. నీ ధోరణిలో నువ్వుంటే నేను మాత్రం ఏం చేస్తాను? ఒక్క రూపాయి సెప్టిక్ ట్యాంక్లో పడిందని అందులోకి దిగడానికి కూడా ఏమాత్రం సందేహించిన నిన్ను ఎవడు మాత్రం మారుస్తాడు? అదేమంటే ఆ రూపాయి మాత్రం డబ్బు కాదా, ఊరికే వస్తుందా అని రివర్స్లో వాయించే నిన్ను ఆ మహాతల్లి పార్వతమ్మ కాబట్టి భరిస్తుంది. కానీ చూడు, మరొకరైతే క్షణం కూడా నీతో ఉండేది కాదు.
0: అనరా, అను, అన్నీ నువ్వే అనుస్తున్నావు.
1: ఏంట్రా అనేది, దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ఛా, మరీ ఇంత పిసినారుతనమా. నీకున్న ఆస్తికి కానీ నీకు వచ్చే సంపాదనకు కానీ నాలుగు మంచి పనులు చేయాలి, నలుగురికి దానం చేయాలి, కనీసం ఇంటి ముందుకు వచ్చిన బిచ్చగాళ్ళకైనా మనకున్నంతలో పెట్టాలి. ఇవన్నీ నీ దృష్టిలో దుబారా ఖర్చులే. పిల్లికి కూడా చేయి విదల్చని ఇంత చండాలమైన గుణం నీకెలా కప్పిందిరా?
0: 100 తిట్టు 1000 కొట్టు, మొహమాటం, సిగ్గు, శరం, బిడియం లాంటివి ఈ ప్రహ్లాదరావుకి అస్సలు పడవు.
1: తెలుసు,
0: చూస్తూ చూస్తూ రూపాయి ఖర్చు పెట్టడం నాకు చేత కాదు. 10 రూపాయలు ఫ్రీగా వస్తుందంటే 10 మైళ్ళు కూడా నడిచి వెళ్లే క్యారెక్టర్ అన్నది నీకు బాగా తెలుసుగా.
1: ఓ, తెలియకేమరా, బాగానే తెలుసు. డబ్బా ఫోన్లు వచ్చిన కొత్తల్లో అప్పుడు నువ్వు ఉండే తాట

0: పట్టుకోలు కప్పున్న ఇల్లు అగ్ని ప్రమాదానికి లోనైతే నువ్వేం చేసావో అది తెలుసు. ఆ సమయంలో కూడా ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేయకుండా నీ దిక్కుమాలైన పిసినారితనంతో వాళ్ళకి మిస్డ్ కాల్ ఇచ్చావు. ఎందుకు మర్చిపోతా?
1: మిస్డ్ కాల్ చూసి వాళ్లే చేస్తారనుకున్నా, చేయలేదు.
0: ఏమైంది? నీ కొంప మొత్తం పూర్తి కాలిపోయింది కదా, తీరిందా బాగా? అయినా కూడా నీకు సిగ్గురాలి. రే, ఒక పక్క కొంప అంటుకుంటుంటే ఏ దగ్గులు బాజీ విధమైనా మిస్డ్ కాల్ ఇస్తారట.
1: అందుకే కదరా నేను ఇచ్చాను. దట్ ఈస్ ప్రహ్లాదరావు.
0: ఏడ్చావు. ఇంకాసేపు నీతో డిస్కస్ చేస్తే నీ దిక్కుమాలిన గుణాలు నాకు సంక్రమించేట్టున్నాయి. భద్రబాబు నీకు దండం.
1: దట్స్ గుడ్ మై డియర్ ఫ్రెండ్ సత్యం. నువ్వు కూడా నాలా మారటానికి ట్రై చెయ్యి.
0: ఏంటి నీలాగానా? సరే సరే పద.
2: ఎలా ఉందండి అన్నం? కొంచెం వాసనగా ఉందా? రాత్రిది కదా.
1: పాచి పంటికి బలం, మురికి ఒంటికి బలం అన్నట్టుగా భోజనం రాత్రిదైతేనే బ్రహ్మాండంగా ఉందోయ్.
2: సర్లే గాని, మా చిట్టి కూతురు పెళ్లి, అదేనండి అపర్ణ పెళ్లికి మనం ఎప్పుడు వెళ్తున్నాం?
1: వెళ్ళడానికి ఇంకా టైం ఉందిగా.
2: 10 రోజులు ముందుగానే రమ్మన్నాడు కదండి. మొత్తం ఇంకా 15 రోజులు ఉంది పెళ్లికి. అంటే మనం కనీసం ఇంకో 5 రోజుల్లో బయలుదేరాలి. ఇద్దరం వెళ్ళాలంటే నెల్లూరు ఇక్కడుందా ఏమిటి? చార్జీలకి బాగానే ఖర్చు అవుతుందనుకుంటా. అబ్బా, ఖర్చు అన్న మాట వింటే కేదేదో అయిపోతుంది. ముందు ఈ మంచినీళ్ళు తాగండి.
1: తెలుసు కదా, ప్రశాంతంగా తినేటప్పుడు దిక్కుమాలిన ఖర్చు అనే మాట నా చెవిన పడకూడదంటే వినవు. అయినా ఇంకో 5 రోజులు ఉందిగా, ఇప్పటి నుంచి ఆలోచన ఎందుకు అన్నట్టు పిల్లలు ఏమన్నా ఫోన్లు చేశారా? చేసే ఉంటారులే.
2: చేశారు.
1: ఏంటంట, నాన్న ఏమన్నా మారాడా, ఇంకా పిసినుగొట్టుగానే ప్రవర్తిస్తున్నాడా అని అడుగుంటారు. అంతేనా?
2: అంతే అంతే. అచ్చం మీరు చెప్పింది అడిగారు వాళ్ళు. ఇంకేం అడుగుతారు? అన్నట్టు పెళ్లికి మన పిల్లలు కూడా వస్తున్నారట.
1: ఎందుకు? ఛార్జీలు దండగా, చేసే ఉద్యోగానికి సెలవు పెడితే శాలరీ దండగా. ఇప్పుడు వాళ్ళంత హడావిడిగా రాకపోతే ఈ చిట్టిగాడి కూతురు పెళ్లి ఏమన్నా ఆగిపోతుందా? దండ ఖర్చులు కాకపోతే.
2: అందరూ మీలాగే ఆలోచిస్తే ఇక బంధువులెందుకు, బంధుత్వాలెందుకు? అయినా వాళ్ళ డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళిష్టం.
1: అంతేలేదే, వాళ్ళు వాళ్ళిష్టం. అంతదానికి మనకు ఫోన్ చేయడం ఎందుకు?
2: మనకి కాదు, వాళ్ళు ఫోన్ చేసింది నాకు. నాకు చేశారు.
1: ఓహో, ఈ తేడా ఒకటి ఏడ్చింది కదూ. సరే, వాళ్ళ ఏడిపేదో వాళ్ళని ఏడవని, నా ఏడిపేదో నేను ఏడుస్తా అన్నట్టు ఇంకోసారి పెళ్లికి ఎప్పుడు వెళ్తున్నావు అని ఊరికే నసపెట్టి ఏడవకు. నా ప్లాన్లు నాకున్నాయి. నేను కాసేపు అలా బయటికి వెళ్ళాలి. ఆ సత్యంగా అడిస్తే బయటికేదో పని మీద వెళ్ళానని చెప్పు. వాడికే నువ్వు అన్నయ్య అంటూ రాస మర్యాదలు చేయకల్లా. అయినా ఆ వెధవ కాఫీలను తాగే వస్తాడు, మర్యాదలేం చేయకల్లా. గుర్తుపెట్టుకో, వస్తా.
2: అడగకూడదు కానీ. ఇప్పుడు మీరు ఇంత హడావిడిగా ఎక్కడికెళ్తున్నట్టు? ఇప్పుడే తిన్నారు, కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు కదా.
1: ఏడ్చినట్టుంది నీ సలహా. పెళ్లికి వెళ్ళాలంటే వెధవ ఛార్జీలు బోలుదవుతాయి. బస్సుకెళ్తే ఎంత అవుతుంది, రైలుకెళ్తే ఎంత అవుతుంది తెలుసుకోవాలంటే ఎంక్వైరీ చేయాలి కదా.
2: బస్సు కన్నా రైలు అయితే ఛార్జీలు చాలా తక్కువేమోనండి.
1: అదే తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. అక్కడికే వెళ్తున్నా.
2: రైల్వే స్టేషన్ చాలా దూరం కదండి. సిటీ బస్సులోనో ఆటోలోనో వెళ్ళండి జాగ్రత్తగా.
1: ఎంత ధైర్యంగా చెప్తున్నావు పార్వతి. నడిచి వెళ్ళాననుకో, ఇప్పుడే తిన్నాగా వాకింగ్ అయినట్టు అవుతుంది. మళ్ళీ డబ్బెందుకు దండగా?
2: అమ్మో, అంత దూరం నడిచి వెళ్తారా?
1: కంగారు పడకు. నా అదృష్టం బాగుంటే ఎవరో ఒకరు లిఫ్ట్ ఇవ్వకపోరు. అయినా బయలుదేరేవాడిని పట్టుకుని నువ్వు నీ యక్ష ప్రశ్నలు. అసలే ఉపవాసం ఉన్నావు, కాసేపు విశ్రాంతి తీసుకో. ఇదిగో తలుపులు వేసి పడుకో, వస్తాను.
2: కర్మ కర్మ, ఈయన పిసినారితనం చూస్తుంటే నాకు అసలు ఆకలి కూడా చచ్చిపోతుంది. కొంప తీసి ఈయన పనికి మాలిన పిసినారితనం నాకు కూడా అంటుకోదు కదా. ఏం మనిషో ఏంటో. చచ్చా.
3: ఎటు చూసినా ఉరుకులు పరుగులు. వాహనదారులు హడావిడి చూస్తుంటే ఒక్కరు కూడా బండి ఆపేట్లేడు. ఇంకా నాకు లిఫ్ట్ ఎవడు ఇస్తాడు?
1: ఇస్తాడు ఇస్తాడు ఇస్తాడు.
3: ఇచ్చేలా చేసుకోవడమే ఈ ప్రహ్లాదరావు స్పెషాలిటీ. ఇదిగో మరో వస్తున్నా, అడుగు.
1: లిఫ్ట్ ప్లీజ్. సార్ సార్ నన్నా ప్లీజ్ ప్లీజ్.
3: ఓ, నీ కారు చల్లకుండా కాస్త నెమ్మదిగా పోనీవయ్యా.

0: స్లోగానే వస్తున్నా మాస్టర్ గారు. మీరే కంగారుగా నడుస్తున్నారు, హారన్ కొట్టినా మీకు వినిపించడం లేదు.
1: వినిపించకపోవడానికి నాకు ఇంకా చెవుడు రాలేదయ్యా. అయినా కారు నడిపేవాడివి, కాస్త జనాల్ని కూడా చూసుకుని నడపడం నేర్చుకో.
0: ఏదో పొరపాటుగా మీ పక్కకు వచ్చిందిలేండి కారు. ఇంత ఎండలో పాపం నడిచి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలేంటి?
1: ఎక్కడికైతే నీకెందుకయ్యా, పెద్ద ఆర్చేవాళ్ళగా లిఫ్ట్ ఇచ్చేవాళ్ళగా అడుగుతున్నావు. టూ వీలర్ వాళ్ళే లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళారు, పైగా కారులో వెళ్తున్నవాడు. నువ్వేమి ఇస్తావులే లిఫ్ట్
0: మాస్టర్? అలా వెహికల్స్ని బట్టి మనుషుల్ని అంచనా వేయకండి. మిమ్మల్ని ఇలా ఎండలో నడవడం చూస్తుంటే మీకు కాస్త సాయం చేయాలనిపిస్తుంది.
1: అలా అనిపిస్తుందా? అంటే నన్ను నీ కారులో ఎక్కించుకుంటావా?
0: మీరు అలా అడుగుతుంటే చాలా బాధగా ఉంది. కారు ఖాళీనే ఉంది, పెద్ద ఆయనవి. మీలాంటి వాడికి లిఫ్ట్ ఇస్తే నాకు పుణ్యం వస్తుంది మాస్టర్. మీకు లిఫ్ట్ ఇచ్చినంత మాత్రాన నాకు వచ్చే నష్టమేం లేదు.
1: అవునవును.
0: ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలి?
1: అది రైల్వే స్టేషన్ వరకు వెళ్ళాలి బాబు.
0: ఓ అంతే కదా, అయితే ఎక్కేయండి బాబాయ్.
1: అమ్మయ్యా, దేవుళ్ళ వచ్చి నా పక్కన కారు ఆపవయ్యా.
0: ఉండండి, డోర్ తీస్తాను.
1: టీ బాబు,
0: ఇప్పుడు ఇప్పుడు ఎక్కండి. అది అది
1: అమ్మయ్యా, ఎక్కానయ్యా.
0: అది బేషుగ్గా కూర్చున్నారు. అలా విశ్రాంతిగా వెనక సీటుకు ఆనుకొని పడుకోండి మాస్టర్. అలా దర్జాగా వెనకకు చేరబడి రిలాక్స్ అవ్వండి బాబాయ్.
1: అలాగే. ఆహా, ఎంత బాగుందయ్యా సీటు, మెత్తగా.
0: మీకు కొత్తగా ఉందా?
1: గమ్మత్తుగా ఉందయ్యా. ఏదైనా కారులో ఇలా వెళ్తుంటే ఎంత హాయిగా ఆనందంగా ఉందో. నీకు చాలా థ్యాంక్స్ అయ్యా.
0: ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు బాబాయ్ గారు?
1: ఆహా, నీది ఎంత మంచి మనసయ్యా.
0: అందరూ నన్ను అదే మీరన్నట్లే అంటుంటారు బాబాయ్. మానవ సేవే మహదవ సేవ అంటారుగా, అలాంటి సేవలు చేయటం అంటే నాకు మొదటి నుంచి చాలా ఇష్టం.
1: ఇంతకీ నీ పేరేమిటో?
0: మాధవ సేవ చేస్తుంటానని చెప్పానుగా.
1: అవునవును.
0: అందరూ నన్ను మాధవ సేవ మాధవ్ అంటుంటారు. మరి మీ పేరేమిటో చెప్పారు కాదు?
1: నా పేరు ప్రహ్లాదరావు. నీ అంత గొప్ప పేరు కాదులే మాధవ్.
0: అదేంటి బాబాయ్, ప్రహ్లాదరావు అనే పేరు మామూలు పేరా? సాక్షాత్తు తండ్రి హిరణ్యకశిపుడికే హరినామస్మరణ మహత్యాన్ని రుచి చూపించిన ఆయనే భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుడు. అంత మంచి పేరు పెట్టుకున్న మీరు చాలా ధన్యులు బాబాయ్.
1: వీడేంటి నన్ను తెగ పొగిడేస్తున్నాడు, కొంపతీసి డబ్బులు అడగడు కదా. అసలు నా నిజమైన స్వభావం తెలిస్తే కారు కిందేసి తొక్కించేస్తాడేమో. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉంటా. అవునవును, చిన్నప్పటి నుంచి నాలో దయాగుణం పాళ్ళు కొంచెం ఎక్కువ ఉండడం వల్ల మా అమ్మ నాయన నాకు ప్రహ్లాదరావు అని పేరు పెట్టి ఉంటారు మాధవ్.
0: అది అలా చెప్పండి మీరు, మీరు చాలా గ్రేట్ బాబా.
1: ఎందుకు
0: అంత గొప్ప పేరు పెట్టుకొని ఇలా చాలా సింపుల్గా చాలా అమాయకంగా కనిపిస్తున్నారు?
1: అమాయకువా నీ మొహమా పిచ్చి సన్నాసి. నేను కాదురా అమాయకుణ్ణి, నువ్వు. ఉచితంగా నీ కారులో నన్ను ఎక్కించుకొని నాకు లిఫ్ట్ ఇస్తున్నావు చూడు, నువ్వురా అసలు శిశులు అమాయక చక్రవర్తివి. నీలాంటి తింగరోడు దొరకాలే కానీ రైల్వే స్టేషన్ ఏంట్రా, ఏకంగా నెల్లూరు దాకా ఫ్రీగా నీ కారులో జర్నీ చేయను. భలే దొరికేవరా.
0: ఏంటి బాబాయ్, నీ ముఖం చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నట్లున్నారు.
1: మామూలు సంతోషం కాదురా నీ మొహం మండ. ఎంత వెర్రిబాగుల వేసవి కాకపోతే కావుర్లో లిఫ్ట్ ఇస్తే సంతోషంగా ఉండరు. నీలాంటి అమాయకుని చూస్తుంటే ఎగిరి డ్యాన్స్ వేయాలనిపిస్తోందిరా. అవును మాధవ్, నీలాంటి మాధవ సేవ చేసుకునేవాడు దొరకటం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ నువ్వు నాకు దొరకటం నిజంగా నా అదృష్టం.
0: లేదు బాబాయ్, మీలాంటి పెద్దవారికి ఇలా సాయం చేసే అవకాశం కలగటం నిజంగా నా అదృష్టం.
1: పిచ్చి వేతవా, నేను దొరకటం వీడి అదృష్టం అంట. పింజారి వేతవా, ఇలా వీడు దారిన పోయే వాళ్లకు సేవలు చేస్తూ నాలాంటి వాళ్ళని ఎక్కించుకొని కారులో తిప్పుతూ ఉంటే వీడికి ఎంత నష్టమో అర్థం కానట్టుంది బడుద్దాయికి. ఏమోలే, తంతే తమన్నా ఒళ్ళో పడ్డట్టు వీడి కారులో వచ్చి పడ్డాను. ఇంత ఫ్రీగా కారులో వెళ్తున్నట్టు తెలిస్తే పార్వతి ఎంత మెచ్చుకుంటుందో, ఆ సత్యంగాడు ఎంత కుళ్ళుకుంటాడో. ఏమైనా అదృష్టం అంటే నీదేరా ప్రహ్లాదరావు. మాధవ్, ఫోన్ రింగ్ అవుతుంది చూడు.
0: థ్యాంక్స్ బాబాయ్, డ్రైవింగ్ మీద ఫోకస్ పెట్టినప్పుడు ఫోన్ రింగ్ కూడా నాకు వినిపించదు.
1: ఫోన్ లిఫ్ట్ చేయి.

0: నా మంచి గిరాకీ తగులుతుందేమో.
1: నిజమే బాబాయ్, ఎవరికి ఏ సేవ అవసరం పడి ఫోన్ చేస్తున్నారో. ఒకసారి మాట్లాడితే పోలా. హలో, హలో, నేనేనండి మాధవ సేవ, మాధవనే మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏంటి, ఏం కావాలి మీకు? హలో
0: మాధవ్, కాస్త ఏసీ పెంచవయ్యా.
1: అలాగే బాబాయ్.
0: ఎంత చల్లగా హాయిగా ఉందో.
1: హలో, అవునా? ఓకే ఓకే, ఏమన్నారు? ఒక్క నిమిషం బాబాయ్.
0: ఏమిటి మాధవ్?
1: బాబాయ్, మీ బ్లడ్ గ్రూప్ ఏంటి?
0: అది నా బ్లడ్ గ్రూప్ చాలా రేర్ అయ్యా, ఓ నెగిటివ్.
1: హలో, ఓ నెగిటివ్ సార్?
0: ఎందుకు
1: బాబాయ్? మీ బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివే కదా. సూపర్. హలో, ఏంటి, ఒక్క నిమిషం బాబాయ్.
0: మళ్ళీ ఏంటి మాధవ్?
1: మీ వెయిట్ ఎంతో చెప్పరా?
0: అది పబ్లిక్ లో అంత వెయిట్ లేకపోవచ్చు, కానీ మొన్న నా బరువు చూసుకున్నా 70 కేజీస్.
1: 70 కేజీస్ సార్? ఏంటి, కరెక్ట్ గా ఉందా వెయిట్ కూడా? థ్యాంక్స్ బాబాయ్. హలో, ఏమన్నారు? వయసా? ఒక్క నిమిషం బాబాయ్.
0: అర్థమైంది మాధవ్, వాళ్ళెవరో నా వయసు అడుగుతున్నారు. పైకి కనిపించను కానీ నిజం చెప్పాలంటే ఈ మధ్యనే 60లో పడ్డాను, కానీ పైకి అలా కనిపించను కదా. దట్ ఈస్ మై సీక్రెట్.
1: 1 మినిట్ బాబాయ్. హలో, ఈ మధ్యనే 60 సంవత్సరాలు వచ్చాయంట. ఏంటి, అన్నీ కరెక్ట్గా సరిపోయాయా? అంతా మా బాబాయ్ అదృష్టం. అటువంటి సూటబుల్ పర్సన్ దొరకటం మీ అదృష్టం.
0: మాధవ్, నేను సూటబుల్ పర్సన్ ఏంటి, నేను దొరకటం వాళ్ళ అదృష్టం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు.
1: ఇందులో అర్థం కాండి ఏముంది బాబాయ్? ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న 60 ఏళ్ల పెద్ద ఆయనకు అర్జెంటుగా కిడ్నీ కావాలంట. మాధవ సేవ మాధవని కదా, నన్ను అడిగారు. నేను నిన్నడిగాను, నీ కిడ్నీ ఖచ్చితంగా మ్యాచ్ అవుతుందంటున్నారు డాక్టర్లు.
0: ఏంటి ఈ డీటెయిల్స్ అన్ని అడిగింది నా కిడ్నీ కోసమా? మ్యాచ్ అయిందా? ఏంటి మాధవ్ నువ్వు అనేది?
1: అదేంటి బాబాయ్, లిఫ్ట్ అడిగాక ఇచ్చా, ఏసీ వేయమన్నా వేశా, ఇన్ని చేసినోన్ని వాళ్ళెవరో కిడ్నీ అడిగితే నువ్వు మాత్రం ఇవ్వద్దా? ఇవ్వాలి కదా బాబాయ్.
0: ఓ నాయనో, నేను ఎరక్కుపోయి వీడి కారు ఎక్కినట్టున్నా. వీడిప్పుడు నా కిడ్నీ కాజేసి కానీ నన్ను వదలడా ఏంటి కర్మ? మాధవ్ బాబు, నేను నీకు చెప్పిన డీటెయిల్స్ అన్ని కరెక్టే, కానీ నీకు నా కిడ్నీ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. రైల్వే స్టేషను ఇక్కడికి దగ్గరే, కారు ఆపితే నడుచుకుంటూ వెళ్ళిపోతాను. కారు ఆపు మాధవ్.
1: సారీ బాబాయ్, కారు ఆగదు. నువ్వు కూడా దిగలేవు, ఎందుకంటే డోర్స్ లాక్ చేశాక.
0: మాధవ్ ప్లీజ్, నన్ను అలా భయపెట్టకు, దయచేసి కారాపు, అసలే నాకు చాలా భయంగా ఉంది.
1: అక్కడ పేషెంట్ కూడా చాలా భయంగా ఉందంట. హలో, వచ్చేస్తున్నా సార్, డోనర్ దొరికాడు, ఖచ్చితంగా మీకు సరిపోయే విధంగా అన్ని విధాలుగా మ్యాచ్ అవుతాడు. కంగారు పడకండి, వచ్చేస్తున్నాం. ఇక ఫోన్ పెట్టేయండి.
0: మాధవ్, నీకు చేతులెత్తి దండం పెడతా. నాలో ఒళ్ళు కూడా స్టార్ట్ అయింది, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలే.
1: అదేంటి బాబాయ్, ఏసీలో కూడా ఆ చెమటలు? ఏంటి చిన్నపిల్లల్లా కళ్ళల్లో నీళ్ళేంటి బాబాయ్?
0: నీకు నా కళ్ళల్లో నీళ్ళు ఒక్కటే కనపడుతున్నాయి. లోపల భయం ఏ రేంజ్లో తాండవం చేస్తుందో నీకు కనపడదు. ఈ టెన్షన్లో యూరిన్ బ్లాడర్ ఏ క్షణంలోనైనా బెలూన్లాగా టప్పని పగిలిపోవచ్చు. కక్కుర్తి పడి నీ కారు ఎక్కినందుకు కరెంటు పోల్ని కౌగిలించుకున్నట్టుంది నా పరిస్థితి. దయచేసి కారు ఆపోయ్యా, నీకు దండం పెడతాను.
1: బాబాయ్, నువ్వు నాకు దండం పెట్టి వెళ్ళిపోతే అవతల వాళ్ళు నాకు పిండం పెడతారు. తప్పదు బాబాయ్, ఆపద్ బాంధవులాగా నా కారు ఎక్కావు.
0: నేను ఆపద్ బాంధవుణ్ణి కాదు, నువ్వే నా పాలిట యమధర్మరాజువి. జర కారు ఆపావంటే జన్మలో ఎవరిని లిఫ్ట్ అడగను. వదిలే, దయచేసి నన్ను వదిలే.
1: అదేంటి బాబాయ్, నేను వదిలినా వాళ్ళు నిన్ను నన్ను వదలరు. అసలు వాళ్ళు ఎవరనుకున్నావు? కరుడు గట్టిన నేరగాళ్ళు.
0: అయ్ బాబాయ్,
1: నరమాంసాన్ని నాటుకోళ్ళ నంజుకునే రకాలు. వాళ్ళు పెద్ద ఫ్యాషనిస్టులు. వాళ్ళు ఒక్కసారి కమిట్ అయ్యారంటే వాళ్ళ మాట వాళ్ళే వినరు. అంతే, ఇప్పుడు మనం ఏం చేయలేం బాబాయ్.
0: ఓర్నీ మొహమ్మండా, చూస్తుంటే చాలా అమాయకుల్లా కనిపించావు కదరా. ఎంత సైలెంట్ గా నన్ను బుక్ చేసావేంట్రా, ఎంత స్కెచ్ వేసావేంట్రా. భయంతో నాకు కాలు చేయి ఆటం లేదు. అప్పటికీ మా పార్వతి చెబుతూనే ఉంది, నీ పీనాశితనం నీ కొంప ఎప్పుడో ముంచుతుందని. ఆ దరిద్రపు గడియలు ఇంత తొందరగా వస్తాయనుకోలేదురా. ఒరే మాధవ, చూసావా?

0: టెన్షన్లో నిన్ను ఒరే అని కూడా పిలుస్తున్నా. కోప్పడకు, నన్ను రక్షించరా.
1: చెప్పానుగా బాబాయ్, సైలెంట్ గా వాళ్ళు చెప్పింది వింటే కిడ్నీతో పోద్ది, లేకపోతే ప్రాణమే పోద్ది. కిడ్నీ దానం చేస్తావో ప్రాణం దానం చేస్తావో ఇక నీ ఇష్టం బాబాయ్.
0: ఒరే బాబు, నీకు పుణ్యం ఉంటది, ఇంకా నన్ను భయపెట్టకు. నాకు బాగా బుద్ధి వచ్చిందిరా. ఉన్న దాంతో తృప్తి పడుతూ లేని వాళ్లకు సాయం చేస్తూ హాయిగా బతికినా బాగుండేది అనిపిస్తోంది. మా పార్వతి చెప్పింది నేను వినరా, మా సత్యం చెప్పాడు నేను వినరా, మా పిల్లలు కూడా చెప్పారు నేను వినరా. ఇప్పుడు నాకు వాళ్ళు చెప్పినట్టు వినాలనిపిస్తోంది. ఒక్క అవకాశం ఇవ్వరా మాధవ.
1: అవకాశం నువ్వే తీసుకున్నావు బాబాయ్, నేనివ్వడం ఏంటి? నువ్వే వెతుక్కుంటూ వచ్చావు, నేను రమ్మన్నానా? కక్కుర్తి పడ్డావు, కారెక్కావు, కాలు వచ్చింది. నీ ప్రాణాల మీదకి వచ్చింది బాబాయ్, తప్పదు, భారీ మూల్యం నువ్వు చెల్లించాల్సిందే.
0: ఒరే ఒరే ఒరే, ఈ టైంలో అలాంటి దిక్కుమాల యాడ్ల కొటేషన్స్ చెప్పకురా. ఏంటో, హాయిగా పార్వతితో కలిసి పెళ్లికి వెళ్ళి బంధుమిత్రులతో పిల్లా పాపలతో సంతోషంగా గడపాల్సిన వాణ్ణి. కక్కుర్తి పడి కారెక్క, నాకు ఇలా జరగాల్సిందే జరగాల్సిందే. ఒక్క పూట అన్నం లేకపోతేనే బతకలేని వాణ్ణి. ఒక్క కిడ్నీతో బతకడం నా వల్ల కాదు. నాకిప్పుడు నిజంగా ఒక మానవత్వం ఉన్న మనిషిలా బతకాలనిపిస్తోందిరా. నన్ను నమ్మరా, నా జీవితంలో ఇంతవరకు నాకు ఎప్పుడూ ఇలా అనిపించలేదురా. ఏదైనా అద్భుతం జరిగి ఈ డేంజర్ల నుండి నేను బతికి బయటపడితే నిజంగా నిజంగా నేను మనిషిలాగా మంచి చేస్తూ బతుకుతానురా. ఎందుకంతగా నవ్వుతున్నావు? నేను చెప్పేది నీకు అంత కామెడీగా ఉందా?
1: కామెడీగాక మరేంటి, పుట్టినప్పుడు వచ్చిన బుద్ధులు పుడకలతో గాని పోవని మా తాతమ్మ చెప్పేది. నువ్వు మారడమా? చాలా కష్టం బాబాయ్, నువ్వు మారతానంటే నవ్వొచ్చింది.
0: నేను చెప్పేది అక్షరాల నిజం. ఇంత డేంజర్ సిచ్యుయేషన్లో ఎవడైనా కామెడీ చేస్తాడా? నన్ను నమ్ము, నన్ను ఎలాగైనా రక్షించు. బతికిన నాళ్ళు నీ పేరు చెప్పుకుంటా. ఇదేంటి కారాగింది? రే మాధవా, మాధవా, ఏడి వీడు, అక్కడేదో ఊరేగింపులాగుందే. ఓహో, ట్రాఫిక్ లాగుంది, వీడేంటి అక్కడికి వెళ్ళాడు? ఓహో, కారికి దారి ఇవ్వమని అడగడానికి వెళ్ళినట్టున్నాడు. ఐడియా, ఇదే నాకు మంచి అవకాశం పారిపోవడానికి. మంచి ఛాన్స్ ఇచ్చాడు ఆ దేవుడు. ఇంకా ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. ఆటో ఆటో.
2: చెప్పండి సార్, ఎక్కడికి వెళ్ళాలి?
0: పడమట వీధికి పోనివ్వు.
2: పడమట వీధికే? 100 రూపాయలు అవుతుంది సార్.
0: 200 తీసుకోవయ్యా, అర్జెంటుగా పోనివ్వు.
2: అట్లాగే సార్, అట్లాగే సార్.
3: పి ప్రహ్లాదరావు మొదటి జన్మదినోత్సవ అన్నదాన కార్యక్రమం. ఇదేంటి మొదటి జన్మదినమా? ఇంకా నయ్యం, ప్రహ్లాదరావు గారి బారసాల కార్యక్రమం రాయించలేదు. చెల్లాయ్, పార్వతి, పార్వతి.
4: సత్యం అన్నయ్య, మీరా, రండి, అక్కడే నిలబడిపోయారే.
3: నిలబడ్డం కాదమ్మా, ఆ ప్రహ్లాదరావు గారిని పిలువు. ఎంత పుట్టినరోజు అయితే మాత్రం మరీ 1వ పుట్టినరోజు అని రాయిస్తాడా? చివరికి బర్త్డే డేట్లో కూడా వాడి పిసినారితనం పోనించుకున్నాడు కాదు, పిలువువాణ్ణి.
4: ఆయన బయటికి వెళ్ళారన్నయ్య, అన్నపూర్ణ అనాథాశ్రమానికి వెళ్ళారు.
3: అనాథాశ్రమానికి ఉచిత భోజనం కోసమే వాడు వెళ్ళింది.
4: అయ్యో కాదన్నయ్య, ఇవాళ ఆయన పుట్టినరోజు కదా, ఆ సందర్భంగా అక్కడ అనాథలకి అన్నదానం చేయడానికి స్వయంగా తను ఒక్కరే వెళ్ళారు.
3: అమ్మాయి, నీ జోకులు విని నవ్వుకోవడానికి రాలేదు నేను. అలా వెళుతుంటే ఆ బోర్డు చూసి ఇలా వచ్చాను. మీ ఆయన ఏంటి, తన డబ్బులతో అన్నదానం చేయడం ఏంటి? నేను అసలు నమ్మను.
4: అయ్యో నిజంగా ఇది నిజమన్నయ్యా? ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ నిన్న ఆయనే సొంత డబ్బులు పెట్టుకుని ఆటోలో ఇంటికొచ్చారు. నిన్నంతా ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా మాట్లాడారు. చిట్టిబాబు కూతురు పెళ్లికి ఘనంగా బహుమతులు చదివించాలన్నారు. కనీసం రోజుకు ఒక్క పేదవాడికైనా కడుపు నిండా భోజనం పెట్టాలని అన్నారు. ఆయనలో ఇంత మార్పు వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదన్నయ్య.
3: ఏంటి, నిజంగా నువ్వు చెప్తుంటే నేను అసలు నమ్మలేకపోతున్నానమ్మా. హఠాత్తుగా వాళ్ళు ఇంత మార్పు రావడం ఏంటి? కొంపదీసి వాడికేమైనా పిచ్చిగానే పట్టలేదు కదా.
4: అయ్యో అవే మాట్లాడన్నయ్య, శుభమా అంటూ ఆయనలో వచ్చిన మార్పుకి సంతోషించాలి గాని.
3: నేను సంతోషించాల్సిందే.
4: అదిగో అన్నయ్య, మాటల్లోనే ఆయన వచ్చేశారు, మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను.
3: అసలు నేను వచ్చింది మా పిసినుగుట్టి ప్రహ్లాదరావు ఇంటికేనా?

0: ఉండరా సత్యం, నువ్వు చూస్తున్నదంతా సత్యమేరా.
1: ఏంట్రా ఏంట్రా నీలో హఠాత్తుగా ఇంత మార్పు? ఎప్పుడు ఒకే రకం బట్టలు ఒంటి మీద వారం రోజులు వేసుకునేవాడివి, అదేమంటే సబ్బు దండగా డబ్బు దండగా అనేవాడివి, ఇవాళ్ళేంటి మల్లెపూల వంటి డ్రెస్సుల్లో వెలిగిపోతున్నావు?
0: అవునరా, సబ్బు కరిగిపోతుంది, డబ్బు తరిగిపోతుంది, మనిషిలో మానవత్వం ఒక్కటే ఎప్పటికీ నిలిచిపోతుంది అనే సత్యం బోధపడిందిరా సత్యం.
1: ఆహా, ప్రసాదం కోసం తప్ప ప్రవచనం కోసం వచ్చేవాడువి కాదు, ఇవాళ నువ్వే గొప్ప ప్రవచనం చెప్పే స్థాయికి ఎదిగావంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉందిరా. అయినా మనలో మాట, ఇంత సడన్గా నీలో ఈ మార్పు ఎలా వచ్చిందిరా?
0: పరిస్థితుల ప్రభావం రా సత్యం, అంతకు మించి నేనేం చెప్పలేను.
2: ఏమండి?
0: ఏంటి పార్వతి?
2: అబ్బాయి అమ్మాయి ఫోన్ చేశారు, వాళ్ళు మీతో మాట్లాడాలని చాలా ఉత్సాహపడుతున్నారండి, రండి, వాళ్ళు లైన్లోనే ఉన్నారు.
0: అలాగే, ఇదిగో వీడికి కావాల్సిన అతిథి మర్యాదలన్నీ ఘనంగా చేయి, నేను పిల్లలతో మాట్లాడొస్తా.
2: అలాగే, నువ్వు రా అన్నయ్య.
1: ఏంటమ్మా, మొదటిసారి గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నంత ఆనందంగా ఉందమ్మా వాణ్ణి చూస్తుంటే?
2: నువ్వే అనేవాడివి కదన్నయ్య, మీ ఆయనలో మార్పు తప్పకుండా వస్తుందని. నీ నోటి మాట వల్ల నిజంగానే ఆయనలో ఇంత మార్పు వచ్చింది. ఈ జన్మకు నాకిది చాలన్నయ్యా, నువ్వు చేసిన ఈ మేలు జన్మలో మర్చిపోనన్నయ్యా.
1: అరే అదేంటమ్మా, అప్పటికి క్రెడిట్ అంతా నాకే ఇస్తున్నావు? ఆ రోజు నువ్వు చెప్పిన దాన్ని బట్టే కదా మనం ఈ పథకం తయారు చేసాం, నువ్వు నేను మా మాధవ్ ముగ్గురు కలిసే కదా ప్లాన్ చేసాం.
2: అవుననుకో, మనం మాట్లాడుకునేటప్పుడు సరిగ్గా అదే సమయానికి మీ మాధవ్ ఊరు నుంచి రావడం మనకి ఈ సమస్యని పరిష్కరించుకోవడానికి సహాయం చేయడం వల్లే కదా. అసలు ఆ రోజు అన్నయ్య, నువ్వేం చెప్పినా నేనేం చెప్పినా ఆయన మాత్రం ఈ జన్మకి మారరు.
1: చెప్పా కదమ్మా దేనికైనా టైం రావాలని.
3: టైం వచ్చింది కాబట్టే నేను వచ్చాను డాడీ.
1: అరే మాధవ్, నువ్వెప్పుడు వచ్చావు?
3: జస్ట్ ఇప్పుడే డాడీ. ఇంటికి వెళ్తే అమ్మ తన ఫ్రెండ్స్తో కలిసి ఏదో ఫంక్షన్కి వెళ్ళిందట, నువ్వు ఇక్కడ ఉంటావని చెప్పింది ఫోన్ చేస్తే. అవును, మీరంతా ఎందుకంత సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు, ప్రాబ్లం ఏంటంటే?
1: ప్రహ్లాదరావు అంకుల్తోనే రా ప్రాబ్లం అంతా.
3: ఆ అంకుల్ చాలా పిసినారి కదా, చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడే ఆయన గురించి అందరూ పెద్ద లోభి అని చెప్పుకునేవారు.
2: అవును బాబు, నువ్వు చిన్నప్పుడు చూసిందే ఇప్పుడు ఇంకా పెద్ద సమస్యగా మారింది. అవసరానికి కూడా డబ్బు ఖర్చు పెట్టనివ్వరు. ఈయనకున్న పిసినారితనం వల్ల బంధువులు కూడా ఇక్కడికి రావడం మానేశారు. ఆయనకి ఎవరేం చెప్పినా వినరు, తన ధోరణి తనదే. ఆయన్ని ఎలా మార్చాలో అర్థం కావడం లేదు బాబు.
3: అంతా అర్థమైందండి. ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు?
2: రైల్వే స్టేషన్కి వెళ్తానన్నారు.
3: బస్సులోనా ఆటోలోనా?
2: అయ్యో, ఆ మాత్రం డబ్బులిచ్చి వెళ్లే రకమే అయితే అసలు సమస్య ఏముంది? దారిలో ఎవరో ఒకరిని లిఫ్ట్ అడిగి వెళ్తానన్నారు.
3: ప్రాబ్లం నాకు అర్థమైందండి. నేనెప్పుడో చిన్నప్పుడు అంకుల్ని చూసా. మీ దగ్గర ఏమైనా ఆయన ఫోటో ఉంటే ఇవ్వండి, మిగతా సంగతి నేను చూసుకుంటా.
1: ఒక్క నిమిషంరా, నా సెల్లో ఉంది, నీకు పంపిస్తా చూడు.
3: నాటకం ఎలా రక్తి కట్టించాలో నాకు తెలుసు, మీరు నిశ్చింతగా ఉండండి. నేనెవరో అంకులు కూడా గుర్తుపట్టలేడు కాబట్టి నేను ఆడేది నాటకం అని ఆయన తెలుసుకోలేడు, తెలుసుకునే అవకాశం కూడా లేదు. ఇవ్వను.
0: పిల్లలతో మాట్లాడాను పార్వతి, పెళ్లిలో అందరం కలుసుకుందామని చెప్పా. అన్నట్టు పెళ్లికి మనతో పాటు సత్యాన్ని కూడా తీసుకెళ్దాం.
1: ఏంటి, నన్ను కూడానా?
0: ట్రైన్లో ఫస్ట్ క్లాస్ ఏసీలో టికెట్స్ బుక్ చేశాను, వారం పాటు మంచిగా అందరం సంతోషంగా గడుపుదాం అన్నట్టు రిటర్న్లో పుణ్యక్షేత్రాలు అవి చూసుకుని తాపీగా వద్దాం, ఖర్చంతా నాదే.
1: సరేలేరా, ఒకసారి ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తాను, వాళ్ళు కూడా ఓకే అంటే అలాగే వెళ్దాం.
0: ఇంట్లో వాళ్ళు ఎవర్రా? నీ భార్య ఒక్కతే కదా, తనకి చెప్తే కాదంటుందా ఏంటి?
1: మా సుపుత్రుడు కూడా ఓకే చెప్పాలి కదరా.
0: అదేంట్రా, నీ కొడుకు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడుగా, వాడు ఎప్పుడొచ్చాడు? అయినా వాణ్ణి కూడా తీసుకురా, వాణ్ణి ఎప్పుడో చిన్నప్పుడు చూశా.
1: అరే అదిగో మాటల్లోనే వచ్చేసాడు, ఆ రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నాడే వాడే మా అబ్బాయి మాధవ్.
0: మాధవా?
1: అవును, దారి తప్పిన వాహనాలను రిపేర్ చేసి దారికి తెస్తుంటాడు. అయినా వాడు నీకు ఇంతకు ముందే తెలిసినట్టు మాట్లాడుతున్నాడురా.
3: హాయ్ డాడీ. హాయ్ అంకుల్, బాగున్నారా?
0: అంకులా, నువ్వు మానవ సేవ మాధవ్ కదూ, కార్ డ్రైవింగ్?
3: అవునంకుల్, నేను మాధవ్.

0: సత్యం గారబ్బాయిని, మొన్ననే బెంగళూరు నుండి వచ్చాను. మాధవ సేవ చేస్తుంటాను, ముఖ్యంగా పాదచారులకు నా కార్లో లిఫ్ట్ ఇస్తుంటాను. మీకు తెలుసు అనుకుంటా.
1: అంత డీటెయిల్డ్గా చెప్పకలేదు, అర్థం చేసుకున్నా.
2: అదేంట్రా మాధవ్, ఈ ప్రహ్లాదరావు నీకు ముందే తెలుసా?
1: ఒరే సత్యం, అబ్బాయిని మరీ అంత డీప్గా అడగటం ఇప్పుడు అంత అవసరమా? బాబు మాధవ్, జీవితంలో జరిగే కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు కొందరి జీవితాలనే మార్చేస్తుంటాయి.
0: అంటే మీ జీవితంలో కూడా?
1: వద్దురా, ఇక ఆపే. ఆ సంఘటన తలుచుకుంటేనే వద్దులే. మీ తండ్రి కొడుకులు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి గెస్టుల్ని పలకరించి వస్తా.
2: ఎరా మాధవ్, బాగా డోసు ఇచ్చినట్టున్నావు ప్రహ్లాదరావు గారికి.
0: లేకపోతే మీ పిసినారి ఫ్రెండ్ అంత తేలిగ్గా దారిలోకి వస్తాడా? నువ్వు పార్వతి ఆంటీ చెప్పినట్లే కిడ్నీ నాటకం ఆడాను, లేని పాత్రను క్రియేట్ చేసి అంకుల్లో లేని ప్రాణభయాన్ని సృష్టించాను. ట్రీట్మెంట్ ఇంకా ఎక్కువైతే మనిషే పోతాడేమో అని భయపడి నేను కారు దిగి వెళ్ళి తనకు పారిపోయే అవకాశం ఇచ్చాను.
3: అద్భుతంగా నటించావయ్యా, ఆయనలో మంచి మార్పు వచ్చేలా చేశావు. ఇక ఈ జన్మలో ఉచితంగా వచ్చే వాటి వైపు కన్నెత్తి కూడా చూడరు అన్నట్టు మనం ఆడిన నాటకం ఆయనకి ఎప్పటికీ తెలియకూడదు.
0: తెలిసినా కూడా ఆయన నమ్మలేరా?
2: అవునరా, నీకు ఇచ్చిన పాత్రని అంతలా పోషించావని నువ్వు. అదిగో వాడిటే వస్తున్నాడు, టాపిక్ మార్చండి. రే ప్రహ్లాదరావు.
1: ఏంట్రా?
2: మొదటి జన్మదినం ఆయన రాయించావేంట్రా?
1: ఓ అదా, ఆ పాత ప్రహ్లాదరావు ఇప్పుడు లేడ్రా. మానవత్వంతో మంచి మనిషిగా మారిన ప్రహ్లాదరావుకి మనిషిగా ఇది మొదటి పుట్టినరోజు, అందుకే అలా రాయించా. ఒరే సత్యం, నేను ఇంతకాలం నేను బాగా బతుకుతున్నాను అనుకున్నానే గాని ఆ బతకటంలో పడిపోయి జీవించటాన్ని మర్చిపోయాంరా. ఆకలి కొన్న వాళ్ళకి ఇంత ముద్దు పెట్టినప్పుడు వాళ్ల కళ్ళల్లో కల్పించే వెలుగును చూస్తే కలిగే తృప్తి ముందు ఏ సంపదలు పనిచేయవురా. సాయం చేస్తే గాయం మానేస్తుందనే సత్యం తెలుసుకున్నా, ఎన్నాళ్ళు భయం అనేది లేకుండా నాకిష్టం వచ్చిన పద్ధతిలో అన్నీ ఉన్నా ఆస్వాదించగా అసమర్థుడిగా బతికాను. కానీ అదే భయం నా కళ్ళు తెరిపించింది.
2: భయమా? నిన్ను భయపెట్టిన ఆ భయం గురించి చెప్తావా?
0: మానుతున్న గాయాన్ని మళ్ళీ రేవుతారెందుకు డాడీ? అంకుల్, డాడీ మాటలు మీరేం పట్టించుకోకండి. నెల్లూరులో పెళ్ళుందట కదా, అదే ఆంటీ చెప్పింది, మిమ్మల్ని నా కారులోనే ఫ్రీగా తీసుకెళ్తా, వస్తారా లిఫ్ట్ ఇస్తా?
1: వద్దు బాబు, పైసలు పెట్టి ఫ్లైట్లోనైనా వెళ్తాను కానీ ఫ్రీగా ఎక్కించుకునే దిక్కుమాలిన లిఫ్ట్ వద్దురా నాయన, తలుచుకుంటేనే గుండె జారుతోంది.

మీరింతవరకు గుండె జారింది హాస్య నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ కేఎస్ కుమార్, శ్రీమతి శిల్ప, శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, శ్రీ డిఎన్వి సాయికృష్ణ, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. రచన శ్రీ ధరణీకోట శివరామ ప్రసాద్. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీజంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. ఈనాటి యువలయ క్విజ్ కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే 0866248881 ఈ నెంబర్కు నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని యాజ్ యూజువల్గా వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ మీ అందరికీ తెలిసిందే అయినా మరొకసారి 0866248881.

ఈనాటి యువలయ కార్యక్రమంలో మీకోసం నేను అడిగే మొదటి ప్రశ్న, మరి మీరందరూ సిద్ధంగా ఉంటే ప్రశ్నలతో నేను రెడీగా ఉన్నాను. యువలయ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈనాటి యువలయ కార్యక్రమంలో మీకోసం వస్తున్న మొదటి ప్రశ్న, ప్రపంచంలోనే చీమలు లేని ఏకైక ఖండం ఏది? ఓకేనా, ప్రపంచంలోనే చీమలు లేని ఏకైక ఖండం ఏది? ఇది ఈనాటి యువలయ కార్యక్రమంలో మీకోసం నేను అడిగిన మొదటి ప్రశ్న. ప్రపంచంలోనే చీమలు లేని ఏకైక ఖండం ఏది? ఈ ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేయండి 0866 248 8812 నెంబర్కి. అయితే మన శ్రోతలు ఆన్సర్స్ని పంపిస్తున్నారు, చూద్దాం, తొందరగా పంపించండి. మీకోసం ఒక పాట వినిపిస్తాను, 16 ఏళ్ల వయసు చిత్రానికి ఎస్ జానకి పాడిన పాట, ప్రపంచంలోనే చీమ.

యువలయ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈనాటి యువలయ కార్యక్రమంలో మీకోసం వస్తున్న మొదటి ప్రశ్న, ప్రపంచంలోనే చీమలు లేని ఏకైక ఖండం ఏది? ఓకేనా, ప్రపంచంలోనే చీమలు లేని ఏకైక ఖండం ఏది? ఇది ఈనాటి యువలయ కార్యక్రమంలో మీకోసం నేను అడిగిన మొదటి ప్రశ్న. ప్రపంచంలోనే చీమలు లేని ఏకైక ఖండం ఏది? ఈ ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేయండి 0866248888 నెంబర్కి. అయితే మన శ్రోతలు ఆన్సర్స్ని పంపిస్తున్నారు, చూద్దాం, తొందరగా పంపించండి. మీకోసం ఒక పాట వినిపిస్తాను, 16 ఏళ్ల వయసు చిత్రానికి ఎస్ జానకి పాడిన పాట. ప్రపంచంలోనే చీమలు లేని ఏకైక ఖండం ఏది? తెలిస్తే మీ ఓన్గా ఆలోచించి రాసి పంపించండి. ఓకేనా, ఈలోగా పాట విందాం.

0: అయితే చాలామంది ఆన్సర్స్ పంపించారు. మరి ఆన్సర్స్ కరెక్టా కాదా అనేది చూద్దాం. మరి పంపించిన వారు తెలిస్తే పంపించారా లేకపోతే సెర్చ్ చేశారా నిజంగా చెప్పాలి. ఓకేనా? మనకి మొదటిగా పంపించారు శ్యామ్ నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తరువాత గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ రాశారు రైట్ ఆన్సర్ని. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని పంపించారు రైట్ ఆన్సర్. ఇక తరువాత ఫణిరాజ్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. రాధ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. తరువాత చూద్దాం రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎం కొండారెడ్డి సిద్ధవటం కడప నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం ఐఎం ప్రకాష్ గుంటూరు అంటున్నారు రైట్ ఆన్సర్ని పంపించారు వారు. నాగమణి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం గుడ్ ఈవినింగ్ యువలయ అంటున్నారు. మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. మీరు అడిగిన ప్రశ్నకు జవాబు అంటూ రాసి పంపించారు. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రైట్ ఆన్సర్ని. తర్వాత నేదునేరి కళ్యాణ్చారి రిత్విక్ కలవకుర్తి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం మనకి పంపించారు వీరెవరంటే ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మాచారి తిప్పర్తి నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. ఇక తర్వాత వేటపాలెం దగ్గర రామనగర్ నుంచి పంపించారు బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ ఆకాశవాణి అంటున్నారు. మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీకాంతశ్రీ శ్రీనివాస్ పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్. చాలామంది రైట్ ఆన్సర్సే పంపిస్తున్నారు. ఓకే, తర్వాత కడప నుంచి వినయ్ శ్రీదేవి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత శుభ సాయంత్రం అంటున్నారు. మీకు కూడా శుభ సాయంత్రం అండి. పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత అజ్జరపు సీతారామాంజనేయమూర్తి సుశీల నర్సాపురం నుంచి. ఓకే, రైట్ ఆన్సర్. ఇక తర్వాత సుమతి ఆత్మకూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి దుర్గాడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం బి శివకుమార్ ముదిరాజ్ నంద్యాల నుంచి. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి రైట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత దేవులపల్లి హనుమంతరావు కూర్నావలి తెలంగాణ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ సిరాజ్ నెల్లూరు నుంచి. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత మా సమాధానం అంటూ రాసి పంపించారు సాయి లక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు ఎలమంచల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ వీరెవరంటే సాయి దర్శన్ నెల్లూరు నుంచి. ఓకే, రాసి పంపించారు కాకపోతే రాంగ్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుండి బి విజయకుమార్ రెడ్డి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. గుడ్ ఈవినింగ్ చెప్తున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీరు రాశారు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మ్యాథ్స్ మ్యామ్ అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లతా ఉయ్యూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లతా. తర్వాత భాస్కర్ని సత్యనారాయణ అరుణకుమారి ఒంగోలు నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ గుండుగొలను కనకళ్ళ రమేష్ రామ్మోజీ ఫ్యామిలీ మెంబర్స్ రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ అంటారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుని వెంటనే వచ్చేస్తాను.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వెల్కమ్ బ్యాక్ టు యువలయ. తర్వాత మనకి ఆన్సర్స్ పంపించారు కె శ్రీనివాస్, వీరు గుంటూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరంటే ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందకాయపల్లె గ్రామం నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ నాగేంద్రప్ప ఉడేవు కర్ణాటక నుంచి రాశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. భద్రాద్రి కొత్తగూడెం రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. ఆకురా

రామకృష్ణ రాజలక్ష్మి చిన్నామిరన్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వీరెవరంటే వేల్పూరి పృథ్వీ మోహన్ కైకలూరు నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రాతుల్లా కామారెడ్డి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి రాశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, కుంచి రామ్మూర్తి కుంచుమానిపేట నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ని నేను అడిగాను. ప్రపంచంలో చీమలు లేని ఏకైక ఖండం అని అడిగా, ఓకేనా. తర్వాత చూద్దాం, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ ఫ్యామిలీ మెంబర్స్ రాశారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఆదిలాబాద్ జిల్లా బౌద్ధ్ పొత్సర గ్రామం నుండి కొట్టూరి లక్ష్మణ్ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత చూద్దాం, ఓకే, వరగంట బదరి విశాల నెల్లూరు నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ని. అందరికీ నమస్తే అంటున్నారు, మీకు కూడా నమస్తే అండి. ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ చూద్దాం, మార్కాపురం శివాజీ నగర్ నుండి టైలర్ మస్సన్ వాలి ఫాతిమా పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత వీరు ఓకే, వెలవర్తిపాటి సత్యనారాయణ అండ్ జయలక్ష్మి రాశారు, సికింద్రాబాద్ నుంచి. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, రాచర్ల సుబ్రహ్మణ్యం సర్పల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత డాక్టర్ ఏ రాధాకృష్ణమూర్తి లక్ష్మి గుంటూరు నుంచి రాసి పంపించారు, ఓకేనండి. రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, రైట్. తర్వాత చూద్దాం, కమల ఏసుపాదం ఈ రాశారు ఒంగోలు నుంచి. అయితే రాశారు, రైట్ ఆన్సరే, కాకపోతే ఖండం పేరు చెప్తే చాలు, ఓకేనా. నెక్స్ట్ కే బ్రహ్మానందరావు ప్రసాదం పాడి నుంచి రాసి పంపించారు, ఓకే, రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. మంచిర్యాల నుంచి చంద్రమౌళి పద్మరాణి రాశారు, రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, బిట్రా వీరామోహన్ రావు నిర్మలాదేవి వీరు రాజోల్ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రాశారు, రైట్ ఆన్సర్ని. ఆర్ఎస్వి నరసింహరావు చించినాడు నుంచి రాశారు, రైట్ ఆన్సర్. తర్వాత హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత పాలెంపోలే అలగడ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు, అందరు కలిసి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ని. సోమనాథన్ జనార్దన్ రావు నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి, మ్యాథ్స్ మేడం అంటున్నారు వీరు. కడప నుంచి వినయ్ రాశారు, కాకపోతే ఆన్సర్ అయితే రాయలేదు, ఓకేనండి. చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఎవరు రాశారంటే శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. వీరు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి రాశారు, కాకపోతే 4 లైన్లు రాశారు. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు అనుకుంటున్నాను అన్నారు, రైట్ ఆన్సర్ అనుకున్నారు మీరు. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి రాశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని రాశారు, రైట్ ఆన్సర్ని. తర్వాత సాయి దర్శన్ నెల్లూరు నుంచి, ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ పంపించారు ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ వెంకటేష్ పాపినేని పాలెం నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత అజ్జరపు సీతారామాంజనేయమూర్తి సుశీల పంపించారు కదా ఇందాక, రైట్ ఆన్సర్ని, ఓకేనండి. ఇక తర్వాత చూద్దాం, హనుమంతు ఒంగోలు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఓకేనండి, ప్రపంచంలోనే చీమలు లేని ఏకైక ఖండం ఏది అని అడిగాను, దానికి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఇంకొకరు పంపించారు. చూద్దాం, దేవరాజు గట్టు నుంచి సాల్మన్ రాజు ఇస్మాయిల్ బై ఫ్యామిలీ మెంబర్స్ రాశారు, రైట్ ఆన్సర్ని. ఆన్సర్ ఏంటంటే అంటార్కిటిక, ఇక్కడ విపరీతమైన చలి, ద్రవ రూపంలో నీరు, మొక్కలు లేకపోవడం వల్ల చీమలు ఇక్కడ మనుగడ సాగించలేవు, జీవించలేవు. ఓకేనండి, చాలామంది రైట్ ఆన్సర్ రాసి పంపించారు, అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక పెన్ను పేపర్ తీసుకోండి, మీకోసం ఒక లెక్క కాదు కానీ అటువంటిదే అడుగుతాను, ఈ ఆన్సర్ ఎవరు కరెక్ట్గా చెప్తారో చూద్దాం, ఓకేనా. రాయండి, హిమాలయాలు, ఆండీస్ పర్వతాలు, పశ్చిమ కనుమలు, ఆరావళి పర్వతాలు, ఓకేనా. హిమాలయాలు, ఆండీస్ పర్వతాలు, పశ్చిమ కనుమలు, ఆరావళి పర్వతాలు, వీటిలో భిన్నమైనది ఏది, డిఫరెంట్గా ఉన్నది ఏది, ఓకేనా అండి, తెలుసా వీటి గురించి కొంచెం ఏదైనా. హిమాలయాలు, ఆండీస్ పర్వతాలు, పశ్చిమ కనుమలు.

ఆరావళి పర్వతాలు, వీటిలో భిన్నమైనది ఏది? ఈ ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే కనుక వెంటనే సెండ్ చేయండి 0862424888 నెంబర్కి. మనకి పంపించారు, చూద్దాం, పంపించండి ఆన్సర్ని. హిమాలయాలు, ఆండీస్ పర్వతాలు, పశ్చిమ కనుమలు, ఆరావళి పర్వతాలు, వీటిలో భిన్నమైనది ఏది అని అడిగాను. ఆన్సర్ తెలిస్తే వెంటనే సెండ్ చేయండి.

ఓకే, ఆన్సర్స్ పంపిస్తున్నారు, చూద్దాం. ఆయన ప్రకాష్ గుంటూరు నుంచి అంటే రాసి పంపించారు ఆన్సర్ని, కాకపోతే రాంగ్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, శ్యామ్ నెల్లూరు నుంచి రాశారు, ఓకే రైట్ ఆన్సర్. ఎందుకో కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి తెలిస్తే. పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రాసి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ తీశారు. తర్వాత చూద్దాం, భాస్కర్ని సత్యనారాయణ అరుణకుమారి ఒంగోలు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత రాసి పంపించారు వరగంటి బదిరి విశాల నెల్లూరు నుంచి, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాశారు. మీరు రాశారు కానీ రెండు కలిపి రాశారు, ఎందుకో మరి? ఆన్సర్ తెలిస్తే రాయండి, మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే మీకు తెలిసింది రాయండి ఆన్సర్, ఓకేనా? అది కరెక్టా అది రాంగా అనేది తర్వాత విషయం, ముందు ఆన్సర్ చేయండి. తర్వాత చూద్దాం, రాసి పంపించారు ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నమరం నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. బి శివకుమార్ ముదిరాజ్ నంద్యాల నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. తర్వాత సుమతి ఆత్మకూరు నుంచి పంపించారు, వీరు రాసి పంపించారు, కాకపోతే మీరు రాసింది కరెక్టే కానీ ఇక్కడ మాత్రం అది రాంగ్. తర్వాత చూద్దాం, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రాశారు, రైట్ ఆన్సర్ని. తర్వాత రాచెల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ శ్రీరాజు నెల్లూరు నుంచి రాశారు, కాకపోతే నాకు కొంచెం అర్థం కావట్లేదు. నెక్స్ట్ చూద్దాం, అర్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా రాశారు, రైట్ ఆన్సర్ని. తర్వాత బిట్రా వీరమోహన్ రావు నిర్మలాదేవి రాజోల్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత కడప నుంచి వినయ్ శైలజ పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ నాగమణి ఒంగోలు నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత సాయి దర్శన్ నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. వరగంటి బదిరి విశాల నెల్లూరు నుంచి ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు, వెరీ గుడ్ అండి. రాధ కమ్మ నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరువల్లంక నుంచి రాసి పంపించారు, అయితే రాశారు కానీ ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్, చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ ఆన్సర్ అది రాంగ్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. వైసెహెజ్ డేవిడ్ దొనకొండ నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. కాకపోతే ఇక్కడ మాత్రం అది రాంగ్ ఆన్సర్. దేవులపల్లి హనుమంతరావు ఖమ్మం నుంచి రాసి పంపించారు, కూర్నావలి కూడా ఉన్నారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, ఎలమంచల్ నుండి సాయికృష్ణ సమాధానం అంటూ రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నాభరణ నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత హనుమంతు ఒంగోలు నుంచి ఇప్పుడు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ చూద్దాం, ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం పొత్సర నుండి కొట్టూరి లక్ష్మణ్ రాసి పంపించారు, వెరీ గుడ్ అండి. ఎక్స్ప్లెయిన్ చేశారు, సూపర్ ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్ని. తర్వాత వీరు వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీకాంశ్రీ శ్రీనివాస్ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు షేక్ మహబూబ్ సుబాని గుంటూరు నుంచి. హిమాలయాలు, ఆండీస్ పర్వతాలు, పశ్చిమ కనుమలు, ఆరావళి పర్వతాలు, వీటిలో భిన్నమైనది ఏది? ఓకేనా, ఇక తర్వాత చూద్దాం. మనకి పంపించారు పాలెంపల్లి, అళగడ్డ, నంద్యాల జిల్లా, అహోబిలం, వెంకటేశ్వర, లక్ష్మి, వీరంతా కలిసి రాసి పంపించారు. కాకపోతే రైట్ ఆన్సర్ రాశారు, ఓకేనండి రైట్ ఆన్సర్. తర్వాత ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి రైట్ ఆన్సర్. కె బ్రహ్మానందరావు ప్రసాదంపాడు నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాంగ్ ఆన్సర్. తర్వాత అనంతపురం నుంచి అనురాధ రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ మొహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రాతుల్లా కామారెడ్డి నుంచి రాంగ్ ఆన్సర్.

నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత మిడతల రామ్మూర్తి వరవకొండ నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వీరు లతా ఉయ్యూరు నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఎవరంటే గుండుగలను మద్దుల శ్రీనివాస్ బాబు సత్యనారాయణ రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, మధుసూదన్ రెడ్డి పాపినేని పాలెం నుంచి రాంగ్ ఆన్సర్. వీరు డిలీట్ చేశారు మాణిక్యాలరావు దుర్గాడ నుంచి. ఓకే, ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. తర్వాత జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి రాశారు, కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. ఇక్కడ మాత్రం మీకు ట్విస్ట్ ఈ ప్రశ్నలో అర్థమయ్యి అర్థం కానట్టు ఉండి ఉన్నది, అందుకే అలాంటి ట్విస్ట్ ప్రశ్న వేశాను, కాకపోతే రాంగ్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, సాయి దర్శన్ నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. వీరు ఎవరంటే పండ లలితాదేవి బాపట్ల నుంచి రాశారు. ఓకే, కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. ఏమంటారు, ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన్ చిరువల్ లంక నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు, రాంగ్ ఆన్సర్ని. తరువాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఓకేనండి. తర్వాత వీరు ఎవరంటే కడప నుంచి వినయ్ శైలజ పంపించారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత మల్లవరం నుండి జయంతి ప్రశాంతి, ఓకే సమాధానం అంటూ రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే వీరు దేవరాజు గట్టు నుంచి సాల్మన్ రాజు, ఇస్మాయిల్ బాయ్, జాకిర్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాసి పంపించారు. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, నారాయణ విఎన్ మూర్తి శ్రీదేవి లక్కవరం మేలూరు జిల్లా నుంచి పంపించారు. ఓకే, కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగుంది. ఇక్కడ మాత్రం అది రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, ధవళ లక్ష్మీ నరసింహారావు నర్సాపురం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ మంచిర్యాల నుంచి చంద్రమగళి పద్మరాణి, రైట్ ఆన్సర్. ఇంకెవరు పంపించారు అంటే నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి పంపించారు. ఫస్ట్ ప్రశ్నకి రైట్ ఆన్సర్ చేశారు, రెండో ప్రశ్నకి రాంగ్ ఆన్సర్ చేశారు. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. ఇక తర్వాత మనకి పంపించారు వేలవర్తిపాటి సత్యనారాయణ అండ్ జయలక్ష్మి సికింద్రాబాద్ నుంచి, రైట్ ఆన్సర్ని. చూద్దాం, కారంచేడు మండలం తెలగపాలెం నుండి వెంకటేశ్వర్ల రెడ్డి జ్యోతి పంపించారు, అయితే ఆన్సర్ అయితే పంపించలేదు, వారి పేర్లు మాత్రం రాశారు. ఓకే నేను ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. తర్వాత మిడతల రామ్మూర్తి ఎవరకొండ నుంచి రైట్ ఆన్సర్ చేశారు, లతా సుహాస్ హోస్కోట్ నుంచి రాంగ్ ఆన్సర్. తర్వాత ఓకే, బాపట్ల నుంచి లలితాదేవి పండ లలితాదేవి, ఓకేనండి రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, సుమతి ఆత్మకూరు నంద్యాల నుంచి పంపించారు, ఓకే ఎక్స్ప్లెయిన్ వెరీ గుడ్గా చేశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. మీ అందరికీ నేను కొంచెం ట్విస్ట్ ప్రశ్న అడిగినట్టున్నా, ఏమంటారు. తర్వాత హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, టైప్ చేస్తాను, తొందరగా టైప్ చేసి పంపించండి. ఎం ప్రతాప్ పైటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ మాణిక్యాలరావు సత్యవతి దుర్గాడ నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు వీరు. మహబూబ్ సుభాని గుంటూరు నుంచి చెప్పాను కదా, ప్రశ్న కూడా మీకు చెప్పాను, మీరు రాశారు ఆన్సర్ని, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు ఇందాక. ట్రై చేయండి. హిమాలయాలు, ఆండీస్ పర్వతాలు, పశ్చిమ కనుమలు, ఆరావళి పర్వతాలు, వీటిలో భిన్నమైనది ఏది? అనంతపురం నుంచి అనురాధ పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, వీరు ఎవరంటే గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అని. గణపరూప మల్లేశ్వరరావు శాంభవి పులూరు గ్రామం నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరువల్ లంక నుంచి, ఓకేనండి రైట్ ఆన్సర్. తర్వాత శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మచారి వీరు తిప్పర్తి నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నేదనూరి కళ్యాణ్చారి రుత్విక్ కల్వకుర్తి నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్, రాంగ్ ఆన్సర్. తర్వాత వీరు ఎం ప్రతాప్ ఐటీఎస్ జంక్షన్ నుంచి మళ్ళీ పంపించారు, ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నెక్స్ట్ చూద్దాం, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే హాయ్ అంటున్నారు, మీకు కూడా

హాయ్ అండి, ఐఎమ్ సుధా రాణి, సత్తుపల్లి నుంచి. రాంగ్ ఆన్సర్ చేశారు సుధారాణి. మీరు ట్రై చేయండి, కొంచెం డిఫరెంట్గా ఉన్నది ఏది నాలుగిట్లో అని అడిగాను. ఓకేనండి, ఏ తర్వాత చూద్దాం. ఏమి ట్విస్ట్ లేదు మేడం అన్నారు. అసలు ప్రశ్నలోనే సమాధానం ఉందని రాశారు వరగంటి బదిరి విషయాల నెల్లూరు నుంచి. ఓకే అండి, రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత లత ఉయ్యూరు నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం రాంపూర్ నుంచి కట్ల సతీష్ సుమలత రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని రాశారు రాంగ్ ఆన్సర్ని. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. రమేష్ వర్మ నంద్యాల జిల్లా నుంచి రాశారు బంగాళాఖాతం అని రాశారు. నేను ప్రశ్నలు అదేమీ అడగలేదు, మీరు రాశారు మరి బంగాళాఖాతం అని. ఇక తర్వాత చూద్దాం, బి శివకుమార్ ముదిరాజ్ నంద్యాల నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత నెదునూరి కళ్యాణ్ చారి రుత్విక్ కల్వకుర్తి నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి పంపించారు రాంగ్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మచారి తిప్పర్తి నుంచి రాశారు, వెరీ గుడ్ అండి, ఇప్పుడు కరెక్ట్గా ఆన్సర్ రాసి పంపించారు. కడప నుంచి వినయ్ శైలజ రాశారు రాంగ్ ఆన్సర్ని. ఇక తర్వాత సాయి దర్శన్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత చూద్దాం, మధుసూదన్ రెడ్డి పాపినేనిపాల నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ని ఇప్పుడు. తర్వాత చూద్దాం, మనకి పంపించారు కేశవరావు పంపించారు, వారి పేరు మాత్రమే పంపించారు, ఆన్సర్ అయితే పంపించలేదు, ఊరి పేరు అయితే కూడా పంపించలేదు. ట్రై చేయండి. తర్వాత చూద్దాం, ధవళ లక్ష్మీ నరసింహారావు నర్సాపురం నుంచి రాసి పంపించారు, రెండు ఆన్సర్లు రాసి పంపించారు. మీరు ఈ నాలుగిట్లో డిఫరెంట్గా ఉన్నది ఏదో ఒకటే చెప్పండి. ఓకేనండి, తర్వాత చూద్దాం, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల ఇప్పుడు పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందకాయపల్లె గ్రామం నుంచి రాశారు, వీరు కూడా రెండు ఆన్సర్లు రాసి పంపించారు, కాకపోతే రెండు రాంగ్ ఆన్సర్లు రాశారు. నేను అడిగాను ప్రశ్న, ఇంకొకరు పంపించారు చూద్దాం. కడప నుంచి వినయ్ శ్రీదేవి పంపించారు, ట్రై చేశారు వీరు, రైట్ ఆన్సర్ని. ఓకేనండి, వెరీ గుడ్. హిమాలయాలు, ఆండీస్ పర్వతాలు, పశ్చిమ కనుమలు, ఆరావళి పర్వతాలు, వీరెవరంటే కేశవరావు ఎక్కడి నుంచి అయితే పంపించలేదు, కాకపోతే ఆన్సర్ రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం, చిలక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ని. తర్వాత అంజన్ దేశిరెడ్డిపల్లి నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం, ఎం నరసింహం నెల్లూరు నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి రాసి పంపించారు, ఇప్పుడు రైట్ ఆన్సర్ని. కొంతమంది పంపిస్తున్నారు చూద్దాం, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబ్బాని పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత పండా లలితాదేవి బాపట్ల నుంచి, వెరీ గుడ్ అండి, ఇప్పుడు మీరు ట్రై చేశారు రైట్ ఆన్సర్ని, వెరీ గుడ్. తర్వాత సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. హిమాలయాలు, ఆండీస్ పర్వతాలు, పశ్చిమ కనుమలు, ఆరావళి పర్వతాలు, వీటిలో భిన్నమైనది ఏది అని అడిగాను. భిన్నమైనది ఏది అంటే పశ్చిమ కనుమలు, వెస్టర్న్ ఘాట్స్. మిగతా మూడు పర్వతాలు అది ఎక్కడ ఉన్నాయి అనేది నేను ప్రశ్నలో అడగలేదు, కాకపోతే చాలామంది ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్. పశ్చిమ కనుమలు అనేవి కొండ ప్రాంతం కాబట్టి ఇది వీటిల్లో అది పర్వతాలు, ఇది కొండల ప్రాంతం, ఇది డిఫరెంట్గా ఉన్నది. ఓకేనండి, అందరికీ కంగ్రాచులేషన్స్. కాకపోతే ఇంకా పంపిస్తున్నారు, ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు, అత్తిలి కేశవరావు అత్తిలి నుంచి, ఓకేనండి, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి మాధవి ఎలమంచుల నుంచి అంటార్కిటిక ఫస్ట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ రాసి పంపించారు, రెండోది అయితే రాసి పంపించలేదు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబ్బాని పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకేనండి, ఇక మూడో ప్రశ్నల్లోకి వెళ్ళిపోద్దామా? ఓకే, ఇది కూడా లెక్కల ప్రశ్న అడగనా, ఏమంటారు? ఓకే, రాసుకోండి. ఇది తెలుగు వ్యాకరణానికి సంబంధించిన ప్రశ్న, చాలా ఈజీనే. విద్యార్థులు పాఠశాలకు వెళ్ళారు, ఓకేనా, విద్యార్థులు పాఠశాలకు వెళ్ళారు. ఈ వాక్యంలో కర్త క్రియ అంటే సబ్జెక్టు యాక్షన్ వెర్బ్ ఏవి? విద్యార్థులు పాఠశాలకు వెళ్ళారు, ఈ వాక్యంలో కర్త క్రియ ఏవి? తెలిస్తే రాసి పంపించండి. 0866-2488-12 నెంబర్కి. విద్యార్థులు పాఠశాలకు వెళ్ళారు, ఈ వాక్యంలో కర్త క్రియ ఏవి? తెలిస్తే రాసి పంపించండి. తెలుగు వ్యాకరణానికి సంబంధించిన ప్రశ్న ఇది. ఆన్సర్ని 0866-2488-12 నెంబర్కి పంపించండి. విద్యార్థులు పాఠశాలకు వెళ్ళారు, ఈ వాక్యంలో
కర్తక్రియ.

ఏవి మనకి చాలామంది ఆన్సర్స్ రాసి పంపిస్తున్నారు, చూద్దాం. టైప్ చేస్తున్నారు మరి. ఓకే, నేను రెండు అడిగాను. ఏంటి వాక్యంలో కర్త క్రియ రెండు రాసి పంపించండి. ఓకేనా? ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, మనకి పంపించారు కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత ఇంకెవరు పంపించారంటే, కారంచేడు మండలం తెలగపాలె నుండి పంపించారు వెంకటేశ్వర రెడ్డి జ్యోతి. అయితే ఏమి ఆన్సర్ అయితే పంపించలేదు. ఇందాక కూడా వీరు వారి పేర్లు మాత్రమే రాశారు, ఆన్సర్స్ అయితే వారు సెండ్ చేయట్లేదు. మనకు పంపించారు శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ని. తర్వాత రాధా కమ్మ నుంచి. ఓకే, రైట్ ఆన్సర్. రాధాప్రకాష్ కమ్మ నుంచి రైట్ ఆన్సర్. ప్రశ్న ఈజీగా ఉన్నదా? తర్వాత ప్రియా. ఓకే, పంపినవారు సాయికృష్ణ ప్రియానండి, వేలమంచల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నామిరన్ నుంచి పంపించారు. ఓకే ఓకే, వెరీ గుడ్, సూపర్గా రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వారు. తర్వాత సుమతి ఆత్మకూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఫణిరాజ్ నెల్లూరు నుంచి రాశారు. ఓకే, రైట్ ఆన్సర్ని. తర్వాత పండా లలితాదేవి శ్రీధర్ బాబు వీరు బాపట్ల నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, గణపవరపు మల్లేశ్వరరావు శాంభవి ఉప్పులూరు నుంచి రాసి పంపించారు, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. తర్వాత ఆర్ఎన్విఎన్ మూర్తి శ్రీదేవి ఏలూరు నుంచి రాశారు. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరువల్లంక నుంచి పంపించారు. ఓకే, కాకపోతే ఒకటే రైట్ ఆన్సర్ ఉన్నది దానిలో. ఓకేనా? ఇంకో ట్రై చేశారు, వెరీ గుడ్ అండి. తర్వాత వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీకాశ్రీ శ్రీనివాస్ రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ని. ఇంకా తర్వాత చూద్దాం, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, కే శ్రీనివాస్ గుంటూరు నుంచి రాశారు. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత మనకి పంపించారు వరగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, వీరెవరంటే మనకి రాసింది మహమ్మద్ ఎనేదుల్లా కామారెడ్డి నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, భాస్కరని సత్యనారాయణ అరుణకుమారి ఒంగోలు నుంచి రాశారు, రైట్ ఆన్సర్. ఇంకా తర్వాత వీరెవరంటే సుధారాణి పంపించారు, వీరు సత్తుపల్లి నుంచి. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఇంకెవరంటే రాసి పంపించారు మనకి చూద్దాం, సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. ఈజీగా ఉందా ప్రశ్న? భద్రాద్రి కొత్తగూడెం రాంపురం చిట్ల సతీష్ సుమలత. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా ఎవరు పంపించారంటే నాగమణి ఒంగోలు నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వీరు ఎవరంటే కడప నుంచి వినయ్ రాశారు, వినయ్ శైలజ పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా పంపించారు, రైట్ ఆన్సర్. ఇంకా పంపిస్తున్నారు మనకి, రైట్ ఆన్సర్ కాదో చూద్దాం. బి శివకుమార్ వీరు నంద్యాల నుంచి రాసి పంపించారు. అయితే విద్యార్థులు పాఠశాలకు వెళ్ళారు, కర్త క్రియ రెండే అడిగాను నేను. ఓకేనా? రైట్ ఆన్సర్ కొంత వరకు రైట్ ఆన్సర్ రాశారు మీరు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ వరంగల్ జిల్లా ఎల్బి నగర్ నుంచి ఊర్మిళ సతీష్ పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత ఆర్ఎన్విఎన్ మూర్తి శ్రీదేవి లక్కవరం ఏలూరు నుంచి పంపించారు. ఓకేనండి, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, శేషసాయి రోహా నెల్లూరు నుంచి రాశారు, గుడ్ ఈవినింగ్ అంటున్నారు. మీకు కూడా గుడ్ ఈవినింగ్ అయితే ఆన్సర్ అయితే ఏం రాసి పంపించలేదు మీరు. తర్వాత మంచిర్యాల నుంచి చంద్రమొగలి పద్మరాణి పంపించారు, రైట్ ఆన్సర్ని. అనంతపురం నుంచి అనురాధ రాశారు. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు, సూపర్గా ఉందండి. తర్వాత మళ్ళీ పంపించారు మనకి వేలవర్తిపాటి సత్యనారాయణ అండ్ జయలక్ష్మి సికింద్రాబాద్ నుంచి రాశారు. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. మాణిక్యాలరావు సత్యవతి దుర్గాడ్ నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, కొత్తగూడెం నుంచి సరోజిని మాయా రాజేశం వీరు పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, కే బ్రహ్మానందరావు ప్రసాదం పాడు నుంచి. ఓకే, రైట్ ఆన్సర్. ఒకళ్ళు కూడా వీళ్ళు రాంగ్ అని ఎక్కడ నేను చదవలేకపోతున్నాను, అందరూ రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఏమంటారు, హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్.

ప్రియా రాశారు రైట్ ఆన్సర్ ని. నెక్స్ట్ చెన్నకేశ్వరరావు అత్తిల నుంచి రాశారు. ఓకే రైట్ ఆన్సర్, నెక్స్ట్ చూద్దాం. మహేంద్ర తెనాలి నుంచి, మహేంద్ర ఇప్పుడు మూడో ప్రశ్నలో జాయిన్ అయ్యారు మీరు, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఇక తర్వాత చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి రాశారు, ఒకటే ఆన్సర్ రాశారు. ఓకేనండి, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, లత ఉయ్యూరు నుంచి రాసి పంపించారు. ఓకే రైట్ ఆన్సర్ రాశారు వీరు, వెరీ గుడ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగుంది. దిస్ ఇస్ సీతా కళ్యాణి ఫ్రమ్ హిల్ కాలనీ నాగార్జున సాగర్ అంటూ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం, వీరెవరంటే ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రాశారు. ఓకే ఓకే రైట్ ఆన్సర్. ఇక తర్వాత పాలెంపోలే అలగడ నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి వీరంతా కలిసి రాసి పంపించారు. ఓకే రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ కాసుల పద్మ గుంటూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత మనకి పంపించారు ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, పొత్సార నుండి కొట్టూరి లక్ష్మణ్ రాసి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రాశారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత కారంచేడు మండలం తెలకపాలె నుండి వెంకటేశ్వర రెడ్డి జ్యోతి ఇప్పటికి పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకేనండి వెరీ గుడ్. తర్వాత చూద్దాం, గణపవరపు మల్లేశ్వరరావు శాంభవి ఉప్పులూరు గ్రామం నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. షబీనా కురబల్ల కోట అక్కడి నుంచి రాసి పంపించారు వీరు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుంచి రాశారు. ఓకే రైట్ ఆన్సర్. తర్వాత ఈరోజు హాలిడే కదా, ఎలా పంపించారు అని అడుగుతున్నారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్ళారు అనేది ఆ ప్రశ్నకి మీరు ఇది రాసి పంపించారు. ఓకే రెండు వెరీ గుడ్, బాగుంది మీ లాజిక్. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నుంచి రాశారు, బాగుందండి వెరీ గుడ్. తర్వాత జాబా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ వీరు ఎవరంటే మధు సీత వీరు ఎక్కడి నుంచి, జయశ్రీ ఎక్కడి నుంచి అయితే మరి తెలియటలేదు, కాకపోతే రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నెక్స్ట్ చూద్దాం, మనకి రాసి పంపించారు భారతి కిషోర్ అనంతపురం నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి, బాగున్నారా అంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం, తాళ్ళూరు శ్రీనివాస చక్రవర్తి మాధవి ఎలమంచల్ నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. క్వశ్చన్ వినలేదు మరొకసారి అని అడుగుతున్నారు వారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్ళారు, ఈ వాక్యంలో కర్త క్రియ ఏవి, సబ్జెక్టు యాక్షన్ అంటే వెర్బు ఏది? ఓకేనండి, తెలిస్తే రాసి పంపించండి. తర్వాత చూద్దాం, దేవరాజు గట్టు నుంచి అక్కడ నుంచి సాల్మన్ రాజు ఇస్మాయిల్ బాయ్ జాకిర్ బాయ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాసి పంపించారు, కాకపోతే రైట్ ఆన్సర్ రాశారు. ఇక నెక్స్ట్ చూద్దాం, మనకి పంపించారు వీరు హనుమంతు ఒంగోలు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్ రాశారు. ఇక తర్వాత చూద్దాం, ఎం సుజాత నెల్లూరు నుంచి, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి, వీరు నెల్లూరు నుంచి మేరీ సుచిత్రనా, ఓకే కాకపోతే మీరేమి ఆన్సర్ రాయలేదు, ఓకే తెలిస్తే రాసి పంపించండి. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు బాపట్ల నుంచి కంచిభట్ల జస్వంత్ సమీర దుర్గాలక్ష్మి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకేనండి, ఇంకా ఎవరన్నా రాసి పంపిస్తారా? విద్యార్థులు పాఠశాలకు వెళ్ళారు, ఈ వాక్యంలో కర్త క్రియ ఏవి? ఓకేనా, తెలిస్తే రాసి పంపించండి 0868 2488 8 1 2 నెంబర్కి.

చూద్దాం. ధవళ లక్ష్మీ నరసింహారావు నర్సాపురం నుంచి రాశారు. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. కడప నుంచి వినయ్ అడుగుతున్నారు, గుడ్ ఈవినింగ్ అంటున్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి, బాగున్నారా అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకేనండి, అయితే నేను ఇక ఆన్సర్ చెప్పేస్తాను. విద్యార్థులు పాఠశాలకు వెళ్ళారు, ఈ వాక్యంలో కర్త క్రియ ఏవి అని అడిగాను. విద్యార్థులు కర్త అంటే సబ్జెక్ట్, వెళ్ళారు అంటే క్రియ యాక్షన్ జరిగిందని. ఇక ఇంకొకరు పంపించారు, వీరంటే లాస్ట్గా పంపించారు మనకి పివై విజయశేఖర్ రెడ్డి నంద్యాల నుంచి, లాస్ట్గా పార్టిసిపేట్ చేశారు వీరు. ఓకే, గుడ్ ఈవినింగ్ అంటున్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఇక వీరు ఎవరంటే మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి, ఇప్పుడు ఇందాక క్వశ్చన్ వినలేదు అన్నారు, ఇప్పుడు రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకే వెరీ గుడ్. ఇదండి నేను ఆన్సర్ అయితే చెప్పేశాను, విద్యార్థులు కర్త వెళ్ళారు అనేది క్రియ యాక్షన్ జరిగింది అనేది. మీకోసం ఒక పాట వినిపిస్తాను, ఇష్క్ చిత్రానికి అద్నాన్ సమీ నిత్యామీ నేను పాడిన పాట.

0: వెల్కమ్ బ్యాక్ టు యోలయ. మనకి ఇంకా ఇద్దరు శ్రోతలు పంపించారు. ఎన్నం అడుగు నుంచి చెబ్రోలు మనోజ్, ధనోజ్ రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత సాగి మౌనిక, సందీప్ వర్మ హైదరాబాద్ బాచుపల్లి నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకేనండి, ఇదండి ఈనాటి యువలయ. రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఫిలిం గీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా విందాం తెల్ల గులాబీలు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన గోపీ గీతం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: ఫిలిం గీతాల్లో తర్వాత విందాం. కొండవీటి దొంగ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరు గీతం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం 1942 ఎ లవ్ స్టోరీ చిత్రానికి కుమార్ సాను పాడిన జావేద్ అఖ్తర్ గీతం.

హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువవాణి. వనమహోత్సవంలో ఇవాళ 5వ రోజు సందర్భంగా వనమహోత్సవం గురించి తెలుసుకుందాం. వనమహోత్సవం ప్రతి సంవత్సరం జూలై 1 నుండి 7 వరకు భారతదేశం అంతటా జరుపుకుంటారు. ఇది 1950లో కేఎల్ మున్షి ప్రారంభించిన ఒక గొప్ప ఉద్యమం. ఈ సందర్భంగా ఈ వారంలో లక్షలాది మొక్కలు నాటబడతాయి. పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యం కాపాడటం, వాతావరణ మార్పులను ఎదుర్కోవడం వంటి ముఖ్య లక్ష్యాలను సాధించడానికి ప్రజలు, ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేస్తాయి. 1947 ఢిల్లీలో మొహందర్ సింగ్ రంధావా ఆధ్వర్యంలో మొదటి మొక్కను నాటే కార్యక్రమం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ, లేడీ మౌంట్ బటన్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. 1950లో అధికారికంగా ప్రారంభించారు. అప్పటి వ్యవసాయ మంత్రిగా ఉన్న కేఎం మున్షి ఈ వనమహోత్సవాన్ని దేశవ్యాప్తంగా

ప్రారంభించారు. ప్రతి సంవత్సరం జూలై 1 నుండి 7 వరకు వర్షాకాలం ప్రారంభం కావడంతో మొక్కలు పెరగడానికి ఇది అనువైన సమయం అని చెప్పుకోవచ్చు. ఈ వన మహోత్సవం యొక్క లక్ష్యాలు ఏంటో తెలుసుకుందాం. అఫారెస్టేషన్ అంటే అడవులను సంరక్షించడం, పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యం, ప్రజలకు అవగాహన కల్పించడం, మొక్కలను పెంచడం, చెట్ల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియచేయడం వంటివి చేస్తూ ఉంటారు. ఈ వన మహోత్సవ వారం ద్వారా జరుపుకునే కార్యక్రమాలు ఏంటో చూసుకుందాం. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామాలు, పట్టణాల్లో మొక్కలు నాటుతూ ఉంటారు. పర్యావరణంపై ప్రజలకు అవగాహన కలిగించే ర్యాలీలు చేస్తారు. పర్యావరణ ప్రదర్శనలు, డ్రాయింగ్ కాంపిటీషన్లు నిర్వహిస్తారు. పాటలు, నాటకాలు, ప్రసంగాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకుంటారు. విద్యార్థులు మొక్కలు నాటడం, పర్యావరణంపై ఎస్సే రైటింగ్ పోటీలు వంటివి పాఠశాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ వన మహోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే వాతావరణ మార్పులు, చెట్లు కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకుని వాతావరణాన్ని అనుకూలంగా చేస్తాయి. నీటి సంరక్షణ, అడవులు వర్షాన్ని ఆకర్షించి నీటి నిల్వలను పెంచుతాయి. చెట్లు గాలిని శుద్ధి చేస్తాయి, మనిషి ఆరోగ్యాన్ని కాపాడతాయి. అడవుల వల్ల మనకి ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కట్టెలు, ఔషధాలు, పండ్లు, తేనె ఇంకా ఎన్నో వనరులను అందిస్తుంది. 2025 వన మహోత్సవ థీమ్ ఏంటంటే ఓ చెట్టు అమ్మకు అంకితం 2.0, ఏక్ పేడ్ మా కే నామ్ సే 2.0గా నిర్ణయించబడింది. వన మహోత్సవం, వారోత్సవం కేవలం మొక్కలు నాటే కార్యక్రమం కాదు, ఇది ప్రకృతిని కాపాడే జాతీయ ఉద్యమం. ప్రతి మనిషి ఓ చెట్టు నాటితే రాబోయే తరాలకు పచ్చని, ఆరోగ్యకరమైన మరియు సమతుల్యమైన ప్రపంచాన్ని అందించగలుగుతాం.

మనిషి జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే శక్తివంతమైన విలువలు కృతజ్ఞత భావం మరియు మన వ్యక్తిత్వం, గ్రాటిట్యూడ్ అండ్ క్యారెక్టర్. కృతజ్ఞత అనేది మనకు సహాయం చేసిన వారిని గుర్తుంచుకోవటం, వారి పట్ల మనసారా ధన్యవాదాలు చెప్పటం. వ్యక్తిత్వం అనేది మన ఆలోచనలు, మన ప్రవర్తన, నైతిక విలువలు, ధర్మబద్ధతల సమూహం. ఈ రెండింటి సమన్వయం మనలో సానుకూల దృక్పథాన్ని పెంచి సమాజంలో గౌరవనీయ స్థానాన్ని కల్పిస్తుంది. కృతజ్ఞత మనసులో వినమ్రతను పెంచుతుంది. ఇతరుల సహాయం, దయ, ప్రేమను గుర్తుంచుకోవడం ద్వారా సంబంధాలు బలపడతాయి. కృతజ్ఞత ఉన్నవారు ఎప్పుడూ సంతోషంగా, సానుకూలంగా ఉంటారు. ఇది మనలో స్వార్థాన్ని తగ్గించి సహకారాన్ని పెంచుతుంది. తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత చూపడం ద్వారా కుటుంబ బంధాలు బలపడతాయి. గురువుల పట్ల కృతజ్ఞత చూపడం ద్వారా విద్యార్థి జీవితంలో విజయం సాధించవచ్చు. సమాజం పట్ల కృతజ్ఞత చూపడం ద్వారా సేవాభావం పెరుగుతుంది. నిజాయితీ, ధర్మబద్ధత, కరుణ, సహనం, ఇవన్నీ వ్యక్తిత్వానికి మూలాధారాలు. మంచి వ్యక్తిత్వం ఉన్నవారు ఎప్పుడూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తారు. నైతిక విలువలు మనిషిని, మనిషి ప్రవర్తనను నియంత్రిస్తుంది. సత్యం, న్యాయం, సమానత్వం వైపు నడిపిస్తాయి. వ్యక్తిత్వం ఉన్నవారు కష్ట సమయాల్లో కూడా ధైర్యంగా నిలబడతారు. కృతజ్ఞతా భావం మరియు వ్యక్తిత్వం కలిసినప్పుడే మనలో సానుకూల దృక్పథాలు ఏర్పడతాయి. సమస్యలను అవకాశాలుగా చూడగల సామర్థ్యం పెరుగుతుంది. ఇతరుల విజయాన్ని చూసి అసూయ కాకుండా ప్రేరణ పొందగలుగుతాం. సానుకూల దృక్పథం ఉన్నవారు సమాజంలో మార్పు తీసుకురాగలరు. కృతజ్ఞత, వ్యక్తిత్వం, సానుకూల దృక్పథం యొక్క సంబంధం మనలో వినమ్రతను పెంచుతుంది. వినమ్రత వ్యక్తిత్వాన్ని బలపరుస్తుంది. బలమైన వ్యక్తిత్వం సానుకూల దృక్పథాన్ని కల్పిస్తుంది. ఈ మూడు కలిసి మనిషిని సమాజానికి ఆదర్శంగా నిలబడుతుంది. మహాత్మాగాంధీ, ఆయన వ్యక్తిత్వం, వినమ్రత, కృతజ్ఞత భావం ప్రపంచానికి ఆదర్శం. స్వామి వివేకానంద, ఆయన ప్రసంగాలు సానుకూల దృక్పథానికి ప్రతీక. అబ్దుల్ కలాం, ఆయన కృతజ్ఞత భావం, నైతిక విలువలు, సానుకూల దృక్పథం యువతకు ప్రేరణ. కృతజ్ఞత మనిషి హృదయాన్ని శాంతితో నింపుతుంది. వ్యక్తిత్వం అనేది మనిషి నిజమైన సంపద. సానుకూల

దృక్పథం విజయానికి తలుపులు తెరుస్తుంది. కృతజ్ఞతాభావం, వ్యక్తిత్వం, సానుకూల దృక్పథం, నైతిక విలువలు, ఇవన్నీ మనిషి జీవితానికి ఉన్నత స్థాయిని తీసుకెళ్తాయి. కృతజ్ఞత మనలో వినమ్రతను పెంచుతుంది. వ్యక్తిత్వం మనకు గౌరవం తెస్తుంది. సానుకూల దృక్పథం మన వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని తెస్తుంది. మన విజయానికి మార్గం చూపుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ విలువలను తమ జీవితంలో ఆచరించి సమాజానికి ఆదర్శంగా నిలవాలి. ఇప్పుడు చిత్రగీతం వింటారు.

శరీర సానుకూలత, బాడీ పాజిటివిటీ అండ్ హెల్త్ హ్యాబిట్స్, ఆరోగ్యకరమైన అలవాట్లు. ప్రతి వ్యక్తి శరీరం ప్రత్యేకం. అందం, ఆకారం, రంగు, బరువు అన్నీ వేర్వేరు. ఈ భిన్నత్వాన్ని గౌరవించడం, ప్రేమించడం, అంగీకరించడం అనేది శరీర సానుకూలత. అదే సమయంలో ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఆహారపు అలవాట్లు మరియు వ్యాయామం తప్పనిసరి. శరీర సానుకూలత యొక్క భావన ప్రతి శరీరం యొక్క ప్రత్యేకత వేరు. దాన్ని పోల్చుకోకుండా మనం మన దారిలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

మీడియా ప్రకటనలు ఒకే రకమైన అందాన్ని చూపించడం వల్ల సామాజిక ఒత్తిడి ఉంటుంది. శరీరాన్ని ప్రేమించడం వల్ల మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లలో సమతుల ఆహారం అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, ఫైబర్స్ సమతుల్యంగా ఉండాలి. ప్రకృతి సిద్ధమైన ఆహారం అంటే పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, పప్పులు వంటివి తినాలి. జంక్ ఫుడ్ తగ్గించాలి. అధిక కొవ్వు పదార్థాలు, షుగర్, సాల్ట్ ఉన్న ఆహారం తగ్గించాలి. రోజుకు కనీసం 8 గ్లాసులు నీళ్లు తాగాలి. సమయానికి భోజనం చేయాలి. ఎక్కువ విరామాలు లేకుండా తినేలా చూసుకోవాలి. రోజువారీ వ్యాయామం మరియు నడక, యోగా, సైక్లింగ్, స్విమ్మింగ్ చేస్తూ ఉండాలి. వ్యాయామం ద్వారా శరీర బరువు నియంత్రణ చేసుకోవచ్చు. వ్యాయామం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మన గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది. యోగా, మెడిటేషన్ ద్వారా ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. శరీరానికి శక్తి, కండరాల బలం, స్థైర్యం పెరుగుతాయి. శరీర సానుకూలత మరియు ఆరోగ్యకరమైన అలవాట్ల మధ్య ఉన్న సంబంధం ఏంటంటే, ఆరోగ్యకరమైన అలవాట్లు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. శరీర సానుకూలతను అంగీకరించే సమాజం ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహిస్తుంది. శరీర సానుకూలత సానుకూల ఆలోచనలకు దారితీస్తుంది. రోజుకు 7 నుండి 8 గంటల నిద్ర తప్పనిసరి. సమయానికి భోజనం, వ్యాయామం, నిద్ర, విశ్రాంతి అందేలా చూసుకోవాలి. మన చిన్న చిన్న అలవాట్ల మార్పు పెద్ద ఫలితాలను చూపిస్తాయి. ఫిట్నెస్ యాప్స్, డైట్ ట్రాకర్, జిమ్ వంటి సాంకేతిక వినియోగం చేస్తూ ఉండాలి. మీడియా ప్రభావం శరీర సానుకూలతలను ప్రోత్సహించే ప్రచారాలు చేస్తుంటాయి. పిల్లలకు ఆరోగ్యకరమైన అలవాట్లు పాఠశాలల్లో నేర్పాలి. కుటుంబం యొక్క ప్రోత్సాహం కూడా చాలా అవసరం. శరీర సానుకూలత అనేది మన శరీరాన్ని ప్రేమించడం, అంగీకరించడం. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, మానసిక ప్రశాంతత, సమాజపు సహకారం అన్నీ కలిపి మన జీవితాన్ని సంతోషకరంగా, ఆరోగ్యంగా మారుస్తాయి. ఇప్పుడు ఓ చిత్రగీతం వింటారు.

మనిషి చరిత్రలో ప్రతి సాంకేతిక విప్లవం కొత్త అవకాశాలను తెచ్చింది, అలానే కొన్ని భయాలను కూడా. కరెంట్, ఇంటర్నెట్, కంప్యూటర్, మొబైల్ ఫోన్స్, ఇవన్నీ మొదట్లో అనుమానాలు కలిగించాయి, కానీ తర్వాత సమాజాన్ని పూర్తిగా మార్చేశాయి. ఇప్పుడు అదే స్థాయిలో పోటీగా వస్తుంది ఈ కృత్రిమ మేధస్సు, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది మనిషి ఆలోచనలను, నిర్ణయాలను, సృజనాత్మకతను అనుసరించే శక్తి కలిగిన సాంకేతికత. కానీ అసలు విషయం ఏమిటంటే, ఇది మనిషికి ముప్ప లేకపోతే అవకాశమా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఏఐ అనేది యంత్రాలు మనిషి మేధస్సును పోల్చి ఆలోచించేలా, నేర్చుకునేలా, నిర్ణయాలు తీసుకునేలా చేసుకునే సాంకేతికత. ఉదాహరణకు వాయిస్ అసిస్టెంట్స్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, హెల్త్ యాప్స్, ట్రాన్స్లేటింగ్ యాప్స్ వంటివి. 1950లో అలెన్ ట్యూరింగ్ అసలు యంత్రాలు ఆలోచించగలవా అనే ప్రశ్నతో ఇది అంతా మొదలైంది. 1980లో న్యూరల్ నెట్వర్క్స్, 2020 సంవత్సరాల్లో బిగ్ డేటా, 2010 సంవత్సరాల్లో డీప్ లెర్నింగ్, ప్రస్తుతం చాట్ జీపీటీ, జెమినీ, కో పైలట్ వంటి కొత్త వర్షన్లు వచ్చేసాయి. అభివృద్ధి దశలో ప్రతి కొత్త ఆవిష్కరణ కొత్త అవకాశాలు తెచ్చింది. ఈ ఏఐ ఆరోగ్య రంగంలో ఎలాంటి అవకాశాలు తెచ్చిందో చూద్దాం. వ్యాధుల నిర్ధారణలో వేగం మరియు ఖచ్చితత్వం తెచ్చింది. క్యాన్సర్, హార్ట్, గుండె జబ్బులు, అరుదైన వ్యాధులను గుర్తించడం మొదలుపెట్టింది. రోగుల వ్యాధి వివరాలు విశ్లేషణ ద్వారా ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చని సంకేతమిస్తుంది. ఇంకా విద్యలో ఏఐ విద్యార్థుల బలహీనతలను గుర్తించి ప్రత్యేక పాఠాలు చదువుకునేలా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిజిటల్ విద్య అందుబాటులోకి వచ్చేసింది. వ్యవసాయంలో పంటలు అంచనా, వాతావరణ సూచనలు, నీటి వినియోగం, ఎరువుల కొలతలు సులువు.

0: కొత్త ఇరిగేషన్ పద్ధతులు తీసుకొచ్చింది. పరిశ్రమలకు ఏఐ ఆటోమేషన్ ద్వారా తయారీ వేగవంతమైంది, ఖర్చు తగ్గి నాణ్యతను పెంచింది, కొత్త వస్తువుల తయారీలో సహాయం కూడా చేస్తుంది. వాయిస్ అసిస్టెంట్స్ అలెక్సా, స్మార్ట్ హోమ్ ఎక్విప్మెంట్స్, ట్రాన్స్లేటింగ్, సెల్ఫ్ కేర్ అండ్ డెవలప్మెంట్ యాప్స్, బుకింగ్, షాపింగ్, ఎంటర్టైన్మెంట్, బిల్స్, పేమెంట్స్ అన్నీ ఆన్లైన్ అయిపోయాయి. మన రోజువారీ జీవితాన్ని సులువు చేసేసింది. ఇలా ఇన్ని లాభాలున్న ఏఐ వల్ల ముప్పులు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఆటోమేషన్ వల్ల కొన్ని ఉద్యోగాలు తగ్గిపోవచ్చు, ముఖ్యంగా డేటా ఎంట్రీ, కస్టమర్ సపోర్ట్, డ్రైవింగ్. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సిన అవసరం తప్పనిసరిలానే ఉంది. మన వ్యక్తిగత డేటా దుర్వినియోగం అవుతుంది. ఫేస్ రికగ్నిషన్, ఆన్లైన్ ట్రాకింగ్, పేమెంట్స్ మరియు మన వ్యక్తిగత స్వేచ్ఛ
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6 గంటలు కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: DMC said 64 incidents of tree falls and 8 cases of wall or partial house collapses have been reported across the city. Heavy rain and strong gusty winds have also disrupted flight operations significantly. The India Meteorological Department has issued a red alert in the Konkan districts including Mumbai, Thane, Palghar, Raigarh and Ratnagiri. Heavy to very heavy rainfall is also predicted in the ghat areas of Satara, Pune and Kolhapur. In rest of Maharashtra, the weather office has forecast thunderstorms with lightning, gusty winds of 30 to 40 km per hour and extremely heavy rainfall at isolated locations. Uttarakhand Chief Minister Pushkar Singh Dhami today flagged off the first batch of the Kailash Mansarovar Yatra 2026 from Tanakpur in Champawat district for the next leg of the pilgrimage. The first batch comprises 49 pilgrims, including a doctor, with 34 men and 15 women. Venezuela's acting president Delcy Rodriguez has thanked India for assistance in the wake of massive earthquakes. Rodriguez said that Venezuela will be reborn. In a social media post, Rodriguez said the country honors the rescuers from the United Kingdom, Qatar, France, India, Barbados, Brazil and Argentina in recognition of the invaluable work and the solidarity they have shown with Venezuela during these days of sorrow. She said Venezuela will never forget their dedication, courage and commitment. In the ICC Women's T20 World Cup, England will take on Australia in the final at the Lord's Cricket Ground in London today. The match will begin at 8 p.m. Indian time. In Wimbledon tennis, round of 16 matches are being played today. Serbia's Novak Djokovic will face Roman Saifulin of Russia, while top seed Yannick Sinner of Italy will take on Japan's Shintaro Mochizuki in the men's singles. In the other matches, Hubert Hurkacz of Poland will meet Germany's Johan Lennart Struff. Canada's Felix Auger-Aliassime will play Alejandro Davidovich Fokina of Spain in the pre-quarterfinals. In the women's singles, Czech Republic's Karolina Muchova will take on compatriot Barbora Krejcikova. Top-seeded Arina Sabalenka will face Japan's Naomi Osaka. And that is the end of this news bulletin.
1: అక్కా జాబ్ దొరికింది.
2: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పటికా బోలిడ్ అంత షాపింగ్?
1: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
2: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చుల.
1: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
2: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
1: కానీ అక్క
2: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
1: అక్క పార్టీ నాది, బడ్జెట్ నీది.
2: నిన్ను
3: ఆర్బీఐ చెబుతుంది
4: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
5: कम प्रीमियम ज्यादा बोनस अपनों के लिए सबसे सही आर्कियालाइफ इससे बेहतर कुछ नहीं.
6: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस आरपीएलआई की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ. अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें.
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. డిసెంబర్ నాటికి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రజలను కోరారు. గోదావరి పుష్కరాల సందర్భంగా 500 కోట్ల రూపాయలతో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. వాయుగుండం ఋతుపవన ద్రోణి ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వివరాలు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో 3వ రోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా రైతులు, బంగారు కుటుంబాలు మార్గదర్శులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కుప్పం అధికారులతో సమావేశమై నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలియజేశారు. అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యం ఇస్తూ అన్ని ప్రాంతాలు సమానంగా పురోగతి సాధించేలా కార్యాచరణ రూపొందించామని తెలియజేశారు.

రాష్ట్రంలో క్వాంటమ్, సెమీకండక్టర్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభమవుతాయని చెప్పారు. సౌర, పవన విద్యుత్తో పాటు అత్యాధునిక విద్యుత్ ఉత్పత్తి సరఫరా వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి తెలియజేశారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రజలను కోరారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం సర్లో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ్లో పర్యటించిన రామ్మోహన్ నాయుడుకు ఎస్ఐఆర్ బిఎల్ఓ ఎన్యూమరేషన్ పత్రాలు అందించారు. ఓటర్ పేరు, ఫోటో, గుర్తింపు కార్డు నెంబరు తదితర వివరాలను ఎన్యూమరేషన్ పత్రాల్లో పొందుపరిచి సంతకం చేసి తిరిగి బిఎల్ఓకి అందించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఓటర్ల సవరణ కార్యక్రమంలో కొత్తగా ఓటరు నమోదు, పేరు, వయస్సు, చిరునామా వివరాల్లో మార్పులు, సవరణలు చేయించుకోవచ్చని తెలిపారు. నకిలీ ఓట్లను నివారించడానికి, డబుల్ ఓటింగ్ లేకుండా చేసేందుకు సర్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా నది ఒడ్డున ఉన్న ఆలయాలకు 500 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలియజేశారు. నెల్లూరు జిల్లా పెరుమోళ్లపాడులోని నాగలింగేశ్వర స్వామి ఆలయం, చేజర్లోని చెన్నకేశవ స్వామి ఆలయం, చిత్తలూరు గ్రామంలోని చెన్నకేశవ ఆలయాల అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 62 ఆలయాల్లో నిత్యాన్నదానం చేస్తున్నట్లు వెల్లడించారు. నెలకు 24 లక్షల మందికి దేవాలయాల్లో అన్నదానం చేయిస్తున్నామన్నారు. 6200 ఆలయాల్లో ధూప దీప నైవేద్యం కింద నెలకు 10,000 రూపాయలు ఇస్తున్నామని పేర్కొన్నారు. విశాఖపట్నం నుంచి చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన మత్స్యకాలను రక్షించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కుప్పం నుంచి ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. గల్లంతైన వారిలో 5 ఆచూకీని అధికారులు గుర్తించారు. గల్లంతైన మత్స్యకారులో కారి చిన్నయ్యను సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య నౌక సిబ్బంది గుర్తించి కాపాడారు. మిగిలిన జాలర్ల కోసం సముద్రంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల గల్లంతైన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని, ఆందోళన చెందవద్దని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై స్పందించిన హోంమంత్రి వంగలపూడి అనిత కోస్ట్ గార్డ్ నౌకలతో గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికోడలి గ్రామంలో రేపు పర్యటించనున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి ఈరోజు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా మునికోడలి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా, మునికోడలి ఘాట్ను మోడల్ ఘాట్గా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపడుతున్న అభివృద్ధి పనులను అధికారులు సమీక్షించారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో మునికోడలిని మోడల్ పుష్కర్ పంచాయతీగా, మొట్టమొదటి 0 లిక్విడ్ డిశ్చార్జ్ పంచాయతీగా అభివృద్ధిపరుస్తున్నారు. పేద పిల్లలు సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలనేదే ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కావల్లోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఈరోజు ఆయన తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వసతి గృహాల్లోని సౌకర్యాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతా సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. బాలికల భద్రత కోసం అన్ని హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎంత ఖర్చునైనా భరిస్తుందని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాయణ తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండలో 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గిరిజన విద్యార్థులు మెరుగైన సౌకర్యాలతో కూడిన విద్యా వాతావరణంలో చదువుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. పేదలు, గిరిజనులు, రైతులు, మహిళలు, యువత సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగపరుచుకోవాలని మంత్రి సూచించారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలో బూత్ లెవెల్ అధికారులు నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియను కలెక్టర్ నాగరాణి ఈరోజు పరిశీలించారు.

0: ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చనిపోయిన ఓటర్ల పేర్లు తొలగింపు, ఒకే వ్యక్తికి వేర్వేరు ప్రాంతాల్లో నమోదైన ఓటర్ల వివరాలను ఒకే చోటుకు పరిమితం చేయడం ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశమన్నారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడిని ఓటరుగా నమోదు చేయడానికి ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా రూపొందించడం కోసం ప్రజలంతా సహకారం అందించాలని కోరారు. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా, పశ్చిమ బంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది బాలసోరుకు 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాబోయే 24 గంటల్లో తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే నైరుతి రుతుపవన ద్రోణి వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతోందని తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాపులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 4 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో బలమైన గాలులు ఈ రోజు మరియు రేపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిసెంబర్ నాటికి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రజలను కోరారు. గోదావరి పుష్కరాల సందర్భంగా 500 కోట్ల రూపాయలతో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. వాయుగుండం, రుతుపవన ద్రోణి ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: మూడు కాలేజీలలో
3: డోంట్ వరీ,
2: ఫీజ్ చూడు.
4: ఎలా ఉన్నారు?
5: ఏంటి విషయం?
3: ఫీజ్ కోసం టెన్షన్?
5: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
6: ఆర్బీఐ అంటుంది
7: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
8: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః లలిత్ మోహనః తివారి. ఆదౌ ముఖ్య వార్తాః. హోర్ముజ్ జల్డమ్రు మధ్యెత్తినైన మాధ్యమేన ఎల్ఎన్జీ ఇత్యస్య జలయాన ప్రేషణస్య పునః ప్రారంభాత్ అనంతరం భారత సర్వకారేణ ప్రాకృతిక వాయు ఆపూర్తో ఆపత్కాలికాః ప్రతిబంధాః నిరస్తీకృతాః. కేంద్రీయ గ్రామీణ వికాస్ మంత్రి శివరాజ్ సింగ్ చౌహానః వికసిత్ భారత రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ అధినియమస్య అంతర్గతం రాజ్యేభ్యః 25,000 కోటి రూప్యకాణాం విత్తీయ సహాయతాం ప్రదత్తవాన్. కేంద్ర సర్వకారేణ మీటా సంస్థాయై ఇన్స్టాగ్రామ్ మంచాత్ బాల శోషణ సంబద్ధ విజ్ఞాపనానాం నిష్కాసనస్య ఆదేశః ప్రదత్తః. సహైవ 7 దినేషు స్పష్టీకరణం ప్రస్తోతుం నిర్దేశాః అపి ప్రదత్తాః. అద్య ఛత్తీస్గఢస్య సుప్రసిద్ధా పాండవనీ గాయికా తీజనబాయి దివంగత. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి చ తస్యః నిధనే గభీరం శోకం ప్రకటితవంతః. భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన అద్య గుజరాతే, కొంకణే, గోవాయాం, మధ్య మహారాష్ట్రే తథా ఒడిశా రాజ్యే చ అతివృష్టేః సంభావనామాలక్ష్య రక్తసంచేతనా ఘోషితా. అపి చ ఐసీసీ మహిళావర్గస్య 20 ప్రతి 20 విశ్వచషక్ క్రికెట్ క్రీడాస్పర్ధాయాః అంతిమస్పర్ధా అద్య సాయంకాలె లండన్ నగరె భవిష్యతి. అస్యాం స్పర్ధాయాం ఇంగ్లాండ్ దళం ఆస్ట్రేలియా దళేన సహ స్పర్ధిష్యతి. अथ वार्ताः विस्तरेण. प्रशासनेन द्रवीय प्राकृतिक वायुः आपूर्तिमालक्ष्य आपत्कालिकाः प्रतिबन्धाः निरस्ताः. अयं निर्णयः पश्चिम एशियायां संघर्षे युद्धविरामानन्तरं होर्मुज जलडमरु मध्यमार्गेण प्राकृतिक वायुः आपूर्तेः पुनः प्रारम्भे सति कृतः. पेट्रोलियम प्राकृतिक वात्येन्धन मन्त्रालयेन अधिसूचनायाम् उक्तं यत् 25,000 वर्षस्य प्राकृतिक वायु आपूर्ति नियमनादेशः इत्यस्मिन् संशोधनं कृतम्. अस्मिन् संशोधने तानि प्रमुखानि आपत्कालिकानि प्रावधानि निरस्तानि सन्ति येषां माध्यमेन प्रशासनं देशे उत्पादितस्य प्राकृतिकवायुः तथा आयातितस्य

0: हिमाचल प्रदेश, झारखंड, केरल माहे, मराठवाड़ा देशस्य उत्तर पूर्वी भागेषु सहैव उत्तर आंतरिक कर्नाटक तेलंगाना क्षेत्रम यावत् अतिवृष्टेः अनुमानं विहितम्। राष्ट्रीय राजधान्यां देहल्याम् अद्य सामान्यतः मेघाच्छादनेन सह वृष्टिः भविष्यति इति ऋतुविज्ञान विभागेन पूर्वानुमानितम्। संसदः प्राइवेट सत्रम् अस्य मासस्य 20 दिनांकतः आरप्स्यते यत च अगस्त मासस्य 13 दिनांकं यावत् प्रचलति। केन्द्रीय संसदीय कार्यमंत्री किरेन रिजिजू ज्ञापितवान् यत् राष्ट्रपतिः द्रौपदी मुर्मुः संसदः प्राइवेट सत्रस्य आह्वानार्थं सर्वकारस्य प्रस्तावं सहर्षं स्वीकृतवती। श्वः आरभमाणा प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिना इण्डोनेशिया देशस्य आधिकारिकी यात्रा उभयो देशयो पारस्परिक सम्बन्धाय नूतन उत्साहं प्रदास्यति। सहैव सहयोगस्य नवीन क्षेत्राणि अपि उद्घाटयिष्यति। अद्य जकार्ता नगरे आकाशवाण्या साकं विशेष वार्तालापे इण्डोनेशिया देशे नियुक्तः भारतीय राजदूतः संदीप चक्रवर्ती प्रावोचत् यत् जुलाई मासस्य 6 दिनांकतः जुलाई मासस्य 8 दिनांकं यावत् प्रचलन्त्यां प्रधानमन्त्रिणः अस्यां यात्रायां भारत इण्डोनेशिया देशयो मध्ये सहयोगस्य अनेकानि नूतनानि द्वाराणि उद्घाटितानि भविष्यन्ति तथा च एतयोः द्वयोः विशालराष्ट्रयोः मध्ये प्रगाढ़ संबंधाः आर्थिक सहभागिता च स्पष्टरूपेण द्रक्ष्यन्ते। तेनग्रे प्रतिपादितं यत् भारत इण्डोनेशिया देशयो मध्ये किमपि वैमत्यम् अथवा विचार भिन्नता नास्ति, अतः सम्प्रति उभे अपि राष्ट्रे विकसित भारत तथा च स्वर्ण इण्डोनेशिया इत्येतयोः दूरगामी लक्ष्याणां प्राप्ते सुदृढं रणनीतिक सहयोगं कर्तुं तत्परे वर्तेते। आईसीसी महिलावर्गस्य 20-20 क्रिकेट विश्वचषक स्पर्धायाः अन्तिमे द्वन्द्वे अद्य सायंकाले लॉर्ड्स क्रीडांगणे इंग्लैंड दलम् ऑस्ट्रेलिया दलेन सह स्पर्धिष्यते। उभौ दले सम्पूर्ण स्पर्धायाम् अपराजिते स्तः। ध्येयास्पदं वर्तते यत् प्रागुपान्त्य स्पर्धायाम् ऑस्ट्रेलिया दलेन वेस्टइंडीज दलं पराजित्य अपि च इंग्लैंड दलेन दक्षिण अफ्रीका दलं पराजित्य अंतिम स्पर्धायां प्रवेशो अधिगतः। आदौ मुख्य वार्ताः पुनरेकवारं। होर्मुज जल डमरू मध्ये इत्यनेन माध्यमेन एलएनजी जलयान प्रेषणस्य पुनः प्रारंभात् अनन्तरं भारत सर्वकारेण प्राकृतिक वायु आपूर्तौ आपत्कालिकः प्रतिबन्धः निरस्तीकृतः इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం శ్రోతలకు గమనిక. ఈరోజు ఐసీసీ మహిళా టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్లంలో ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం రేడియో ద్వారా వింటారు. మన ఆకాశవాణి కార్యక్రమాలు న్యూస్ అండ్ ఎయిర్ యాప్ ద్వారా వింటారు. ఇప్పుడు వినండి ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ సాయంత్రం మరి రేపు మేము ప్రసారం చేయు మా కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం ప్రసారంలో 6:35 జనపద రంజని కార్యక్రమంలో శ్రీమతి అక్కల ఉమాదేవి పాడిన సాంప్రదాయ జానపద గీతాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 ఐసీసీ క్రికెట్ కప్ మహిళా క్రికెట్ కప్ ప్రసారమవుతుంది మన రేడియో యాప్లో. మన న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో ఇల్లు వాకిలి ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇక 7:45 రాత్రి 8:40 తిరిగి 9:30 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రాత్రి 8:00 యువవాణి యోజనల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం సినిమా పాట వింటారు. కార్యక్రమంలో చివరిగా తెలుసుకుందాం రండి అంశం ప్రభుత్వ సంస్థ పథకాల గురించిన కొన్ని విషయాలు వింటారు. ఇక 8:30 తెలుగులో జాతీయస్థాయి వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 9:00 ఆంగ్ల వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 9:15 స్పాట్ లైట్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇక రాత్రి 10:00 మధుర గీతాలు వింటారు. ఇవి ఈ సాయంత్రం మేము ప్రసారం చేయ కార్యక్రమాలు. ఇక రేపటి కార్యక్రమాల్లో భాగంగా రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లం వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శివ సంకీర్తనలు వింటారు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో పూర్వ పుణ్యం గురించి శ్రీ పివి సీతారామమూర్తి గారి వ్యాఖ్యానం వింటారు. 6:35 చేను ముచ్చట్ల వ్యవసాయదారుల కార్యక్రమంలో జెనెటిక్స్ వ్యాధి

తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విషయాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:55 ప్రసార విశేషాలు వింటారు. 7:00 దేశభక్తి గీతం వింటారు. 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో నేటి మాట శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి గురించిన విషయాలు. ముందుగా దళిత సాహిత్యం విభిన్న ధోరణుల గురించి డాక్టర్ జి మాధారావు గారి ప్రసంగం వింటారు. అనంతరం సినీ దైవభక్తి గీతాలు వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతం మంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 జిల్లా సమాచార లేఖ వింటారు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళా భారతి కార్యక్రమంలో స్త్రీలకు సైకాలజీ అవసరమా గురించి నారాయణం శ్లావణ్యం గారితో పరిచయం వింటారు. అనంతరం లలిత గీతాలు వింటారు. ఇంకా రేపు ఉదయం 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. తెలుగులో విజయవాడ కేంద్రం నుంచి మరి ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు శ్రోతలకు. గమనిక, ఐసీసీ మహిళా T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026లో భాగంగా ఈ టోర్నమెంట్ ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష ప్రసారం హిందీ మరియు ఆంగ్లంలో ఉంటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి రేడియో కేంద్రం నుంచి ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. శ్రోతలు మన ఆకాశవాణి కార్యక్రమాలు వినాలనుకుంటే మొబైల్ యాప్లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మన ఆకాశవాణి కార్యక్రమాలను ఈరోజు సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాలను వినవచ్చును. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం జానపద రంజని కార్యక్రమంలో శ్రీమతి అక్కల ఉమాదేవి పాడిన సాంప్రదాయ జానపద గీతాలు వినండి.

గ్రామీణ ప్రాంతాలలో వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ప్రకృతి రకరకాల చెట్లతోనూ, వివిధ రంగుల్లో వివిధ ఆకృతుల్లో చిన్నవి పెద్దవి పుష్పాలతోనూ, ఇంకా పుప్పొడిని మోసేటువంటి సీతాకోక చిలుకలు, జుమ్మంది నాదాలు పాడే తుమ్మిదలు, ఇలా అక్కడి గాలంతా పరిమళభరితమై సువాసనలు మెదజల్లుతూ ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో చెరువుగట్లపైన మామిడి చెట్లు పెరిగి ఉంటాయి. మామిడి పూత వచ్చినప్పుడు అక్కడ సువాసనలు వెదజల్లేటువంటి వైనం మనకెంతో అందంగాను ఆహ్లాదంగాను కనిపిస్తుంది. ఆకుపచ్చటి చీర సింగారించుకున్నట్లు వరిమాగాణాలు వచ్చేవారికి స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాయా అన్నట్లుంటాయి. పొలాల్లో నీరు పారించే పిల్ల కాలువలు మనకు దిక్సూచిలా కనిపిస్తాయి. దూరాన కనిపించే కొండలవారు, దూదిపింజల్లా సాగే మబ్బు తునకలు, ఎత్తు పల్లాలతో వయ్యారాలు వలకబోస్తున్న కొండలను తాకుతూ ముందుకు పోతూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో. ఇలా ప్రకృతి వడిలో మనం ఉన్నాం. వివిధ రకాల సంప్రదాయాలతోనూ, వివిధ రకాల జీవన విధానాలతోనూ జీవనాన్ని కొనసాగిస్తున్నాం. కష్టించి పనిచేసే రైతన్నలు, కూలీలు, శ్రమజీవులు, శ్రమను మర్చిపోయే వైనంతో అలవోకగా మాటే పాటై నాట్లు వేసే పాటలు, అమ్మోరు జాతరల్లో భక్తి పారవస్యంతో పాడే పాటలు, ఇంకా పెళ్లిళ్లల్లోనూ పేరంటాళ్లల్లోనూ వారివారి సంప్రదాయాలకు అనుగుణంగా సాగేటువంటి పల్లెపదాలు జానపదాలుగా వచ్చాయి. ఇంకా చెప్పాలంటే కొండల్లో కోనల్లో నివసించే వారి మాటే పాటగా వీణుల విందుగా ఉంటుంది. ఇలాంటి జానపద కళలను మరుగున పడిపోకుండా జనబాహుళ్యానికి అందించే ఉద్దేశంతో సంస్కార్ గీత్గా అందిస్తోంది మీ ఆకాశవాణి. ఈనాటి సంస్కార్ గీత్ సంప్రదాయ జానపద గీతాలు కార్యక్రమంలో భాగంగా శ్రీమతి అక్కల ఉమాదేవి బృందం ఆలపించిన జానపద గీతాలు విందాం. గోవిందుడేలరాడే, గోపాలుడేలరాడే అంటూ భక్తి పార్వస్యంతో సాగే ఈ జానపదాన్ని విందాం.

శిలకల సింగారమా మామ తెచ్చిన మల్లెలు అంటూ ఎంతో ప్రేమగా సాగే ఈ జానపదాన్ని విందాం.

గ్రామీణ ప్రాంతాలలో వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.

అన్నీ మనింటిలోనే ఉన్నాయి రారా కృష్ణ, నలుగురికి రారా కృష్ణయ్య అంటూ పాడేటువంటి నలుగు పాటను విందామా?

గ్రామీణ ప్రాంతాలలో వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ప్రకృతి రకరకాల చెట్లతోనూ, వివిధ రంగుల్లో వివిధ ఆకృతుల్లో చిన్నవి పెద్దవి పుష్పాలతోనూ, ఇంకా పుప్పొడిని మోసేటువంటి సీతాకోక చిలుకలు, జుంబంది నాదాలు పాడే తుమ్మిదలు, ఇలా అక్కడి గాలంతా పరిమళభరితమై సువాసనలు మెజ్జల్లుతూ ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో చెరువుగట్లపైన మామిడి చెట్లు పెరిగి ఉంటాయి. మామిడి పూత వచ్చినప్పుడు అక్కడ సువాసనలు వెజ్జలేటువంటి వైనం మనకెంతో అందంగాను ఆహ్లాదంగాను కనిపిస్తుంది. ఆకుపచ్చటి చీర సింగారించుకున్నట్లు వరిమాగాణాలు వచ్చేవారికి స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాయా అన్నట్లుంటాయి. పొలాల్లో నీరు పారించే పిల్ల కాలువలు మనకు దిక్సూచిలా కనిపిస్తాయి. దూరాన కనిపించే కొండలవారు, దూదిపింజల్లా సాగే మబ్బుతునకలు, ఎత్తు పల్లాలతో వయ్యారాలు వలకబోస్తున్న కొండలను తాకుతూ ముందుకు పోతూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో. ఇలా ప్రకృతి వడిలో మనం ఉన్నాం. వివిధ రకాల సంప్రదాయాలతోనూ, వివిధ రకాల జీవన విధానాలతోనూ జీవనాన్ని కొనసాగిస్తున్నాం. కష్టించి పనిచేసే రైతన్నలు, కూలీలు, శ్రమజీవులు, శ్రమను మర్చిపోయే వైనంతో అలవోకగా మాటే పాటై నాట్లు వేసే పాటలు, అమ్మోరు జాతరల్లో భక్తి పారవస్యంతో పాడే పాటలు, ఇంకా పెళ్లిళ్లల్లోనూ పేరంటాళ్లల్లోనూ వారివారి సంప్రదాయాలకు అనుగుణంగా సాగేటువంటి పల్లెపదాలు జానపదాలుగా వచ్చాయి. ఇంకా చెప్పాలంటే కొండల్లో కోనల్లో నివసించే వారి మాటే పాటగా వీణుల విందుగా ఉంటుంది. ఇలాంటి జానపద కళలను మరుగున పడిపోకుండా జనబాహుళ్యానికి అందించే ఉద్దేశంతో సంస్కార్ గీత్గా అందిస్తోంది మీ ఆకాశవాణి. ఈనాటి సంస్కార్ గీత్ సంప్రదాయ జానపద గీతాలు కార్యక్రమంలో భాగంగా శ్రీమతి అక్కల ఉమాదేవి బృందం ఆలపించిన జానపద గీతాలు విందాం. వెండి బల్లలు పైడి గొలుసులే ఉయ్యాల అంటూ పాడేటువంటి ఈ ఉయ్యాల పాటను మనము విందాం.

మీరు ఇంతవరకు జానపద రంజని కార్యక్రమంలో శ్రీమతి అక్కల ఉమాదేవి పాడిన సాంప్రదాయ జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియాలో పర్యటిస్తారు. విబిజీ రామ్జీ చట్టం 2025 కింద రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు నిర్వహించడం వల్ల పరిపాలన మరింత బలోపేతమవుతుందని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ రాత్రి లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరిగే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియాలో పర్యటిస్తారు. ఈ పర్యటనతో భారత్ ఇండోనేషియా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావడంతో పాటు పరస్పర సహకారానికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఇండోనేషియాలోని భారత రాయబారి సందీప్ చక్రవర్తి తెలిపారు. జకార్తాలో ఆకాశవాణికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రేపటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు జరిగే మోదీ ఇండోనేషియా పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత విస్తరించడంతో పాటు ఆర్థిక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. రెండు దేశాల లక్ష్యాల సాధన కోసం వ్యూహాత్మక సహకారాన్ని మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నాయని చెప్పారు. భారత అవసరాలు ఇండోనేషియా ఆర్థిక విధానాల మధ్య సమన్వయాన్ని పెంపొందించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. భారత్ ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం రక్షణ భద్రతతో పాటు ఆర్థిక రంగంలోనూ సహకారాన్ని వేగంగా విస్తరిస్తోందన్నారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 30 బిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా ఉందని, దానిని మరింత పెంచడంపై దృష్టి సారించినట్టు తెలియజేశారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ విబిజీరామ్జీ చట్టం 2025 ఈ నెల మొదటి తేదీ నుంచి విజయవంతంగా అమలులోకి వచ్చినందుకు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులను విడుదల చేశారు. అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులతో కలిసి పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాల వద్ద తగిన నిధులు అందుబాటులో ఉండి గ్రామీణ కార్మికులకు 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించేలా ఈ నిధులను విడుదల చేసినట్టు తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో దేశంలోని 286,000 గ్రామ పంచాయతీల్లో 750,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టి వికసిత్ భారత్ లక్ష్యాన్ని వేగవంతం చేయనున్నట్టు ఆయన తెలిపారు. మొదటి వారంలోనే అనేక గ్రామ

0: పంచాయతీల్లో పనులు ప్రారంభమై లక్షలాది మంది గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించినట్టు ఆయన వెల్లడించారు.
1: మన్రేగా కో పూరే దేశ్ మే లాగూ కర్నే మే 3 సాల్ లగే థే లేకిన్ ముజే ఆప్ సబ్ పర్ గర్వ హై 1 సాల్ 2 సాల్ నహీ పెహలే దిన హీ వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా ఏక్ సాథ్ పూరే దేశ్ మే లాగూ హో గయీ. 100 దిన నహీ అబ్ 125 దిన రోజగార్. 5 సాల్ మే 7.5 లాఖ్ కరోడ్ సే జ్యాదా కీ రాశి 2,86,000 పంచాయతో మే ఠీక్ సే లగ్ గయీ తో గాంవ్ సంపూర్ణ వికసిత్ హో జాయేంగే సమృద్ధ ఔర్ వికసిత్ గాంవ్ కా నిర్మాణ హో జాయేగా.
0: భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఐసీఎంఆర్ మైండ్స్ జాతీయ ఆరోగ్య పరిశోధనా ప్రాధాన్యత ప్రాజెక్ట్ జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డులు 2026లో స్వర్ణ పురస్కారాన్ని అందుకుంది. ఈ అవార్డును కేంద్ర సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ మాట్లాడుతూ సంక్లిష్ట ప్రజారోగ్య సమస్యలకు డేటా ఆధారిత విస్తృత స్థాయిలో అమలు చేయగలిగే సాంకేతిక పరిష్కారాలను అభివృద్ది చేయడంలో ఐసీఎంఆర్ ముందంజలో కొనసాగుతుందని తెలిపారు. భాగస్వామ్య సంస్థలు రాష్ట ఆరోగ్య వ్యవస్థలతో సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తూ దేశ ప్రజలకు అందుబాటు ధరల్లో ప్రామాణీకరించిన నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడానికి ఐసీఎంఆర్ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు నిర్వహించడం వల్ల పరిపాలన మరింత బలోపేతం అవుతుందని, ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన సమస్యలను సకాలంలో పరిష్కరించడానికి దోహదపడుతుందని కేంద్ర సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈరోజు భారతీయ మజ్దూర్ సంఘ్ దాని అనుబంధ ఉద్యోగుల సంఘాల ప్రతినిధి బృందంతో మంత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు పరిపాలనా సంస్కరణలకు సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను సంస్థాగత చర్చల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో ఉద్యోగుల సంఘాలు పోషిస్తున్న నిర్మాణాత్మక పాత్రను డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు. ఈ నెల 20వ తేదీ నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమై 13వ తేదీ వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని, దీంతో 20 జూలై నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు మార్గం సుగమం అయ్యిందని ఆయన అన్నారు. సైక్లింగ్ వల్ల గుండె, శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటాయని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం 80వ సంచికలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ సమస్యలకు కూడా సైక్లింగ్ ఒక సమర్థవంతమైన పరిష్కారమని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక గురువు శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 9,000 మందికి పైగా ప్రజలు కమ్యూనిటీ రన్, సైకిల్ ర్యాలీలో పాల్గొనడంతో పాటు జుంబా, యోగా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలు ప్రతిరోజు కనీసం 1 గంట పాటు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి ఆ సమయాన్ని వ్యాయామం, క్రీడలు వంటి శారీరక కార్యకలాపాలకు కేటాయించాలని మంత్రి పిలుపునిచ్చారు. తద్వారా మెరుగైన ఆరోగ్యం సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
2: साइकिलिंग हार्ट को ठीक रखता है और बॉडी को भी फिट रखता है, सोल को भी ठीक रखने का काम करता है. एक साइकिलिंग से पॉल्यूशन का सॉल्यूशन होता है, अपने स्वयं को फिट रखती है. साइकिलिंग ही ट्रैफिक का भी समाधान है, क्यों न हम साइकिलिंग करके विकसित भारत के प्रधानमंत्री जी के स्वप्न के साथ चले, यही आज आप सबसे अपेक्षा है.
0: ICC మహిళల T20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఈ రోజు జరుగుతుంది. లండన్ లోని ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్ లో ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రపంచకప్ విజేతను నిర్ణయించే ఈ ఫైనల్ మ్యాచ్ పై క్రీడాభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంటులో రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ఈరోజు ఉత్కంఠంగా కొనసాగుతున్నాయి. పురుషుల సింగిల్స్ లో సెర్బియాకు చెందిన నోవాక్ జోకోవిచ్, రష్యాకు చెందిన రోమన్

సఫియుల్లీన్తో తలపడతారు. అలాగే టాప్ సీడ్ ఇటలీ ఆటగాడు జానిక్ సిన్నర్ జపాన్కు చెందిన షింటారో మోచిజుక్కితో పోటీ పడతారు. ఇతర మ్యాచ్లలో పోలాండ్కు చెందిన హోబర్ట్ హుర్కాచ్, జర్మనీ ఆటగాడు జాన్ లెనార్డ్తో, కెనడాకు చెందిన ఫెలిక్స్ ఆగర్, స్పెయిన్ ఆటగాడు డేవిడోవిచ్తో ప్రీ క్వార్టర్ ఫైనల్లో తలపడతారు. మహిళల సింగిల్స్లో చెక్ రిపబ్లిక్ చెందిన కరోలినా ముచోవా బార్బోరా క్రెజికోవాతోనూ, టాప్ సీడ్ ఆర్యనా సబలెంక జపాన్కు చెందిన నవోమి ఒసాకాతో తలపడతారు. ఫుట్బాల్ ప్రపంచకప్లో ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు ఉత్కంఠంగా కొనసాగుతున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈరోజు అర్ధరాత్రి 1:30 న్యూజెర్సీలో జరిగే మ్యాచ్లో బ్రెజిల్ నార్వేతో తలపడుతుంది. అలాగే మరో ప్రీ క్వార్టర్ ఫైనల్లో రేపు ఉదయం 5:30 మెక్సికోలో జరిగే మ్యాచ్లో ఇంగ్లాండ్ మెక్సికోతో ఆడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియాలో పర్యటిస్తారు. వీబీ జీరామ్జీ చట్టం 2025 కింద రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు నిర్వహించడం వల్ల పరిపాలన మరింత బలోపేతమవుతుందని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ రాత్రి లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరిగే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి కార్యక్రమంలో ముందుగా వినండి. సాంబా ఈ చిత్రం కోసం మను మరియు స్వర్ణలత పైన పాట వింటారు. సంగీతం మణిశర్మ,

మంత్రి కార్యక్రమంలో తర్వాత పాట వినండి. అల్లరి ప్రియుడి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పైన పాట వింటారు. సంగీతం ఎంఎం కీరవాణి.

చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత పాట వినండి. ఆంధ్రవాల చిత్రం కోసం చక్రి మరియు కౌశల్య పాడిన పాట వింటారు. సంగీతం చక్రి.

చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత పాట వినండి. సూర్యవంశం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు సుజాత పాడిన పాట వింటారు. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

చిత్రమంతి కార్యక్రమంలో తర్వాత పాట వినండి. దేవుళ్ళు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పైన పాట వింటారు. సంగీతం వందే మాత్రం శ్రీనివాస్.

శ్రోతలకు గమనిక. ఐసీసీ మహిళా టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026లో భాగంగా ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్లంలో ఢిల్లీ కేంద్రం నుంచి అన్ని ఆకాశవాణి రేడియో కేంద్రాల్లో ప్రసారమవుతుంది. మన ఆకాశవాణి మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా వినండి. కార్యక్రమంలో మీరు వింటున్నారు చిత్రమంజరి. కార్యక్రమంలో తర్వాత పాట వినండి. గీతాంజలి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం పాడిన పాట వింటారు సంగీతం ఇళయరాజా.

మీరు వింటున్నారు చిత్రమంజరి కార్యక్రమం. తర్వాత పాటు వినండి, గ్యాంగ్ లీడర్ చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాటిని పాటు వింటారు. సంగీతం బప్పి లహరి.

ఆకాశవాణి శ్రోతల గమనిక. ఐసీసీ మహిళా టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ భాగంగా ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్లంలో ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది ఈ కార్యక్రమం అని ఆకాశవాణి కేంద్రాల నుంచి వినవచ్చును. మన ఆకాశవాణి మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈనాటి ఈ సాయంత్రం కార్యక్రమాలను ప్రసారం చేయబడుతుంది. శ్రోతలు ఈ విషయాన్ని గమనించాలి. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం యువవాణి ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం

వింటారు, అనంతరం సినిమా పాట వింటారు. కార్యక్రమం చివరిగా తెలుసుకుందాం రండి, ఈనాటి అంశం ప్రభుత్వ రంగ పథకాల గురించి కొన్ని విషయాలు వింటారు. ముందుగా వినండి, విద్యా ఉద్యోగ సమాచారం. ఉద్యోగ సమాచారం, డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు. దేశవ్యాప్తంగా 186 డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి యూపీఎస్సి దరఖాస్తు స్వీకరిస్తుంది. జూన్ 27, 2026 నుంచి అప్లికేషన్లు జూలై 17, 2026 వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోగలరు. ఈ ఉద్యోగాలకు సంబంధించి విద్యార్థులు, అభ్యర్థులు ఫార్మసీ లేదా మైక్రోబయాలజీ లేదా ఫార్మాసిటికల్ సైన్స్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసులు 30 సంవత్సరాలు గరిష్టంగా ఉండాలి. ఓబీసీలకు 33 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకు 35 సంవత్సరాలు మించరాదు. ఆన్లైన్ అప్లికేషన్ను 25 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నెలకు జీతం 70,000 నుంచి 85,000 వరకు ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ పంపించవలసిన వెబ్సైట్

కనిపిస్తుంది. జూన్ 27, 2026 నుంచి అప్లికేషన్లు జూలై 17, 2026 వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోగలరు. ఈ ఉద్యోగాలకు సంబంధించి విద్యార్థులు, అభ్యర్థులు ఫార్మసీ లేదా మైక్రోబయాలజీ లేదా ఫార్మాసిటికల్ సైన్స్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసులు 30 సంవత్సరాలు గరిష్టంగా ఉండాలి. ఓబీసీలకు 33 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకు 35 సంవత్సరాలు మించరాదు. ఆన్లైన్ అప్లికేషన్ను 25 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నెలకు జీతం 70,000 నుంచి 85,000 వరకు ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ పంపించవలసిన వెబ్సైట్ ఐడి www.upscionline.nsc.in/. వెబ్సైట్ను సందర్శించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సిందిగా మనవి. మరో నోటిఫికేషన్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. మొత్తం ఖాళీలు 779. క్రెడిట్ ఆఫీసర్ జాబ్స్ పోస్టును బట్టి 60% మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీతో పాటు సిఏ లేదా సిఎఫ్ఏ లేదా సిఎంఏ ఫైనాన్స్ లేదా బ్యాంకింగ్స్లో ఎంబీఏ చేసిన వారు అర్హులు. అభ్యర్థుల వయసు 25 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్లైన్ అప్లికేషన్లను 30 జూన్ 2026 నుంచి జూలై 22, 2026 వరకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పంపించవలసి ఉంటుంది. ఆన్లైన్ పంపించవలసిటకు వెబ్సైట్ ఐడి www.bankofindia.bank.in/ వెబ్సైట్ని సందర్శించి అభ్యర్థులు పూర్తి సమాచారం తెలుసుకొని అప్లై చేసుకుంటారని మనవి. ఇక మరో నోటిఫికేషన్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్లోని విద్యాశాఖలో 629 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిలో ట్రాన్స్కోలో 200 పోస్టులు, జెన్కోలో 100 పోస్టులు, ఎస్పీడీసీలో 134 పోస్టులు, సిపిడిసిఎల్లో 60 పోస్టులు, ఈపీడిసిఎల్లో 135 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటికి విద్యార్థులు బీటెక్లో ఎలక్ట్రికల్ మరియు సివిల్ మరియు టెలికాం మరియు మెకానికల్ విభాగాలు ఉత్తీర్ణులైన వారు అర్హులు. ఆన్లైన్ అప్లికేషన్లను జూన్ 30 నుంచి జూలై 27, 2026 వరకు స్వీకరిస్తారు. అభ్యర్థుల వయసు 18 నుంచి 40 సంవత్సరాలు మించరాదు. పూర్తి వివరాలకు వెబ్సైట్ ఐడీలు www.apjenco.in/ వెబ్సైట్ను మరియు aptransco.in/ వెబ్సైట్ను మరియు cpdcl.gov.in/ వెబ్సైట్ను సందర్శించి అభ్యర్థుల పూర్తి సమాచారాన్ని తెలుసుకొని అప్లై చేసుకోవాల్సిందిగా మనవి. మీరు ఇంతవరకు విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినిమా పాట విందాం. నీకు నేను నాకు నువ్వు ఈ చిత్రం కోసం ఎస్పి చరణ్ పాడిన పాట వింటారు. సంగీతం ఆర్పి పట్నాయక్.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు ఇవ్వండి తెలుసుకుందాం. రండి, ఈనాటి అంశం ప్రభుత్వ రంగ సంస్థ పథకాల గురించిన విషయాలు అంటారు. భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ముఖ్యమైన ప్రభుత్వ రంగ పథకాల గురించిన విషయాలు. ముఖ్యమైన పథకాలు పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పిఎంజేఏవై ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, పిఎం కిసాన్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతులకు సంబంధించిన కార్యక్రమం, మరియు సుకన్య సమృద్ధి యోజన బాలికల భవిష్యత్తు కోసం పొదుపు పథకం. ఈ నాలుగు పథకాల గురించి కొన్ని విషయాలు విందాం. ముందుగా పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశంలోని పేద మరియు మధ్యతరగతి కుటుంబములకు అందుబాటు ధరలో పక్కా ఇల్లు మరియు పక్కా గృహాలను

0: కల్పించడం. ఈ పథకం అర్బన్ ప్రాంతంలో జూన్ 25, 2015 ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో నవంబర్ 20, 2026 ప్రారంభించారు. క్షమించండి, గ్రామీణ ప్రాంతంలో నవంబర్ 20, 2016 ప్రారంభించారు. ప్రయోజనాలు: అర్హులైన ప్రజలకు పక్కా ఇల్లు నిర్మించేందుకు ఆర్థిక సహాయం, మరి గృహ రుణాలపై వడ్డీ సబ్సిడీ. క్లాస్ అమలులో ఉన్న కాలంలో అర్హులైన వారికి వర్తించింది. ఇక మరుగుదొడ్డి, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రోత్సాహం. ఈ పథకానికి అర్హులు సొంత పక్కా ఇల్లు లేని కుటుంబాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన వేర్వేరు అర్హత మరియు నిబంధనలు ఉంటాయి. ఇక గ్రామీణ పట్టణ ప్రాంతాలకు వేర్వేరు అర్హత నిబంధనలు ఉంటాయి. ఈ పథకం యొక్క లక్ష్యం ప్రతి అర్హత గల కుటుంబానికి సురక్షితమైన పక్కా గృహాన్ని అందించడం. ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. ఇక మరో పథకం గురించిన విషయాలు విందాం. పిఎంజేఏవై ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం. ఈ పథకం యొక్క ఉద్దేశం ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించడం మరియు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడం. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకం 23 సెప్టెంబర్ 2018 ప్రారంభించారు. ఈ పథకం యొక్క ప్రయోజనాలు: అర్హత గల కుటుంబానికి 1 సంవత్సరానికి 5 లక్షల వరకు క్యాష్లెస్ ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కలిగించడం, శస్త్రచికిత్స ఆసుపత్రిలో చేరిక అనేక తీవ్రమైన వ్యాధుల చికిత్సకు వర్తిస్తుంది. ఇక దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రభుత్వ మరియు గుర్తింపు పొందిన ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్సను అందించడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. ఈ పథకానికి అర్హులు సామాజిక ఆర్థిక కుల గణనపై ఆధారంగా గుర్తించిన అర్హత గల కుటుంబాలు మరియు ప్రభుత్వం నిర్ణయించిన ఇతర అర్హత గల లబ్ధిదారులకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకాన్ని నేషనల్ హెల్త్ అథారిటీ నిర్వహిస్తుంది. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మీరు వింటున్నారు యువవాణి యువజనుల కార్యక్రమంలో తెలుసుకుందాం రండి ఈనాటి అంశం. ప్రభుత్వం గుర్తింపు పొందిన పథకాల గురించిన విషయాలు. మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందుగా ఒక సినిమా పాట విందాం. పెళ్ళి ఈ చిత్రం కోసం మనోజ్ చిత్ర బృందం పాడిన పాట వింటారు. సంగీతం SA రాజ్కుమార్.
1: Come on, clap.

శ్రోతలకు గమనిక. ఐసిసి మహిళా టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుంచి తెలుగు మరియు ఆంగ్లంలో ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం అన్ని ఆకాశవాణి రేడియో కేంద్రాల ద్వారా వినవచ్చును. మన ఆకాశవాణి మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు మొబైల్ యాప్లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ సాయంత్రం మేము ప్రసారం చేయ కార్యక్రమాలు వినవచ్చును. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు వినండి, తెలుసుకుందాం రండి. ఈనాటి అంశం ప్రభుత్వ రంగ సంస్థ పథకాల గురించిన కొన్ని విషయాలు వింటారు. మరో పథకమైనటువంటి పిఎం కిసాన్ యోజన పథకం గురించిన విషయాలు వింటారు. ఈ పథకం యొక్క ఉద్దేశం దేశంలోని అర్హత గల రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి వ్యవసాయ ఖర్చులను తగ్గించడం. ఈ పథకంను 24 ఫిబ్రవరి 2019 ప్రారంభించారు. ఈ పథకం యొక్క ప్రయోజనాలు, అర్హత గల రైతు కుటుంబాలకు సంవత్సరానికి 6,000 రూపాయలను ఆర్థిక సహాయంగా అందిస్తారు. ఈ మొత్తం 2,000 రూపాయల చొప్పున మూడు విడతల్లో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. ఈ పథకంకు అర్హులైన వారు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన అర్హత ప్రమాణాలను నెరవేర్చిన రైతు కుటుంబాలకు మాత్రమే అర్హత ఉంటుంది. కొన్ని వర్గాలు, ఉదాహరణ ఆదాయ పన్ను చెల్లించేవారు, కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు మొదలైన వారు ఈ పథకాన్ని అనర్హులుగా భావించారు. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ మరియు ఫార్మర్స్ వెల్ఫేర్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇక సుకన్య సమృద్ధి యోజన పథకం. ఈ పథకం యొక్క ఉద్దేశం బాలికల విద్య మరియు భవిష్యత్తు కోసం పొదుపు

0: ప్రోత్సహించడం. ఈ పథకం 22 జనవరి 2015 ప్రారంభించారు. భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం యొక్క ప్రయోజనాలు: అధిక వడ్డీ రేటుతో పొదుపు చేసే అవకాశం కలిగిస్తుంది. మరి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 18C ప్రకారం పన్ను మినహాయింపు ఉంటుంది. జమ చేసిన మొత్తం వడ్డీ మెచ్యూరిటీ మొత్తం పన్ను మినహాయింపుకు అర్హులుగా భావిస్తారు. ఈ ఖాతాను ఇండియన్ పోస్ట్ ఆఫీసులలో మాత్రమే తెరవచ్చును. మీరు ఇంతవరకు కొన్ని ప్రభుత్వ రంగ పథకాల గురించిన విషయాలు విన్నారు. కార్యక్రమం ఇప్పుడు ఒక పాట విందాం. వాలి ఈ చిత్రం కోసం హరిహరన్, శ్రీనివాస మూర్తి మరియు సవిత పాడిన పాట వింటారు. సంగీతం దేవ.
1: October 28, 1886, the Statue of Liberty.
2: May 29, 1917, John F. Kennedy was born. September 19, 1920.

0: ఒకరోజు మౌతాకం ప్లే చేస్తుంది, నేను కూర్చుని పెట్టున్నాను. నీకు ప్లే చేయడం తెలుసా అని అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసని చెప్పారు? తెలీదని చెప్పచ్చుగా.
0: ఏ తెలిసిందని తెలిసిన ఏమంటారంటే, నాకు అబద్ధాలు నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలిసి చెప్పే మొగాళ్ళకన్నా తెలియదని చెప్పే మొగాళ్ళు అంటేనే ఇష్టం. మీరు తెలియదని చెప్పుంటే తానే మీకు చెప్పేది. మనసు మనసు కలిసి రొమాన్స్ జరిగింది, మిస్ చేశారు.
0: ఆ రోజు రొమాన్స్ జరిగింది.
1: తెలిసి చెప్పినా రొమాన్స్ జరిగింది?
0: అవును.
1: ఎలా?
0: తను మౌతార్కని ఇచ్చింది, నేను తీసుకున్నాను. వెంటనే మౌతార్కని చూశాను, తన్ని చూశాను. మౌతార్కం కింద పెట్టి నీ మౌతే ఆర్గన్లా ఉంది, మరో మౌతార్కని ఎందుకు అని కిస్ చేశాను.

మీరు ఇంతవరకు ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం, ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు, అనంతరం సినిమా పాట విన్నారు. కార్యక్రమంలో చివరిగా తెలుసుకుందాం రండి ఈనాటి అంశం, ప్రభుత్వ రంగ పథకాల గురించిన విషయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబీఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ విబీజీ రామ్జీ చట్టం 2025 కింద తొలి విడతగా రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయల నిధులను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. మహిళల T20 క్రికెట్ ప్రపంచ కప్లో భాగంగా లండన్లోని లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్స్ మ్యాచ్ జరుగుతోంది. వాయుగుండం ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. 6 రోజుల పాటు ఆయన ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటించనున్న ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షులు ప్రభువో సుబియాంటోతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అనంతరం 8 నుంచి 10వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్తో కలిసి 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో ప్రధాని పాల్గొంటారు. 10, 11 తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటించనున్న ప్రధానమంత్రి ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో కీలక చర్చలు జరుపుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియాతో 2 దేశాల మధ్య ఉన్న సంబంధాలు మరింత బలపడ్డమే కాకుండా సరికొత్త రంగాల్లో సహకారం ఏర్పడనుందని ఇండోనేషియాలో భారత రాయబారి సందీప్ చక్రవర్తి తెలియజేశారు. జకార్తాలో ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు జరిగే ప్రధానమంత్రి పర్యటనలో భారత్, ఇండోనేషియా మధ్య ఆర్థిక వ్యూహాత్మక సంబంధాలు మరింత విస్తరించనున్నాయని అన్నారు. భారత్ నిర్దేశించుకున్న వికసిత్ భారత్, ఇండోనేషియా లక్ష్యమైన గోల్డెన్ ఇండోనేషియా సాధన దిశగా ఇరు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని చూస్తున్నాయని సందీప్ చక్రవర్తి తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ఉపాధి కల్పనే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ విబీజీ రామ్జీ చట్టం 2025 ఈ నెల 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రావడం పట్ల కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంతోషం వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులతో ఈరోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకం అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు తొలివిడతగా 25,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను మంత్రి విడుదల చేశారు. సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించిన 15 రోజుల్లోనే వేతనాలు చెల్లించేందుకు వీలుగా రాష్ట్రాల వద్ద తగినంత నిధులు ఉండేలా చూసేందుకే ఈ 25,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు. వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేసేందుకు రాబోయే 5 ఏళ్లలో దేశంలోని 286,000 పంచాయతీలకు ఈ చట్టం కింద 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులు అందిస్తామన్నారు. కొత్త చట్టం ప్రకారం కూలీల రోజువారీ వేతన రేట్లను సగటున

0: 10% మేరకు పెంచినట్లు కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: వికసిత్ భారత్ కా నిర్మాణ్ ఆర్ వికసిత్ భారత్ కే లియే సమృద్ధ్ ఆర్ వికసిత్ గావ్ కా నిర్మాణ్ జో రోజ్గార్ యుక్త్ హో ఆర్ ఇస్లియే బెహతర్ రోజ్గార్ దేనే కీ సంకల్ప్ కే సాథ్ గావ్ ఆర్ గరీబ్ ప్రధానమంత్రి జీ ఆర్ ఎన్డీఏ కీ సర్కార్ కీ ప్రాథమికతా హై తో హర్ మజ్దూర్ కో మాంగనే పర్ సునిశ్చిత్ కామ్ మిలే 1 జులై సే వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా పూరే దేశ్ మే లాగూ హో గయీ హై.
0: పశ్చిమాసియా ఘర్షణలో కాల్పుల విరమణం ఒప్పందం కుదరడంతో సహజవాయువు సరఫరాపై విధించిన నియంత్రణను కేంద్ర ప్రభుత్వం ఎత్తేసింది. హార్మౌజ్ జలసంధి ద్వారా ద్రవీకృత సహజవాయువు ఎల్ఎన్జీ రవాణా నౌకల రాకపోకలు మళ్లీ యథావిధిగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ సరఫరాపై గతంలో విధించిన ఆంక్షలను ఉపసంహరిస్తున్నట్లు కేంద్ర చమురు సహజవాయువుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు దోహాలో ఖతార్ ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్ థానీతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల్లో ఖతార్లో నివసిస్తున్న భారతీయ సమాజం భద్రతా సంక్షేమాన్ని పర్యవేక్షిస్తూ వారి శ్రేయస్సుకు భరోసా కల్పిస్తున్నందుకు ఖతార్ ప్రధానమంత్రికి జైశంకర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈరోజు చంపావత్ జిల్లా తానక్పూర్ నుంచి కైలాస్ మానస్ సరోవర్ యాత్ర 2026 తొలి బృందాన్ని జెండా ఊపి ప్రారంభించారు. బృందంలో 49 మంది యాత్రికులు ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కైలాస్ మానస్ సరోవర యాత్ర కేవలం ఒక మతపరమైన ప్రయాణం మాత్రమే కాదని, అది దేశ ఆధ్యాత్మిక చైతన్యానికి, సాంస్కృతిక ఐక్యతకు, జాతీయ సమగ్రతకు ప్రతీక అని తెలిపారు. యాత్రకు వెళ్లే భక్తులంతా స్థానిక హస్తకళలు, కుటీర పరిశ్రమల ఉత్పత్తులు కొనుగోలు చేయడం ద్వారా అక్కడి ప్రజలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కేంద్ర యువజన క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ 80వ విడత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సైక్లింగ్ చేయటం వల్ల శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని, నగరాల్లో పెరిగిపోతున్న కాలుష్యానికి సైక్లింగ్ ఒక్కటే పరిష్కారమని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 1 గంటైనా మొబైల్ స్క్రీన్లకు దూరంగా ఉండాలని, ఆ సమయాన్ని వ్యాయామం, ఆటలకు కేటాయించాలని కోరారు. అప్పుడే ఫిట్ ఇండియా సాధ్యపడుతుందని మంత్రి స్పష్టం చేశారు. భారత్ నుంచి 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ను దిగుమతి చేసుకునే ప్రతిపాదనను భూటాన్ తిరస్కరించిందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను చమురు సహజవాయువుల మంత్రిత్వ శాఖ ఖండించింది. ఈ ప్రచారంలో ఎటువంటి వాస్తవము లేదని స్పష్టం చేసింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు భూటాన్కు అలాంటి ప్రతిపాదన ఏది చేయలేదని కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతానికి భూటాన్కు E20 పెట్రోల్ను ఎగుమతి చేసే ఆలోచన కానీ, ప్రతిపాదన కానీ ప్రభుత్వం వద్ద లేదని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఇన్స్టాగ్రామ్లో వస్తున్న కొన్ని చెల్లింపు ప్రకటనల్లో చిన్నారుల లైంగిక వేధింపులు, అశ్లీలతను ప్రోత్సహించేలా ఉన్న కంటెంట్పై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మెటాకు నోటీసులు జారీ చేసింది. చిన్నారుల అశ్లీలతను ప్రోత్సహించేలా ఉన్న అన్ని రకాల ప్రకటనలను, కంటెంట్ను తక్షణమే నిలిపేయాలని, ఈ వ్యవహారంపై వారం రోజుల్లోగా సమగ్ర వివరణ ఇవ్వాలని మెటా సంస్థను ఆదేశించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఇది బాలసోర్కు ఆగ్నేయంగా 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, రాగల 24 గంటల్లో తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, కోంకణ్, గోవాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో IMD రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాబోయే 2 రోజుల్లో కోస్తాంధ్రతో సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాగల 5 రోజుల పాటు బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల మత్స్యకారులెవరూ సముద్రంలోనికి వేటకు వెళ్లరాదని సూచించింది. మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్లో భాగంగా లండన్లోని లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు కడపటి వార్తలు అందేసరికి 5 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు కోల్పోయి 33 పరుగులు చేసింది. మాదక ద్రవ్యాల ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారత్ నేతృత్వంలో అస్సాంలోని గువాహటి వేదికగా రేపటి నుంచి 2 రోజుల పాటు బ్రిక్స్ దేశాల యాంటీ డ్రగ్ ఏజెన్సీ అధిపతుల సమావేశం జరగనుంది. సభ్య దేశాల మధ్య నిఘావర్గాల సమాచార మార్పిడిని వేగవంతం చేయడం, సంస్థాగత సహకారాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే

బ్రిక్స్ అధ్యక్ష హోదాలో భారత్ ఆధ్వర్యంలో కేరళలోని కొచ్చి నగరంలో రేపటి నుంచి 2 రోజుల పాటు బ్రిక్స్ మహిళా వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరగనున్నాయి. బ్రిక్స్ సభ్యదేశాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొనే ఈ సదస్సులో మహిళా సాధికారత, మహిళల నేతృత్వంలోని అభివృద్ధి తదితర అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఛత్తీస్గఢ్కు చెందిన ప్రముఖ పాండవాణి గాయని పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత తీజన్బాయ్ ఈరోజు కన్నుమూశారు. తీజన్బాయ్ మృతిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం తెలియజేశారు. ఛత్తీస్గఢ్ పాండవాణి సాంప్రదాయానికి ఆమె అందించిన గుర్తింపు చిరస్మరణీయమని, భారత సాంస్కృతిక వారసత్వాన్ని వ్యాప్తి చేయడంలో ఆమె కృషి ఎప్పటికీ నిలిచిపోతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ విబీజీ రామ్జీ చట్టం 2025 కింద తొలి విడతగా రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయల నిధులను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్లో భాగంగా లండన్లోని లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. వాయుగుండం ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం శ్రోతలకు గమనిక. ఐసీసీ మహిళా T20 క్రికెట్ వరల్డ్ కప్లో భాగంగా 2026లో భాగంగా ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగే క్రికెట్ మ్యాచ్పై హిందీ మరియు ఆంగ్లంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఈ కార్యక్రమాన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా శ్రోతలు వినవచ్చును. మన మార్కాపురం ఆకాశవాణి కేంద్రంలో జరిగే కార్యక్రమాలను మొబైల్ యాప్లో న్యూస్ అనే యాప్ ద్వారా శ్రోతలు వినవచ్చును. కార్యక్రమంలో ఇప్పుడు వినండి చిత్రమంజరి. కార్యక్రమంలో ముందుగా వినండి రాజా విక్రమార్క చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట వింటారు. సంగీతం రాజ్కోటి.

మీరు వింటున్నారు చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత పాట వినండి. వారసుడి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పైన పాట వింటారు. సంగీతం ఎంఎం కీరవాణి.

0: మిరప చేలు
1: నీకు ముద్దెడతాలే.
2: మీరు ఇంతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 9 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

మీరు వింటున్నారు చిత్రమంజరి కార్యక్రమం తర్వాత పాట వినండి. కిల్లర్ ఈ చిత్రం కోసం మనో మరియు చిత్ర బృందం పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా.

చిత్రమంచి కార్యక్రమంలో తర్వాత పాట వినండి. శివ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి శైలజ పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా.

మీరు వింటున్నారు చిత్రమంజరి కార్యక్రమం. తర్వాత పాట వినండి, ఆది. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాణి పాట వింటారు. సంగీతం మణిశర్మ.

చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత పాట వినండి. ఒక్కడు ఈ చిత్రం కోసం శ్రేయ ఘోషల్ పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ.

చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత పాట వినండి. భరణి ఈ చిత్రం కోసం నవీన్ బృందం పాడిన పాట వింటారు. సంగీతం యువన్ శంకర్ రాజా.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం శ్రోతలకు గమనిక. ఐసీసీ మహిళా టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగే క్రికెట్ మ్యాచ్పై హిందీ మరియు ఆంగ్లంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం రేడియో ద్వారా వింటున్నారు. మన మార్కాపురం ప్రసారాలను మొబైల్ యాప్ అయినటువంటి న్యూస్ అండ్ ఎయిర్ యాప్ ద్వారా శ్రోతలు వినవలసిందిగా మనవి. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, ఇప్పుడు వినండి మధుర గీతాలు. కార్యక్రమంలో ముందుగా వినండి ప్రేమ్ నగర్ చిత్రం కోసం ఘంటసాల పైన పాట వింటారు. సంగీతం కేవీ మహాదేవన్.

ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి, ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి. ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి. డోంట్ కేర్.

0: don't care.
1: మీరు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమం. తర్వాత పాట వినండి లవకుశ. ఈ చిత్రం కోసం పి సుశీల మరియు పి లీలా పాడిన పాట వింటారు. సంగీతం ఘంటసాల.

మీరు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమం. తర్వాత పాట వినండి. మహామంత్రి తిమ్మరసు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పైన పాట వింటారు. సంగీతం పిండ్యాల.

మీరు వింటున్నారు మధుర గీతాల కార్యక్రమంలో తర్వాత పాట వినండి. ఆరాధన చిత్రం కోసం ఎండి రఫి, ఎస్ జానకి, ఎన్టీ రామారావు మరియు పీజే శర్మ పాడిన పాట వింటారు. సంగీతం ఎస్ హనుమంతరావు.

0: అంతటి పండును కోరి అర్రు సాచే వెర్రివాడ, అంతటి లైలాను వలచే అర్హత నీకెక్కడిదిరా? బ్రతుకు మీద ఆశ ఉంటే పారిపోరా ఇప్పుడే, ఇప్పుడే.
1: ప్రేమించిన వాడెవ్వడు పిరికి వాడు కాడు, అనురాగ ప్రవాహాన్ని అడ్డగించలేడెవ్వడు. ఎవ్వరెంత కాదన్నా మా అనుబంధం శాశ్వతం, లైలాకే నా జీవితం అలనాడే అంకితం.
0: పట్టండి, పట్టండి, కత్తుల ఫోనులో నిలబెట్టండి, నిలువెత్తు గోతిలో పాతి పెట్టండి.

ఎక్కడికి పోలి కడవూపిరితో నీకై కలవరించిన కన్ను మూసిన నీకై వేచి వేచి ఉంటాను, వేచి వేచి ఉంటాను, వేచి వేచి ఉంటాను.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఐసీసీ మహిళా టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్లంలో ఢిల్లీ కేంద్రం నుంచి అన్ని ఆకాశవాణి కేంద్రాల్లో ప్రసారమవుతుంది. ఈ సాయంత్రం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం నుంచి ప్రసారమయ్యే కార్యక్రమాలు మొబైల్ యాప్లోని న్యూస్ అండ్ ఎయిర్ యాప్ ద్వారా శ్రోతలు వినగలరని భావిస్తున్నాను. మీరు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమంలో తరువాతి పాట బడిపంతులు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు. సంగీతం కెవి మహాదేవన్.

ఎల్లపట్ట దాపట గిత్తలు రెండు కలిసి ఉన్నాయి.

మీరు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమంలో తర్వాత పాట వినండి. శ్రీ మధ్వీరాట్ వీర

మీరు వింటున్నారు మధురగీతాలు కార్యక్రమంలో తర్వాత పాట వినండి. సంసారం ఒక చతురంగం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. సంగీతం చక్రవర్తి.

0: ఇంగ్లాండ్లో జరుగుతున్న ఐసీసీ మహిళా టీ ట్వంటీ క్రికెట్ ఫైనల్ ఆటపై వ్యాఖ్యానాన్ని వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: आकाशवाणी समाचार के साथ मैं आशुतोष मिश्र.

మీరు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమంలో తర్వాత పాట వినండి. కీలిగురం చిత్రం కోసం సి కృష్ణవేణి పాడిన పాట వింటారు. సంగీతం ఘంటసాల.

వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన లండన్లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగిన క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్లంలో ఢిల్లీ కేంద్రం నుంచి విన్నారు. మరియు న్యూస్ అండ్ ఎయిర్ యాప్ ద్వారా మార్కాపురం కేంద్రంలో జరిగినటువంటి ప్రసారాలు విన్నారు. ఇంతటితో ఈనాటి కార్యక్రమాల సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 11:20 దాటి 30 సెకండ్లు. ఇంతటితో ఈనాటి మా కార్యక్రమాలు సమాప్తం. తిరిగి 101.5 MHz రేపటి మా ప్రభాత ప్రసారం 5:55 నుండి ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.